0: Radio Sai now brings you a divine discourse delivered on the 27th of May 1996. Bhagwan Baba explains the inner significance of the Ramayana. The Ramayana is not merely the compilation of incidents, but it unfolds the conflict between truth and untruth, justice and injustice, good and evil. This is the eternal clash which rages continually in the human heart, and blessed is the one who looks to the Lord for help and transcends this clash and scores eternal victory.
1: Janadu pottanimpukuna chikkulanunduchu Janadu పొట్ట నింపుకొన చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మిరనేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్పరుం జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా జానడు పొట్ట నింపుకొన చిక్కులనుందుచు
2: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్
1: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక
2: హ్యావింగ్ ఎక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్
1: ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగ నేటికి
2: వై షుడ్ రూయిన్ వన్స్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
1: శ్రీ

0: O man, you should tread along that path that would help you to grow in devotion to God.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Sarva Shastramula Mulamu.
0: The essence of all texts.
1: Sarva Matamula Saramu.
0: The essence of all religions.
1: Sarva Margamula Gamyamu.
0: The goal of all paths.
1: Sarva Saramula Saramu.
0: The essence of the essence.
1: Satya Dharma Vidhanami.
0: Are the two. One is truth, the other one is righteousness.
1: Shanta Mantramula Nidanami.
0: That which is of peace.
1: Mantramula. Lokamulo. Manavudu. Itarula Doshamula Vetakuntu. Tana Doshamula Marachi. Idi Goppa Medha Sektiga Bhavistunadu.
0: In this world, man considers himself intelligent by pointing out others' mistakes and hiding his own mistakes.
1: Tappulannu varu tandopa tandundu.
0: Those that find out others' mistakes are not aware of their own.
1: Kani eenadu manavudu itarla doshamlo matrame ganistu velutunnade kani tana doshamunu tanu gurtinchutaku prayatninchatam ledu.
0: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
1: Karanam manavudu rendu padarthamula yokka sammilitamaina swaroopudu.
0: But human being is a combination of two materials.
1: Atma anatma.
0: One is the self and the other one is non-self.
1: Shariramu shariri.
0: The body and the indweller.
1: Inta matrame kaakunda chetra chetrajnudani kudanu Gita prabodhistu vachindi.
0: Besides the two other names, the kshetra and kshetrajna.
1: Dehamu dehi.
0: The body and the indweller.
1: Stiramu charamu.
0: That which is steady, that which is movable.
1: Ekkada vetikinappatikini ee rendu tappa moodavadi ekkada kaanaradu.
0: You may search anywhere, you find only these two, not the third.
1: Anatmane pravritti, atmane nivritti.
0: The self or the spirit is inward. That which is non-self is outward.
1: Sharirame pravritti, shaririye nivritti.
0: The body is outward, the indweller is inward.
1: Dehame pravritti, dehiye nivritti.
0: The body is outward, that spirit present within.
1: Kshetrame pravritti, kshetrajnude nivritti.
0: The kshetra is outward, kshetrajna nova is inward.
1: Jadame pravritti, chaitanyame nivritti.
0: The inert is outward, that awareness is inward.
1: Kanuka srutti antai kudanu pravritti nivrittulu yokka sammilita swaroopame.
0: Therefore the entire creation is the combination of outward and inward.
1: Dehamulato koodinatvanti yokka manavattvamu pravritti swaroopame.
0: Therefore human life vested with this body is outward.
1: Avataramulu kudanu shariramu dharinchin tarvata idi pravritti yokka dharmamulne anusarinchali.
0: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
1: Ramudu manavavataram.
0: Rama has taken human form.
1: Ramude kadu dashavataram lanni kudanu manavuni yokka swaroopa swabhavamule.
0: All 10 incarnations have followed the human life.
1: Aithe konni sandarbhamulu yendu matrame ee daivattvam anetuvantidi velladavutundi kani anni velalu yendu kudanu మానవత్వం అనేటువంటి యొక్క ప్రవృత్తియే ప్రకటిస్తూ ఉంటుంటాడు.
0: However, you'll be coming across the glimpses of the divinity while all the rest of the time the human aspect.
1: రాముడు సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమయుడు కదా, తనకి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు.
0: Rama is God, omniscient, omnipotent. Why should he be deluded and pretend, act like this?
1: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
0: హీ హ్యాస్ టు టీచ్ టు ద మ్యాన్ కైండ్ అస్యూమింగ్ ద హ్యూమన్ ఫామ్.
1: రాములు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
0: రామ ఇస్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
1: ముందు దినమే తన కుమారుడైనటువంటి అంగదుడు మరణించాడు. అంగదుడు కాదు, ఇంద్రజిత్తు.
0: On the day prior to this, Indrajit, his son, died.
1: Ee Indrajit maranam cheta రావణుడు తన ఒక భుజము కుడి భుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ఇంద్రజిత్ రావణ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హి హస్
1: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
0: ఇస్ కాల్డ్ ఇంద్రజిత్ బికాస్ హీ కుడ్ కాంకర్ ఇంద్ర హింసెల్.
1: అట్టి ఇంద్రజిత్ మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
0: ద డెత్ ఆఫ్ ఇంద్రజిత్ మేడ్ రావణ ఫీల్ సో సాడ్.
1: రెండవ దినము అమావాస్య.
0: సెకండ్ డే ఇస్ ద డార్క్ నైట్.
1: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరి కూడాను మరణించినారు.
0: His eldest brother and all his sons died.
1: Inka migilinadi okka ravanudu maatrame.
0: The only one left behind is Ravana only.
1: Rendava dinamu tellavaretappatiki ravanudto yuddhamu prarambhinchali.
0: Next day morning there's direct war between Rama and Ravana.
1: Rama Ravana yuddhamu 7 dinamulu ratrimpagalu jarigindi.
0: Rama Ravana war went on for 7 continuous days.
1: Aneka vidhamuluga kudanu అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
0: పీపుల్ డైడ్ ఆన్ ఎదర్ సైడ్.
1: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకు తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
0: ఇంద్ర వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. He has got this vengeance. Therefore, he came down in his chariot with all the weapons and
1: danini nadipetuvanti driver kudanu matali atani kudanu pampadu.
0: He sent the driver the matali along with the chariot.
1: Thalathala merustu kudanu aakasham nundi aa ratham digutundadi krindiki.
0: The chariot is descending on earth shining.
1: Yediyo idi oka vichitramainatundi oka rakshasala maya anukunnaru vanarulanta.
0: All monkeys thought that it's all the mystery of the demons.
1: Krindi dimpina tarvata matali vachi namaskarinchi swami indrudu mee nimittamai ee rathamunu pampinchadu ani prarthinchadu.
0: As the chariot descended on earth, the charioteer matali got down and said, swami, this chariot is sent by Indra himself.
1: Aa rathamuni ekki ramudu ravanunito yuddhamunaku siddhamayyadu.
0: He got into the chariot. He was ready to fight with Ravana.
1: ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానం లోపల రాములు అతి మెలకువగా అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు.
0: During this war you will find Rama taking every precaution and care.
1: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
0: We may put a question, Rama being God, why should he harm people?
1: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
0: The one who created has got authority to punish.
1: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
0: Is not God who punishes?
1: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
0: Your good qualities will get all protection, the bad qualities will make you suffer.
1: కనుకనే ఇతరులను నిమిత్త మాత్రంగా ఎంచుకొని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ థింక్ దట్ దే ఆర్ సఫరింగ్ అండ్ ప్లెజర్ ఆర్ బికాస్ ఆఫ్ అదర్స్ నో దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సందేహములకు మూల కారణము ప్రవృత్తియే.
0: ఆల్ దీస్ డౌట్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ అవుట్వర్డ్
1: దేహాభిమానం చేత ప్రాకృతమైనటువంటి భావముల చేత లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
0: వీ హ్యావ్ సచ్ ఫీలింగ్స్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్ the physical worldly thoughts.
1: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
0: So it's not a mistake to think so.
1: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
0: It's quite natural to feel.
1: కానీ రామునకు తాను దేవుడనే తెలుసు.
0: Rama knows pretty well that he is divine.
1: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
0: But he proceeded as per the time factor, the cause and effect.
1: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ డిసిప్లిన్ వన్ షుడ్ ఫేస్ దట్ సచ్ ఎ పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్ వన్ కమిట్. ప్రతి
1: కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
0: ఎవ్రీ యాక్షన్ హస్ గాట్ ఎ కాన్సిక్వెన్స్.
1: కానీ మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
0: మ్యాన్ డస్ ఆల్ యాక్షన్స్ and he waits for some time and he thinks that he is free from consequence.
1: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కానీ ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
0: ఇట్ టేక్స్ టైం, బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
1: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
0: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్,
1: కనుక అది కాలం పండాలి.
0: ద టైమ్ షుడ్ రైప్ ఎనఫ్,
1: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
0: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
1: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
0: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
1: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
0: మండోదరి ది వైఫ్ ఆఫ్ రావణ టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్,
1: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
0: యు ఆర్ హార్మింగ్, హర్టింగ్ సీక్రెట్ విమెన్.
1: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
0: యు ఆర్ రియల్లీ హర్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్ విమెన్.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
0: Either for you or to me for that matter.
1: ఏ నాటికైనా నీవు తప్పించుకోలేవు.
0: You can never escape from the consequence one day or other.
1: నేను చాలా గొప్పదానని.
0: I am really great.
1: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
0: My father is an emperor of the demons.
1: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుడి యొక్క భర్త చక్రవర్తి.
0: And you and the husband is also an emperor.
1: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
0: మై సన్ కుడ్ కాంకర్ ఈవెన్ ఇంద్ర హిమ్.
1: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
0: విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ సచ్ మైటీ పీపుల్ అరౌండ్ స్టిల్ ఐ ఎంటర్.
1: నీకు ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
0: వెన్ వాట్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఈస్
1: దట్, జాగ్రత్తగా ఉంటుండండి.
0: బీ కేర్ఫుల్.
1: స్త్రీలనగా అగ్నితో సమానము.
0: A woman is equal to a fire.
1: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
0: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
1: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
0: Today you may have bad looks.
1: ఆ చెడ్డ చూపులే రేపటి దినం నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
0: A very bad look will take you to bad.
1: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
0: The bad thought will make you to resort to bad activity.
1: కర్మ ఫలితము తప్పినది కాదు.
0: You cannot escape from the consequences.
1: నేడు రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నువ్వు ఇది తప్పించుకోలేవు.
0: Today or tomorrow or the next birth you cannot escape from the consequence.
1: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తము అని అన్నాడు.
0: So it's noblest to know this truth and conduct yourself.
1: కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు.
0: బట్ రావణ డిడ్ నాట్ పే హీట్ టు దీస్ వర్డ్స్.
1: కడపటికి ఏడు దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ 7 డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
1: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే.
0: The entire space is filled by the snakes all over.
1: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
0: రావణ సా దిస్.
1: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
0: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
1: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
0: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
1: రావణుడు చాలా సందేహించాడు.
0: రామ డౌటెడ్ దెన్.
1: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ దినములు జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ 7 డేస్,
1: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
0: రావణ made use of sarpaastra.

0: ఈ అరణ్యంలో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి?
1: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామా కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
0: అది ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
1: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ బై మండోదర్ ఎట్ వన్ టైం.
0: రావణ నీవు చాలా పొరపడుతున్నావు.
1: రావణ యువర్ మిస్టేకెన్.
0: రాముడు సామాన్యుడు కాదు.
1: రామా ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: కేవలం ఒక ఆదర్శ మానవుడిగా రూపొందుతూ ఉన్నాడు.
1: He appears to be an ideal man.
0: అతను మహాశక్తివంతుడు.
1: He is powerful.
0: కేవలం పోతులను పట్టుకుని ఈ మన సముద్రం పైన వంతెన కట్టాలంటే ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా?
1: Is it possible for anybody to construct a bridge?
0: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
1: Don't you understand the divinity of Rama?
0: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
1: You brought Sita.
0: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
1: Even now it's not too late.
0: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు. రాముని పాదము పట్టు. నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
1: మండోదరి pleaded with Ravana, listen to me, hand over Sita back to Rama. Fall at his feet.
0: నా ప్రాణమైన విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
1: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్ ఐ విల్ నెవర్ క్యాచ్.
0: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది. మండోదరి వెళ్లిపోయింది.
1: At the bad times are ahead, Mandodari left that spot.
0: ఏడవ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
1: Seventh day he started hitting each one of the heads.
0: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
1: This is called కంఠాస్త్ర.
0: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
1: It is sent by Indra.
0: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి.
1: As one head falls on the ground, another head
0: ఈ విధంగా 10 తలలు కొడును క్రింద దింపాడు.
1: Like this, he was beheaded totally.
0: అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చును.
1: Many may doubt, is it a fact that Ravana has 10 heads?
0: ఏమిటి ఈ తలలంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ హెడ్స్?
0: చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క వేదమునందు నిరూపించినట్టుగా ఈ యొక్క 10 తలలు 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
1: రావణ 10 హెడ్స్ సిగ్నిఫై ద నాలెడ్జ్ ఆఫ్ 4 వేదాస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్స్.
0: కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
1: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
0: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: He went on testing.
0: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of knowing?
0: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేనివాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
1: When you don't make use of this knowledge, why should you
0: study? తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this knowledge?
0: ఆచరణలో పెట్టాలి.
1: You should practice it.
0: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
1: Few minutes earlier, Ruchir Desai said,
0: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
1: Then Vibhishana said to Hanuman, I chanted the name of Rama, but I didn't have any kind of
0: చెప్పాడు.
1: Then he said,
0: Vibhishana, రామనామం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you chant Rama's name.
0: Rama కార్యములో కూడా నువ్వు పాల్గొనాలి.
1: You should participate in Rama's mission.
0: అప్పుడే ఈ రామచింతనలో ఉన్నటువంటి ఫలితం నీకు దక్కుతుంది.
1: Then only this chanting will be fruitful.
0: కేవలం పెదవులతో రామ రామ రామ రామ అనుకున్నంత మాత్రమే చాలదు. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నువ్వు పాల్గొను.
1: It's not enough if you utter Lord's name with your lips. With both of the hands you should serve God.
0: నటపాంసి నతీర్థానాం

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: యు నీడ్ టు మెడిటేట్
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డూ భజన
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని నీ జీవితమునికి సరి అయిన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామములకు తగినటువంటి సేవ కూడాను పాల్గొనటం లేదు.
1: And today many chant God's name, but they don't do service.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: By merely watching, you should eat the fruit.
0: దాన్ని అరిగించుకోవాలి.
1: You should digest the fruit.
0: జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అనింది గీత.
1: గీత సెడ్ జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం.
0: జ్ఞాతుం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతుం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.

0: దట్ ఈస్ ద్రష్ట.
1: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
0: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్, టేక్ ఇట్ ఇన్.
1: వంట వండిన తర్వాత
0: ఆఫ్టర్ కుకింగ్
1: దానిని భుజించాలి.
0: యూ షుడ్ ఈట్.
1: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
0: ఆఫ్టర్ ఈటింగ్
1: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
0: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
1: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
1: తదుపరే దానిని లోపల ప్రవేశించాలి.
0: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
1: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా పాల్గొనమని ఆనాడు బోధించాడు.
0: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
1: అదే విధంగానే
0: Likewise,
1: ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు.
0: రావణాసురుడు హాస్ గాన్ త్రూ ఆల్ వేద.
1: చదివినాడు మాత్రమే కానీ ఒక్కదాన్నైనా ఆచరణ చేయటం లేదు.
0: ఈ స్టడీడ్ దెమ్ ఆల్ బట్ హీ నాట్ ప్రాక్టీస్ వన్.
1: అదే హనుమంతుడు చెప్పాడు రాముని దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు.
0: దట్స్ వాట్ హనుమాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: సంత సంబున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసెడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబుల రచితి.

0: Sri Rama, please listen to my appeal.
1: Sita Siro Ratna Megonuma.
0: Accept Sita, the noblest.
1: Santa Sambana Vidu Vidulu Duntisalalu Vadamedalu.
0: With all the pleasure I watched all the mansions there.
1: Ramta Jesed Janajavarnanu Shantikeli Gruhambular Siti Sri Rama Namanavi Vinuma.
0: I have seen all the demons there living in those mansions along the streets of Lanka.
1: Indrajittunu.
0: First there is Indrajit.
1: Mukhyamaina Prahastuni.
0: Important Prahastha.
1: Ilanti Vantakudi Vedam Chaptunar Valanta.
0: They all chant Veda.
1: Tellavari Lechinadi Modalukoni Vedamunu Patam Cheyatam.
0: Right from dawn to dusk, they go through
1: Veda patam chestunnaru.
0: They think of Veda.
1: Kani prayojanam emiti?
0: What is the use?
1: Dani sariyaina anubhavathulo teppinchukoledu.
0: But they didn't bring it to experience.
1: Kanukane Ravanuniki naalugu Vedamulu telusu.
0: So Ravana knows all four Vedas.
1: Kani aacharanalo kinchittaina upayoga pettaledu.
0: But he did not practice it even a fragment.
1: Aaru shastramulu telusu.
0: He knows all six texts.
1: Ee shastrani thanu anusaristunnadu.
0: Which text?
1: Parastini aparinchatamu idu tappani teliyada shastramlo.
0: Does he not know by studying the Shastra there is a sin to abduct a woman? Does he not know by going through the Shastra there is not harm anybody? He's only the sinner if he hurts anybody. He's meritorious if he helps anyone. The merit lies in helping others. And to harm others is a sin.
1: Kanukane, aaru shastramulu telisi, naalugu vedamulu kuda telisukunnappatikini ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
0: దేర్ఫోర్ రామ బిహెడెడ్ హిమ్ కట్ ఆఫ్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ 6 శాస్త్రాస్ 4 వేదాస్ హి డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
1: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
0: హి సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్ ఆఫ్
1: ది పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
0: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ లాస్ట్ హి ఫెల్ డౌన్.
1: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
1: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ఇన్నేట్ పవర్.
1: కారణం ప్రాకృతమైనటువంటి జగత్తునే ఆధారం చేసుకున్నాడు.
0: బట్ హి గోస్ బై దిస్ వరల్డ్ ఎఫీమరల్.
1: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
0: వీ గో బై ది అవుట్వర్డ్ ట్రెండ్.
1: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు నో దిస్ స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
0: దో బీయింగ్ సో మైట్ అండ్ పవర్ఫుల్ హీ లీడ్స్ అన్ ఆర్డినరీ లైఫ్ అండ్ రూయిన్స్ అండ్ డైస్ అల్టిమేట్లీ.
1: రామును కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు.
0: Though Rama has taken human form, he knows that he is not a human.
1: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడా కేవలము కొన్ని నటనలు మాత్రమే.
0: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
1: ఇవన్నీ కూడా సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
0: That's all the evidence of the adherence to the truth and righteousness.
1: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
0: How to speak truth?
1: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
0: How to follow righteousness?
1: అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
0: Therefore speak truth and follow righteousness.
1: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
0: There is no man today who utters truth.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
0: To carry out his living from dawn to dusk he spends the time in uttering lies.
1: మరి నిద్ర పోయెడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: ఓ మ్యాన్ ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ to fill your belly, you waste your time.
1: సత్యం వదాంటున్నాము.
0: You are dropping.
1: ఎవరు చెప్తున్నారు సత్యం?
0: Who is telling truth?
1: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా?
0: If you really speak truth, the world will not be in the present plight.
1: నోరెత్తితే అసత్యమే.
0: The one who starts speaking full of lies,
1: అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
0: The tongue becomes unsacred.
1: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
0: As the tongue has become unsacred,
1: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
0: Therefore it turns in a different way.
1: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
0: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
1: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
0: Even if it were filled by poison, it will come out.
1: కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మనన అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
0: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
1: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
0: Therefore, we should fill it up with truth.
1: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
0: One way or other, the truth comes out.
1: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
0: So what is there within naturally comes out.
1: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
0: This is the cause for all very types of perversions among men.
1: చేతనైతే చేతనవుతుందని చెప్పు.
0: If you are capable,
1: tell it. కాదని చెప్పు.
0: You say you cannot.
1: కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
0: But if you say I will do it and if you don't do it, it is false.
1: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
0: If you say I will practice, if
1: you don't. కేవలం అసత్యం మాత్రమే కాదు.
0: Not merely lies.
1: ద్రోహం కూడాను.
0: You are a betrayer.
1: ద్రోహమే కాదు.
0: Not only that.
1: మోసము కూడాను.
0: It is cheating.
1: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
0: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
1: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
1: కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ధర్మం చర,
0: షుడ్ ఫాలో ధర్మ.
1: ధర్మాన్ని చెయ్యాలి.
0: Follow
1: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
0: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్, వాట్ ఇస్ అన్రైచియస్.
1: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
0: When one's conscience, your witness tells you, follow its command.
1: కాని ఈనాటి మానవుడు తన స్వార్థమును, తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు.
0: Man proceeds keeping selfishness, self-interest in the background.
1: కనుక తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
0: Though he knows, he pretends that he doesn't know.
1: తనం తాను కించిత్ పరుచుకోవటమే.
0: He is cheating himself.
1: ఇన్ని దినము నుంచి వింటున్నారు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ ఆల్ అలాంగ్.
1: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ ఫర్
1: ఇయర్స్. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్
1: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
0: హౌ మెనీ యు ఆర్ ప్రాక్టీసింగ్?
1: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
0: ఇఫ్ యు ఎంక్వైర్ వి ఆర్ నాట్
1: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
0: సో మెనీ బుక్స్ వి రీడ్.
1: ఎన్ని బోధనలు వింటున్నాము?
0: వి లిసన్ టు టీచింగ్స్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే
0: సో
1: మనం చేసేటువంటి కూడా చెప్పడమే కానీ చేయటం లేదు.
0: We just declare, but we don't practice.
1: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
0: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
1: Roga peedutini bal rogambu tiruna aushada mahimambu antavinna.
0: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
1: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
0: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
1: విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
0: By listening to economics, your pocket will never be filled.
1: పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
0: By listening to the medicine, the disease is not cured.
1: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
0: A poor man is suffering.
1: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా?
0: If you speak of all delicious items, would ever his
1: hunger
0: be satisfied? మన
1: స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
0: All our spiritual practices are like that.
1: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
0: It is much worse than the outward trend.
1: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
0: How do you expect the good world?
1: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
0: When will it come to
1: దేశం అంటే ఏమిటి? దేశం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ కంట్రీ?
1: మనుషుల యొక్క సమూహమే దేశం.
0: ఇట్ ఇస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
1: మనిషి అంటే ఏమిటి?
0: హూ ఇస్ మ్యాన్?
1: మనసే మనిషి.
0: ద మైండ్.
1: మనసు గలవాడే మనిషి.
0: ద వన్ విత్ మైండ్.
1: మనసు అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మైండ్?
1: సంకల్పం యొక్క చేరికే మనిషి.
0: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
0: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
1: కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
0: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
1: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
0: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
1: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం అవుతారు.
0: Then only we deserve the title of being born a human.
1: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
0: Ravana is expert in 64
1: forms of man.
0: What is the use of all this?
1: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
0: Who can make you escape from your destiny? బుద్ధులు
1: తన తది చేరనేని ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: When there are wicked thoughts in your mind, the whole life becomes dry.
1: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
0: It becomes very dry like a stone.
1: 64 విద్యలు.
0: 64
1: ప్రయోజనం ఏమిటి?
0: What is the use?
1: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
0: Is that the utility of education?
1: విజ్ఞానంతో విద్య గరాణించాలి.
0: You should shine by practicing what you read.
1: కృషి కూటి కోసం చేయాలి.
0: And you should work to carry out a living.
1: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
0: But today education is just to carry
1: out a living. అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: As everything is job oriented, we find it the wrong path.
1: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
0: The forest fruit may
1: come to shine.
0: But within you find all the bad thing there, which is the consequence of your wrong activity. Who is responsible?
1: Karta Bhagavantudu kaadu.
0: God is not
1: karanam Bhagavantudu kaadu.
0: No.
1: Kaaya karanamulu rendu neeve karanam.
0: Cause and effect, you are responsible for this.
1: Adiye. Ee naadu maraninchinaavu cheppani ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
0: Mandodari fell on the dead body, she was crying.
1: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
0: రావణ వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
1: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
1: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
0: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
1: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
0: బట్ ఐ నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
1: కట్టగడపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
0: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
1: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
0: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
1: కోతులతో నా చావటము.
0: Should you be killed by monkeys?
1: ఎంతటి మహాపాపతము నంచావు.
0: What a worst of this insurrection.
1: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
0: Nobody make you free from.
1: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనుభవిస్తుంది.
0: This is all the sin you have committed.
1: అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
0: I'll be satisfied if at all I come to know that you have died in the hands of Rama.
1: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
0: Vibhishana came close.
1: ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది.
0: మండోదరి accused Vibhishana also.
1: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
0: విభీషణ
1: నీవు ఎంత కాలం నుండియో బోధిస్తున్నావు మీ సోదరునకు.
0: విభీషణ, యు హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
1: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నావు.
0: యు హావ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
1: ఇట్స్ నాట్ ప్రాపర్. బోధన అతను తలకెక్కలేదు.
0: బట్ హి నెవర్ హర్డ్.
1: ఎట్ట ఎక్కుతుంది?
0: వై, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యు కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
0: The head which is already filled, how can that be empty?
1: Talaburadi kali kaka ila sukrutam nimpanaguna.
0: Until the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Atani anek chintalato cherukuntundadi.
0: It is filled with all stuff.
1: Adi kali chesthe kada Vibhishana yokka bodha andulo cherutundi.
0: Unless it is made empty, he cannot receive spiritual teaching of Vibhishana.
1: Adi cheradaniki sthanam ledu.
0: There is no scope to accommodate.
1: Alanti talanu nee penchukunnavu.
0: You have such a head.
1: Alanti talampulanu nee penchukunnavu.
0: You have such thoughts.
1: Ilanti dushtiti nee anubhistunnavu.
0: This is the fate now.
1: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
0: మండోదరి స్పోక్ ట్రూత్.
1: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
0: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో ఎట్ ద ఫీట్ ఆఫ్ సీత.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూస్?
1: ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
0: ఐ హావ్ నాట్ సీన్ సీత సో లాంగ్, వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
1: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూస్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
1: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
0: దేర్ ఇస్ నో యూస్ నౌ.
1: కనుక ఓ రావణ,
0: ఓ రావణ,
1: ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో, ఇదే నీకు చాలు, ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
0: ఓ రావణ, ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యూ హావ్ కమిటెడ్.
1: అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
0: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
1: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
0: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ in order to die.
1: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాలి,
0: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ,
1: బజార్లో ఉంటుండాలి. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ.
0: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
1: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
0: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
1: కానీ అక్కడ కూడా రామనామం రాదు.
0: బట్ హి డజంట్ సే సో.
1: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
1: కమ్ అవుట్. మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
0: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
1: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ్.
1: ప్రతి దానికి సత్యము ధర్మమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూల్స్.
1: మతములకు ఆధారము సత్య ధర్మములే.
0: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
1: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
0: దట్ ఇస్ ఓన్లీ పాత్.
1: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
0: ది ఎసెన్స్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఇస్ దీస్ టూ ఆర్
1: సర్వ రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి ఉంది.
0: సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ లైస్ ఇన్ దీస్ టూ.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడాను అనుసరించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
0: దిస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ.
1: రావణుడు మరణించాడు.
0: రావణ డై.
1: కానీ రాక్షసులందరూ కూడాను మరింత భయపడిపోయారు.
0: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
1: పోయిన వారు పోయారు.
0: పీపుల్ డైడ్. ఎనీ
1: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
0: దర్ మెనీ విడోస్ వర్ క్రై.
1: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
0: విమెన్ హూ లాస్ట్ దేర్
1: తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
0: అండ్ ఆర్ఫన్స్ వర్
1: క్రై. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
0: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
1: దీని అన్నిటికీ కారణం ఏమిటి?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
1: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
0: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఒక్కటింటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
0: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
1: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
0: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
0: ఇఫ్ యూ ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్.
1: పాలేమో కడవడ పాలు.
0: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
1: పాయిజన్ చిన్నది.
0: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
1: చూసావా? అదే విధంగానే
0: లైక్ వైజ్
1: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
0: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
1: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
0: కడపటికి
1: రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
1: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
0: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్ ఎ
1: సర్పెంట్. చిన్న చీమలు.
0: Ants are so small.
1: Sarpam chala peddadi.
0: Serpent is big.
1: Kaani danni kuda champutayi.
0: But they will kill even
1: the serpent. Adhe vidhamane chinna okka dosame pedda dinni kuda nu pramadanga champutundi.
0: A small mistake will lead to a very big danger.
1: Ee naadu chinnadi chinnadani manam bhavichi dinni alakshyam tepthada దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా మేము గురి అవుతున్నాం.
0: యూ థింక్ ఇట్స్ అ స్మాల్ మిస్టేక్ యూ నెగ్లెక్ట్ ఇట్ దట్ టర్న్స్ ఇట్
1: చిన్నదే. విత్తనము చిన్నదే.
0: సీడ్ ఈ స్మాల్.
1: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
0: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటు ఎ హ్యూజ్ ట్రీ.
1: కనుకని విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి.
0: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటు ఎ బుషీ ట్రీ.
1: మంచి పనియా చెడ్డ పనియా?
0: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
1: అందువసరమే ఉపనిషత్తులందు కర్మస్య అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే. తస్మై నమః కర్మణే. మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
0: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
1: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
0: వై షుడ్ యూ
1: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
0: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
1: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి. నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
0: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
1: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
0: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
1: కరుకునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
0: Therefore Vedas want you to offer all your deeds to God.
1: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
0: If God is not pleased,
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనల్ని కాపాడుతుంటాయి.
0: If you offer your deeds to God, they will support you at every point of time.
1: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
0: So in order to do good deeds, speak truth.
1: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గాని ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
0: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్.
1: ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
0: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
1: కానీ ఈనాడు కలి ప్రభావము
0: ఏజ్ ఆఫ్
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇస్ సచ్ ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ హియర్ యు విల్ మేక్ హిమ్ స్పీక్ లైక్.
1: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
0: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
1: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
0: వాట్ రుచిర్?
1: నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
0: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
1: చెడ్డవారితో మనం దుడ్డైనా ఇచ్చి దూరం అయిపోవాలి.
0: యూ షుడ్
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: యూ షుడ్ పే ఆఫ్ అండ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: ఏమైనా అనుకోండి,
0: లెట్ దెమ్ థింక్ యాజ్ ఏ లై.
1: కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు.
0: బట్ యూ షుడ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ట్రూత్.
1: కనుక నీ రావణుడు చేసినట్టు మహాదోషంలో ఇదే పెద్ద పాపం.
0: This is worst of the sins committed by Ravana.
1: ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు.
0: If he is not aware of any శాస్త్ర,
1: ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
0: Without knowledge of Veda, if he is unrighteous,
1: తెలిసి కూడాను దాన్ని ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
0: In full knowledge of it, if he disobeys, it is a sin.
1: కనుకనే తెలిసి రామచింతన చేయవే మనస అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజు said, chant name of the God in full
1: awareness. తెలిసి చేయి.
0: Do it in full knowledge.
1: చూచి మ్రొక్కు, తెలిసి త్రొక్కు.
0: Watch your step and proceed.
1: కనుకనే ఈనాడు మానవుడు త్రొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
0: Man, what he treads on the stone, he pays his respect to the stone and he chisels the stone.
1: కొట్టేది దేన్ని కొడుతున్నాడు? గుండు రాయిని కొడుతున్నాడు.
0: He chisels a boulder.
1: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
0: హి టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
1: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
0: ట్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యు ఆర్.
1: తొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
0: హి సాల్యూట్స్ టు ది వెరీ డివైన్.
1: అంటున్నా రాయే, తొక్కేది అంటున్నా రాయే, కట్టేది అంటున్నా రాయే, కొట్టేది అంటున్నా రాయే.
0: ఆల్ దట్ యు చిజల్, ది ప్లేస్ వేర్ యు సిట్,
1: రాయి ఒక్కటే.
0: దట్ యు రెస్పెక్ట్ ది స్టోన్.
1: అదే విధంగానే ఈ వేద శాస్త్రములనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
0: ది వేద అండ్ శాస్త్ర కంటెయిన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
1: ఈనాడు ప్రవర్తన అంతకుడు చాలా కల్మషం అయిపోయింది.
0: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
1: మన మందిరంలో కాని, మన స్కూల్లో కాని, లేక కాలేజీలో కాని, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
0: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
1: పిల్లలు కాని, పెద్దలు కాని,
0: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
1: బయటికి పోతానే
0: ద మూమెంట్ దే గో అవుట్
1: ఏమైపోతుందో ఆ ప్రభావం, మహాశక్తివంతమైనటువంటి ప్రభావం.
0: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడ్ ఆర్ సో పవర్ఫుల్.
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది.
0: దాట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పాత్.
1: సాక్షాత్ ఇంద్రుని కూడా నువ్వు వశం చేసుకుంటాది.
0: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్.
1: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి.
0: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ.
1: తద్వారా
0: త్రూ దెమ్
1: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు.
0: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్.
1: ఇది ఎవరికి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
1: ఎవరికి దీని దోషము?
0: హూజ్ రెస్పాన్సిబుల్?
1: నీకే, నాకు కాదు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్, నథింగ్ టు డూ విత్ స్వామి.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి.
0: నో వన్ ఇంపార్టెంట్.
1: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు. అందరికీ ఉపకారమే చేస్తున్నాను, అందరికీ మంచి మార్గాన్నే బోధిస్తున్నాను. ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు.
0: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్.
1: కనుక నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు.
0: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నాకెవరు ద్రోహులే లేరు.
0: దేర్ నో బిట్రేయర్.
1: నాకెవరు విరోధులే లేరు.
0: దేర్ నో ఎనిమీస్.
1: కారణం ఏమిటి? మనస్సుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాళ్ళకు మూర్ఖం సాక్షి అని.
0: అండ్ దేర్ఫోర్
1: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ.
1: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకు ఏ విధమైనటువంటి చెడ్డ జరగడానికి వీలు కాదు.
0: వెన్ యు ఆర్ గుడ్, నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్.
1: కనుక నీ జరిగినా పర్వాలేదు, నీవు మంచిని చేస్తూ పో.
0: డజంట్ మ్యాటర్, బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్.
1: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ.
0: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువను పోగొట్టుకుని,
0: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్,
1: రాక్షసుడైతే ఏమి, దానవుడైతే ఏమి,
0: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్,
1: దేవుడైనా ఒకటే.
0: Even they are same.
1: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు.
0: సో వెన్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ వాల్యూ, యూ
1: మానవత్వాన్ని నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా మారిపోతాడు.
0: వన్స్ యూ లూజ్ యువర్ హ్యూమన్ వాల్యూ, యూ టర్న్ బీస్ట్.
1: కనుక ప్రతి దినము తెల్లవారు లేచి నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, మృగం కాదు, రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి.
0: రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ యూ ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్,
1: ఈ నాడు అసత్యమయంగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్
1: అధర్మమయంగా ఉంటుండాలి.
0: ఫుల్ ఆఫ్ అన్రైచియస్నెస్.
1: కనుకనే అశాంతిమయంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
1: రెండు చేరితే ఏమవుతుంది? అశాంతి.
0: బికాజ్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
1: సత్యము ధర్మము రెండు చేరితే శాంతి రూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ దేర్ విల్ బి పీస్.
1: అసత్యము అధర్మము రెండు చేరితే అశాంతి రూపాన్ని ధరిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ ఫాల్స్హుడ్ అండ్ రైచియస్నెస్
1: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది, బీటిల్ నట్.
0: బీటిల్ నట్ ఇస్ బ్రౌన్.
1: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది,
0: బీటిల్ లీఫ్ ఇస్ గ్రీన్.
1: గుండం చూస్తే తెల్లగా ఉంది,
0: లైమ్ ఇస్ వైట్.
1: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది.
0: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్.
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఈ
1: మూడింటి యొక్క చేరికనే
0: కాంబినేషన్ ఆఫ్ ది త్రీ.
1: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ప్యూర్.
1: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: రైచియస్నెస్ ఇస్
1: నిర్మలంగా ఉంటుండాలి. ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి. నిస్వార్థమైన ధర్మము, పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తాం.
0: ప్యూర్ ట్రూత్, ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్.
1: శాంతి లేదు, శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్?
1: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు.
0: యూఆర్ ఫిలింగ్ ద విత్
1: ఏ విధంగా నింపుకుంటున్నావు? అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
0: బికాస్ ఆఫ్ ఫాల్స్
1: అధర్మం చేత అశాంతిని నింపుకుంటున్నావు.
0: రైచియస్నెస్
1: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటినీ మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం.
0: జస్ట్ ఎస్ ది ఫ్లై, జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్, యు గో బై దిస్ ట్రూత్ అండ్
1: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడే సైకిల్ ఎక్కుతాడు.
0: హియర్ ఇన్ ది వరల్డ్ యు విల్ హావ్ టూ వీలర్.
1: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు.
0: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్
1: ఆ రెండు చక్రంలో సత్య ధర్మములు.
0: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ.
1: కనుకనే ఆ సత్య ధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
0: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్.
1: దాన్ని ధిక్కరించాడు ఈ రావణుడు.
0: రావణ డిజోబేడ్ దీస్ టు.
1: ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం?
0: హి స్టడీడ్ ఎ లాట్, వాట్ ఇస్ యూజ్?
1: రాముడు కూడా చదివాడు.
0: రామ ఆల్సో స్టడీ.
1: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు?
0: వాట్ డిడ్ హి డు?
1: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు.
0: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
1: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది.
0: ఆఫ్టర్ డైజెషన్ దట్ యూ విల్ హావ్ ఆల్ ది ఎనర్జీ.
1: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు.
0: రావణ
1: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది.
0: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్.
1: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ది పర్ఫెక్ట్ మైండ్.
1: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ.
0: దీస్ ఆర్ ది క్వాలిటీస్ యు ఫైండ్.
1: కడుపు జడిపోతే దేహం అంతా జడినట్టే.
0: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ది హోల్ బాడీ.
1: కేంద్రము అది ఏ కేంద్రము?
0: దట్ ఈస్ ద సెంటర్.
1: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి.
0: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: సెంటర్ ను చక్కగా చేయి.
0: సో ప్యూరిఫై ద సెంటర్.
1: అప్పుడే నీ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
0: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏదో రామాయణం అనుకుంటే ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరు ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మననం చేయాలి.
0: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్ దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
1: కానీ అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
0: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
1: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
0: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్స్
1: ఆఫ్ దశరథుని కుమారులు.
0: ఎంపరర్ దశరథ.
1: ఎవరు దశరథుడు?
0: హూ ఇస్ దశరథ?
1: కోసల దేశపు రాజు కాదు.
0: ఈజ్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
1: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
0: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
1: దీనినే అయోధ్య అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
1: అయోధ్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ అయోధ్య?
1: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
0: నాట్ ది నేమ్ ఆఫ్ ది సిటీ.
1: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
0: ఎ ప్లేస్ ఇన్ టు విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
1: మన హృదయము,
0: దట్స్ అవర్ హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
0: ద హార్ట్ ఈస్ అయోధ్య.
1: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
0: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
1: ఈ దేహమునకు సత్వరజో తమోగుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
0: బాడీ హాస్ త్రీ వైవ్స్.
1: సాత్వికము కౌసల్య,
0: పాయస్ క్వాలిటీ.
1: తామసికము సుమిత్ర.
0: దిస్ ఎమోషన్ ఈజ్ సుమిత్ర.
1: రాజసికము కైక.
0: రాజసిక్ ఈజ్ కైక.
1: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
0: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
1: వారే మూడు పత్నులు.
0: ద త్రీ వైవ్స్.
1: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
0: యాజ్ దీస్ త్రీ ఆర్ వైవ్స్
1: ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నలుగురు బిడ్డలు పుట్టారు.
0: దే హావ్ ఫోర్ ఆబ్జెక్ట్.
1: ధర్మ అర్థ కామ మోక్షం ఇవే నాలుగురు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న స్టాండ్ ఫార్ ధర్మ రైట్నెస్, అర్థ ద వెల్త్, కామ డిజైర్,
1: ధర్మ లిబరేషన్. ప్రజ్ఞానము నాశిస్తుంది.
0: ధర్మ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ స్పిరిచువల్.
1: ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత.
0: దట్ ప్రజ్ఞాన ఇస్ సీత.
1: రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు.
0: రామ ఇస్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను,
0: ది సీత స్పిరిచువల్
1: అవేర్నెస్ తీసుకుని,
0: టేకింగ్ హర్,
1: కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
0: హి ఇస్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
0: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్
1: దుర్మార్గం అనేటువంటి రావణుడు ప్రజ్ఞానం అపహరించాడు.
0: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వన్.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
0: వివేకము
1: అవివేకం అనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
0: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీ
1: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాళ్ళని సంహరించాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ హీ కిల్డ్ ద వాలి ఇండిస్క్రిమినేట్.
1: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
0: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ దట్స్ అన్ ఓషన్.
1: ఈ సంసారం అనే సాగరం లోపల
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
1: దాటాలి,
0: వన్ షుడ్ క్రాస్.
1: హే దట్ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
0: దేర్ ఇస్ ద హనుమాన్ ద కరేజ్
1: ధైర్యము. ఆ ధైర్య సాహసం చేత సహవాసం చేతనే ఈ సంసారం అనే సాగరాన్ని దాటాడు.
0: విత్ కరేజ్ అండ్ వేలర్ ఆఫ్ హనుమాన్ హీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్.
1: అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమగుణంలో మూడు అడ్డు వచ్చాయి.
0: హావింగ్ క్రాస్
1: రజోగుణమే రావణాసురుడు,
0: రజో
1: సమోగుణమే కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ
1: సాత్వికుడే విభీషణుడు.
0: సాత్విక్ పైస్ క్వాలిటీస్ విభీషణ.
1: అక్కడ ఈ అజ్ఞానం అనేటువంటి వాడు అనగా తమోగుణ రజోగుణం సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
0: ఈ కిల్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైస్ ఆస్పెక్ట్.
1: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తన తీసుకుని వచ్చాడు.
0: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
1: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
0: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద నాలెడ్జ్.
1: అది నిజమైన విద్య.
0: దట్ ఇస్ ద ట్రూ నాలెడ్జ్.
1: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
0: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్ ప్రాక్టికల్.
1: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణము.
0: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: సాత్వికమైనటువంటిది కూడా ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
0: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్స్టూడ్.
1: ఈ ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడా రజోగుణంగానే మారిపోతుండాలి.
0: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఈవెన్ పైస్ క్వాలిటీ
1: రజోగుణం సహవాసములు పట్టింది.
0: And it will be in the company of the other two emotion and the dullness.
1: కనుకని ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
0: దేర్ ఫర్ పైస్ క్వాలిటీ విభీషణ.
1: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
0: అట్ ద రైట్ టైమ్ ఈజ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ.
1: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
0: సో హెట్ వెయిట్ ఫర్ ద ప్రాపరియట్ టైం.
1: కాచి కాచి మనం ఉంటుండాలి.
0: హెట్ వెయిట్ అండ్ వెయిట్.
1: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము?
0: వై షుడ్ యూ వెయిట్?
1: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో?
0: టు హ్యావ్ దట్ గుడ్ డెస్టినీ, దట్ శాంక్టిటీ, వీ హ్యావ్ టు వెయిట్.
1: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
0: సో హ్యావ్ టు వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
1: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
0: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
1: తెల్లవారిని మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
0: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్.
1: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపోయాయి అని పరితపించేవాడు.
0: హి వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యు, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
1: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
0: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
1: నామాలు అక్షరాలు కూడా రావు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
1: అదే కలకత్తా లోపల లాలా లజపతి రాయి, బాలగంగాధర తిలక్,
0: విపిన్ చంద్ర పాల్,
1: ఇంకా అనేక మంది, అరవింద ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
0: హైలీ ఎడ్యుకేటెడ్
1: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నుంచి పోయినాయి?
0: డూ యూ ఫైండ్ దేర్ నేమ్స్?
1: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
0: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
1: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
0: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్.
1: చదువు కారణము
0: ఈజ్ ది ఎడ్యుకేషన్.
1: కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
0: సేక్రెడ్ ఫీలింగ్ ఈజ్ ద కాజ్.
1: కనుక ప్రతి దానికి కూడా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
1: విశ్వాసమే లేకపోతే
0: వితౌట్ ద ఫెయిత్
1: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
1: ఏ విశ్వాసము?
0: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
1: ఆత్మవిశ్వాసం.
0: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని ఎంత ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
0: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know? You say that, I believe that what I know.
1: చూచిందానే నమ్ముతానంటాడు.
0: I believe what I see.
1: ఏమి చూచావు నీవు?
0: What is you have seen?
1: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
0: I feel the mind is...
1: నీ మనసు నువ్వు చూచావా?
0: I have seen your mind.
1: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
0: How do you believe it?
1: నీ మనసుకు రూపం ఉందా?
0: Mind has it any form?
1: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
0: You say I am very happy.
1: ఆనందానికి రూపం ఏమిటి?
0: Happiness, what is it?
1: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
0: How do you believe it?
1: నీ యొక్క అనుభూతియే.
0: Is your experience?
1: విశ్వాసమే.
0: That is.
1: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
0: So each one has got his own faith.
1: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
0: The faith you develop in the sacred way.
1: కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ
0: సో రావణ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్
1: ఆత్మవిశ్వాసం లేదు.
0: He has no faith in the self.
1: ఏమి ప్రయోజనం?
0: What is the use?
1: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
0: సో హీ హాస్ నో ఫెయిత్ ఇన్
1: పాపం అంటే భయం లేదు.
0: హీ ఇస్ నాట్ అఫ్రైడ్
1: ఆఫ్ దైవం అంటే ప్రీతి లేదు.
0: అండ్ హీ హాస్ నో లవ్ ఫర్ గాడ్. సో హీ డిడ్ పెనెన్స్.
1: తపస్సది
0: వాట్ పెనెన్స్?
1: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
0: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
1: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ట కావాలి.
0: హావింగ్ అండర్ టేకిన్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
1: ఈ ప్రతిష్ట కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
1: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
1: కనుక రామాయణం అంతా కూడాను
0: ఎంటైర్ రామాయణ
1: సత్య ధర్మముల చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
1: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
0: ఎ ఫైట్ బిట్వీన్
1: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
0: రైచియస్ అండ్ అన్ రైచియస్,
1: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
0: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మహాభారత యుద్ధము,
0: దిస్ ఇస్
1: ఇదే రామ రావణ యుద్ధము,
0: దిస్ ఇస్ రామ రావణ వార్.
1: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్ ఆవర్ హార్ట్స్.
1: ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
0: The noble one who will find a solution to this war, his life would be redeemed.
1: కనుకు ఆ విజయాన్ని మనం సాధించాలి.
0: So we should be victorious, we should win.
1: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to live in రామరాజ్య.
1: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: And we should develop heart in this sacred path.
1: రేపటి దినము
0: tomorrow
1: ఈ రామాయణం యొక్క సంఘర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
0: We should understand all the subtleties of Ramayana and conduct ourselves tomorrow coronation of Rama, the coronation of Rama in one's own heart.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముద నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమస్వరూపులారా ఎంత కోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ

0: Jagat, the world is the one that has a beginning, the sustenance and an end.
1: దీనికి ఆధారము భూమియే.
0: The basis for all this is earth.
1: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
0: God is not of a specific form.
1: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
0: Divinity is the one that is immanent in all of the five senses of cognition.
1: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
0: There is no place where these senses do not operate.
1: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
0: There is no person without the five elements in him.
1: కనుకనే సర్వతపాణి పాదం తర్వతోచి శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
0: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
1: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: You cannot find a place where there is no God.
1: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
0: How is it to be taught? How is it to comprehend the all-pervasive divinity?
1: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
0: However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
1: ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించుట కూడాను సాధ్యము కాదు.
0: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
1: కాని ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
0: However, it is essential to recognize one factor.
1: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సో జర్న్ బై ఎ క్రై.
1: ఈ ఏడుపునకు కారణమేమిటి?
0: Why does the child cry?
1: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
0: What is the reason? How to pacify the newborn babe that starts crying?
1: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
0: The child stops crying when you offer a drop of honey or milk.
1: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
0: Therefore it is clear that we are born with this appetite, hunger.
1: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనము

0: ముట్టించుకోవడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎపిటైట్ ఇస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఈజ్ దట్ వరల్డ్లీ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ ఆర్ స్పిరిచువల్ ఆర్ బియాండ్.
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: హవెవర్ ద హంగర్ ఇస్ యూనిఫామ్.
0: ఆహారములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద ఫుడ్ దట్ వి కన్స్యూమ్ వేరీస్.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ వి పార్టేక్ ఆఫ్ ఫుడ్, రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ డిలైట్ అవర్ సెల్వ్స్.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: దేర్ఫోర్ టు సాషియేట్ హంగర్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము, తాను ఆనందించటము, ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్స్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ టు హ్యావ్ ఫుడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో టు సర్వ్ అదర్స్.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని, ఎట్టి జన్మం కాని, ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ డెఫినెట్ ఫార్మ్, హీ హ్యాస్ నో బిగినింగ్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ద న్యాచురల్ ట్రెయిట్స్.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికి తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleneetti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Aadi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning nor the middle nor an end. He is ancient.
0: Taanu chaavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka daivathvamunaku evaru ye peru iragalaru.
1: God being all powerful or pervasive, what name can you give him?
0: Bhoomi challani neeru tragi aa neertito payilunnatundi pantanu pandinchi prajalaku jeevulaku ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్, దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ అండ్ వీ జస్ట్ రీప్ ది హార్వెస్ట్ అండ్ పార్టేక్ ద గ్రెయిన్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద ఫుడ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: అండ్ హెన్స్ ఎవ్రీ క్రీచర్ రిక్వైర్స్ వాటర్.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిను చంపుకొంటుంది.
1: అండ్ ఇస్ ద వాటర్ విచ్ ఇస్ ఈక్వల్లీ ఎసెన్షియల్ యాజ్ దట్ ఆఫ్ ఎపిటైట్.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than it is water is a response to our prayers.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్, విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేద కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతని దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all
0: ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో తనకు తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దానిని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore it is essential to know what we need, what kind of food that we require and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters and
0: అది ఇది ననగనేలా.
1: Why this and that?
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మద గలంగరు.
1: Cannot understand.
0: భుజువి చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: వర్తించదని కడు విర్రవీగేదరు కానీ దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: కడబడికేది ఎత్తవునో ఎవరికీ తెలియదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ అట్ ది ఎండ్.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
0: దైవం యొక్క ప్రాణులు దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వము నెరవేరుతుంది.
1: And in fact, by prayer, you can achieve anything in this world.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: There is nothing greater than prayer in this world.
0: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
1: So it is essential that all of you should pray.
0: దీనికోసం దానికోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమి చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all the
0: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డౌట్ వాట్స్ ఎవర్ దట్ బికాస్ ఆఫ్ సమ్ ఫెయిల్యూర్.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: ద నాలెడ్జ్ పీపుల్ నాలెడ్జబుల్ పీపుల్ నో దాట్ నాట్ ద రెస్ట్.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ డోంట్ pray merely for the fulfillment of your desire.
0: Bhagavantula maaku ee nimishamunku edi avasaramo adi meere chusukondi.
1: Oh God, you know best what I need at what point of time.
0: Anta bhagavantuniki arpitam chesi prayatnam chesthe anni sulabhanga jarigipothayi.
1: When once you offer to God, anything can be achieved easily.
0: Kaani maaku inta varakunu maa prayatnam emi okati cheyaledu.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వి ఆల్సో సెండ్ లైక్ వైజ్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యమే తప్ప అన్ని కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్ డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫార్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: మాకు ఏది వద్దు.
1: We don't want anything whatsoever.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
1: Not with a specific purpose or need base.
0: కోరికలు లేకుండా
1: without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధమవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపెన్.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ది లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: సమ్మేసే స్వామి, వీ హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్వెంట్లీ బట్ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే, కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్ నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled, successful by prayer.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya Vichitrambulu.
1: And important for all the three words.
0: Vajalala Vittambulu.
1: And it's that so
0: Sanitambulu.
1: Endearing. So close.
0: Munichanavana Bhavuttambulu.
1: And that's so intimate to all the sages.
0: Vishnudevu.
1: That is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jaragaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధమవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
0: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: There's nothing that he cannot do.
0: సర్వమును చేయగలడు.
1: God can accomplish
0: anything. పెద్దదే చిన్నదేని ఏమాత్రం సందేహించడు.
1: Tiny or gigantic, small or big, God can do.
0: అందరూ తన బిడ్డలే.
1: All are his children.
0: వారందరికీ ఏది కావాల్సినా అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నందే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ విల్లింగ్ బీయింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: లైక్ దిస్ యూ ప్రే టు గాడ్ ఈగోలెస్లీ వితౌట్ పంప్ అండ్ షో.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: Crucified on the cross, he was put on the cross and nailed.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హీ వాస్ షెడ్డింగ్ టీయర్స్.
0: తక్షణమే
1: ఇమీడియట్లీ
0: ఇక్కడ ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: And there there's an ethereal voice the
0: night. The
1: following day,
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: And he was left.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరం దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ యూ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Na yokka sambhashanam ante kodunu prema chetane jarigetvanti.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti ante kodunu prema shaktiye pradhanamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవసం.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంది.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవలసిన.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావో ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్ స్వామి విత్ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ఫన్ ఆఫ్ ప్రేయింగ్ విదిన్?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: Swami is with you, in you, always, above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni meeku kavalani kodinappudiki prema chetane sadinchandi.
1: It's only love that will help you to achieve.
0: Prema cheta kaanatvanti okkati kuda lokamlo ledu.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: Kaluka premani pradhanamainatvanti prarthanaga teeskondi.
1: So let the love be the main theme of your prayer.
0: Prema mudita manasiko.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of praise, nor diminish because of the blame either.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్తు యొక్క ప్రవృత్తులే.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: దివ్యత్వమునకు ఈ రెండును లేవు.
1: These two do not apply to the divinity.
0: పేరు పరిస్థితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: దోస్ హు ఆర్ ఫర్ నేమ్ అండ్ పబ్లిసిటీ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయాపసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatunte yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: forest. వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద
0: ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: వెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడాను హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumanta was serving as minister in the court of Dasharatha.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumanta acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the
0: spot. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు సాధిస్తున్నారు?
1: Then who will take care of
0: Ayodhya? ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పన్నెండున్నంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడి చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములయందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యమునందు నిమగ్నులవుతూ వచ్చారే కానీ ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎనీ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata.
0: Kanaka Shatrughnudu maha yukti parudu shakti parudu telivitetal galavadu.
1: So Shatrughna is highly intelligent, able with all skills.
0: Ilanti shaktini yokka shakti samarthyam evaru kodanu gurtinchadaniki prayatninchatam ledu.
1: No one is making an effort to know the capacity and the potentialities.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక్క సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించటం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention and concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister.
0: Kaani nee kumarudu rajainappudu naa kumarudu Lakshmanudu sevakudiga untadu.
1: Sister Kausalya. Your son may be the king and Chali, my son will serve him.
0: Kaika nee kumaru raju kavachunu.
1: Kaika your son may be the king.
0: Taanu rajainappudu taanu sevakuduga Shatrughna neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your
0: na iruvulu kumarulu kudunu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittamai nee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nee nee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka Shatrughnudu Lakshmanudu entati gunavantulo vaaru iruvule lekapothe itu vaipuna Bharatudu gaani atu vaipuna Ramulu gaani ee karyamulu kudanu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support. They gave all the cooperation and support to their brothers.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా
1: at the time of the war when Lakshmana fainted
0: రామును చాలా బాధపడుతున్నాడు.
1: Rama felt very sad.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: I can find a wife of the sort of Sita.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకునే కూడాను లక్ష్మణ్ వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ్ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హి వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి
1: దెన్ హనుమాన్ కేమ్
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడా ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటి ఎక్కడదో.
1: He could not find.
0: తనకే మాత్రమే తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకొని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపై ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvathamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamulu yokka naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvathanni teeskuni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudu Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskuni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: em jarugutunnade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ravana.
0: Oka rendu dinamul lopala poorthi idi samapta avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham mee ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi,
1: Sumitra
0: ketti baadhalu ledu.
1: Sumitra said, there is no
0: na
1: suffering.
0: Em avutadu aneetundi baadha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramuniki ananukulam emaina jarugutado emo aneetundi baadha nenu nannu baadhistundadi.
1: I'm only worried that something come in the way of their service to Rama.
0: Na kumarudiki emaina lakshmanudu emaina maraninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కుమారుడి విషయంలో నాకే మాత్రమే బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాములకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference.
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముల వెంట పంపాను.
1: For that reason, I sent Lakshmana to follow Rama.
0: అని చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముల పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave, the painting
0: ప్రారంభం చేసిందో,
1: the kind of paintings he started,
0: ఆ ఊర్మిళ అదే పెయింట్ లోపలనే మునిగి ఉంది.
1: She spent all the time in full concentration on the painting.
0: అప్పుడు చెప్పి భరతుడు, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: And the news that fainting of Lakshmana was conveyed.
0: ఏమి గతి, నాకేమి తోచటం లేదు.
1: Well, I don't know what to do now.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: And Urmila did not stop at that moment.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: She didn't feel sad.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there, imprinted in the heart of Lakshmana. Perhaps he has been sleeping in a blissful state without any
0: worry.
1: All the suffering is that of Rama only. My husband Lakshmana is not in danger. So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొక అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిది.
1: And in fact, she's not ordinary.
0: మాండవి సుతకీర్తిని ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact, they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunte varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikkatam aa naati goppa adrushtam.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: అతని కుశధ్వజుడు,
1: ఈ కుశధ్వజ
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునికు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: రైచర్స్నెస్ వాస్ అడ్హియర్డ్ వాస్ ఫాలో.
0: ప్రచార ప్రబోధం లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: Shatrughna did not sleep for a moment.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: What complaint is kept in store?
0: నా పరిపాలనలో లోటేమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: There may be some complaint lodged against him.
0: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత should never get a bad name.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకని రామాజ్ఞ నేను శిరసావహించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: అని శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరీ సరీ అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏమిటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగట్టేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarukunu ekanga undali.
1: All brothers should be sustained.
0: Evariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevitamnu sadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignal chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెడ్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కరదూషణ వీరిద్దరికీ కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కరదూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముని నుంచి ఏ వార్త వస్తుందో ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly versed.
0: ఆమె మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
1: షీ ఈస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: షీ gives advice.
0: ఆమె వచ్చింది.
1: She came.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: He said, why are you feeling sad?
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: And Bharata has not sent message to Kaika.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: The news was conveyed to Sumitra only.
0: ఆమె వెళ్ళి
1: She went.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రం కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: He said, don't worry about Rama.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరువేరు కాని ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇన్ డీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
1: దేర్ ఇస్ నథింగ్.

0: యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడాను సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆర్ యంగ్
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైం వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: షీ హస్ బీన్ పెయింటింగ్ సీతారామ
0: శతకీర్తి కూడా చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై శతకీర్తి కూడా చాలా గుణవంతురాలి.
1: శతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
0: ఎవరికి ఏ సమయం నందు కూడాను కించిత్తైన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
1: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్ పెయిన్ఫుల్ వర్డ్స్.
0: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
1: శృతకీర్తి గుడ్ లిసనింగ్ హైలీ రిప్యూటెడ్.
0: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
1: షీ ఆల్వేస్ లిసన్ టు
0: మంచినే వినిపించేటువంటిది.
1: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
0: మంచినే బోధించేటువంటిది.
1: షీ టీచెస్ గుడ్ థింగ్స్
0: మంచిదే చేయించేటువంటిది.
1: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హూ ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరు పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
0: మిగతా వారే లేకపోతే లక్ష్మణుడు లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండా గినపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హెవ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ది అఫెక్షన్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్
0: శతమానం భవతి స్థాయి పురుషచేత న్యాయ అని చెప్తూ వచ్చి
1: ది వేద సెడ్ లెట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: మనం కలిసిమెలిసి మెలుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే
1: వెన్ వీ హ్యావ్ 4 చిల్డ్రన్
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో 4 డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టారు.
1: 40 డిఫరెంట్ వేస్.
0: ఒకనొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హి హస్ నో వెపన్స్.
0: ఏది లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
1: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ దశరథ్,
0: నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
1: దశరథ్ సెడ్ బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్.
0: అప్పుడు రాముడు చెప్పాడు, గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామ సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు, నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
1: లక్ష్మణ సెడ్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిన్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: బేసిన్ ఈజ్ ఎనఫ్.
0: అన్నకు గడ్డపార చాలు.
1: అండ్ క్రోబార్ ఈజ్ ఎనఫ్.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్క్ మై బ్రదర్
0: మాకు ముఖ్యంగా కావాల్సింది
1: విల్ డిగ్ అండ్ ఐ విల్ క్యారీ విత్ ద బేసిన్.
0: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: ఐ వీ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఇంప్లిమెంట్.
0: ఆయన నార చీరలు కట్టుకుని
1: Without ropes.
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40

0: వేల మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణ్తో చెప్పాడు.
1: ఈ టోల్ లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్
0: మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: ఐ నో దట్ యూ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సిస్టర్ లా.
0: నేను సాధిస్తాను
1: అండ్ ఐ విల్ సర్టన్లీ ఫేస్ ది సిచ్యువేషన్ అండ్ ఐ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఏ ఆయుధములు లేవు,
1: నో వెపన్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయ లోపల
1: యాజ్ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
0: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హి హాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణము ఒక ధనుదులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునింద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga, and you also blessed
0: Hanumantu Sabari.
1: And in fact you helped the Hanuman
0: Ravi Suti Palinchi Chendini Kinikuta Valinu Dunchi,
1: and you killed Vali
0: Cherina Varana Virula Brochina. Rama Rama Rama
1: Rama, you blessed all the monkeys, vanaras, and you have killed the Vali who is wicked and bad.
0: Rama namanne smarinchukuntu undetunte vadu Hanumantudu.
1: Hanuman sang the glory of Rama in
0: kaali aayudhamulanta kodanu inta goppa varu ani cheppini gurtinchukunnatvanti oka itanu.
1: Though he has understood how
0: Vishwamitrudu tane yokku daggara unnatvanti aayudhalanta icchadu.
1: Vishwamitra has handed over all the weapons he had.
0: Ee aayudhala vallane
1: because of these weapons
0: 40,000 mandini kudanu oka astramto antanni kotti vesadu.
1: Rama could kill all the 40,000
0: oka astram vesetappudike 100 astramlu nunchi 1000 astramlu 1000 astramlu nunchi 10,000 astramlu ee vidhanga 40,000 mandini oka nimishamlo kottesadu.
1: When one astra arrow is shot at, it got multiplied in geometrical proportion.
0: Devadra pushpavarshanni kurpincharu
1: and there is a shower of flowers.
0: Ee karadushanle chaala durmargulu,
1: karadushan are wicked people.
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other.
0: Ramachandra Prabhuku jai jai jai ani varanta kuda jeteeli kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: Ee vartanu ayodhyaku pampinchadu.
1: This message was sent to Ayodhya.
0: Appude Ayodhya vasulu ainatunte okka
1: the inhabitants of
0: Bharata Shatrughnulu, Sumitra Kaikeyulu, Kausalyalu chaala aanandanni anipistu vachchu.
1: Sumitra Kausalya Kaikey Bharata Shatrughnulu, they are extremely happy.
0: Ee vidhanga Ramuni yokka sambhasamlo enni vidhamulainti yokka sahayam chetane vaari yokka divyamainti yokka shakti chetane anni sadhistu vacharu.
1: Everything could be achieved, accomplished because of the divinity, because of the power of Ramachandra.
0: Ee Agastya Mahamuni vacharu.
1: Then came sage
0: Agastya.
1: And he had many weapons.
0: Adaru kuda Ramuniki appajeppi
1: Agastya also gave all his weapons.
0: Nayana Ramachandra,
1: neevu
0: grihasthudiga unnavu.
1: Ramachandra,
0: naa aashramlo undadaniki veelu kaadu.
1: You cannot stay here in my
0: ఇదిగో పంచవటి పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: Rama, better you proceed towards Panchavati where all the five rivers meet.
0: తీరంలోని నీవు 10 సంవత్సరాలు కూడా గడుపు.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: అది దండకారణ్యములో ఒక భాగము.
1: And it is a part of Dandakaranya.
0: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
1: after 10 years
0: అక్కడ క్రమక్రమేణ ఈ సుర్పులకు సహాయం ఒకటి వచ్చింది.
1: And there came episode of
0: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్
0: తేజదుచ్చన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బట్ సాధు సమాజగం.
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డు గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: తేజదుచ్చన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యు గెట్ అవే ఫ్రమ్.
0: కానీ ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ సుర్పణక అపియర్డ్ దేర్.
0: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ chance to have fun and frolic.
0: నేను చాలా అందమైనటువంటి దానిని.
1: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ.
0: రామా నీవు నన్ను వరించు అని రాముల దగ్గరికి పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామా అండ్ సెడ్ యు లవ్ మీ.
0: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామా సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు.
1: సిన్స్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యు కాంట్.
0: నీవు నాకు సతివైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీతా.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు.
1: లక్ష్మణ ఇస్ అలోన్, యు కెన్ గో.
0: లక్ష్మణుడు దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణుడు చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ వెంట ఆన్ టెల్లింగ్,
0: ఓ సూర్పణక, నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నోబుల్.
0: గొప్ప సాహసవంతురాలవు.
1: నువ్వు
0: చాలా అందమైన,
1: యూఆర్ బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్య అయిపోతే
1: యూఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం నీకు సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
1: అండ్ హి హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో రౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ప్రద్రోహం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
0: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్ హర్ ఆఫ్,
0: వీరిద్దరూ నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామా గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
1: లక్ష్మణ వెంట్,
0: సీత ముక్కు చెవులు కోసి,
1: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్.
0: పంపించా, ప్రాణం తీయకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ వుమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్,
0: రక్తం కాచుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజ కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: వారు ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్.
0: చెల్లి,
1: సిస్టర్,
0: నీకు ముక్కు ఒక దగ్గర, చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటిని ఒకే తీరు కొయ్యడానికి వీలు.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్, వై కుడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: Brother, I can't say.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రము గుర్తించలేదు.
1: ద మూమెంట్ దే టచ్ మై బాడీ ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు,
1: దట్స్ సో హ్యాండ్సమ్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మేడ్ మీ,
0: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందవాళ్ళు, ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుఘ్నుడికి పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
0: 10 సంవత్సరముల పూర్తి శత్రుఘ్నుడే పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కాని,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుఘ్నుకే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, neeve inka raju.
1: You are the future king.
0: Mana tandi goppa paripalan chesinatundi vaadu.
1: And our father was an able administrator.
0: Adani maraninchin tarvata inka neeve deeni baadhyata vahinchali.
1: After his demise you should take the responsibility.
0: Jababu evariki cheppavaddu.
1: Never give reply.
0: ఎవరిని కఠినమైన వాకులు పలకవద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
0: సుమధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
1: Talk always softly and sweetly.
0: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్సెస్. ఎంతో
0: బోధన చేస్తూ వచ్చాడు.
1: హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్.
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడిపక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ of a person from Nepal is on the right side. And it was transplanted to the left side. The whole thing has got to be shifted. భగవాన్ గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
0: పీపుల్ అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.

0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: And all these four sleep there.
0: పైన ఉంటుంటాను.
1: Bhagwan is there in upstairs.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీనే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: They always discuss these things.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: And Bhagwan never wanted them to speak.
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: And you just
0: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: You give proper treatment.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: He came recently.
0: ఒక ఇంజక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: And that will help the
0: ఆ ఇంజక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
1: And it's not possible to give.
0: 80,000 ఆ ఇంజక్షన్.
1: And the cost of the injection is 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: How can we give the costly injection?
0: బ్రతకడానికి ఎంతటి విలువైనది ఇవ్వాల్సింది.
1: To save his life doesn't matter.
0: ఖర్చైన అపరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చి పెట్టేసేవ.
1: I am ready to pay. I am ready to give money. Save his life.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్, సెండ్ ద మనీ, సెండ్ ద మెసెంజర్.
0: ఒక్కొక్క ఇంజక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: The cost of injection is 80,000, 90,000.
0: ఎవరికి తెలియదు.
1: No one knows these things.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: And don't think of expenditure.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: I'll give the money. See that they are healthy, happy.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: They should not have any problems on financial grounds.
0: ప్రేమ ముదిత మనసే

0: What must one do to deserve God's grace? Bhagawan Baba, in His infinite compassion, reveals this divine secret in His discourse delivered on 22nd April 1998 at Kodaikanal.
1: ధర్మములేక దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసమున మంచి నీతి లేక చెడుగుణ

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ హ్యూమానిటీ,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: వి కమ్ అక్రాస్ త్రీ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: ద ఫస్ట్ కేటగరీ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగరీ ఆఫ్ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికీ,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ జరిగిన తెలియనప్పటికీ,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్,
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ,
1: దో దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: Bhagavantuni yokka aanandamunu anubhavistu,
1: experiences divine bliss,
0: bhagavat premalo lolladutu,
1: and dances in delight in God's joy,
0: jeevitamunu prashantamaina jeevitanga gadaputuntaru,
1: and spends a peaceful life.
0: Deeniki etti sadhanalu cheyanakkarledu.
1: No spiritual endeavor is required.
0: Vanta poorthi aina tarvata kattilato padeyundi.
1: After the cooking is over, why do you need firewood?
0: Adhe vidhamgane
1: aneka
0: janmalu yendu ee pavitramainatvanti sukrutini pondinatvanti manavudiki maroka sadhana lakkarledu.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: Kanaka bakshya drushtito chuchinappudu idini etti sadhanalu cheyaledu.
1: Externally speaking, we don't see any wisdom in
0: him. Satsangamunu cheraledu.
1: He is not in the company of the good.
0: Itti vyakti yokka prabhavamu purva janma sukrutam yokka prabhavame.
1: All these good effects are because of the merit of the past life.
0: Atti vari jeevitame nijamainatvanti jeevitam.
1: That is the true life.
0: Atti vari aanandame brahmaanandamu.
1: The joy of such people is the supreme bliss.
0: Adiye nityanandamu.
1: Eternal bliss.
0: Adiye advaitanandamu.
1: Non-dual bliss.
0: Adiye paramanandamu.
1: That is supreme bliss.
0: Itti paramanandamunku paatrudainatunte ma vyakti,
1: the person recipient of such blissful state,
0: ee prapanchamunandu ee baahyamainatunte jagattunandu etti sadhanalu cheyanakkarledu.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగరీ,
0: తన యొక్క జీవితంలో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్స్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard, struggles to earn reputation, name and fame.
0: Itanu panditchyamunu pondinatunti vaadiga untadu.
1: He is a scholar for himself.
0: Goppa keethini arjistu vastuntadu.
1: He is a man of reputation.
0: Kani
1: yet
0: itti grantha parichayam cheta,
1: the textual information,
0: ee pandita prabhavyam cheta,
1: the scholarship either,
0: daiva anugrahanki ematramu guri kaakapothunnadu,
1: doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ గాడ్స్ గ్రేస్ వై షుడ్ వి రీడ్? దట్స్ ఆల్
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: వెన్ వీ గో ఆన్ రీడింగ్ లైఫ్ టైమ్, వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: Aneka grandhamulu chadutu untaru.
1: They read many books.
0: Aneka mandi maharinulu darshistuntaru.
1: They go to noble souls.
0: Aneka samaveshamlo palgontuntaru.
1: They participate in congregations.
0: Kani enniti endu palgonnappatikini,
1: in spite of participation,
0: anugrahamulaku matram atyanta duranga untadu.
1: They are far off from God's grace.
0: Karanam,
1: why?
0: Tana hrudayamulo bhagavat bhavam ledu.
1: In his heart there is no divine feeling.
0: Granda parichayam matrame amitanga salpukuntu,
1: he is based on the bookish information.
0: He is superficial knowledge ga jeevistuntadu.
1: He leads life relying on superficial knowledge.
0: Ilanti jeevitamunaku shanti annadi chaala dooramu.
1: Such a life is far from peace.
0: Kanuka idi rendava taragati vaari yokka పరిస్థితి.
1: దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ది సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇండివిజువల్.
0: ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
1: దెన్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్?
0: ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటం.
1: ఆల్ ది టైమ్ దే గోన్ థింకింగ్ ఆఫ్ దిస్ ఫిజికల్ మండేన్ టెంపోరల్ వరల్డ్.
0: దేహములకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: They expect and work for body comforts and conveniences.
0: భౌతికమైనటువంటి వాంఛను మాత్రమే ఆశిస్తుంటాడు.
1: They want the physical desires to be fulfilled.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: such a person,
0: కలయందైనప్పుడును దైవాన్ని స్మరించడు.
1: Will not think of God even in his dream.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయంలో కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: We find wicked people thinking of God in times of difficulties.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దైవమును ఏమాత్రము చింతించరు.
1: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్,
0: గతియే లేదు.
1: నో destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world they are not known as devotees.
0: Satsangamni ematramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ematramu salaparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu ematramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulu bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్య భర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ.
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ when her husband would speak of God.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనకూడను ఎలాంటి సంభాషణలు ఎందైనకూడను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తికి చేసేటువంటి వాడు కాదు.
1: Husband never said, never uttered the name of God under any circumstances of trial.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: The wife is very much depressed for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across.
0: ఇలాంటి పరిస్థితుల యొక్క నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి
1: Having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: ఇఫ్ హీ డజంట్ థింక్ ఆఫ్ గాడ్, వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది నా దురదృష్టమా?
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: లేక అతని అదృష్టమా?
1: ఆర్ ఈస్ హిస్ ఫార్చ్యూన్?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: వన్ డే
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ ప్రేడ్ టు గాడ్ ఫర్ వెంట్రీ.
0: ఓ దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగరా,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైన కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such hard,
0: నా భర్తను ఎందుకు ఈ సుధా హృదయంగా నీవు మార్చుకున్నావు?
1: Why have you made him a stone hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: నీ రెండింటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదే.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మనా?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్ హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు.
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్,
0: ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్య.
0: భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ద పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుండాలి భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు.
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యూ సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికీ ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్, షీ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు,
1: మై గాడ్ ఇస్ కంపాషనేట్,
0: దయానిధి
1: ఇస్ ద వెరీ,
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సెడ్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
0: ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
1: All these years I never heard you spelling out God's name.
0: ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: By mistake also you never said God's name. I never heard it.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యూ ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: Did I say Rama? Has it come out of my lips?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: I kept God's name in treasure.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: I kept God in my heart all along.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: Rama, has he come out of my heart last night?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: So saying, he breathed his last.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికల్లే ఫ్రమ్ ది వర్ల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజన చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: కావలసినంత సమయం చిక్కుతుంది.
1: యూల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యు డూ ఏ జాబ్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్ వై నౌ.
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body
0: outside. లబలమ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా.
1: Is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of death.
0: దబ దబ బయట పెట్టుడనికి లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: హరి నామము లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain.
0: వస్తుందా?
1: Can you think of God's name?
0: ఎప్పటికీ రాదు.
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోని భగవత్ చింతన అనేటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుతుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు.
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
0: అనేక సంవత్సరముల అభ్యాసం కావటం చేత
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని
1: హి వాస్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
1: హోల్డింగ్ ద బెల్
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్స్ ఇన్ పర్ఫెక్ట్. వై?
0: తనకు అభ్యాసం పూర్వం అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it's not possible to think of Him when the end approaches.
0: అనేక మంది యువకులు
1: many youngsters
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: జాయిన్ ద మిలిటరీ.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: దేర్ ఇన్ ద మిలిటరీ
0: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ దట్ టైమ్.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
1: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ది ఆర్మీ.
0: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు, అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బీ దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్ హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్ థింగ్స్.
0: ఈ రెండు,
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: హీ షుడ్ లవ్ గాడ్.
0: సమాజ సేవ చేయాలి.
1: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: రెండింటి అందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: Pavitramaina manavatvanni dherinchi,
1: having taken the sacred
0: divine life, divyamaina devatvanni pondadaniki,
1: to attain the divinity,
0: ee rendu moola karanam.
1: These two will be helpful.
0: Ee rendinti oka tattvamlo manamu jeevithamlo pravesi pettali.
1: We should carry our life with these two principles.
0: Chinna vayasu nunchi ivi tarbidu cheyali.
1: We should train ourselves right from the tender age.
0: Ee vayasu nandu manam chesinappude,
1: when we do it at this young age, we'll have the redemption, liberation, life after. We cannot decide how long we are going to journey here, travel in this life. Where and when? Old age? Or advanced age? Youth?
0: లేక యువకునందు?
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. వెన్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ దిస్ బాడీ వీ డోంట్ నో.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైన దేవ్ తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ నో గాడ్ రైట్ నౌ ఇన్ లైఫ్ టైమ్.
0: కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం దక్కుందో,
1: at what moment you are going to receive God's grace?
0: ప్రాపంచికము యొక్క దృష్టి లోపల,
1: from the worldly point
0: of view, మనం ఫోటో తీయాలనుకుంటే,
1: if you want to click your camera and take the photo,
0: చక్కగా నిల్చుకోమని
1: you will ask him to stand
0: ready అని చెప్పినప్పుడు, అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడిపోదు.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్ వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: మనం భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ది అప్స్టేర్స్. అట్ ది గేట్ దేర్ ఇస్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అల్సేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ అల్సేషన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎటువంటి పరిస్థితి ఎందు అయినప్పటికీ
1: అండ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని
1: we have to treasure him in our heart
0: bhagavantuni hrudayamlo pratishthimpa cheskovali
1: and install god in our hearts
0: bhagavantuni hrudayame nijamainatvanti sthanamu
1: human heart is the real altar of the divine
0: draupadi ki parabhavam jarugutunna samayamlo
1: when draupadi was humiliated
0: aneka vidhamuluga prarthinchindi krishnundi
1: she prayed krishna in several ways
0: apabandhava anadarachaka
1: Oh, the refuge of the forlorn.
0: Vrindavana Vihari.
1: The one who goes around
0: Vrindavana. Sanchari. Yemimo namamulanta cheppindi.
1: She called God in several names. The one who belongs to Vrindavana.
0: Kani,
1: the one who stays in Gokula.
0: Krishnudu raledu. Ame yokka aapattunu samrakshinchaledu.
1: Krishna did not respond. He didn't come to her rescue.
0: Kadapatiki alisipoyindi.
1: Ultimately she was tired.
0: Ee Duryodhanudu chesetuvanti yokka deeniki thala tired ayipoyindi.
1: She was utterly tired because of the misdeeds of Duryodhana.
0: Koolipothu.
1: She was just falling on the ground.
0: Oh, Hrudayavasi anindi.
1: Ultimately said, She said, Hrudayavasi, indweller in my heart, God manifested there.
0: Pratyachamayyadu.
1: Yes, God appeared there.
0: తన సంరక్షించాడు
1: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్
0: సమయం మీద పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద టైం
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించింది
1: అట్ వన్ టైం ద్రౌపది క్వశ్చన్ కృష్ణ
0: కృష్ణ
1: ఓ కృష్ణ
0: ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు
1: ఐ ప్రే టు యూ రిపీటెడ్లీ యూ డిడ్ నాట్ రెస్పాండ్
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్ యూ మేనిఫెస్టెడ్ దేర్
0: కారణం ఏమిటి
1: వాట్ ఇస్ ద రీజన్
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్ నౌ
0: ద్రౌపది
1: ఓ ద్రౌపది
0: నన్ను బృందావన విహారి అన్నావు
1: యూ కాల్ మీ యాజ్ బృందావన విహారి
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను
1: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్
0: మధురాపుర సంచారి అన్నావు
1: యూ సెడ్ మధురాపుర సంచారి
0: దగ్గర ఉన్నటువంటి వాడిని నేను మధురకు పోవాలి నేను రావాలి అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్
0: హృదయవాసిని నేను
1: ఐ ప్రెసెంట్ ఇన్ యూర్ హార్ట్
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్ ఐఎమ్ ఎవర్ రెడీ
0: కనుక నీవు లోపలనే స్మరించు
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్
0: మనస్సుతో స్మరించు
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు
1: హోల్ హార్టెడ్లీ
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్
0: కానీ ఈ మార్గంలో అన్ని కూడాను
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతునంత సులభంగా పొందడానికి వీలు కాదు
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్
0: ఏ మార్గం చాలా సులభం అవుతుంది
1: హౌ ఇస్ ఇట్
0: హృదయంలో ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు
1: You have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడు భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందు లేడు.
1: God is not
0: దేవుడు అనగా వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు యందో ఏ దీని యందో లేడు భగవంతుడు.
1: God is not present separately either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు
1: దేర్ఫోర్ డివోటీ హూ హస్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో
1: మ్యాన్ టుడే సీస్ గాడ్ యట్ హీ సేస్ హీ హాజ్ నాట్ హౌ ఫూలిష్ హీ ఈస్
0: కేవలం బయట తట్టుకుంటున్నటువంటి భగవంతుని నువ్వు పిలుస్తున్నావు
1: He calls for God externally.
0: బయటున్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: గాడ్ యు ఫైండ్ outside is your own reflection and reaction.
0: Reality lopala untundadi.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: Kani hrudayamulandu unnatundi bhagavantuni sampurnanga vishwasinchu.
1: Have full faith in God who is present in your heart.
0: Aa bhagavantu sarvatra untunnadu antundi okka bhavanni ee madulo sthiram chesko.
1: Strengthen the thought that God is present in your heart.
0: Kanukane Bhagavad Gita sarvata paanipadam.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present
0: yet
1: all over.
0: Yet bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanoka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: Bhaktuda.
1: ఓ డివోటీ,
0: నేను ఎప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీ వెనుకనే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, షూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Na venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: Na venukune unnav ani cheppavu.
1: You said that you are behind me.
0: Kani nen tirigithe na venakaledi.
1: But when I turned back, I didn't find you.
0: Pichivada, neevu tiriginappudu nee veepu kuda tirigindi kada.
1: And God says, oh mad cap, when you turn behind, your back also turns.
0: Nenu kuda tirigavalsi vachindi.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టుడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టుడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీ ఇట్ట ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యు ఆర్ దేర్ దేర్ ఇస్ చైర్ బిహైండ్.
0: నీ ప్రక్కన తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుకనే సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్
0: ఆర్ ఎవరి ఎవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
0: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: Enduku naa prarthana nee vinatam ledhu?
1: Why don't you listen to my prayers?
0: Nee chevullo enduku naa prarthana pattam ledhu?
1: How is that my prayers don't get into your ear?
0: Chetunte variki,
1: to those that pray like that,
0: sarvata pani padam tasarvatochi siromukam, atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
1: There you find God listening with his ears.
0: Swami, నా బాధను నీ కంటి కనిపడలేదా?
1: స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై
0: ప్రాబ్లమ్స్? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్ వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
1: వై డోంట్ యు లిసన్ టు మై ప్రేయర్స్?
0: నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టడం లేదు?
1: హౌ ఇస్ దట్ మై ప్రేయర్స్ డోంట్ గెట్ ఇన్ టు యువర్ ఇయర్?
0: ప్రార్థించేటువంటి వారికి,
1: టు దోస్ దట్ ప్రే లైక్ దట్,
0: సర్వత పాణిపాదం తస్సర్వ

0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు.
1: ఓ గాడ్,
0: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటుంది.
1: ఓ గాడ్, వై డోంట్ యు స్టే విత్ మీ అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: యు ఆర్ జస్ట్ వాచింగ్ మీ.
0: నీ చర్మకణముల చేత నా మాటను వింటున్నావు.
1: యూ లిసన్ టు మీ విత్ యువర్ ఫిజికల్ ఇయర్స్.
0: కనుక ఈ చర్మకణములు మూసుకో.
1: క్లోజ్ దీస్ ఇయర్స్.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: లివ్ ఇన్ అటర్ సైలెన్స్.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ మై ఫుట్ స్టెప్స్.
0: ఈ విధమైన యొక్క మార్గమును అనేక రకములుగా అనేక విధమైన మార్గములో ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: లైక్ దిస్ వేరీడ్ పాత్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కనులు లేవు,
1: ఇస్ బ్లైండ్.
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్
0: వెంట పడిపోతున్నప్పుడు
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: భర్త నీ కనులను ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు?
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ Why God gave you
0: eyes? పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టానికి నీ కన్నులను ఇచ్చాడు.
1: Why God gave you eyes to run after a woman?
0: పోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధలను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నుండి ఒక ఇది ఉంటున్నది, మల్లెపూ అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are given?
0: ముందు తిరుగుటక.
1: Is it to go around everywhere?
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: I don't want these eyes.
0: ఇతరులతో నేను మందలింపబట్టడానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: Go God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి
1: since then
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: స్టార్టెడ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ కృష్ణ.
0: ద్వారక చేరాడు సూరదాసు.
1: సూరదాస్ రీచ్డ్ ద్వారక.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: యాజ్ హి వాస్ బ్లైండ్
0: సూరదాస్ ద్వారక పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: అట్ వన్ టైమ్ యాజ్ హి వాస్ ప్రొసీడింగ్ టు ద్వారక బీయింగ్ టోటలీ బ్లైండ్ హి వాస్ అబౌట్ టు ఫాల్ ఇంటు ద వెల్.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
1: యాజ్ హి చాన్స్ ద నేమ్ ఆఫ్ కృష్ణ, కృష్ణ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ యంగ్ బాయ్.
0: చేయి పట్టుకున్నాడు.
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
1: దిస్ లిటిల్ బాయ్ ఆస్క్డ్ ఓ దాసు వేర్ డు యు వాంట్ టు గో.
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్ ఐ వాంట్ టు గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
1: సూర్దాస్ సెడ్ ఓకే అండ్ హి వాస్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెట్ ఓ సార్ యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ విల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Surdas was doubtful if the boy goes, he may return or not.
0: పోకూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: So he never wanted the boy to go.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: In response to the prayers, the boy stood there and remained.
0: కలవనే పండుకు.
1: And Surdas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave.
0: కొక నీ చేయి నా పైన వేసుకో.
1: Hold your hand on
0: me. నా చేయి నీ పైన వేసుకుంటాను.
1: And let me put my hand on you.
0: తెలుస్తుంది.
1: I will know when you go.
0: కనుక నీకు కదలడానికి వీలు లేదన్నా.
1: You cannot move about.
0: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత

0: అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Swaradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives. He got up next morning. He said, Swaradasu, I am Krishna.
0: నేను నిన్ను దాకిచ్చి దారి చూపించే నిమిత్తమై,
1: టు షో యూ ద పాత్,
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై,
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకం ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు నిచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: అట్ ఎ మోమెంట్ హి టచ్డ్ బోత్ ది ఐస్,
0: కన్నులు వచ్చాయి.
1: ఇమ్మీడియట్లీ హిస్ సైట్ ఇస్ రెస్టోర్డ్.
0: కృష్ణుని చూచాడు.
1: హి సా కృష్ణ.
0: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
1: కృష్ణ, ఐ హావ్ సీన్ యూ, ఐ డోంట్ వాంట్ ఐస్ ఎనీ మోర్.
0: నిన్ను చూసిన కన్నులు ఇంకొక గురించి చూడనిక.
1: ఐ హావ్ సీన్ యూ విత్ దీస్ ఐస్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడీ.
0: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
1: అండ్ కృష్ణ సెడ్, గో అరౌండ్ ద వరల్డ్ విత్ ది ఐస్ ఐ హావ్ గివెన్ యూ నౌ.
0: ఎందుకోసం ఈ కన్నులు?
1: వై దీస్ ఐస్?
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: దోస్ పీపుల్ హావ్ ఐస్.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: మెనీ పీపుల్.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: Many people have these eyes. Do they look at God? I have seen you. That is enough, my Lord.
0: Cheviyundi chevatulai ati manoharamaina nee gaana malimpa nerarairi.
1: Many people have ears, but they have not been fortunate enough to listen to the melodious music of God.
0: Garu ee chevulu ee kannulu naaku akkaledu.
1: I don't want these eyes and ears.
0: Naaku gnana chechunichi.
1: I want the eye of wisdom.
0: Ani cheppetappudiki కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
1: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది.
1: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: కనుక ఏ సమయంలో, ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
1: వేర్, వెన్, వాట్, వై, హౌ గాడ్ బ్లెసెస్ యూ, నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
1: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
1: Consider that everything is God's play, whatever that happens in his world.
0: అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
1: This boy said, now a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
1: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
1: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
1: అండ్ ద కింగ్ సెడ్, వాట్, ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యు సే ఇట్స్ ఫర్ మై గుడ్, యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్. ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్, దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుంది.
1: వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్, నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు.
1: గాడ్ ఈస్ సెక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు.
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
1: దట్ selfless God does everything in your interest.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
1: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
1: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ ది బ్యాక్ యార్డ్, వై ఆర్ ఇన్ సచ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు.
1: వై డూ కల్పవృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
1: యూ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ ఎట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
1: Through love, we should have full faith in God with the principle of unity or oneness.
0: Prema bhavanni atani paina prabhinpa cheyali.
1: We should allow the thoughts of love flow towards God.
0: అప్పుడు భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
1: Then we'll enjoy the divine love within.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదో అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
1: I say I love God, but I doubt whether God loves me or not.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఏగి నీ ఫ్రెండ్ కు రాస్తే,
1: if you post a register letter to your friend,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
1: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపసు వస్తుంది.
1: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
1: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: ఎప్పుడు రాలేదు ఆ కబర్ చేరలేదు.
1: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
1: God also should love you. It means your love reached
0: God. ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
1: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
1: When your love is pure, God's love flows towards you.
0: కనుకనే భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
1: Never be carried away with the feeling that I love God, wait and long for the divine love to be showered on you. At all periods of time, think of God.
0: నామస్మరణ చేత
1: through chanting
0: నామయైన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
1: You'll have the very form of God manifesting in front of you.
0: హరే

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapradhanamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గమును ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కాని మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundide ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It is the chief value, human value.
1: ఈ మానవతా విలువ అయినటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini, enni kashtamulu pramtaptamainappatikini, enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chama cheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this forbearance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితంలో దివ్యమైనటువంటి మార్గం అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధి చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ద మేనిఫెస్ట్ ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచ పాండవులు కష్టములు ఎందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sukham andinchetundi sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayaspurtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ గోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ది పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములను కూడాను తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: దో గోరి వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ది 17 టైమ్స్ హి పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హీ బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ది మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: ఈవెన్ సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్
1: స్వప్రయోజనములకు ఒక పరిమితం ఉండాలి.
0: ఈవెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక క్షమను గుర్తించుకోలేకపోయాడు.
0: బట్ గోరి డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: Kani paripe 17 paryayamulu chaminchinatvanti Prithviraj paina krutagnata choopaka Prithviraj yokka kannulanu teeyinchadu.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: Chusara ee chama elanti krurula daggara kudanu manam kontha varakunu parimitham pettukovali.
0: And this patience, perseverance should be there.
1: Chama manchide
0: is good.
1: Kani mitimiri nadichetvanti okka vyaktulu daggara ee chama ye maatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand this principle, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate, fight with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: Enni chesinappatikini ee manavattam aneetvanti danini lakshyamanam dunchukoniye pravartinchali.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: విత్ ఆల్ ది అకాంప్లిష్మెంట్స్ వాట్ ఈస్ క్వైట్ పాసిబుల్ విత్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ బాడీ ది సెన్సెస్ అండ్ ది మైండ్ హీ కెనాట్ రిమైన్ ఇన్వర్డ్
0: ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: ది సెన్స్ కంట్రోల్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
0: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహం లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
1: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ఇస్ ట్రూ.
0: క్షమనే దైవము.
1: This forbearance
0: truth
1: is God.
0: Truth is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
1: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
0: సక్కుబాయి,
1: సక్కుబాయి
0: పండరీపురం పోగోరి,
1: she wanted to
0: go to పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగని పైనుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
0: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తలతో అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
1: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
0: No, husband and
1: mother-in-law.
0: కాని ఈ క్షమనే ఆయనకు అంత బలమును అందిస్తూ వచ్చింది.
1: It is only the patience that gave her all the strength.
0: క్షమ సర్వశంభు సర్వలోకమునందు.
1: In this entire creation.
0: సక్కుబాయికి ఆ క్షమాగుణమే ఇంత శాంతి ఓర్పును కలింపజేసింది.
1: ఇట్ ఇస్ దిస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
0: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
1: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్స్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
0: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
1: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
0: సర్వం కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Krishna sing a song with all the, your nectarine words. You also talk to us so that our heart
1: will be filled.
0: Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the result
1: Yatti
0: experience.
1: Feelingo atti phalitamu.
0: As is the feeling, so is the result.
1: Yatti bhavamo atti gunamu.
0: As is the feeling, so is the character.
1: Yatti karmano atti phalamu.
0: As is the action, so is the consequence.
1: Kanukani bhagavad vishayam lopala be fearless. Fearless.
0: In respect of God, be fearless.
1: ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతని ఈ క్షమా గుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop this perseverance with all the courage.
1: కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు.
0: As God is the refuge of the forlorn, God Himself has come down and has taken the form of Sakubai and did every household work.
1: Padindi okka turi

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగా నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer? There must be some mistake. There must be some sin with me.
1: కనుక నీ వింత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: Pandurang appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కువ బాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కువ బాయి.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడాను జగత్ అంతా కూడాను బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్, దేర్ ఇస్ నో నేమ్ విదౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: He sent Sakubai to Pandarpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all work.
1: దైవం ఎక్కడ చూచినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఎందుకలడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not there.
1: సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతకి చూచినా అందందే కలడు అందందే కలడు.
0: God is everywhere. Wherever you search you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: దైవ దర్శనం అంత సులభమైనటువంటిది.
0: The vision divine is so simple and easy.
1: కాని నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి.
0: In order to see the shining sun, you should open your eyes.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వాత పాణిపాదం తత్సర్వతో చీసిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It is full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It is full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: కానీ మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైయింగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: తన భావమే తనకు ఆ విధంగా ప్రతిబింబిస్తుండాలి.
0: His own feelings come as reflection.
1: అంతే కాని దైవమునందు ఎట్టి మార్పులు కూడాను ఉండవు.
0: In God there is no change.
1: దైవం ఎప్పుడు కూడాను నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కాని మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: లక్ష్మి concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు.
0: Even if she asked for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida tujedemi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kodunu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Adangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగి చేయకూడదని చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ ఇఫ్ షీ వర్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషం ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది.
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అతపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో, ఈ
1: అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో, అగ్రాండైజ్మెంట్, జెలసీ, వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైట్‌షియస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకులలో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వీ జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హ్యాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ.
1: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్
1: ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దర్ ఇస్ ట్రూ లవ్ దర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకనే తమ సర్వస్వమును కూడాను భగవంతునికి అనిపిస్తుంటారు.
0: Therefore, we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There is no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: గోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ప్రిసెప్టర్ టు టీచ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద డివోటీ.
1: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: the Aagyanu paripalinchadame bhaktuni yokka sariyaina lakshyamu.
0: To follow the command of God is the quality of a devotee.
1: Ee rendintini vismarinchi
0: forgetting these two
1: tanaku avasaram lenatundi danini anusaristu untunnadu ee naati manavudu.
0: Man today is following unnecessary paths.
1: Idi sariyainatundi kaadu.
0: It is not proper.
1: Sama elantidi.
0: What sort of quality is this perseverance?
1: Draupadi tana yokka aidu putrulu kudanu చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: దే ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసి వచ్చారు.
0: దే ఆర్ టైనీ టాట్స్.
1: కట్టగడపటి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్ హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగన్ మీ మామగవారలందరును బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హ్యావ్ లెర్న్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులం ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Sudama, being the son.
1: You want to cut down the gold and go and
0: marry? Are you justified in killing these children like that? Is it justice on your part?
1: Yuddhamunanduleru.
0: They are not in the battlefield.
1: Astramulan chepattaledu.
0: They don't have any weapon on hand.

0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your
1: disciples?
0: When Draupadi was pardoning with all her patience and perseverance,
1: Bhima
0: was angry with her. She's not angry and she doesn't use harsh words. Further, she is fool because she wanted him to let him go.
1: He
0: is a Brahmin, why should we let
1: him go? Vinini miralu champareni. నా పిడికిటి పోటునం సిరం భిన్నము చేసెద చూడుడిందరు.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది caught hold of his feet.
1: వెరచినవాణి.
0: The one who is fear stricken.
1: వెరచినవాణి. ధైన్యమున వేదురు నొందిన వాణి.
0: The one who lost all the courage.
1: నిద్రమై మరచిన వాణి.
0: The one who is fast asleep.
1: సౌఖ్యముగా మద్యము తాగిన వాణి.
0: The one who is intoxicated.
1: బగుడై పరచిన వాణి. సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
0: The one who is just shouting for protection.
1: కామినుల చంపుట ధర్మము కాదు.
0: Women, it's not proper to kill them. It's not justice.
1: ఇది న్యాయం కాదు.
0: It's not justice.
1: నా బిడ్డలు గతించినని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ కిల్డ్ హియర్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: నా బిడ్డలు ఎట్టైనా చచ్చారు, నా దుఃఖం ఎట్టైనా తప్పినది కాదు.
0: ఎనీ హౌ కెన్ గెట్ అవే, కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ ఆర్ సఫరింగ్.
1: ఇతని చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి?
0: బై కిల్లింగ్ అశ్వత్థామ వై షుడ్ యు పుట్ హిస్ మదర్ టు సఫరింగ్.
1: ఇది సరి అయిన క్షమ.
0: This is the proper forbearance.
1: మన బాధలు ఎట్ట ఉంటాయో ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: You should consider others' difficulties as your own. Your difficulties are as big.
1: నా బిడ్డల వియోగం చేసి నేను ఎంత బాధపడుతున్నాను. ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రుని యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
0: బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ మై ఓన్ చిల్డ్రన్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: కనుక అశ్వత్థామను చంపకండి.
0: Therefore, don't kill Ashwatthama.
1: ఇంత ప్రాధేయపడింది భీమార్జునులు పాదములు పట్టుకొని.
0: అండ్ షీ ప్రేడ్ టు భీమా అండ్ అర్జున.
1: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
0: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
1: అది ఏ ద్రౌపది.
0: దట్ ఈస్ ద్రౌపది.
1: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
0: ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటిది ద్రౌపది.
0: షీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్ ది కల్చర్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయం కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డిఫికల్టీస్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ పేషెన్స్ అండ్ పీస్.
1: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుల యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
0: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiya.
1: Kanukane shanti aneetundi maharishulu yokka saujanyamainatundi yokka saundaryam.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: Aneka samvatsamlo tapasya chesinatundi yokka maharishulu kodanu taamu bhrashtulaipoyaru.
0: Because that quality is gone, many of the sages saints, they were ruined.
1: Rajadi rajulu kodanu ee chama lekapovatam chetane tama rajyallu kolipothu vacharu.
0: Kings also have lost their kingdom because they were in need of this particular
1: patience. పండితులు కూడా పతనమైపోతూ వచ్చారు.
0: As the perseverance is gone, even scholars are also gone.
1: కనుకనే క్షమ అనేటువంటిది సర్వరక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది గొప్ప కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that ప్రొటెక్టివ్ ఆర్మర్.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని,
0: బట్ వీ గో బై దిస్
1: దీనిని భరించలేక
0: ఎఫీమరల్ ప్లెజర్
1: అనేక బాధలకు గురి అవుతున్నాం.
0: వీ సఫర్ ఫర్దర్ మోర్ యాజ్ వీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: పేరెంట్స్ ఇస్ వెరీ,
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్
1: తొందరపాటు పడకండి.
0: నెవర్ బీన్ ఏ హరీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ.
0: Haste makes waste, waste makes worry. Do not be in a hurry.
1: So do not be in a hurry. మీరు తొందర పాటు పడకండి.
0: సో డు నాట్ బీన్ ఏ హరీ.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: Be patient for some time.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry. The hot-blooded students should be watchful of this. This patience is most essential for students.
1: అనేక పరీక్షలు ఎందుకని మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మన ఓపికను భరించాలి.
0: In times of all tests and challenges, you should maintain patience.
1: ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మన ఓపికగా దాన్ని తీసుకోవాలి.
0: Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నింటి మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
0: For the simple reason others criticize you and you try to give them back.
1: వారి మాటలైనటువంటి అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: They may make use of certain valueless words, mean words.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: The patience is highly valuable.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: Therefore never lose this diamond quality for just for a coal.
1: క్షమనే ఒక మాణిక్యము.
0: And this patience is a diamond.
1: కనుక పరులు ఎన్ని విధమైన నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
0: అదర్స్ మే బ్లేమ్ యూ బట్ నెవర్ షేక్.
1: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
0: దెన్ బీ పేషెంట్ దెన్.
1: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
0: బికాస్ దట్ పేషెన్స్ ఇస్
1: జీవితమే వ్యర్థం గావించుకుంటున్నాం.
0: ద హోల్ లైఫ్ ఇస్ వేస్ట్.
1: క్షణ క్షణంలో కూడా కోపం వస్తూ ఉంటుంది. అది
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ యాంగ్రీ.
1: కోపం మహాపాపము
0: అండ్ ఇట్స్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కన పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడా మారుస్తుంటాం మనం.
0: దో వీఆర్ ఇన్ ప్రేయర్ బట్ వీ యూజ్ వెరీ హార్ష్ వర్డ్స్ ఇన్ లౌడ్ వాయిస్.
1: భజన్ లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: సపోజ్ దట్ ఎ పర్సన్ బై యువర్ సైడ్ ఇన్ భజన్.
1: ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు.
0: And you don't give it. She is not giving the place.
1: కానీ చాలా కష్టంగా భరించుకుంటుంది. అక్కడ భరించుకోవాలి మరి.
0: బట్ యూ హావ్ టు బి పేషెంట్ ఇన్ అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కానీ ప్రక్క వ్యక్తి పైన కోపం వచ్చి
0: But because of anger,
1: bhajan anta aina tarvata
0: at the end of the bhajan,
1: shanti cheppesa shanti shanti shanti ee kopaanni ee shanti lo pravesha pettunnaru.
0: As we finally utter these words, shanti, peace, they say it very harshly.
1: Bhaktulu emi shantini sadinchagalaru?
0: What is that peace you can achieve such a devotee?
1: Ee oka naaku pariksha,
0: is a test.
1: Ani entaru shanti shanti shanti. Aa shanti kuda shantanga cheppali.
0: You should tell this word peacefully.
1: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
0: బట్ వీ సే దిస్ పీస్ ఇన్ ఎన్ ఎజిటేటెడ్ వే.
1: అది భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
0: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ విదౌట్ డివోషన్.
1: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకున్నాను సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వేర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాం.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యూ బీన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది ఫ్యామిలీ
1: సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్స్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: That's your duty.
1: అట్టు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతి ఇవ్వటము ఇది మహాపాపం.
0: On the other hand, you don't have peace and see that there's no peace in society. It's the worst of the sins.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
1: Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji, Bolo.
2: Vahe Guru Ji,
1: Bolo. Vahe Guru, Vahe Guru.

0: Sai Ram, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Sri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Jalanavu chandrudu Kramamudappaka minta Pratidinambunu bhanudu ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేల ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయుతారగల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు. అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీవన్ వాంట్స్ టు నో ది ఆబ్జెక్టివ్, ది గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హెస్ ఫౌండ్ అవుట్ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
0: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకిలలాడే ఇంద్రులతో, ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
1: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter, in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevithanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
1: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
0: Upanishadulu yendu ee shashvata aanandamunu ponde nimittamai taittiriya upanishattu ee yokka deenini oka pachiga polchukonnadi.
1: Upanishads, the Taittiriya Upanishad in particular, describes the bird in this context.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: The head symbolizes శ్రద్ధ or sincerity.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము రుతం అని పిలుస్తూ వచ్చారు.
1: The right side of this bird is called రుతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
1: The left wing is called సత్యం.
0: రుతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగం అనగా రెక్కలు.
1: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుంది.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ రుతం సత్యం మహత్తత్వం యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ శ్రద్ధ ద రుతం ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
0: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
1: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద
0: ఎట్టి కాలములందు మూడు కాలములందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
1: Rutam does not change at any point of time.
0: Satyam, idi kaalanugunyanga kontha varaku maarpu chendetvantidi.
1: Satyam changes with the passage of time.
0: Bhuta, bhavishyattu, vartamana kaalamulyandu idi kontha varaku maarpu chendutundi. Kaani satyam maatramu vadaladu.
1: It may change in the three times, the past, present and future.
0: Deenni satyamu annaru.
1: This is called satyam.
0: Inka kantham untundadi.
1: నెక్.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాను.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ విల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని, ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకాంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
1: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: Shraddha is meaning the strengthening of one's own ambition.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: Strong faith is శ్రద్ధ.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: A permanent faith is శ్రద్ధ.
0: చెలింపలేనటువంటిదే శ్రద్ధ.
1: Unwavering faith is శ్రద్ధ.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
1: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము.
1: దట్ విత్ సిన్సెరిటీ ఇస్ తారకం.
0: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
1: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఇస్ మారక, చేంజబుల్.
0: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
1: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
1: దట్ విత్ శ్రద్ధ, వితౌట్ ఇట్ ఈస్ మారకం.
0: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
1: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
0: ఇది తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
0: తైత్తిరీయ ఉపనిషత్తునందు ప్రధానమైనటువంటి సూత్రము.
1: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
0: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
1: Many have not explored the detail in depth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee taittiriya upanishadunnu unnatundi gnana swarupamu chaala pavitramainatundi.
1: The way how taittiriya upanishad speaks of wisdom is highly sacred.
0: Prati manavudu kudanu laukikanga bhautikanga dharmikanga aadhyatmikanga anninti endu kudanu shraddha athyavasamani prabodhisthu vachindi.
1: It has clearly emphasized on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
1: In spiritual field, this sincerity is almost a mantra.
0: కనుకనే తారక మంత్రం అని చెప్పేటంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
1: Therefore, taraka speaks of this mantra.
0: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదేనే మారకము.
1: Without this sincerity, it is maraka, changeable.
0: కనుక మారకం అనేటువంటిది శ్రద్ధ ఉండదు, కానీ ఇది కంటిన్యూగా ప్రయత్నించేయండి.
1: ఇన్ మారకా ద చేంజబుల్ దేర్ ఇస్ నో సిన్సెరిటీ.
0: కనుక నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను త్రికాలం ఎందు కూడాను శాశ్వతంగా సత్యంగా నిత్యంగా ఉండేటువంటిది ఈ తారక మంత్రము.
1: Therefore, Taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
0: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
0: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
0: Ee moodinti yokka sarame nijamainatvanti gnanamu.
1: The essence of these three is true wisdom.
0: Kanaka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetvanti kaadu.
1: It is not merely the experience of non-dualism.
0: Dvaitam anandukunu advaitam emidi untunnadi.
1: Even in dualism there is non-duality.
0: Ilanti parama satyanni prabodhinchinatvante taittiriya upanishattu.
1: Taittiriya upanishad speaks of this supreme principle of truth.
0: Deeniki maroka samayamnandu shankarulu varu jeyatra chetulinappudu anni vaipulu kodunu prayanam salputu vacharu.
1: Shankara went round the country celebrating his victory.
0: Bharata deshamanta kodunu nalumulalla tirigi vacharu.
1: He went round all the four corners of this country.
0: Kani uttara deshamunaku vellinappudu
1: when he was in the north
0: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
1: He could come across a sage of nobility and excellence.
0: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo undinatvanti vaade.
1: He is not merely a celibate but he is a householder.
0: Athani pere mandalikudu.
1: His name is Mandalika.
0: Athani patni Ubhaya Bharati.
1: His wife is Ubhaya Bharati.
0: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatvantidi.
1: Ubhaya Bharati is full of plenty and prosperity.
0: Rutam, satyam, mutam moodinti kodunu gurtinchinatvantidi.
1: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
0: Athanito Shankara varu vaadam chesadaniki koorukunnaru.
1: Shankara was ready to argue with him.
0: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాధ్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకర్ల వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
1: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
0: ఉభయ భారతి మండనమిస్తుని భార్య.
1: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్తు.
0: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకు ఎట్టి సందేహం లేదు.
1: She has no doubt with regard to the winner in this argument.
0: సర్వజ్ఞానం సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
1: Ubhaya Bharati knows all the details
0: Shankara
1: of
0: Shankara Mandan Mishrudu vaadinche samay lopala thanu eka deekshato pooni ee rutani poonukundi.
1: When there was argument between Shankara and Mandan Mishra, here is
0: kadapatiki
1: Ubhaya Bharati determination.
0: Tana bharta odipoyinadani gurtinchindi.
1: Finally she declared that her husband lost in the argument.
0: హజ్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ల వారు విజయాన్ని సాధించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
0: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
0: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
1: And as per the agreement, he has accepted celibacy.
0: పతి అని సన్యాసం స్వీకరించిన తర్వాత సతికుడను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది.
1: The wife, being the half body of the husband, followed the same path.
0: ఈ విధంగా ఇరువురు సన్యాసం స్వీకరించి
1: both of them have renounced the whole
0: జగత్తునందు జ్ఞాన ప్రబోధన సరిపేటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: They have chosen the path of propagating wisdom in this world.
0: జ్ఞానం లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
1: Without wisdom, human life has no value.
0: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
1: One has to think from the smallest to the biggest.
0: కట్టగలబడికి ఈ ఉభయ భారతి చెప్పింది.
1: Finally, Ubhaya Bharati said,
0: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
1: To acquire this sacred wisdom, we should follow three paths.
0: అది నిజమైనటువంటి జ్ఞానం అనేది.
1: That is the true wisdom, she said.
0: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
1: The husband was not bothered, worried because of his being lost in this argument.
0: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
1: He could not know the real value of the wisdom he acquired.
0: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
1: He could not know the true form of వృతం.
0: అప్పుడు భోంచేసే సమయం లోపల
1: while dining
0: అన్నం బ్రహ్మ అని చెప్పాలి.
1: One has to say food is God, అన్నం బ్రహ్మ.
0: రసో విష్ణు,
1: రసో విష్ణు,
0: ఈ రసమే విష్ణు స్వరూపము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఇస్ విష్ణు.
0: అన్నమే బ్రహ్మ.
1: ఫుడ్ ఇస్ గాడ్.
0: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది అనగా అందిస్తుంది.
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఈస్ సప్లై టు ద హోల్ బాడీ.
0: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్ అండ్ ఎనర్జీ.
0: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
1: And it is also said, the one who can takes food is God again.
0: ఆ బలమే జగత్తునకంతకును జ్ఞానమును ప్రబోధిస్తుంది అని.
1: And this principle teaches wisdom to the whole world.
0: అన్నం బ్రహ్మ.
1: Food is God.
0: రసం విష్ణు.
1: Essence is Vishnu.
0: భక్తో దేవో మహేశ్వర.
1: And the one who partakes is Maheshwara.
0: మూడు గుణములుగా ఉంటున్నాయి.
1: These are the three attributes.
0: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి వృతం అన్నారు.
1: వృతం is unifying these three points.
0: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
1: The three attributes must be unified.
0: దేహము, మనస్సు, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి వృతం.
1: వృతం meant the perfect harmony of thought, word and deed.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
1: It's only noble soul who will have unity in thought, word and deed.
0: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
1: Therefore the oneness of thought, word and deed is the truth.
0: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
1: These three represent బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఎవడైనా సరే ఏ కాలమునందైనా సరే ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోవాలన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
1: Let him be anyone of any point of time should know the significance of these three.
0: ఒక బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ బల్బ్.
0: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ఎ గ్లాస్ దేర్.
0: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
1: Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only.
0: పొగ చేరుకొనిపోవటం చేత
1: because of smoke around
0: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
1: The light of life doesn't shine.
0: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే
1: when you clean the glass
0: jyoti spashtanga kanipistundi.
1: You can see the light clearly.
0: Adi ee naadu manam cheyavalsinatundi pani.
1: That's what we should do today.
0: Aa pogane aham annaru.
1: And the smoke around is aham.
0: Mana manasu yokka chuttugulanu cherinatundi ee pogane.
1: It is a smoke of illusion around the mind.
0: అహంకారం అనేటువంటి చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ ఈగో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిమ్ లైట్.
0: ఈ అహంకారం అనేటువంటి దేని ఎందు ప్రవేశిస్తుంది?
1: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
0: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
1: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్ we are egoistic.
0: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: When you don't know your true nature, you turn egoistic.
0: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: ద వరల్డ్లీ థాట్స్ లీడ్ టు ఈగో.
0: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
1: ద వరల్డ్లీ థాట్స్ విల్ మేక్ యూ ఈగోయిస్టిక్.
0: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
0: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
1: One has to kill all these.
0: అప్పుడే ఈ అహమునకు ప్రవేశం ఉండదు.
1: Then there will be no aham ego.
0: అహమును తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాదు.
1: Without wiping out ego, you cannot have wisdom.
0: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
1: You cannot know the sanctity of
0: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
1: To see the light of life, one has to clean the glass around.
0: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
1: This is the teaching of Ubhaya Bharati.
0: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
1: At one time she built a hermitage along the shores of Ganges and started.
0: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
1: There are many disciples around her listening to her teaching.
0: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
1: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
0: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
0: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
1: And then Ubhayabharati could notice the presence of this renunciant.
0: అతను సర్వసంగ పరిత్యాగ అయిపోయినాడు.
1: Yes, totally sacrificed.
0: అతను నిజంగా జ్ఞానియే.
1: Is one of his
0: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
1: Ubhayabharati found out a small mistake here.
0: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
1: He was resting, keeping that earthen pot as a pillow.
0: అప్పుడు ఈమె పోతుకూడను, ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
1: He is one of wisdom, no doubt.
0: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండది.
1: Here there is some fault in him.
0: అది అతనికి వినేటట్టుగా చెప్పింది గట్టిగా.
1: And she declared loudly.
0: ఏమని చెప్పింది?
1: What did she say?
0: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
1: And disciples asked her, what is the fault here?
0: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడబడి ఇక్కడ వచ్చి తన తల క్రింద నిండిన బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
1: హావింగ్ రినౌన్స్డ్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
0: అది విన్నాడు ఆ సన్యాసం.
1: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
0: తక్షణమే ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
1: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
0: అప్పుడు దానిని చూచి ఉభయభారతి చెప్పింది,
1: ఉభయభారతి సార్
0: ఒక్కటే వదిలినాడు అని చెప్పి అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనింది.
1: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఈ యొక్క ఉభయభారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
1: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
0: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
1: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్ కస్టడీ.
0: ఆమె ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దినంగా పారవేశాడు.
1: బికాస్ హిస్ ఈగో ఇస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
0: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
1: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
0: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణిస్తూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయభారతి.
1: ఉభయభారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
1: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
0: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
0: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
1: Women have certain qualities which are not apparent to men.
0: Manuka streelu kada ani varni manam alachyam cheyakoddu.
1: Because they are women, you cannot neglect them.
0: Varu pratyaksha prabhana swarupulu.
1: In fact, they are very forms of energy.
0: Pratyaksha gnana swarupulu.
1: They are the embodiments of wisdom.
0: Kanukane atti gnana swarupulu ainatundi streelu manam kontha varakunu gauravinchutu raavali.
1: We have to respect women who are the personification of wisdom.
0: Aave okaloka samayam lopana cheppindi.
1: She said at one time,
0: ఉద్యోగములు చేయ మృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
1: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
0: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేని.
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్, హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ?
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
1: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
0: Parabalulaku nerpa paathashalalakega tamabalulaku nerpu taluleri.
1: If they go to schools and colleges to teach, who will teach their own children?
0: Dharam valla kalugu ibbandi teerina intiloni korathalu entha undu.
1: There may be a kind of solution to the financial problem.
0: Ee udyogam chese so many problems at home. Dharam valla korathu teerutundi kaani intilo unnatundi baadalu enniyo untuntai.
1: The financial demands may be met with, but there will be many house problems.
0: Kanukane vaari anni baadalu kuda ochukoni,
1: they could bear all the suffering.
0: Annitini sahinchukoni,
1: they could bear all the suffering
0: and pain. Labhinchetvanti dukkamulu kashtamulanta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
1: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
0: Gruhamaryadalanu kaapaadukuntu,
1: they uphold the
0: gruhini anetvanti keerti nilavettukuntu,
1: they uphold the courtesy and the prestige of the
0: family. Pracharam prabhachayankata chaadtu vachindi Ubhaya Bharati.
1: Ubhaya Bharati propagated this idealism.
0: Kanuka ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకు ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
1: Nobody can know the actual potential of every person.
0: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
1: If man wants to be the one of wisdom, he should know the threefold path.
0: సత్యం రుజాత్,
1: speak truth.
0: ప్రియం బ్రూజాత్,
1: in an acceptable way.
0: బ్రూజాత్, సత్యం అప్రియం.
1: Never say truth in a harsh way.
0: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధిని కాపాడుతుంది.
1: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
0: ప్రియం బ్రూజాత్, ఇది కేవలము ధార్మిక గుణమును కాపాడుతుంది.
1: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే, పాలటబుల్ వే.
0: బ్రూజాత్, సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
1: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే, దట్ ఇస్ స్పిరిచువల్.
0: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
0: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవులకు.
1: ట్రూత్ ఈస్ గాడ్ టు ఎవ్రీవన్.
0: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
1: ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
0: సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారి కూడాను కాపాడుతుంది.
1: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద plenty and prosperity to everybody.
0: Prema swarupulara,
1: embodiments of
0: satya margamunu avalambinchandi.
1: Follow the path of truth.
0: Dharmamunu poshinchandi.
1: Sustain dharma.
0: Jeevita margam lopala nijamainatvanti gnanamunu abhivruddhi chesukondi.
1: In the path of life, acquire wisdom.
0: Ee gnana abhivruddhi nimittamai
1: improve upon wisdom.
0: Manamu annam bhujat, అన్నం సరైన సజీవ దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
1: వీ బిగిన్ విత్ ఫుడ్, విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ప్రియం, అన్నం ప్రియంగా ఉంటుండాలి.
1: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
0: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
1: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
0: అన్నం బ్రహ్మ కలుగుని దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
1: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
0: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
1: Then Vishnu.
0: రసోమై విష్ణు.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్.
0: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటుంది.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సప్లై టు ది హోల్ బాడీ.
0: విష్ణు స్వరూపము.
1: దట్ ఈస్ విష్ణు వాస్ట్నెస్.
0: బ్రహ్మో దేవో మహేశ్వర.
1: బ్రహ్మ
0: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వర.
1: ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్ ఈజ్ మహేశ్వర.
0: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
0: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
0: శివస్వరూపమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ శివ?
0: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
1: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
0: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
1: హౌ డస్ హీ సాక్రిఫైస్?
0: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
0: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
1: How did he do it?
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ద బాడీ.
0: కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి తెలియదు.
1: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
1: He has given up the body attachment.
0: ఆత్మాభిమానం నుండి తన ఆత్మను ఇమర్చి
1: He remained in the state of the self, Atma.
0: దినదినం ఊరూరు తిరుమమిత్తుగాని కంటి ఇంటి పట్టున కీటి కురవలేదు అని పార్వతి బోధించింది.
1: పార్వతి టోల్డ్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
0: ఒక ఇల్లు కూడా లేదే.
1: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: దినదిన ఊరూరు తిరుపమెత్తుట గాని ఇంటి పట్టిన కూటి ఇరవలేదే.
1: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
0: తన దాచుకున్న దోశను కంపలేదు.
1: యూ హ్యావ్ నో షెల్టర్.
0: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
1: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
0: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
1: శివ పాసిఫై.
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమీ అయ్యే.
1: What happens even if you have big house?
0: ఎలుకలు మనకన్న ముందే చేరు.
1: And the rats will get in even before we go.
0: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
1: And then there will be cat also following rat.
0: పిల్లి బాలకు ఒక పేయవలయు.
1: And you have so many
0: problems. సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
1: And he told Parvati this way, don't expect these things.
0: అటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
0: మౌళికుడి కంటే చంద్ర మఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
1: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
0: జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
1: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there,
0: dambaina palanetrambu toda,
1: with the forehead which is so big,
0: nalla regadi vanti nallani medu toda,
1: with the dark neck,
0: karamana naga kankanamu teda,
1: and with all the ankle there,
0: nadumulu chutti naga charmam toda,
1: and there you find the skin around the
0: bhasmam toda,
1: and with bhasma
0: vibhuti kunkuma pottuto,
1: and the kunkum on the forehead,
0: tamula raga darambu toda, talhaima mayavajja taatankamulu toda, విచ్ఛాస్త్రవద్దయ వృష్టి తోడ, నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు, మెరుగు చామన చాయని మేని తోడ.
1: With all the shine, with all the light, and the skin around the waist, and the kumbham on the forehead, Shiva shines forth. And Shiva
0: sacrificed the body.
1: With all the shining light of the moon.
0: బెడదారు గుంపెడు జడలు తోడ.
1: With all the four locks interwoven.
0: జడలో ప్రవహించు చెదరేటి చిగు తోడ.
1: And there is fine, they find a resplendent.
0: దంబైన పాల నేత్రము తోడ.
1: With a white forehead.
0: ఇలాంటి వేషాన్ని ధరించి.
1: With that apparel.
0: సర్వసంగ పరిత్యాగి.
1: He sacrificed all.
0: కేవలము ప్రపంచములకు జ్ఞానబోధన సల్పుతూ వచ్చాడు.
1: He taught the lessons of wisdom to the world.
0: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
1: What is wisdom?
0: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
1: Jnana meant the purity of heart is jnana.
0: Mana dehamunu parishuddham cheskovali.
1: We have to keep our body pure.
0: Mana manasunu parishuddham cheskovali.
1: Mind must be purified.
0: Mana karmanu mana parishuddham cheskovali.
1: Our actions must be pure.
0: Kalukune deenini the proper study of mankind is man ani.
1: This what is said, the proper study of mankind is man.
0: Ante emti aa mankind?
1: What is mankind?
0: Sharira manasu karmala yokka ekatvame mankind.
1: It only means unifying thought, word and deed.
0: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
1: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
0: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు
0: కష్టపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
0: మన శరీర శుద్ధత.
1: చెక్ చెక్ ది
0: గంగా నదికి సద్లోనే ఉంటుంటారు.
1: అండ్ ఇస్ దేర్ వెరీ క్లోజ్?
0: కానీ స్నానం చేయరు.
1: దో రివర్ ఇస్ సో క్లోజ్ యు డోంట్ టేక్ బాత్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని ఉండి కూడాను వారి పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
1: దో వి హావ్ ఆల్ వి ఆర్ నాట్ ప్యూర్.
0: దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
0: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
1: దో వీ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
0: అది ఇది సోమరితనం అన్నారు.
1: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
0: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
1: ద వన్ హూ ఈస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ, తమో గుణ.
0: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
1: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
0: మానవత్వాన్ని పెంచుకుని
1: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ,
0: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
1: వాట్ యు హావ్ టు నో టుడే ఇస్
0: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్ట్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
0: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
1: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హావ్ ఎవ్రీథింగ్.
0: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
1: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
0: తినే భావము,
1: ద ఫీలింగ్,
0: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
0: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
1: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
0: పూర్వకాలం నందు
1: ఎర్లియర్
0: ఆచార బ్రాహ్మణులైన వారందరూ కూడాను
1: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
0: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండడానికి అంది, ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
1: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
0: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
1: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
0: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
1: If the cook is there, what
0: he
1: will do? What thought he will be entertaining? All the thoughts of the cook will get into the food, turns into a poison.
0: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
1: So they didn't entertain anybody.
0: కనుక అన్నం బ్రహ్మ.
1: Food is God.
0: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
1: And then the food is God in full.
0: రసో విష్ణు.
1: Essence is
0: అట్టి ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది అది కూడా పవిత్రంగా ఉంటుంటుంది.
1: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
0: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ఫర్ బాడీ,
0: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
0: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
1: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
0: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
1: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
0: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో.
1: హౌ హాస్ హి బ్రాట్ దెమ్.
0: వాళ్ళని ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో.
1: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ది వెజిటబుల్స్ టోటలీ.
0: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దురుంగు దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడో ఏమో.
1: ఆర్ ది వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
0: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
1: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
0: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
1: అండ్ ది వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
0: ఎవరు మీరు గుర్తించలేరు.
1: మెనీ పీపుల్ కెనాట్ నో.
0: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్ వి డు సో మెనీ యాక్షన్స్.
0: ఎన్నో దోషములను మనం పొందుతున్నాము.
1: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వి డు.
0: ప్రేమ స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
1: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
0: అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి.
1: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
0: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యు విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
0: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
1: ఎట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
0: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
1: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
0: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
1: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
0: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దేర్ లైస్ ఎ సేక్రెడ్ నోబుల్ సోల్.
0: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి
1: వన్ డే ఎ సేట్ ఎ రిచ్ మ్యాన్.
0: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
1: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
0: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
1: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
0: ఏమిటది పాయిజన్?
1: వాట్ ఇస్ ద పాయిజన్?
0: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
1: హౌ డి షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
0: చూచాడు.
1: యు నో
0: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
1: దట్ సేట్ రిచ్ మ్యాన్ ఇస్ ఓల్డ్ పర్సన్.
0: ధనాశి చేత ఒకరిని భ్రమింపు చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ మనీ హీ కుడ్ మ్యారీ ఏ యంగ్ గర్ల్.
0: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
1: దట్ యంగ్ గర్ల్ వాజ్ షెడ్డింగ్ షెడ్డింగ్.
0: నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
1: And she was so sad because of her father. She was feeling very sad.
0: కనుకనే ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
1: వన్ డే వాట్ షీ టు డూ? షీ జంప్డ్ ఇన్ టు గ్యాంజెస్.
0: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
1: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
0: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
1: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
0: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్. ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
0: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
1: ద ఫుడ్ ఈజ్ మేడ్.
0: ఇదందరూ భుజించారు.
1: ఆల్ హెడ్ పార్టేక్.
0: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
1: ద మ్యాన్ ఆఫ్ ట్రూత్ ద నోబుల్ సోల్ కుడ్ నాట్ స్లీప్ దట్ నైట్.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: హీ వాస్ మిసరబుల్.
0: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
1: అండ్ హీ కుడ్ విజువలైజ్ యంగ్ గర్ల్.
0: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
1: I don't have any thought of a woman.
0: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
1: I don't have any sensual pleasure.
0: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం?
1: How is that I dream of a
0: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటం.
1: The moment he sat for meditation, he saw that young lady.
0: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
1: It is a very miserable thing.
0: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది అది.
1: In fact, what I thought appears in meditation.
0: అని నేను సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
1: And he questioned his guru, సచ్చిదానందం.
0: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
1: He said, Swami, why do I dream like this?
0: నాయనా, యోచన పడవద్దు.
1: Don't worry.
0: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
1: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
0: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్. ఈమె ఆత్మహత్య చేసుకుంది.
1: Then he could know that young girl committed suicide.
0: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
1: Nobody knows how she committed suicide.
0: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
1: It is only 11th day which is a right for form.
0: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
1: And he could know what all had happened.
0: 2వ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
1: The Sachidananda Guru told his disciple, this is how she committed suicide.
0: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి ఒక సిచియల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిపార్టెడ్ సోల్ ద ఫుడ్ ఈస్ పాయిజన్ అండ్ యూ కుడ్ సీ హర్ ఇన్ యువర్ విజన్.
0: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
1: ద ఫీలింగ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇంప్యూర్ ఇట్ షోస్ ఆల్ ఇంప్యూరిటీస్.
0: ఆనాటి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
1: That day renunciant has given up taking food.
0: Palam dilatamu kalam gadapatam.
1: He had partaken only fruits.
0: Edo inta palu tragatam kalam gadapatam.
1: And he just took
0: dehaniki edo okati undali kada.
1: Something is required for the body.
0: Vichanam deharachatam dehani kaapadukune nimittamu kontha aaharam undali.
1: Food is essential for the maintenance of the body.
0: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
1: ఇట్ మే బి ఎస్పరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్ ఇట్
0: పెట్రోల్ వేయాలి. కార్ రన్ కాదు,
1: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
0: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమి జరగదు.
1: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
0: కనుక ఏదో ఒకటి భుజించాలి.
1: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
0: కాలం గడుపుతూ వచ్చాడు.
1: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
1: అండ్ దెన్ దిస్ డ్రీమింగ్
0: ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
0: స్వప్నం నందు మాత్రమే కాదు, జ్ఞానం నందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
1: యూ ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
0: ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
1: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for
0: this. ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
1: So in ancient days they all cooked for themselves.
0: ఎక్కడైనా మార్కెట్ కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగాలి.
1: If any provisions are brought home you should ask where from you got it.
0: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరియమైన తీసుకున్నారా అని బోధిస్తారు.
1: Have you stolen them or accepted as bribe you should question.
0: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
1: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
0: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
0: కనుక భుజించడానికి పూర్వము
1: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
0: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
1: ప్రే టు గాడ్, ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్.
0: అది మీరు కాలేజీలో ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
1: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
0: అది పరిశుద్ధమైనటువంటి భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
1: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
0: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
1: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద.
0: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
0: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలైపోయింది.
1: సో షీఈస్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
0: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
1: టు ఎక్వైర్ దట్ ప్యూర్ నాలెడ్జ్ వీ షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
0: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
1: అట్ వన్ టైమ్ విక్రమాదిత్య కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: ఆ సభయందు ఏమని చెప్పాడు, బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా.
1: హీ క్వశ్చన్ దిస్ వే, ఈస్ ది ఇంటెలెక్ట్ దట్ ఈస్ గ్రేట్ ఆర్ ద మైండ్ ఇంటెలిజెన్స్.
0: మేధస్సు,
1: మేధస్సు
0: తెలివితేటలు,
1: ఇంటెలిజెన్స్
0: అది ఏది గొప్పది అని చేశాడు.
1: ఈ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రేట్.
0: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
1: ఇన్ ద కాన్ఫరెన్స్ ఎవ్రీబడి సెట్ దట్ ఇస్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ గ్రేట్.
0: విక్రమాదిత్యుడు దాన్ని అంగీకరించలేదు.
1: విక్రమాదిత్య డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: అన్నింటికంటే బుద్ధి చాలా గొప్పది అన్నాడు.
1: బుద్ధి ఇస్ సుపీరియర్ టు ద మైండ్.
0: మేధస్సు లోపల కొన్ని కొన్ని మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: మైండ్ మే హావ్ చేంజెస్.
0: వ్యక్తిగతమైనటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: దేర్ మే బి ఇండివిజువల్ చేంజెస్.
0: ప్రవర్తన సంబంధించినటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
1: చేంజెస్ బేస్డ్ ఆన్ ద కాండక్ట్.
0: కానీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది.
1: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ప్యూర్.
0: కనుకనే బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు.
1: సో దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
0: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
1: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఈస్ ట్రాన్సెండెంట్.
0: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
0: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్, అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల ప్రభు పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
1: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
0: దోషములు కూడా హృదయంలో ప్రవేశించవు.
1: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: బ్రహ్మ
1: ఫుడ్ ఈస్ గాడ్.
0: రసో విష్ణు,
1: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: భోక్తో దేవో మహేశ్వర,
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
0: మానవుని యొక్క భూలోకాలకు కూడా చేరుస్తుంది.
1: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
0: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నారు.
1: ప్యూరిటీ thought word indeed is wisdom.
0: ఏ సాధన చేయకపోయినప్పటికీ నీ పర్వాలేదు.
1: You don't need to follow any spiritual practice.
0: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
1: We do certain practices.
0: సాధనలు ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
1: These spiritual paths give you temporary happiness.
0: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: You need eternal bliss.
0: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
1: to acquire this bliss
0: అన్నం బ్రహ్మ
1: we should begin with food. Food is God.
0: తో దేవో మహేశ్వర
1: is Vishnu.
0: మనం తినే ఆహారము రక్తము దాని సంచరించేటువంటి అంగములు అన్ని కూడా పరిశుద్ధం అయిపోతాయి.
1: Therefore the food, the essence and the blood, they'll all be sanctified.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments
0: ఇలాంటి మంత్రములు సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం.
1: ఋతం సత్యం టు బిగిన్ విత్.
0: అనగా ఋతం చాలా గొప్పది.
1: ఋతం ఇస్ గ్రేటెస్ట్.
0: ఋతం అనగా త్రికాల భాజ్యమైనటువంటి ఋతం.
1: ఋతం ఇస్ చేంజ్లెస్,
0: పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి ఋతం.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: అది నిజమైన జ్ఞానము.
1: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
1: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: కాలాన్ని పరిగణంగా మార్పు చెందేటువంటి అంత కూడాను మారకమన్నారు.
1: And that which is changeable is marakam.
0: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవం చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
1: దేర్ఫోర్ ద చేంజ్లెస్ ఇమ్మోర్టల్ ఎటర్నల్ పాత్ ఇస్ తారకం ఓన్లీ వన్.
0: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
1: ఆల్ ది చేంజెస్ ఆర్ దేర్ ఇన్ ఓన్లీ ఇన్ మారకము బట్ నాట్ ఇన్ తారకం.
0: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
1: అండ్ దిస్ ఇస్ తారక మంత్ర.
0: తారక మంత్రం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ తారక మంత్రం?
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
1: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
1: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
0: ఎరుకమన పండకుండా జాగ్రత్త నిత్యము స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
1: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్
0: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
0: ఏ మతం వారైనా కానీ ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
1: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
0: కానీ భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
1: కెన్ రిపీట్ తారక మంత్ర. వీ కాల్
0: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
1: వీ అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: అడుగు పెట్టిందంతా అసత్యమే.
1: ఎవ్రీ స్టెప్ వీ అటర్ లైస్.
0: మాట పలికిందంతా అసత్యమే.
1: వాట్ ఎవర్ వీ సే ఇస్ అన్ట్రూత్.
0: కాలు పెట్టిందంతా అధర్మమే.
1: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్. పలికిందంతా
0: అసత్యమే.
1: అండ్ వాట్ ఆల్ వీ స్పీక్ ఇస్ అన్ట్రూత్.
0: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
1: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
0: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
1: వీఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఇలాంటి యొక్క వ్యక్తిత్వంతో మనం ఏమాత్రం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దీస్ ట్రైట్స్.
0: భక్తులు భక్తులు అనుకోని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
1: కాలింగ్ అవర్ సెల్ఫ్ డివోటీస్ వీ కమిట్ ఆల్ వికెట్ డీడ్స్.
0: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
1: అండ్ హీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్.
0: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
0: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
1: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
0: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
1: విదిన్ దేర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
0: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
1: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
0: ధనం కంపాదించవచ్చును.
1: మనీ యూ కెన్ హ్యావ్.
0: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
1: సమ్ సే స్వామి వీ డోంట్ హ్యావ్ లీవ్ టు అటెండ్ భగవాన్.
0: లీవ్ పెట్టేసేస్తామన్నారు.
1: దే సెడ్ దే విల్ అప్లై సిక్ లీవ్ అండ్ కమ్ హియర్.
0: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
1: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
0: అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
1: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
0: సత్యవ్రతాన్ని ఆచరించండి.
1: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
0: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
1: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
0: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: మనం పవిత్రతను పొందాలి.
1: అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
0: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
1: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
0: అది అన్నం బ్రహ్మ.
1: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
0: సో విష్ణు.
1: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: దేవో మహేశ్వర.
1: అండ్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్.
0: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: మనం దైవంతో స్నేహం చేయాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: అతని స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
0: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
1: అండ్ టుడే వి లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
1: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
0: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: దానిని మనం సంపాదించుకోవాలి.
1: దట్ వీ షుడ్ హ్యావ్.
0: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్,
0: సార్థకం చేసుకునేటువంటి దాన్ని సాధనలో నింపాలి.
1: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
0: కేవలం మాటలతో మనం కాలం వ్యక్తం చేయకూడదు. స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: మనం దైవంతో స్నేహం చేయాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: స్నేహం ఒక్కటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.

0: మనం వ్యర్థం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
1: వాట్ యు షుడ్ నో టుడే ఇస్ యు షుడ్ స్పీక్ ట్రూత్.
0: సత్యమే మన జీవితానికి ఆధారము.
1: ట్రూత్ ఇస్ ది
0: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాము.
1: అండ్ వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది
0: ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
1: వి షుడ్ ఫాలో దీస్ త్రీ పార్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
0: బ్రహ్మ
1: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
0: ఎందుకంటే ఏం కావాలి?
1: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్?
0: రసో విష్ణు.
1: రస ఎసెన్స్
0: విష్ణు. దేవో మహేశ్వర.
1: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
0: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
1: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నాచురల్లీ గివ్ యూ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
1: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come.
0: సమయం చిక్కితే ఛాలెంజ్ కాచుకొని ఉంటారు.
1: దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు బి హియర్.
0: ఛాన్స్ అంతా కూడా ఈనాడు దక్కినటువంటిది చిక్కినటువంటిది సార్థకం చేసుకోవాలి.
1: సీ మేక్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ఛాన్సెస్ గివెన్ టు యూ.
0: ఏ శవకరమైనటువంటి పదం కూడా మీరు ఉపయోగపెట్టకండి.
1: అండ్ నెవర్ యూజ్ ఎనీ హార్ష్ వర్డ్స్ ఎనీ టైం.
0: ఎలాంటి పరిస్థితుల్లో అసత్యం ఆడవద్దు.
1: నెవర్ స్పీక్ అన్ట్రూత్ ఎట్ ఎనీ టైం.
0: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
1: ఇఫ్ ఇట్ దేర్ నెసెసిటీ టు స్పీక్ ఎనీథింగ్ జస్ట్ give up speaking at all. No, observe silence.
0: ఈ మౌనం చేతనే సర్వకార్యములు సిద్ధిస్తుంది.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ యూ కెన్ అచీవ్ ఎవరీథింగ్.
0: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
1: బై టెలింగ్ ట్రూత్ యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ హార్మింగ్
0: సంబడీ. నేను పాపిని అయిపోతానేమో అని భయపడవద్దు.
1: బై అటరింగ్ ఫాల్స్ హుడ్ యూ మే సీ దట్ యూ మే
0: సిన్. అక్కర్లేదు సత్యమునకు విలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్ టు స్పీక్ ట్రూత్.
0: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
1: అండర్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అబ్జర్వ్
0: సైలెన్స్. సత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
1: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
1: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
0: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
1: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
0: పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ డజన్ డిజైర్ ద సెలబ్రేషన్.
0: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
1: మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెమ్.
0: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
1: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్.
0: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఇట్.
0: ఈ పండుగలు చేసుకోవాలని ఆశలే లేదు.
1: హి డజంట్ వాంట్ ఎనీ సెలబ్రేషన్.
0: నిత్యము పండుగే.
1: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
0: నేను
1: భగవాన్ ఇస్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్ బ్లెస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎనీ.
0: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
1: హి డజంట్ వెయిట్ ఫర్
0: యు. ఆనందం నా నుండి ఉండేది.
1: దట్ బ్లెస్ ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
0: నిత్య ఆనందము పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: The bliss of Bhagavan is eternal bliss.
0: Dvandvaditam kalam satyam. Tattvamasyadi lakshyam.
1: It is non-dual, supreme and spiritual.
0: Ekam, nityam, vimalam, acharam, sarvadi sachibhutam.
1: It is pure, unsullied, unpolluted, unblemished. It is pakka pure.
0: Bhavatitam, trigunaraitam.
1: It is transcendental, attributeless.
0: Naketti gunamulu levu.
1: No attributes.
0: Meer nammina namakapoyinappudikini naa yokka deeniki nene aanandam.
1: Believe it or not, Bhagavan is personification of bliss.
0: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
1: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
0: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ భగవాన్
0: మీ క్షేమం కోసమని,
1: ఫర్ యువర్ వెల్ఫేర్,
0: మీ పవిత్రత కోసమని,
1: ఫర్ యువర్ ఓన్,
0: మీ ఆనందం కోసమని,
1: ఫర్ యువర్ హ్యాపీనెస్,
0: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
1: భగవాన్
0: దోషరహితులై జీవించండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
0: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
1: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్ హ్యాపీ.
0: ఎలాంటి సంఘం చేరినప్పటికీ
1: You may be in any company.
0: ఆ సంఘం ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
1: అండ్ డోంట్ డెవలప్ కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
0: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైం.
0: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
1: నో వరీ ఎట్ ఆల్.
0: ఎలాంటి చింతన నాకు లేదు.
1: నో థాట్స్ వాట్స్ ఎవర్.
0: ఈ వరీ నాకెందుకు? అన్ని నాకు కావాల్సినట్టు ఉన్నాయి. నాకేది ఆశ లేదు.
1: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
0: ఏది చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యు.
0: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యు.
0: వాట్ ఎవర్ ఐ టెల్ వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యు.

0: good for you, good for you.
1: Whatever Bhagavan does, whatever Bhagavan says, it is good for you, good for you.
0: Not for me.
1: It's not for Bhagavan.
0: నేనే మీకోసం ఉన్నాను.
1: భగవాన్ ఈజ్ హియర్ ఫర్ యూ.
0: నా కోసం ఇంక నాకెందుకు?
1: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్?
0: కాబట్టి అన్ని ఉపయోగపెట్టుకోండి.
1: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
0: నేను ఎప్పుడు సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
0: ఇది ముఖ్యమైన. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావములే దోషములు.
1: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
0: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
1: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఓ స్వామి, ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
1: యూ థింక్ వీ కమిటెడ్ సమ్ మిస్టేక్, సో స్వామి ఈజ్ సో సైలెంట్, నాట్ టాకింగ్.
0: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
1: భగవాన్ హ్యాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
0: నా నేత్రం ఎప్పుడు పరిశుద్ధమైనటువంటివి.
1: భగవాన్ ఐస్ ఆర్ ప్యూర్.
0: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను, కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
1: హీ ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
0: ఆ బ్యాడ్ అనేటువంటి మీ యొక్క ఇమాజినేషన్.
1: ఆల్ ద బ్యాడ్ ఈజ్ యువర్ ఓన్.
0: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
1: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
0: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది నాకు.
1: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
0: సంశయాత్మ వినశ్యతే.
1: Those that doubt are sure to perish.
0: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు
0: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
1: బి డౌట్లెస్.
0: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
1: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
1: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
0: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
1: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ.
0: అందరికీ మన ప్రేమను పంచండి.
1: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
0: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
1: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
0: అప్పుడే నీకు సరైనటువంటి మాదక శాంతి జరుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
0: త్రికరణ శుద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ.
0: ఋతాన్ని మనం అనుసరించాలి.
1: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
0: ఋతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్.
0: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యూఆర్ వెరీ అన్లక్కీ.
0: అది మంకీ మైండ్.
1: ఇట్ ఈస్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: ఇది తారకం మ్యాన్ కైండ్.
1: తారకం ఈజ్ మ్యాన్ కైండ్.
0: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
1: మారకం ఈజ్ మ్యాన్ కైండ్.
0: కానీ మంకీ మైండ్.
1: ఇట్ మంకీ మైండ్.
0: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ గో.
0: మన మంకీ కాదు.
1: యూఆర్ నాట్ ఎ మంకీ.
0: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
1: యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
1: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే అకేషన్.
0: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
1: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
0: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
1: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
1: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
1: బై ఇట్ సైడ్ ఇస్ రైచో.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో ధర్మ రైచో.
0: సత్యధర్మం రెండు కూడా మీరు అనుసరిస్తూ పోవాలి.
1: ఫాలో సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: பலரு பில்குனி மோரி சுவாமி நீருடை காரு சுண்டு மத்திய வயஸ்குணம் ஐகம்புன முனுகி திரவியமாஜிஞ்சுடன் காலியுண்டு முதிமி வச்சின எந்த முரஹரிணி தழுவக அது இது ரேதனி ஆரட்டிஞ்சு காலமந்த ஊரக கடப்ப நேர காலமந்தையு ஊரக கடப்ப நேர வியத்தம்பு காகும்ப காலம்பு நீகத்தி கழுப்பு சுண்டின நீக்கு சாத்தகம்பா ప్రేమస్వరూపుడైన విద్యార్థులారా విద్యార్థినులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్
0: యవనం బర్జన్సు

0: It is in youth one spends time in fun and frolic.
1: Mudimi vachinayanta murahari teluvaka adi idi idedanni aratinchu.
0: In old age he does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
1: Kalamantayu iriti gadupanela.
0: Why should all the time be spent like this?
1: Garchipoyina kalambu radu ikanu.
0: The time that has gone by gone will never come back.
1: Kallu terichina ika meeru kancharayya.
0: Open your eyes at least now and see clearly.
1: Mundu gatiyemi ani evaru taruvaleru.
0: What lies in future, what is going to happen, nobody can imagine or expect.
1: Premaswarupurayana vidyarthulara, vidyarthiyulara.
0: Embodiments of life, students, boys and girls.
1: ఈ రీతిగా కాలమును గడిపినాం మానవ జన్మ వచ్చింది ఎందుకోసం.
0: ఇఫ్ యు స్పెండ్ లైక్ దిస్ వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ అవర్ సెల్స్ వై ది హ్యూమన్ లైఫ్ ఈజ్ గిఫ్టెడ్ టు అస్.
1: ఇంకేమైనా మీరు ఇంకా కనులు తెరచి.
0: అట్లీస్ట్ నౌ ఓపెన్ యువర్ ఐస్.
1: ముందు గతి ఏమి అది తరచుడు ముఖ్యముగాను.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ థింక్ ఆఫ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్, వాట్ లైస్ అహెడ్ ఆఫ్ యూ.
1: సార్థకం బౌను మీ జన్మ తమనియందు.
0: ఆన్ ఎర్త్ యువర్ లైఫ్ ఈజ్ షూర్ టు బి రిడీమ్డ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా కాలం అంతా ఇప్పుడు నువ్వు వ్యర్థం కావించిన ముందు మీ గతి ఏమిటి, మీ స్థితి ఏమిటి?
0: ఇఫ్ యు వేస్ట్ యువర్ టైం లైక్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు యువర్ పొజిషన్?
1: జీవితంలో కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
0: ఫర్ ద లైఫ్ ఇట్ ఈస్ ద టైమ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్.
1: డోంట్ వేస్ట్ టైం.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు ఈ విధంగా కాలం అంతా ఇక్కడ వ్యర్థం గావించిన ఇది చేష్ట జీవితం వరకు కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
0: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
1: ఈ వయసులో మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం. మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది?
0: వెన్ వీ వేస్ట్ అవర్ టైమ్ లైక్ దిస్ అవర్ ఏజ్ అండ్ ఇయర్స్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్?
1: జన్మం ఎత్తేది మొదలుకొని జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
0: ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ రైట్ ఫ్రమ్ అవర్ బర్త్ until the end comes, we are in the field of action.
1: Jeevitam raavatam karmanu gunya nimittam.
0: The life is given to perform action.
1: Puttina modalukoni manu gittunanta varaku kodu manu karma raachestune undam.
0: Right from birth till the end we perform different actions.
1: కానీ మనం చేయనటువంటి కర్మ సరి అయినటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: బట్ నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఎంక్వైర్ వెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఆర్ నాట్.
1: కనుక ఈ వయసు నుండే కాలంను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ టైం.
1: తింటున్నాం దేహానికి.
0: We eat for the maintenance of the body.
1: కానీ ఇది సక్రమమైనటువంటి తిండియా లేదా వక్రమైనటువంటి తిండియా అని మీరు విచారించాలి.
0: Yet you should find out whether the food that you partake is good food or not.
1: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా.
0: Is this going to help us?
1: సాత్వికం కావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: We should undertake that action which will be really the sacred and noble one.
1: అప్పుడే మనం జన్మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
0: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
1: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు.
0: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
1: కాని చేసేటటువంటి కర్మలను ఎవ్వరు కూడా గుర్తించాలి తెలియలేదు.
0: But while in action, nobody will be able to know what it is.
1: గుర్తించలేరు కూడా.
0: No one can know that for that matter.
1: కాలమంతా ఈ ఊరిక గడపలేలా.
0: Why should you waste your time in a lazy way?
1: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
0: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
1: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచన అని భగవద్గీత బోధించింది.
0: It is Bhagavad Gita that taught us that we have right on action and not on the result.
1: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu karma niramayundu gantimpada chaalukaadi chaavu puttukal moha nibandha bandhanalu mudralu devu.
0: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
1: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
0: Every action undertaken has a result.
1: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
0: Good action will yield good result. Bad action will bear bad result.
1: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
0: When you eat mango fruit, you will feel the taste of a mango fruit.
1: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చే మొదలు.
0: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
1: Lime భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చు.
0: If you eat lime, you cannot have the taste of a mango fruit.
1: కనుక ఏ ఫుడ్ ను తీసుకుందామో ఆ హెడ్ తయారవుతుంది.
0: Therefore, as is the food, so is the head.
1: Food, head, God. ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
0: Food, head and God come in a sequential order.
1: Head అలాంటిది.
0: As is the food, so is the head.
1: Head అలాంటిదో God అలాంటి వాడు.
0: As is the head, so is God.
1: Head అంతా కూడా బ్యాడ్ గా మారిపోయినా నీకు bad God ఏ చిక్కుతాడు.
0: If the head is totally bad, you will have bad understanding of God.
1: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
0: Therefore, man is necessary for man to keep his head in the right way.
1: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరియైనటువంటి సంకల్పం గావించుకోవాలి.
0: Therefore, we should have correct and right thoughts.
1: బాల్యం లోపల హెడ్ చక్కని సాత్వికమైనటువంటి హెడ్ ను తయారు చేసుకుంటే మన జీవితం అంతా సాత్వికమైనటువంటి మార్గంలో బయలుదేరుతుంది.
0: ఇఫ్ యూ కీప్ అవర్ హెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఈ షుడ్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మనము హెడ్ ను ముఖ్యంగా చూసుకోవాలి.
0: Therefore, we should keep our head in view so that it would be proper.
1: మానవుని సార్థకం గావించడం వలన పసిపచ్చిపుడు కాదు వలన మనం బ్రతకకూడదు.
0: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
1: మానవుడై పుట్టిబడను మానవ కర్మం ఆచరించాలి.
0: Having been born as a human being, one should act in a human way.
1: మానవతా ధర్మమును బోధించాలి.
0: We should share, propagate human values.
1: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూ?
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస.
1: ఈ ఐడెంటిటీని మనం పాటించినప్పుడే మనం మానవులు అవుతాం.
0: వెన్ యూ అబ్జర్వ్ అండ్ ప్రాక్టీస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ కాల్ అవర్ సెల్స్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
0: అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ వాల్యూస్ వీల్ హ్యావ్ త్రీ గుణాస్, అట్రిబ్యూట్స్.
1: త్రిగుణం త్రిజరాకారం, త్రియచంత త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: Therefore, the three attributes are equal to the three petals, and that is equal, that all the three are made into unison harmony and offered to God.
1: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణం రెండు కూడా పనిచేస్తున్నాయి.
0: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate.
1: కానీ సాత్వికమే మనకు కనిపించడం లేదు.
0: But there is no trace of sattvic or pious nature.
1: సాత్వికాన్ని మనం బోధించాలి.
0: We should only teach the sattvic nature.
1: కర్మను ఆచరించాలి.
0: We should undertake sattvic activity.
1: సాత్వికమైన స్థానం చేరాలి.
0: And we should also reach that pious state.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇది బాల్యం.
0: This is childhood.
1: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
0: As you follow certain ways and procedures, you will be reaching the correct point.
1: వృద్ధాప్యం లోపల సత్వగుణం అనుసరించిన ఏమి ప్రయోజనం?
0: In old age, if you follow the pious path, what is the use? Where will it take you?
1: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణములను అనుసరించాలి.
0: Therefore, at this tender age itself, you should follow the correct direction.
1: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
0: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
1: మనం ఆశించినప్పుడు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
0: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
1: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
0: By following the emotion and inertia, you can never reach the pious state.
1: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
0: You cannot acquire these noble things in the old age.
1: కనుక మనం యవ్వనమునందే సాత్వికమైనటువంటి గుణమును మనం అనుసరించాలి.
0: At this right age only, we should cultivate good qualities.
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను యవ్వనమునందే చక్కని గుణమును చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
0: It is for this reason, since ancient times, people adopted this procedure right from their young age.
1: కనుక మీరు సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి.
0: Therefore, you should take sattvic food.
1: సాత్విక ఫుడ్ వల్లనే సాత్విక హెడ్ కలుగుతుంది.
0: ఇఫ్ యూ టేక్ పార్ట్ దట్ కైండ్ ఆఫ్ పార్టేక్ సాత్విక్ ఫుడ్, యూ విల్ హ్యావ్ దట్ సాత్విక్ హెడ్.
1: సాత్విక ఫేస్ వచ్చినప్పుడే సాత్వికమైన కర్మలు ఆచరిస్తావు.
0: విత్ దిస్ సాత్విక్ హెడ్ యూ విల్ సర్టన్లీ అండర్టేక్ సాత్విక్ యాక్షన్స్.
1: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్వికమైనటువంటి గుణములు కలుగుతాయి.
0: With these sattvic actions, you will develop this piousness, that quality.
1: కనుకనే ఎవరినందు మనం సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ కావాలి.
0: Therefore, at this age, it is necessary to have pious friends, friends of pious nature.
1: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
0: When you are in the company of good friends, you will have good thoughts.
1: సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, in this good company only you will be having a kind of detachment that you will never be deluded and then by this good company you will attain liberation.
1: Kanuka meeru sattvikamainatuvanti puddini kudanu prayatninchali.
0: Therefore you should always partake sattvic food only.
1: Ee sattvika food manaku chikkade ani meeru anukovachunu.
0: You may doubt the possibility, the availability of sattvic food.
1: Kurugayalu meeku chikkava?
0: Don't you get vegetables?
1: Aakukuralu chikkava?
0: Don't you get the green leaves?
1: Anyamainatuvanti meeku bhojanam padutundaya? అన్యమైనటువంటి తమో గుణ రజోగుణములే మీకు ఆశిస్తున్నారా?
0: డూ యూ వాంట్ ది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ దట్ ఎంకరేజెస్ ది ఇనర్షియా తమో గుణ అండ్ ఎమోషన్ రాజస్టిక్?
1: కనుక మీకు మొట్టమొదటి సాత్వికమైనటువంటి గుణములే కలుగుతున్నాయి.
0: దేర్ ఫోర్ యాజ్ యూ టేక్ సాత్విక్ ఫుడ్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మీరు తల్లి పాలను తాగి
0: యాజ్ యూ టేక్ ది మిల్క్ ఫ్రమ్ యువర్ మదర్
1: గోచీరము భుజించి
0: అండ్ యూ ఆల్సో కన్స్యూమ్ ద మిల్క్
1: కారము ఉప్పు పులుసు లేనటువంటి యొక్క కూరను భుజించి
0: అండ్ వెన్ యూ టేక్ ది కర్రీస్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ది పెప్పర్ ఆర్ హాట్ స్టఫ్
1: ఈ విధంగా జీవితం పోషిస్తూ వచ్చినప్పుడు
0: వెన్ యూ కంటిన్యూ ద లైఫ్ లైక్ దాట్
1: అప్పుడు మనకు సాత్విక గుణం కూడా ఏర్పడుతుంది.
0: దెన్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
1: కనుక తల్లిదండ్రులు కూడా చెప్పాలి.
0: సో పేరెంట్స్ ఆల్సో మస్ట్ టీచ్ దిస్ లెసన్.
1: నేను బాల్యంలో ఉన్నాను,
0: ఐఎమ్ ఇన్ యంగ్ ఏజ్,
1: నాకు సాత్విక ఆహారమే పెట్టండి.
0: Serve me only sattvic food.
1: అట్లు లేకుండా.
0: Otherwise,
1: తెల్లవారి మొదలు,
0: right from the morning,
1: రాత్రి పరుండునంత వరకు కూడాను,
0: until I go to bed,
1: రజోగుణ తమోగుణములైనటువంటి యొక్క ఫుడ్ను భుజించినప్పుడు,
0: if I only continue to eat that food which fosters రజోగుణ and తమోగుణ,
1: మాంసము చేపలు ఇలాంటి జీవహింసను గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్లా వస్తుంది?
0: Meaning, eating the non-vegetarian food like meat, fish and so on, how can you get yourself liberated?
1: Kanuka motta motta manamu sattvikamainatuvanti food nu prayatnapurvakanga bhujinchali.
0: Therefore, to make a beginning, we should make every effort to have sattvic food only.
1: Aa vidhanga jeevithamunu poshistukuntu raavatam cheta mana jeevithamu sattvikamainatuvanti gunane vastundi.
0: Like that, when you continue our life, we'll have sattvic qualities.
1: సాత్విక్ గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
0: Therefore, to develop సాత్విక్ క్వాలిటీ, సాత్విక్ ఫుడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా సాధనకు గురి కావాల్సిన.
0: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
0: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
1: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
0: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
1: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ను భుజించి సాత్వికమైన పనులు చేస్తూ ఉంటుండాలి. సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
0: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
1: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
0: It is the bad company which is responsible for all wicked qualities.
1: కనుక మనం సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ని కూడా భుజించాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వర్చ్యూస్ ఇట్ ఇస్ నెసెసరీ టు ఈట్ సాత్విక్ ఫుడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థి దశ నుండి కోపతాప ఈశాను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహాచెడ్డదిగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ డెవలప్ క్వాలిటీస్ లైక్ యాంగర్, హేట్రెడ్, avarice right from this age, you will be spoiling your life.
1: Kalvini manasunu neevu poison ga chesukuntunnavu.
0: You are turning your mind into a poison.
1: Kalvini sattvikamaina prati oka food, sattvikamaina pravartana manam nerchukovali.
0: Therefore we should learn to take only sattvic food and develop sattvic temperament and behavior.
1: Kari mee dusangamanu elaki kodru meer vadalu.
0: You should never join bad company, but you don't leave it.
1: Kaduka mottamodate manamu good company tho cheyalandi.
0: Therefore we should always join good company.
1: Neevu etti friendship chestavo atti gudavane neevu bayil deertai.
0: You will develop those qualities depending upon the company you are in.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Kaduka nee company anta kudanu good company to maarde good thoughts e vastayi.
0: Therefore When your company is good, you'll develop good thoughts.
1: కనుక మీరు మొట్టమొదట కొన్ని ప్రవర్తనలు సక్రమమైనటువంటివిగా తీసుకోవాలి.
0: Therefore, we should have the correct good behavior.
1: స్కూల్లో బయలుదేరిన తక్షణమే అంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: The moment you start going to the school, you'll have all bad friendships.
1: Bad moments. Bad ప్రవర్తన.
0: And you will have all bad behavior.
1: కనుక ఆ బ్యాడ్ గుణం బయలుదేరినట్టుంటే నువ్వు పూర్తి బ్యాడ్ అవుతావు.
0: If you develop bad company, bad behavior, you will ultimately turn very bad.
1: మీరు అనుకుంటారు కానీ మేము చదివేసినంత కూడా చక్కని సత్యమైనటువంటి మార్గంలో పోతున్నాము.
0: You think that you are having good education in the right way.
1: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
0: Education is good.
1: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక సారము బ్యాడ్ ఇది.
0: బట్ ది ఎసెన్స్ విత్ ఇన్ యూ ఇన్సైడ్ ఈజ్ వెరీ బ్యాడ్.
1: చిన్న వయసులంటే
0: at this tender age
1: అనేక రకమైనటువంటి ఒక బ్యాడ్ థాట్స్ మీరు బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ మెనీ బ్యాడ్ థాట్స్.
1: ఇది వయసు యొక్క ప్రమాణం అని అంటారు మీరు.
0: యు థింక్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అట్ దిస్ ఏజ్.
1: అది న్యాచురల్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: అన్యాచురల్.
0: ఇట్ ఈస్ అన్యాచురల్.
1: కనుక మీరు బ్యాడ్ ఫుడ్ పోవటం చేతనే బ్యాడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ టేకింగ్ బ్యాడ్ ఫుడ్.
1: కనుకనే మీరు మొట్టమొదటి బ్యాడ్ థాట్స్ రాకుండా బ్యాడ్ ఫుడ్ మొదలుపెట్టాలి.
0: Therefore, you should give up partaking bad food in order to develop good thoughts subsequently.
1: మీరు భక్తిగా ఉండేటువంటి వారు సత్సంగంలో చేరాలి.
0: You are in the path of devotion. You should always join good company.
1: కానీ గుడ్ కంపెనీని మీరు ఏమాత్రం ఆశించటం లేదు.
0: But you don't want to join good company.
1: కానీ బ్యాడ్ కంపెనీని ఆశిస్తున్నారు.
0: You are always in the bad company.
1: ఈ బ్యాడ్ కంపెనీని ఆశించటం చేత బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి.
0: Because of the bad company, you develop bad thoughts.
1: ఈ బ్యాడ్ థాట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా అరికట్టలేదు.
0: When once you have these bad thoughts, no one can control you.
1: ఆ బ్యాడ్ థాట్స్ రాక పూర్వమే
0: even prior to these bad thoughts,
1: మనం గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
0: We should develop good thoughts.
1: పిల్లలారా,
0: children,
1: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
0: Your parents are not thinking of your future.
1: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
0: If you want to join the good company, you should have good thoughts.
1: గుడ్ పాత్ ని మీరు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: If you proceed, tread along the good path, your parents will watch and will feel very happy.
1: కానీ నీవు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
0: బట్ ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ, ఇఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద బ్యాడ్ డైరెక్షన్, యువర్ పేరెంట్స్ మే నాట్ టెల్ ఓపెన్లీ, దే విల్ ఫీల్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
0: సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టాలంటుంటే నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని ప్రయాణం చేయాలి.
0: యు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది కరెక్ట్ పాత్, రైట్ డైరెక్షన్.
1: అప్పుడే మీకు గుడ్ థాట్స్ అంతా బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోష పెట్టాలి.
0: యూ షుడ్ మేక్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ.
1: నీవు కూడా గుడ్ పాత్ లో ప్రయాణం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొసీడ్ అలాంగ్ ది గుడ్ పాత్.
1: అప్పుడే నీకు అన్ని విధములు కూడా గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన నీలో అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్ సబ్సిక్వెంట్లీ.
1: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
0: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మొట్టమొదట థాట్స్.
0: ద ఫస్ట్ వన్ థాట్స్.
1: రెండవది ప్రవర్తన.
0: ద సెకండ్ కాండక్ట్.
1: మూడవది రిజల్ట్.
0: ద థర్డ్ వన్ రిజల్ట్.
1: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యు గెట్?
1: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీరు బ్యాడ్ థాట్స్ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ కాండక్ట్, యూల్ హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
0: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: కానీ మనం అనుభవించేదంతా కూడాను, తినేది తిరిగేదంతా కూడాను బ్యాడ్ కంపెనీ.
0: బట్ వాట్ ఆర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్? వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వచ్చుకుంటున్నారు.
0: నాచురల్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్, హౌ డూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ గుడ్ థాట్స్?
1: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ విత్ బ్యాడ్ థాట్స్.
1: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేర్చుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
0: వైల్ యూ ఈట్ స్వీట్స్ యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
0: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
0: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్ యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
1: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
0: యూ షుడ్ టెల్ యువర్ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐ విల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ ఇస్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
1: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే టేస్ట్ వస్తుంది.
0: వెన్ యూ ఈట్ మ్యాంగో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్.
1: కాబట్టి ఏది భుజిస్తామో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
0: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలాగ్.
1: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైన సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
1: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
0: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
1: నాయనా నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని అంత కోరినప్పటికీ అది రాదు.
0: వైల్ సర్వింగ్ యూ బ్యాడ్ ఫుడ్ ఈవెన్ ఇఫ్ యూ మదర్ వాంట్స్ యూ టు గెట్ గుడ్ నేమ్ గుడ్ రెప్యుటేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
0: యాజ్ యూ స్టడీ ఇట్ ఈస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
1: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
0: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
1: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
0: ద హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్.
1: బ్యాడ్ థాట్స్ వచ్చినా కూడా నీవు జీవించగలవు.
0: Even if you have bad thoughts, you can continue to live.
1: కానీ బ్యాడ్ ఫుడ్ ని భుజించగలవా?
0: But can you continue to live on bad food only?
1: గుడ్ కంపెనీ మనం చేరాలి.
0: And we should join the good company only.
1: సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం మనము సంబంధం గావించుకోవాలి.
0: We should have association with good pious people.
1: కనుక మీరు గుడ్ ఫ్రెండ్స్ ని మీరు చేసుకుంటే,
0: if you have good friends,
1: మీకు గుడ్ థాట్స్ ఏ వస్తుంటాయి.
0: You will develop good thoughts only.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు పిచ్చి పిచ్చి స్టోరీస్ అంతా మీరు చదవకండి.
0: డోంట్ గో త్రూ, డోంట్ రీడ్ చీప్ స్టోరీస్.
1: బ్యాడ్ థాట్స్ రావాలంటుంటే మీరు బ్యాడ్ బుక్స్ ఏ చదువుతున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ రీడింగ్ చీప్ లిటరేచర్ నావెల్స్.
1: లైబ్రరీకి పోతున్నాను, లైబ్రరీకి పోతున్నాను.
0: యూ గో టు ద లైబ్రరీ.
1: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
0: When you go to the library, you select good books that's with the autobiographies of sages, saints, noble souls, so that you'll develop good thoughts.
1: Kanaka meeru good books meeku ledu.
0: You are not reading good books.
1: Kaani aa good books ajirna vyadhalu teppistundi.
0: And whereas you feel that it leads to constipation if you read good books.
1: Kanaka meeru bad books chadivi meeku bad thoughts otta vastunnayi.
0: Therefore you read bad books and entertain bad thoughts.
1: దీనికంత కారణం ఏమిటి?
0: What is the reason behind
1: all this? స్టడీనే దీనికి మూల కారణం.
0: And your study, what you read, is all important.
1: కనుక నీకు గుడ్ థాట్స్ రావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: If you want to have good thoughts, you should read good books.
1: మహనీయుల యొక్క గుడ్ థాట్స్ అంతా కూడా వాళ్ళు చదివేటువంటి చదువుల వల్ల, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: All great people have got great thoughts, noble thoughts, good life. Because they were always in good company and they have gone through good books.
1: కానీ మనం అట్టి గుడ్ బుక్స్ చదువుకోకుండా బ్యాడ్ బుక్స్ చదువుతుంటే దట్ ఈస్ బ్యాడ్ బాయ్ అంటారు.
0: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
1: కనుక నీకు బ్యాడ్ నేమ్ రావాలంటే నీవు చదువు వల్ల మంచి గుణములు, మంచి ప్రవర్తనలు మనలో బయలుదేరుతాయి.
0: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books. Take good food and lead a correct direction, good path.
1: కనుక బ్యాడ్ అండ్ గుడ్ మన యొక్క మనసే కారణం.
0: For good and bad, our mind is the main cause.
1: Maniyeva manishyanam karanam bandhamocheho.
0: Mind is responsible for bondage and liberation.
1: Kanuka manamu bad books emataramu chadavakoddu.
0: Therefore, we should never read these cheap bad books.
1: Eenadu kaliyugam lopala bad books ke chala viluva.
0: In this Kali age, bad books are highly valuable.
1: Kani good books manaku labhinchatam ledu.
0: We are not getting good books at all.
1: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
0: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్ బుక్స్ ఓన్లీ.
1: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
0: అండ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ అసోసియేషన్.
1: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ అండ్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గుడ్ రీడింగ్.
1: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
0: యు గో ఎనీవేర్ ఎనీ లైబ్రరీ.
1: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
0: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్ యూ షుడ్ సర్టన్లీ రీడ్ గుడ్ బుక్స్.
1: ఆ గుడ్ బుక్స్ ఎక్కడ చిక్కుతుంది?
0: వేర్ డూ యూ గెట్ దీస్ గుడ్ బుక్స్?
1: గుడ్ కాలేజీ ఎందు, గుడ్ స్టూడెంట్ ఎందు, గుడ్ స్టడీ ఎందు మీరు లభిస్తాయి.
0: ద గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎ గుడ్ కాలేజ్, ఎ గుడ్ స్కూల్.
1: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంతా రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
0: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్ దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కనుక మీ క్యారెక్టర్ అభివృద్ధి పరిచేటువంటి గుణంలో ఉన్నటువంటి బుక్స్ ను మీరు చదవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ రీడ్ దోస్ బుక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
1: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే బ్యాడ్ బుక్స్ ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
0: వెన్ పీపుల్ go on journey either in a bus or a train, they select bad books.
1: Kanuka meeru good books select cheskovali.
0: You should always select good books.
1: Appude meeru good thoughts vastayi.
0: Then you will develop good thoughts.
1: Prema swarupudara
0: embodiments of love.
1: Meerantha kodu good thoughts avalanukunte, good pravartana kavalanukunte, good books chadavali.
0: If you want to have good thoughts, good behavior, you should read good books.
1: Kani ippudu karanavinyanga చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
0: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
1: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది? దీని వల్ల చెడ్డదంతా బయలుదేరుతుంది.
0: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
1: ఇంతకు పూర్వం అంతా కూడా చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ చదవాలి.
0: అండ్ ఆల్ దీస్ డేస్ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ గుడ్ బుక్స్ and develop good character.
1: Character is mukhyamainatundi.
0: Character is most important.
1: Kani parent maadi ishtam vachatu telikoddu.
0: And you should not go around, go about in a cheap way.
1: Kanuka ee naadu cheap way le pothunnaru.
0: We are proceeding in a cheap way.
1: Takku velaga vachetundi chustunnaru.
0: We are purchasing cheap books.
1: Free ga ichetundi books ni chustunnaru.
0: And we go run after books distributed freely.
1: కానీ ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారం చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
1: కానీ కళాతులకి చెడ్డ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
0: వెన్ వన్స్ యూ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఫన్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్ లేటర్.
1: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
0: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ స్టార్ట్ రీడింగ్ గుడ్ బుక్స్.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: దర్ మెనీ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మీరు మంచి మార్గంలో పెట్టాను.
0: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ సో దట్ యూ విల్ లీడ్ ఎ కరెక్ట్ పాత్.
1: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
0: So if you want to read good books, good thoughts, you should select auspicious, correct, exact time.
1: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా మీకు బోధిస్తాను.
0: Be ready. Bhagavan will tell you the procedure to develop good thoughts in the coming 2 days.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి అందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: బి దట్ యాజ్ ఇట్ మే, ద వేవ్స్ అండ్ ద ఫోమ్ దే కంటైన్ వాటర్.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ పారమార్థికము, వ్యావహారికం అండ్ ప్రాతిభాషిక సెపరేట్ అండ్ డిఫరెంట్.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలం యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినత్తం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu Atmaninu, Vyavaharikamu Ahankaramaniyu Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma Aham idi pratyekinchinatundi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and

0: same.
1: కర్రయందు అగ్ని ఇమిడి ఉండినట్టుగా.
0: Just as the fire is present in the wood.
1: తిల్లియందు ఆయిల్ చేరినట్టుగా.
0: Just there is oil in the till seeds.
1: చెరకునందు రసము చక్కెర తేలిపోయినట్టుగా.
0: Just as you find the sugar within the sugar cane.
1: పారమార్థికమనందు వ్యవహారికము లీనమై ఉంటున్నది.
0: In paramarthika, the vyavaharika is present inside.
1: సముద్రం లేక అలలు లేదు.
0: Without ocean, there is no wave.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: Likewise, without the father, there is no son.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: There may be a father without a son, there cannot be the son without the father.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండుటకు వీలు కాదు.
0: Likewise, without paramarthikam, vyavaharikam cannot exist.
1: కనుక భగవంతునికి భావా నమః అన్నారు.
0: So God is called Bhava.
1: ఇది వేదాంతమునందు భావః.
0: In Vedanta, భావః.
1: భావః అంటే ఏమిటి?
0: What do you mean by భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: This universe is the combination of cause and effect.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగి వచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: చక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో.
0: జస్ట్ ఎస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్.
1: సర్వమానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ విష్ణు సో బ్యూటిఫుల్ విత్ ది ఎంటైర్ ఇంగ్రీడియంట్ డివైన్ క్వాలిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: వేదము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక శిరస్సులతో కూడినటువంటి ఈ విశ్వము.
0: దిస్ యూనివర్స్ హెస్ సో మెనీ హెడ్స్.
1: అనేక నేత్రములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: దిస్ విశ్వ హెస్ సో మెనీ
1: అనేక పాదములతో కూడినటువంటిది ఈ విశ్వము.
0: సో మెనీ ఫీట్ ఓవర్ దేర్.
1: దీనిని పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడాను విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ God has another name, Kutastha.
1: Kutasthudu anaga emiti?
0: What is the meaning of this?
1: Anaga bhagavantuni yandu ee yokka anninti yokka ekatvamu nirupincheetvanti yokka tattvamu untunnadi.
0: Kutastha, this in the divinity, there is one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu ala samudramu moolinti yokka ekatvam ee vidhanga untundado divyatvamulo undinatvanti yokka సృష్టి స్థితి ఏమలు కూడాను ఈ కూటస్థమైనటువంటి స్థితికి చేరుకుంటుంటాయి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ సేమ్ వాటర్ దేర్ ఇన్ ఎ వేవ్ అండ్ ఆల్సో ద ఫోమ్ యూ ఫైండ్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ ఇన్హిలేషన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ ద డివినిటీ
1: కూడాను సచ్చిదానంద సముద్ర సాగరం నుండి ఏర్పడినటువంటివే.
0: ఎవ్రీథింగ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ఇది ఏ మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందము.
0: ఇట్ ఈస్ ది బ్లిస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఓషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుక ఈ ఆనందమునకు మూల కారణము సచ్చిత్ అనేటువంటిదే ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందుకు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటుంది.
0: దిస్ షుగర్ యు మే మిక్స్ ఎనీవేర్ ఇట్స్ కాఫీలో చేర్చు
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: Tea lo cherchu madharangane undi.
0: Or it be tea. Paayasam
1: lo cherchu madharangane undi.
0: Rice pudding, it
1: is sweet. Cherchu madharamaina panakangane untundadi.
0: In water, it is sweet.
1: Kanukane idi panakam anetundi teepadanamu eppatiki undetundi. Kanukane sat, sat anaga being maarpu cheyinatundi.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adi chakkara.
0: That is sugar.
1: Chittu.
0: Chit.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
0: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతుంటాది.
0: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
0: For this life, water is responsible.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
0: సో చిత్ ఈజ్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
0: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
0: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగా సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
0: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
0: సో ఆనంద బ్లిస్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వము నిరంతరము ఉండేటువంటిది.
0: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపేలేదు.
0: Without this atma being, there is nothing like life
1: everywhere. Super special power ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
0: There is a paper by name super special paper.
1: Chala viluvainatundi paper.
0: Highly valuable paper.
1: Dani paina aksharamulu chuste chakkani andanga undetundi aksharamulu.
0: On super special paper, beautiful letters.
1: Aa letters kuda etlu untunnayi?
0: How are they?
1: Maha andamainatundi kavitvamto koodi untundadi.
0: They are beautiful and poetic.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల దృంచి మానోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేష గోప దాసు నీబో చోటి బుషకి చేపేగా బ్రోవరారా ఎంత అందంగా ఉంటుంటది. మేటి త్రికూట పీట సాటి యవినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పాటల మృదు మాటలచ్చే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వం. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
0: This is poetry written on the paper.
1: Sandugondulandu mari andarandu nive aanandamonduchundu vani bindu sridhara. Sandugondulandu mari andarandu nive aanandamonduchundu vani bindu sridhara. Indu vadana sru endrabundi vandita padara vinda nityananda govinda vega provarara. Ilanti sundaramainatundi okka kavitvamto koodinatundi okka letter rasaru.
0: So a letter written in a poetic style.
1: Kagitamu chala viluvainatuntide.
0: Paper is highly valuable.
1: Aksharamu chala andamainatuntive.
0: Letters are beautiful.
1: Kavitamu chala vichitramainatuntide.
0: And the composition is very special.
1: Kani oka cover lo pettamu.
0: But we have put it in an envelope.
1: Kavitvaniki vilu untundi.
0: Poetry has its own value.
1: Aksharamulaku vilu untundadi.
0: Letters too have its own
1: value. Cover ku vilu untundadi.
0: Cover has value.
1: Kagitaniki vilu untundadi.
0: Paper has value.
1: Kani dani pai address rasadu post vesadu.
0: Yes. He has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
0: But it is not it has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
0: Why?
1: స్టాంప్ లేదు.
0: Because there is no stamp on the envelope.
1: అదుకు అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందు కూడాను మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందు కూడాను అందసందములుగానే ఉంటుండాది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు అక్కడ.
0: We do bhajan with all the rhythm, the tune and the beat. But the bhajan, the envelope, doesn't carry the stamp of
1: Atmananda.
0: The bhajan should carry with it the stamp of confidence, self-confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
0: This stamp of self-confidence is not
1: confidence
0: there.
1: In you, confidence in God.
0: So confidence in you and confidence in
1: this
0: God.
1: This is the greatness of secret of greatness.
0: This is the secret of greatness.
1: Idi manam tichukovali naadu.
0: This we should know today.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి? స్టాంప్ లేదు.
0: Without affixing the stamp of confidence, what is the use of beautiful letters and poetry?
1: విశ్వాసము మొట్టమొదటిది.
0: Therefore, in Vedanta, this confidence is most important.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
0: This విశ్వాసం should have the second aspect, steadfastness, శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
0: And the third aspect is love.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
0: When once there is love, there will be steadfastness. When once there is steadfastness, there will be confidence.
1: శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
0: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ఈ నురుగు అల సముద్రము ఎట్ల ఒకటైపోయిందో,
0: just as the foam and the wave and ocean are one and the same.
1: ఈ విధమైన శ్రద్ధ విశ్వాసము ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
0: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: సరైనటువంటి యొక్క ఆధారము.
0: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ పరేచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ.
1: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ.
0: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
0: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ.
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
0: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము
0: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
0: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
0: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ
0: ఆత్మ
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
0: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ.
1: నేను
0: ఐ.
1: నేను ఐ. ఐ. ఐ.
0: ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
0: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ స్వధర్మ అన్నాడు.
0: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti chatri dharmamo leka brahmana dharmamo leka inkoru vaishya dharmamo edo ilantivi jati mata kulamu edumulaku sambandhinchinatundi vidanni swadharmalaga bhavistunnaru kaani idi kaadu swadharmam.
0: Swadharma we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not so
1: atma.
0: స్వ ఆత్మ.
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
0: ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ. పరధర్మం అనగా దేహము. దేహధర్మమే పరధర్మము.
0: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ. ఐ. ఐ.
0: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
0: One is one lettered I.
1: One letter I.
0: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
0: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I. Dehamu.
0: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
0: One lettered I is Atma.
1: Dehamu lekapothe Atma anetvadi manam telusukolemu.
0: Without the body you cannot realize Atma.
1: Atmane lekapothe deham anetvadi dani undadaniki veelu kaadu.
0: Without Atma the body cannot exist.
1: Kabatti dehaatma jeevatattvam moodinti oka ekatvame triputi.
0: Therefore the unity of the body
1: trikootam
0: and Atma and the spirit is trikoota.
1: Moodinti oka ekatvamu.
0: It is unity of the three.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రమో విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
0: స్వేచ్ఛ. వన్ డిసైడ్స్ టు డూ ఎన్ యాక్షన్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అండ్ దేర్ఫోర్ హీస్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బి దట్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
0: ఐ డిడ్ ఇట్ విల్ఫుల్లీ.
1: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖము రాని, ఆనందం కాని, అది నా యొక్క రైట్.
0: Having done it all by myself,
1: నేను అనుభవించే తీరాలి.
0: I am bound to suffer, face the consequences.
1: నేను వెనకంజ వేయకూడదు.
0: I'll never go back.
1: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
0: And action done with such a faith is స్వేచ్ఛ.
1: ఇంకా పరేచ్ఛ.
0: The second పరేచ్ఛ.
1: పరేచ్ఛ అనగా ఇతరుల వల్ల ప్రోత్సాహం చేసి లేక ఒత్తిడి వల్ల ఒక కార్యంలో పాల్గొంటున్నాము.
0: By force or compulsion or encouragement by outsiders, you do an act.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటి కాదు.
0: It's not done on your own.
1: ఇతరుల యొక్క ప్రోత్బలం చేత.
0: Because of force by others.
1: ఇతరుల యొక్క ఒత్తిడి చేత.
0: Because of pressure from outside.
1: ఒక కర్మను నీవు ఆచరించావు.
0: You do an act.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవే మాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికీ కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
0: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యూ ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ?
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
0: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఇస్ ఎంకరేజ్డ్ బై ఫోర్స్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: ఉత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
0: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్డ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఐచ్ఛ.
0: థర్డ్ వన్ ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు.
0: ఇట్స్ నాట్
1: లేక నా స్వసంకల్పము కాదు.
0: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
0: It has come to me as the
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
0: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
0: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంచే.
0: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
0: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
0: Whatever that comes to us out of the divine will is bound to be good.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
0: Whatever that is done being prompted by the divine or what you call divine will is bound to be good, sacred and blissful and happiness will be given.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
0: But man is not having that broad minded spirit in understanding this.
1: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
0: He doesn't want to face the consequences of his sinful deeds.
1: పాప ఫలం వద్దంటున్నాడు కాని పాప కార్యం చేస్తున్నాడు.
0: He is not prepared to face the consequences of the sinful deeds, but he commits a sin.
1: పాప కార్యం పాప ఫలం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
0: If he is not prepared to face the consequence, why should
1: he commit
0: a sin?
1: పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
0: Because of the sinful deeds, you face the consequences.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచ మానవః. పుణ్యఫలం కావాలని ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్యకర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
0: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
0: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించడం.
0: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుక నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలం నీ వద్దనకూడదు.
0: You cannot deny.
1: నేను చేశాను, తప్పక రావాల్సింది అది.
0: I committed a sin.
1: The result.
0: Therefore results you must face.
1: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని నిన్ను కాలుస్తుందే కాని అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
0: Knowingly or unknowingly if you touch the fire it is sure to burn you. You cannot say I touched you unknowingly.
1: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని నీ కర్మఫలం నీవు అనుభవించే తీరాలి.
0: Whether you like it or not you must face the music, the consequence.
1: ఇది వ్యావహారిక సత్యం.
0: This is వ్యావహారిక సత్యం.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
0: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ
0: దో దేర్ ఇస్ ఫైర్
1: నీవు దానిని ముట్టినప్పటికీ
0: యూ మే టచ్ ఇట్
1: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
0: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
0: హౌ?
1: అనగా
0: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే
0: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది
0: యు విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్
1: కనుక అగ్ని కూడా నువ్వు దైవతత్వంగానే నీవు విశ్వసించాలి
0: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్
1: ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి
0: అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందుకు కూడా నువ్వు ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి
0: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చేయాలి
0: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది
0: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది
0: What is it? The progeny to this aham.
1: Sankalpam puttindi.
0: The thought is born to this aham.
1: Ee sankalpam nunchi edi puttindi.
0: What is it? Next.
1: Kevalamu vaak puttindi.
0: It is the word or the speech faculty.
1: Kabatti vaaku sankalpam nunchi puttindi.
0: Therefore word is born to sankalpam.
1: Sankalpamu aham nunchi puttindi.
0: And sankalpa is born to this
1: aham. Aham atma nunchi puttindi.
0: And aham is born to this aham. Ee vidhanga
1: teesukunte idi e triputi.
0: So this is what you call trinity or triputi.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్
0: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
0: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్
0: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్
1: అహం అనేటువంటిది సన్
0: అహం ఈస్ ద సన్
1: ఆత్మకు అహం సన్
0: దేర్ఫోర్ అహం ఈస్ ద సన్ ఆఫ్ ఆత్మ
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్
0: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్
0: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే
0: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్ కూడా ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి
0: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్ సన్ హ్యావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్
1: ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి
0: వాట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ
1: సత్ చిత్ ఆనందము
0: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈస్ సత్ చిత్ ఆనంద
1: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు
0: సో దిస్
1: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి
0: So the legal heirs to the Sat Chit Ananda are the son, grandson and great-grandson.
1: Anandam ledu naalo ani anukokoodadu.
0: So no one should think that there is no Ananda within one's own self. It is your right.
1: Chusava? Inga nirantaramu oka vidhamaina satyanityamainatuvanti vaadiga nenu undali ani aashistunnavu.
0: That state of being is your right.
1: Inga pavitramainatuvanti oka aanandamu chittu chittanaatvanti emiti?
0: Then what is this chit?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: That is ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఆ ప్రజ్ఞానం నీ యందే ఉంటుండాలి.
0: That ప్రజ్ఞాన is within you.
1: కనుక సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందో అని వెతకనక్కర్లేదు.
0: So you don't need to search for సత్ చిత్ ఆనంద.
1: నీ యందే ఉంటుండాలి ఈ సచ్చిదానందము.
0: This సచ్చిదానంద is within you.
1: అయితే నీవు తెలుసుకోలేకపోవటం చేత అది నిన్ను బట్టి పీడిస్తుండాలి అజ్ఞానం.
0: Since you do not know, you are victimized. By this ignorance,
1: vidyarthulara,
0: students,
1: neenku oka chinna katha untundali.
0: For this a small story.
1: Oka marriage jarugutundali.
0: Marriage was taking place.
1: Oka kanya vaipana varu oka intindlo unnaru.
0: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
0: Bridegroom's party at another place.
1: Madhya lopala oka sambhashana jarapadaniki oka sambandhi erpaddadu.
0: A person was there who will arrange a talk on both sides.
1: Kanya vaipuna velutunnadu pratisariya prati paryayamu varini dabaisthunnadu.
0: Every time he goes to bride's party and commands them.
1: Emtandi meer vela velakanta maaku tiffin coffee lu ilantunta supply cheyatam ledu mee vivaham anetundi em inta grand ga chestaru anukunnanu meer sariga cheyatam lede baayi vishayam lopala e maatram meer sadda pattukovatam lede ani vaadisthunnadu.
0: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu baayi vaipuna vastunnadu.
0: Next time he visits the bridegroom's party.
1: Ee chesi pettina enni paryayalu pichina meer raavatam lede. Vantalanta chalabadi pothunnayi. Meer tappaka randi taraga ani vaadanu pedda jabardast chestunnadu.
0: On the other hand he visits the bridegroom's property and says, Artin says, why don't you come, sir? Come on. All things are ready. Why don't you come?
1: He boy side was just chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
0: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
1: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళెవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు
0: The bride's party felt that he is a very VIP representing the groom's party. And he was so independent, banging both sides.
1: As well.
0: Both the parties were vexed ultimately with him. Then they started inquiring, who is this man?
1: Boys said, "Varu chhi, girls said, 'Yavarandi itanu annada. Maakem teriyadandi ani veerannaru."
0: Boys side people came and asked, "Who is this man?" They said, "We don't know."
1: Girls said, "Ucharu tirigi, 'Yavarandi itanu annaru. Maakem teriyadunnaru."
0: Girls party came and said, "Who is this man?" Boys said, "They don't know." Yeruvuru kudalu vachi
1: enquiry prarambham chestapudike veedu palayanu.
0: Then both the parties came there and started inquiring about this man. He ran away.
1: మన గుట్టు బట్ట బయలు పోయింది అనుకుని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
0: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి యందు కూడాను జబర్దస్త్ చేస్తుంటాది.
0: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards Atma at one time, moves towards nature at another time, and just plays the mischief.
1: Atma anatma yokka sambandham enpudu dantu discrimination vicharana saripinappude enquiry saripinappudu ee ajnanam anetundi antardhanam aipothu.
0: When once we make inquiry in depth of these two things, Atma and the nature, this ignorance will run away.
1: Adi ee naadu manamu jarapatam ledu.
0: That we are not doing.
1: Ee naadu atti enquiry jarapatam ledu.
0: No inquiry is present today.
1: Ee atmana anatmana.
0: Is it this Atma or that which is not Atma?
1: Idi praptamainatundiya paratthamainatundiya?
0: Is that world or worldly or spiritual?
1: Aneetundi vicharana manam cheyakunda povatam chethane idi manamulu aneka vidhamuluga kudanu peedistu untundadi.
0: As we don't inquire this way, we are put to trouble.
1: Kanukune enquiry chesetundi dantu naalugu margamulu untundayi.
0: There are four paths of inquiry.
1: Ee naadu vidyavantulu meekandarki telisina baga.
0: You know, you're all educated, you know pretty well.
1: Idantha mee yandu untinatundi naaku kudanu bookish knowledge.
0: What all you have is bookish knowledge.
1: ఈ bookish knowledge కొన్ని దినాల తర్వాత superficial knowledge గా మారిపోతుంది.
0: After some time bookish knowledge turns into superficial knowledge.
1: ఈ superficial knowledge పోయిన తర్వాత special general knowledge వస్తుంది.
0: Thereafter you get the general knowledge.
1: ఈ general knowledge వచ్చినప్పుడే మీరు అప్పుడు discrimination knowledge చూడాలి.
0: Then you have to possess this discrimination knowledge.
1: ఆ discrimination కూడాను individual discrimination ఉండకూడదు. Fundamental discrimination కావాలి.
0: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
0: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
0: This practical knowledge is truth.
1: Adi atti satyam varaku kudanu manam prayanam avutune povali.
0: We have to travel till we reach that point of truth.
1: One after one, అన్ని ఒకదాని తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి.
0: One after one, one step after that step, we should continue to travel.
1: ఈ విధంగా ఎన్క్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది.
0: When once we inquire in this procedure, you will know what is truth.
1: కనుకనే విదేహముక్తి.
0: విదేహ.
1: విదేహముక్తి.
0: విదేహముక్తి.
1: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
0: There are two, videhamukti, jivanmukti.
1: Videhamukti, ee rendu kudanu vedantamlo chaala pradhanamainatuvi.
0: In vedanta these two are very important. Jivanmukti, videhamukti.
1: Jivanmukti anaga emiti?
0: What is jivanmukti?
1: Anaga shariramu dharinchi kudanu sarvam kudanu bhagavat swaroopame aneetvanti yokka ekatva bhavanni visvasinchi.
0: Yes. With this body to have the feeling that everything is divine.
1: ఇదంతా కూడాను పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడాను ఏకత్వమే.
0: దట్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
1: పూర్వం వృక్షంగా ఉంటున్నది.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ది పాస్ట్ ఇట్ వాస్ ఎ ట్రీ.
1: దాని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
0: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ది ప్రెసెంట్.
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ.
0: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ ప్రెసెంట్ సీడ్.
0: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
1: మూడింటి యొక్క ఏకత్వం ఒకటే.
0: But actually all the three stand.
1: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
0: Without the tree you don't get the
1: seed. ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
0: Without the present day seed you don't get future tree. This is unity.
1: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
0: The one who understood this unity of these three.
1: కష్టమును సుఖమును రెండింటిని కూడాను సమత్వంగా చూచేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: The one who maintains equanimity in times of pleasure and pain is జీవన్ ముక్త.
1: మంచివారు వర్ణించినప్పటికీ చెడ్డవారు దూషించినప్పటికి ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటి కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: Therefore the praise and the blame, the humiliation, felicitation, all are taken in equal spirit.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: Poverty and prosperity are taken in equal spirit.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
0: All are passing clouds.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
0: None of them are permanent.
1: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
0: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
1: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
0: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
0: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
0: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
1: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
1: ఇవి కూడా విదేహుని ఎందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
0: Even videha has these traits.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
0: The difference lies, one has the body, the other has the body.
1: Deham lenetunte vaadu.
0: Videhi, the one without the body.
1: Deham ledunte emti, deham undi.
0: What does it mean?
1: Kaani, there is deham paina concentrate cheyatam ledu.
0: There is body, but he doesn't concentrate on the body.
1: Aakali tappulanetunte ve athani e maatram kodanu erugadu.
0: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti jeevan mukti anetu tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
0: Therefore in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
0: దశరథ
1: జనక
0: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
0: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
0: సో హీస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యు కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
0: వెన్ వన్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్.
1: అమనస్కము,
0: దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
1: మైండ్ లేనటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
0: అండ్ దేర్ ఇస్ నో మైండ్. హౌ
1: థాట్స్ ఉంటేనే మైండ్.
0: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
1: ఇది వస్త్రము,
0: ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
0: ఇట్ మస్ట్ possess the threads.
1: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
0: The threads need cotton.
1: ప్రతి దారమైంది.
0: Cotton becomes
1: thread. దారమే వస్త్రమైంది.
0: The thread yarn into the cloth.
1: అది ప్రతి లేకపోతే
0: without the cotton
1: ఈ ద్వారం
0: you don't get thread.
1: దారమే లేకపోతే
0: without the thread
1: వస్త్రమే లేదు.
0: You don't find the
1: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
0: So first the cotton is the thought.
1: థ్రెడ్ అదే డిజైర్స్.
0: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
1: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
0: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
1: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
0: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
1: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
0: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: అందువల్లనే అమనస్కము అన్నారు.
0: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
0: వన్ బికమ్స్ విక్టిమ్
1: టు తానాయ,
0: హీ బికమ్స్ మాయ.
1: మాయ 25 మంత్రములాయ.
0: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
1: మంత్రములు. ఏమిటవి?
0: వాట్ ఆఫ్ దిస్ 25 మంత్రాస్?
1: ఐదు కర్మేంద్రియములు,
0: ద ఫైవ్
1: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్,
0: ద భూతములు, ఐదు భూతములు, ఫైవ్ ఎలిమెంట్స్,
1: ఈ నాలుగు
0: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ షీట్స్,
1: 20 అయిపోయింది.
0: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
0: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
1: ఈగో,
0: చిత్త, ఫోర్ ఈగో,
1: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
0: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
1: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
0: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
1: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
0: దిస్ బాడీ ఈస్ పిండము.
1: అండ పిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
0: అండము మీన్స్ ది ఎగ్.
1: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఇస్ పిండము.
1: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
0: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
0: సో ఇన్ అవర్ బాడీ
1: అంత పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
0: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ
1: కూటమి, అదే త్రికూటమి.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
1: కూటమి అనగా చేరటము.
0: కూటమి జాయినింగ్.
1: శ్రీరామచంద్రుడు,
0: శ్రీరామచంద్ర
1: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
0: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత.
1: ఎక్కడ అది కూటము?
0: వేర్ ఈస్ దట్ కూట?
1: జీవ ఈశ్వర ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
0: It is the combination, the meeting place of the individual soul, the cosmic soul and the nature.
1: Rama tattvam ante emiti?
0: What is the nature of Rama?
1: Rama.
0: Rama.
1: Ra anaga atma.
0: Rama means atma.
1: Ma anaga maya.
0: Ma is maya.
1: Maya anetvantidi atmato cherinappude idi rama tattvam ayipothundi.
0: When once this maya is in the company of atma, it becomes
1: rama. Rama japam chestunnam ante ram ram ram ram ram ram ani japam cheyatam kaadu. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఈ ఏకం కావాలి.
0: వెన్ యు చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
1: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
0: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్ ఆఫ్ రామ.
1: తారక తత్వము,
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకం.
1: అందువల్లనే తారకం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్
1: ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఎనీ మెమరీ
1: సుషుప్తి శక్తిలో
0: ది వేకింగ్ స్టేట్
1: జీవాత్మజడి తారకం.
0: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తిని ఎందుకు ఏకత్వమైనటువంటి తత్వము.
0: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
0: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
1: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
1: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
0: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
1: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
0: యు బ్రాట్ ది షుగర్ ఆన్ హ్యాండ్.
1: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ టంబ్లర్
1: ఫుల్ ఆఫ్ వాటర్. ఆ నీరు పోసావు.
0: యు హావ్
1: కానీ బాగా కలిపావు.
0: అండ్ యు హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
1: కానీ తర్వాత చూస్తే
0: లేటర్
1: చేతితో తెచ్చావు.
0: యు బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
1: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
0: బట్ వెన్ వన్స్ యు వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యు కాంట్ డు ఇట్.
1: చూచావు,
0: యు సా ది షుగర్.
1: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
0: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యు కాంట్ సీ దట్.
1: ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు ఇట్?
1: నీ చేతితోనే తెచ్చావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ఇట్
1: యువర్ సెల్ఫ్. నీ కనుతోనే చూచావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు సా విత్ యువర్ ఐ.
1: ఆ చక్కెర చేతికి చిక్కడం లేదు, కంటికి కనిపించడం లేదు.
0: ద వెరీ సేమ్ షుగర్ యు బ్రాట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ద షుగర్ దట్ యు సా విత్ యువర్ ఐ, యు కాంట్
1: బ్రింగ్. చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
0: హౌ డు యు నో దట్ దేర్ ఇస్ షుగర్ హియర్?
1: ఆ వాటర్ ను నీవు టంగ్ పైన వేసుకుని, నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
0: దెన్ వన్స్ యు కీప్ వాటర్ ఆన్ యువర్ టంగ్, యు విల్ నో ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్.
1: పిల్లలకు
0: another example,
1: ఇది కప్పు.
0: దిస్ ఇస్ కప్.
1: ఇది కప్పు లో జ్యూస్ పోసాము.
0: సపోజ్
1: యు హావ్ జ్యూస్ పోసాము.
0: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్ సైడ్.
1: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పు లో ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
1: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
0: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: తను నిండుకు నింపుకుంది.
0: ఇట్ హాస్ గాట్ ఫ్రూట్ జ్యూస్ ఇన్.
1: కానీ దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
0: బట్ ద కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
1: స్ట్రా వేసావు.
0: సో యు హావ్ పుట్ ఎ స్ట్రా దేర్.
1: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
0: అండ్ యు డ్రా ది జ్యూస్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రా.
1: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది. కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: దో యు జస్ట్ డ్రా ది జ్యూస్ విత్ ద స్ట్రా డస్ నాట్ నో ద టేస్ట్.
1: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
0: వెన్ వన్స్ ఇట్ రీచెస్ ద టంగ్ ఫైండ్స్ ద టేస్ట్.
1: చూసారా ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
0: వేర్ డు యు ఫైండ్ దిస్ టేస్ట్?
1: టంగ్ పైన తెలుస్తుండది.
0: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక కప్పు.
0: ద బాడీ ఈస్ ద కప్.
1: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుండ, రసో వయస రసస్వరూపమైనటువంటి దైవం ఉంటుండది.
0: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ, దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: ఇది దేహానికి తెలియటం లేదు.
0: బాడీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్.
1: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
0: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
1: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ సెన్సెస్.
1: కానీ వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
0: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
1: బుద్ధి అదే టంగ్.
0: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ది టంగ్.
1: ఆ టంగ్ కు మాత్రం తెలుస్తుండాలి.
0: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
1: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
0: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
0: ఇట్ పాసెస్ ఆన్ టు ద స్టమక్.
1: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
0: ఈవెన్ ద స్టమక్ డజంట్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
1: జీర్ణం చేస్తుండాది.
0: ఇట్ డైజెస్ట్ ఇట్.
1: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది.
0: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
1: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది.
0: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఇస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: జఠరాగ్ని,
0: That is called the fire, jataragni in the
1: stomach. Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. Aham vaishvanaro bhutva o pichivada nenu nee stomach lo untundi vaishvanaduga neevu tinnatundidanta jeernam chesi nee dehanikanta supply chese shakti isthunnanu.
0: Oh madcap, I am present in your stomach in the form of vaishvanara. It is only I that digest, it is only I that circulate the essence to various limbs of the body. Vedanta
1: chakkaga vicharana chestu vaste కట్టగడుపు తీరేది ఒక్కటే.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే.
1: నాట్ టూ, ఓన్లీ వన్.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
0: సో వేదాంత టెల్స్
1: నాట్ టూ,
0: వేదాంత
1: ఓన్లీ వన్.
0: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
1: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
0: He doesn't say in a weak way, only one.
1: నేను ఒక్కటే ఒక్కటే రెండు కాదు అని గట్టిగా చెప్తుండాలి.
0: ఓన్లీ వన్, నాట్ టూ.
1: అంత
0: ఎంఫాటిక్ డిక్లరేషన్.
1: గంట కొట్టినట్టుగా చెప్తుంటుండాలి, ప్రబోధిస్తుండాలి, ప్రచారం చేస్తుండాలి ప్రపంచానికి.
0: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచెస్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: అల్లా కూడా ఒక్కడే.
0: అల్లా ఈజ్ వన్.
1: జీసస్ ఒక్కడే.
0: జీసస్.
1: రాముడు ఒక్కడే.
0: రామా ఈజ్ వన్.
1: ఈశ్వరుడు ఒక్కడే.
0: విష్ణు
1: ఒక్కడే.
0: కృష్ణ ఈజ్ వన్.
1: జరాస్తి ఒక్కడే.
0: జరాస్తి ఈజ్ వన్.
1: అంతా ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్.
1: కొంతమంది జొరాస్ట్రియన్ వేరువేరని జొరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
0: జొరాస్ట్రియన్స్ పర్షియన్ సే ద జొరాస్ట్రియన్ ఇస్ సపరేట్.
1: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తూ ఉంటుంటారు సిక్కులు.
0: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
1: రాముడు వేరే అని రామభక్తులు చెప్తుంటారు.
0: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామా
1: కృష్ణుడు వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
0: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ దిస్ థింగ్.
1: పోతుందది కానీ.
0: So they go on spending like this thinking.
1: కానీ దైవం ఒక్కడే.
0: But God is one.
1: నామములు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: The names and forms are different.
1: నీ జిహ్వ చాపల్యం చేతనే.
0: Depending upon your choice and preference.
1: నాకు కావాలి, నాకు జిలేబి కావాలి, నాకు బర్ఫీ కావాలి, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలు, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్వి ప్రాభవదావదంతి.
0: Taste differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
1: Chapalyamle inni vidhamainatvanti oka taste aasistundadi.
0: They are all your choices and preferences, that's all.
1: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
0: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఏ రూపమైనా నీవు చింతించండి.
0: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
1: గమ్యం ఒక్కటే.
0: బట్ ద గోల్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
1: ఏది కూడా వేరు వేరు కాదు.
0: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: అంతా చేరి ఒక్కటే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we develop the spirit of unity, you will attain the state of
1: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: Stars are many.
0: Stars are many.
1: Sky is one.
0: Sky is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏ మాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
0: You should not classify basing on your likes and dislikes.
1: ఈ విధమైన ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
0: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you reach the goal.
1: I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
0: You start doing everything with the feeling that I am God, I am God.
1: Become God.
0: Then you become God.
1: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
0: As is the thought, so is the form you get later.
1: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
0: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ
1: థాట్స్. అనవసరమైన దాన్ని మాట్లాడకూడదు.
0: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ
1: థాట్స్. ఇతరుల మనసును బాధించకూడదు.
0: డోంట్
1: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ విధమైనటువంటిది ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: రేపటి నుండి
0: ఫ్రమ్ టుమారో
1: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
0: Students have examinations commencing from 5th.
1: కొన్ని దినములు
0: for a couple of days
1: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
0: If the series of discourses are discontinued, students will have ఫ్రీడమ్.
1: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడా అభ్యసించాలి.
0: యు షుడ్ ఆల్సో స్టడీ.
1: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
0: వెన్ వన్స్ యు స్టడీ వెల్, ద టాస్క్ ఫర్ విచ్ యు హావ్ కమ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
0: యువర్ పేరెంట్స్ హావ్ సెంట్ యు హియర్ విత్ హై హోప్స్.
1: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
0: యు షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
1: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
0: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
0: సో హావింగ్ కమ్ హియర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దాన్ని ఫలవంతం చేస్తున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
0: వెన్ యు మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
1: కానీ రూముల్లో
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: మాట్లాడకుండా.
0: But don't talk in your room.
1: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా.
0: Don't be in unnecessary matters.
1: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
0: Concentrate on your studies.
1: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
0: Secure O grade.
1: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
0: యు ఆల్సో ఫుల్ఫిల్ ద పర్పస్ ఫర్ విచ్ యు హావ్ కమ్ అండ్ గో అండ్ రిటర్న్.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikam Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inavadu Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి, ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి, ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవంతు యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from an end to Brahman.

0: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
1: నథింగ్ నీడ్స్ టు వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్.
0: ఇది సృష్టి యొక్క శాసనం.
1: దిస్ ఇస్ ద కమాండ్ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్.
0: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్, ద టెంపర్మెంట్ సూట్స్ యు అండ్ డిరైవ్ హ్యాపీనెస్ దేర్ బై.
0: కానీ
1: బట్
0: భగవంతుడు ఒక్క నియమాన్ని మాత్రము నియమించాడు.
1: హౌఎవర్ గాడ్ మేడ్ వన్ స్టిపులేషన్, రెగ్యులేషన్.
0: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
1: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
0: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ,
1: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్,
0: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ,
1: సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్,
0: అది నిత్యము కానీ సత్యము కానీ,
1: మేబీ ఇటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్,
0: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
1: You are bound to face the consequences of your actions.
0: Kanuka ee yokka vishayanni drushti anduchukoni manavudu etti karmalu aacharinchali, etti margamlo praveshinchali, etti charyallu manam cheyali aneetuvanti yokka deenini meere ninnayinchukovali.
1: Keeping in view that we have to face the consequences of our actions, we should decide in which way we should tread. We should also decide what actions are to be undertaken.
0: Yetti vittulu natiro atti phalamu.
1: As is the seed, so is the fruit you reap.
0: Vittanam ettido phalam attidi.
1: As is the seed, so is the
0: mee cheriyalettivo phalamu attidi.
1: As is the action, so is the reward.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూరతెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాలా.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడే మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కాని ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కాని ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముచ్చపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Meemi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnala haramu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace, around our neck.
1: Mundu chesina karmala phalamulavie.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chei nee ishtamu.
0: If you want to do bad, go on as you
1: mind. మంచిని చేస్తుంటేమో చేయి, ఇది మంచిదే.
0: If you do good, yes, it's good.
1: కానీ
0: what?
1: చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: హి హాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: దిస్ రిచ్ మ్యాన్ హాస్ హిస్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా ఎక్కడను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్య భర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకొని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: ద యంగ్ కపుల్ థాట్ లైక్ దిస్. వై షుడ్ దిస్ ఓల్డ్ మ్యాన్ బి ఎట్ దిస్ రెసిడెన్స్? ఈజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూసెన్స్. బెటర్ హీ బి దేర్ ఇన్ వరండా ఇన్ వన్ కార్నర్.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: దే హ్యాడ్ ఎ సన్ లేటర్.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమీ అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థులు గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తు.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is.
1: ee satyanni ee vidyarthi oka naadu aa matti tattanu daachi pettadu.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: rendavo dinamu aa vruddudainatundi tandriki annam pette nimittamai anni roomulu vetuktunnaru talli tandrulu iddaru kuda.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: పిల్లవాడు వచ్చాడు.
0: The boy came.
1: నాన్న అమ్మ ఏమిటి మీరు వెతుకుతున్నారు?
0: Father, mother, what for are you searching?
1: ఏమిటి లేదురా, మీ తాతగారికి వేసేటువంటి మట్టి మూకటి ఒకటి కనిపించలేదు అన్నారు.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: పెట్టి అతను తినమని పెట్టున్నాము.
0: We serve food on that earthen plate.
1: ఈనాడు ఆ తట్ట కనిపించలేదు.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: That's what the parents said.
1: అప్పుడు అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: The boy picked up courage and said,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
0: The father reprimanded him, why have you kept it up?
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
0: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: చూసారా, ఈనాటి పిల్లలు ఎందు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాంట్ వేస్తుంటారు.
0: The children also plan today likewise.
1: నీ తండ్రిని ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీ ఆ విధంగా చూస్తారు.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని వంచిస్తావో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటి అన్ని కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పడు.
0: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in that direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction.
1: నీ పాపకార్యములకు పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యమునందు పుణ్య కార్యమునందు నీ కాలము సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకనే ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: దార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
0: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: స్పిరిచువాలిటీ ఇన్ విచ్ డైరెక్షన్
1: వాళ్ళ చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టపూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టపూటినే పెంచును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యను కొనకను వెర్రి వీడి.
0: Give up that foolish idea that education is to get the degree.
1: Vidya degreela korakanu verri vidi sevaka vruttikai meeru chandavoka priya desiya saubhagya sreyamarachi.
0: Give up that foolish idea that education is there to receive the degree. No, don't be a servant anywhere.
1: శ్రామిక విద్యలను గడపవలయు.
0: నో ది వెల్ఫేర్ ఇన్ ద నీడ్స్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ ట్రైన్ అప్ యువర్
1: సమాజం యొక్క సేవ నిమిత్తమై మనం ఈ విద్యలను అభ్యసించామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ దట్ యు స్టడీ ఓన్లీ టు రెండర్ సర్వీస్ టు సొసైటీ.
1: మనం సమాజంలోనే బ్రతుకుతున్నాము.
0: We live in society.
1: సమాజం నందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజం నందే అంత్యమవుతాము.
0: We end in society.
1: అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజంలో ఉపయోగించే పెట్టాలి.
0: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: ద డివైన్ పవర్ లేటెంట్ విత్ ఇన్ us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering problems.
1: సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people of
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted
1: positions. సత్యధర్మమును ఆశ్రయించినటువంటి వారు అట్టడుగులకు దిగిపోతున్నారు.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are seen nowhere.
1: ఇది ప్రాథమికంగా కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
0: That's all temporary positions.
1: Kani Bhagavantudu deeniki minchi taginatvanti phalitam andistadu.
0: But God will grant you something beyond, more than what you
1: see now. Manam satyanni dharmanni enaadu kudanu vadalakoodadu.
0: We should never give up. Truth and righteousness is the point.
1: Satyam vada dharmam chera.
0: That is the teaching of Mother Veda, that you should speak truth and follow righteousness.
1: ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్‌రైచస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫాల్స్‌హుడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: Mundunnadira tondaraloni musalitanammanu musulla pandaga.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: Emiti ee andamu?
0: What's this beauty?
1: Emiti ee prayamu?
0: What is this youth?
1: Idi okka nijamainatundida madhyalo kadiripoyeyatundi okka meghamula vantedi.
0: Is it all permanent? It's like a passing cloud.
1: Ilanti danna manam nammukoni dinini aashrayinchi రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: ఇఫ్ వి రిలై ఆన్ దిస్ టెంపరరీ ట్రాన్సియెంట్ థింగ్స్ అండ్ ప్రొసీడ్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సర్జన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్రావెలింగ్ ఇన్ ఏ బోట్ ఆఫ్ రాక్.
1: కనుక రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: యు కెన్ నెవర్ ట్రావెల్ ఇన్ ఏ బోట్ ఆఫ్ రాక్, యు ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: Tandri kodukulu maatadutunte vidi tandri kodukula lekapothe evari biddalo ivuru aneetvanti oka sandeham kalugutundi.
0: Today as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: Tandri bidda aneetvanti oka gauravam kaani aa maryada kaani aa sanita sambandha bandhavyam kaani kanipinchatam kuda ledu.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: Varandalo sofa paina kurchonuntuntadu tana kumarudu.
0: The son sits on the sofa set in the veranda.
1: Tandrigini vachinante sofa nunchi kuda leyadu.
0: As father comes, he won't even get up.
1: Enduku vacharandi ikkada antadu.
0: Further he will ask, why are you here, why have you come?
1: Idiya కుమారుడు ఇచ్చేటువంటి గౌరవము
0: ఇస్ ది సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హ్యాస్ టు
1: షో. ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు.
0: ఇఫ్ యు షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యు వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
1: కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్, యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాండ్.
1: ఈ వయసునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వి షుడ్ నో the value in respecting the
1: sadukunnanta matram neeku ahankaram aneetundi aavarinchatamu idi chaala parapaatu.
0: It's a mistake to pride yourself because of your education.
1: Ahankara asuyam nirmoolam gaavinchinatvante nijamaina vidya.
0: So it's a true education that kills ego and jealousy.
1: Ee aadambaralaku e matram kudanu avakasam andinchakoodadu.
0: Never give scope for any pomp and
1: vilaya vidheyatanto jeevithanni gadipinchi gaurav maryadanu pondukovali.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: Aneka mandi pillaku nenu cheptuntanu.
0: Bhagavan tells us repeatedly.
1: Nee blood do, nee food do,
0: your blood
1: do, nee head do, nee duddu,
0: and duddu money,
1: parents gift.
0: Their parents gift.
1: కనుకనే మొట్టమొదట పేరెంట్స్ కు మీరు గ్రాట్యుస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కని పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాజ్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు,
0: God has given us the mud.
1: భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యముల రెండింటిని సృష్టించాడు భగవంతుడు. అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: ఈ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation for this body.
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తాడు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనం జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి వెయిట్ తగినటువంటి ఫ్యాట్ తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానము.
0: ది పొజిషన్ ఆఫ్ ఐ.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: గాడ్ హౌ నైస్లీ.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores.
1: ప్రపంచమంతా చేరితే
0: ద హోల్ వరల్డ్ పాపులేషన్.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డూ యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: టిన్స్ పుడుతున్నారు తల్లికి.
0: ట్విన్స్ ఆర్ బోర్న్ టు పేరెంట్స్.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంటారు. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ది మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical. Bhagavan will reward you.
1: ఆ చెట్టును చూడండి.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: యూ సీ దట్ నీమ్
1: అంత ఆకులు వేప ఆకులే.
0: యూ ఫైండ్ ది నీమ్.
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఇన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్ యూ అబ్జర్వ్ దెమ్ వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
0: హ్యావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Having been born in this beautiful world of wonder and awe,
1: ఈ
0: భగవంతుడి బ్రెయిన్ ఇస్
1: అన్టచబుల్. మన గుణములను కూడాను పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: We should also develop the sacred virtues.
1: ఏనాటి ఉంటాడు, ఎప్పుడు కూలుతుందో.
0: When we leave this world.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమునా.
0: Though they stipulated 100 years lifespan, you cannot go by that.
1: Prayamando, leka prayamando, leka mudimiyando, leka musaliyando.
0: As a boy, who knows? At that tender age, or in youth, or in old age.
1: Adavino, udakamadyambuno, eppudu vilachedi erukadedu.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: Maraname.

0: if you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody who are you, but I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్. ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture. నీవు
1: మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెక్క మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a
1: master?
0: What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address Bhagwan as master.
1: Divine master antaru.
0: They address him as divine master.
1: Ilanti masters ento mandi untunnaru. Post master unnadu, test master untunnadu, inka master unnadu. Veellandaru endaro masters anta untunnaru.
0: There are so many masters today, the station master and post master and so on.
1: Kanukani ee master anetuvanti padamunku arthame ledu.
0: This word master has no meaning at all.
1: Master ante adhikari ani.
0: Master means the one in authority.
1: మరి నిజంగా మనం మాస్టర్ అనే పదములు దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: We should not use this word master in respect of divinity.
1: అనగా
0: meaning
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్స్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినం అయిపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: బ్రీత్. వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటే అని ఉన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ను వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu aapi vestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina raatrantha verugutune untuntadi.
0: బట్ దేర్ ఇస్ నో ఫంక్షన్ యాక్చువల్లీ, వీ కీప్ ఇట్ ఆన్ డే అండ్ నైట్.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, తక్షణమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు,
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు,
0: ఈస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్
1: ఆఫ్ వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది,
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్
1: వారి విషయం కాదు. తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకెంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ టు వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో,
0: టేక్ ఇట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఇట్ ఫర్ దట్.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ people spend a lot to be the president of students union there.
1: union leader entha kaala undeli moodendlu.
0: After all he stays there for 3 years.
1: ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్, ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లోప్పుడంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక్.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసు?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కానీ లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: ఇక్కడ భజన అయిపోతానే వెళ్తాను అక్కడ పోస్ట్.
0: Soon after bhajan, he'll go
1: there. Post to. Anta bundles madri untuntai.
0: There, bundles of posts will be waiting for him.
1: Okkade kurchunu anni naaku telusina post lo em untundadani kaani vaala tripti kosam nenu chinchali.
0: Bhagavan. Bhagavan knows what is written there in the letters, but to satisfy you, he will open the letter.
1: Moodu mukkala ganta varaku kudanu post chustune untuntanu. Chusi tarvata petti vastuntanu.
0: Till 3:45 in the afternoon, he will be reading the letters.
1: కనుక నాకు ఎట్ట ఉన్నాయి కన్నులు చక్కగా ఉంటున్నాయి ఎంత దూరమైనా నేను చూడగలను.
0: His eyesight is 100% perfect.
1: ఇది దివ్య శక్తి కాదు సహజ శక్తి.
0: It's not the divine power, it's a natural
1: power. పవిత్రమే దీనికి మూల కారణము.
0: It's a sacredness that's the cause.
1: కనుక ఏదో దగ్గర చూపు దూరపు చూపు మధ్య చూపు ఎన్నెన్నో చూపులంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్ నథింగ్ లైక్ దట్.
1: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16 వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చి నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్
1: రాగి మాల్ట్. మీరు చూస్తామా కుర్మాలు బర్మాలు ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వీ ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది, ఎత్తిని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు.
0: యూ డోంట్ యూ ప్రిస్క్రైబ్
1: లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఏమేమో తిండి తిండి పెంచేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: ఎలాంటి హెడ్ డో అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా
0: డోంట్ వేస్ట్ టైం.
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాగ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసేప్పటి మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిది అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్కులే కనుక కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు.
0: దేర్ ఆర్ సమ్.
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: They wear the shirts, red and black stripes.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి. అంత భయం వేస్తుంటుంటారు.
0: Watching the dress of these fellows, even the animals will run away, cows will run away. They will be fear stricken.
1: Your white, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: Your white, how nice.
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: How beautiful it is.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pant and black shirt
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimale.
1: మంచి నీట్ గా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires.
2: ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు.
1: That one who has conquered the desires can only conquer anger.
2: అసంకల్ప జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
2: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
1: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
2: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
1: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్, భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
2: సంకల్పము సజీవమైనటువంటిది.
1: థాట్స్ are full of life.
2: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
1: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏ స్టోన్.
2: మనిషి మరణించినా సంకల్పం సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
2: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
1: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
2: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
1: దేర్ఫోర్ బై సేక్రెట్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెట్ థాట్స్.
2: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి.
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
2: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
1: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
2: ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
1: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
2: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
2: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కనిపెట్టి క్షణంలో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
1: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్

0: కామక్రోధములు అధికమై మానవుడి యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది. అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫర్ ది ప్రాస్పరిటీ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. ద వెరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెరీ ఫారమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ ది థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన ది ఫెనామినల్ వరల్డ్ అండ్ దిస్ థింగ్స్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్ ఆస్పెక్ట్. ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద ధనము ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఫర్ దిస్ వరల్డ్ ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ప్రాస్పరిటీ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్. సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు గోవులు ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. ది వరల్డ్ వెల్త్ ఈజ్ యూజువల్లీ మిస్టేకన్ యాజ్ ది కౌస్ ద ప్రాపర్టీస్ అండ్ ది చిల్డ్రన్ దట్ వన్ పొసెసెస్. ధనం అనగా భూములు ఇండ్లు కరెన్సీ నోట్లు బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావమునకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. ధనం ఆర్ వెల్త్ అగైన్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు ది ఫిక్స్డ్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్స్ అండ్ ది యాక్చువల్ క్యాష్ గోల్డ్ ఎట్సెట్రా. ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. అనదర్ వర్డ్ ఐశ్వర్యం రెఫర్స్ టు ది నేమ్ ఫేమ్ పొజిషన్ అండ్ స్టేజ్ ఇన్ లైఫ్ ఎట్సెట్రా. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. బట్ భగవద్గీత డస్ నాట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ త్రీ థింగ్స్. నిజమైనటువంటి సంపద సత్యలమే అని బోధించింది. ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్. సదాచారమే నిజమైన ధర్మముగా ధనముగా రూపొందింపచేసింది. గుడ్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్. సత్శీలమే సంపద. క్యారెక్టర్ ఈజ్ సంపద. సదాచారమే ధనము. గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్ టు యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక. అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద ధనము ఐశ్వర్యము జీవితకాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు. వరల్డ్లీ వెల్త్ ప్రాపర్టీ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్. బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు. ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్ దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్ ఫేమ్.
1: ఇట్టి సంపదలు ఇట్టి ధనము ఇట్టి ఐశ్వర్యము జీవిత

0: తదనంతరం అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు. దీస్ ప్రాపర్టీస్ మూవబుల్ ఇమూవబుల్ నేమ్ అండ్ ఫేమ్ విల్ హావ్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్ ఆఫ్టర్ ది డెత్. కానీ సత్యము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాహిత్యంలో చేర్చుతాయి. క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్. ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ వర్జెస్ ఇన్ హిమ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్. మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు. ది ఫేమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బ్యూటీ అండ్ ఛార్మ్. ధన కనక వస్తువాహనులతో రాదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ, ది వెల్త్ అండ్ అదర్ థింగ్స్ విచ్ హీ పొసెసెస్. ఇది కేవలం శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది. దిస్ వన్ కెన్ గెట్ ఓన్లీ త్రూ గుడ్ క్యారెక్టర్. కనుక మానవుడు సత్శీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత. దేర్ఫోర్ గీత హ్యాస్ డిక్లర్డ్ దట్ ఎ మ్యాన్ టు ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్. భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠులపైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు. విశ్వామిత్ర, బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోవెస్, వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ఠ. ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు. వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్ సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర. విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైన నిశ్శక్తి అయిపోయినాయి. ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ట బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
1: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
0: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ట.
1: దీనిని చూచి విశ్వామిత్రుడు, ఛీ, ఛాత్రబలం దుర్బలం.
0: విశ్వామిత్ర థాట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సెడ్ దట్ షేమ్ అంటూ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
1: భౌతిక బలము దుర్బలం.
0: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ యాక్చువల్లీ ఎ వీక్నెస్ ఓన్లీ.
1: బ్రహ్మ బలమే నిజ బలం.
0: పవర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ బ్రహ్మన్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
1: ధర్మ బలమే ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు.
0: The strength of the righteousness itself is a true strength.
1: ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకునవలనని ఎన్నో శ్రమలు కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
0: విశ్వామిత్ర, ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్, అండర్టూక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ he acquired the knowledge of Brahman.
1: Dhanabalamu, janabalamu, bhujabalamunu aadharam chesukunnatvanti Duryodhanudu dharmamurtulainatvanti Pandavula paina kachchana pooni kadaku tandriki pindamulaina vidichutaku dikku lekunda chidalam aipoyaru.
0: Duryodhana and brothers who based their strength on the strength of money, strength of physical power, strength of his own people who are supporting him, left his father with no son even to perform the last ceremonies out of the death of the father.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
0: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్ హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ ద పవర్ ఆఫ్ పీపుల్.
1: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
0: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
0: వెన్ అర్జున ఫెల్ at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
1: Vidhi baliyamu,
0: fate is very powerful.
1: Nyayamu gelchu,
0: justice always wins.
1: Nasinchu swarthamu,
0: selfishness shall perish.
1: Sada yuga dharma nidhe kadoi,
0: this is always the dharma of yuga.
1: Kanugunnika,
0: therefore realize this,
1: noor guru pitala tandrikaina,
0: the father who has got 100 children,
1: anchambuna
0: at the last
1: pindamidu dikku kalagarakata prarabdham adimito,
0: he would not have even one to perform the last rites. What a fate it is.
1: Anade krishnudu arjunuku telipadu.
0: That very day Krishna told Arjuna,
1: karanam emiti, kevalamu bhautika balamunu ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కాని దైవానుగ్రహం అనేటువంటిది కాని దైవజ్ఞానం అనేటువంటిది కాని లభించుట దుర్లభమని బోధించాడు.
0: ది రీజన్ ఈస్ వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్ ఇట్స్ క్లియర్ ఫ్రమ్ దాట్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్.
1: కనుకని దైవానుగ్రహం పొందకూరినటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
0: దేర్ఫోర్ ది సాధక హూ వాంట్స్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ హస్ టు కంట్రోల్ ఆల్ ద వరల్డ్లీ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
0: The results which arise out of the contact with Bhutakasha are merely sights which are true only of dream or in dream.
1: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
0: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
1: Swapnam nundu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
0: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
1: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
0: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని చిత్తాకాశం యొక్క అతిసూక్ష్మ స్వరూపమే చిదాకాశమని కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అణోరణీయాన్ మహతోమహీయాన్ సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్ దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు నేటి వస్తువు నందున నేటి అగుచు సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ.
0: Brahma or Atma is subtlest of the subtle and the smallest of the small. It pervades all the small things. In the same way, among the mighty ones, it pervades all the mighty ones being the mightiest. And this is truth, and this is Brahman, and this is Atma.
1: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagoreetunte sadhakulu, ninnati dinamu cheppinattuga, దాసోహం దాసోహం దాసోహం. ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యూయలిజం.
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణ ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్ట అద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
1: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన తలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సోపుడను దూరమైపోతుంది.
0: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ when the wound is cured the cover automatically drops down.
1: ee sokudanu duram aipotam cheta nichetundidi hum.
0: once one overcomes even that syllable so the only thing that remains is hum.
1: ide advaitam.
0: This is advaita non dualism I principle.
1: nenu nene.
0: I am I.
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందని.
0: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐఎమ్ బ్రహ్మ ఇట్ ఈస్ విశిష్ట అద్వైత ఇన్ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్
1: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
0: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
1: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి.
0: వెన్ యు సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అనే సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈజ్ విశిష్ట అద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: దెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ది లార్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈస్ డిఫరెంట్.
1: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి.
0: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
0: వెన్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాడు.
0: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ హీఈస్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్ హీఈస్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: వెన్ ది పీపుల్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ దేర్ రిఫ్లెక్షన్ దేర్ ఇమేజ్ ఆల్సో విల్ బి డిఫరెంట్.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గానీ ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: ఇన్ విశిష్ట అద్వైత వెన్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్ ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ దట్ సెపరేట్ అదర్వైజ్ ఈజ్ అలోన్.
1: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
0: వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్స్ ఇమేజ్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మ తత్వమునకు ఇంకా వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటారు.
0: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: విశ్వమంతా ప్రాణ విభిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ.
0: వెన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ద ఆల్ పర్వేసివ్ లార్డ్ వేర్ ఇస్ ద డోర్ ఫర్ దిస్ మ్యాన్షన్. వీధి అనేటువంటి ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి. ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ అ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ అస్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
0: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి యొక్క భగవత్ తత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
0: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్. వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ అస్ సచ్?
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంది. నేను పాప కర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దట్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్స్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
0: ఇఫ్ ఏ పర్సన్ క్యాన్ ఫీల్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశమే లేదు.
0: ఇన్ ద పర్సన్ రికగ్నైజెస్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎంబాడీడ్ ఇన్ హిమ్ అస్ వెల్ అస్ ఇన్ ది అదర్స్ ఇస్ ద సేమ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్, దేర్ ఇస్ నో రూమ్ ఫర్.
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఇస్ రూమ్ ఫర్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీయందు ఇతరులు ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ దై సర్వెంట్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణమేమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: ది ఫీలింగ్ ఈస్ దట్ వన్స్ హీ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యూ కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
2: A person who believes in dasaham can be compared to one who is able to enjoy the sweetness of sugar.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
2: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ ఐ వుడ్ లైక్ టు బి కంటిన్యూస్లీ టు బి ఎ పర్సన్ హూ లైక్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ షుగర్ రాదర్ దాన్ బికమ్ షుగర్ ఇట్సెల్ఫ్.
1: హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడాను దాసోహం కోసలేంద్రస్య, నేను ఎప్పుడు కూడాను ప్రాణుని యొక్క దాసుడని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
2: హనుమాన్ ఫర్ ఎగ్జాంపుల్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ బై అడాప్టింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: అయితే తాను బాధలకు గురి కావలసి వస్తుంది.
2: ఇన్ కేస్ దాట్ హీ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ హీ విల్ బి పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్.
1: సోహములో అత్తిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్ హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్.
1: దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం there is a room for separation between the lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edavaatu kudanu undadu.
2: In the stage of soham there cannot be any question of separation between the lord and the servant.
1: Edavaatu lenatunte sthitilo aanandamu kudanu empti abhyantaramu undadu.
2: There will not be any discontinuity in the state of bliss in the stage of soham because there is no separation at all.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
2: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
2: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it.
1: Idi manchi thata anaga manchi sankalpama leka chedu sankalpama ana takshame gurtinchi chedu sankalpame aina takshame dalini duram cheskovali.
2: He has to inquire into and find out whether this is a desirable thought or an undesirable one. If it is an undesirable one, he has to eliminate.
1: Prarambhamlone ee durbhavamulanu దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
2: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్
1: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ నాట్ టు హ్యావ్ థాట్స్ అట్ ఆల్.
1: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
2: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇంటూ గుడ్ థాట్స్.
1: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకున్నట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
2: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇంటూ వర్క్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
2: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛలను కూడాను క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
2: By this particular process, it is possible to enter into a sacred path.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
2: If we can control our thoughts in this particular way, it would be possible for us to control even anger.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
2: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
2: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
2: The moment you get anger, the moment you become aware of the fact that it is anger, you just laugh, love.
1: Leka తక్షణమే నీవు బాత్రూముకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
2: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
1: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీవు ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
2: స్టిల్ ఇఫ్ నెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
1: కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీవు వదిలి మరొక స్థానం నీవు వెళ్ళు.
2: ద మూమెంట్ యు గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
1: ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
2: స్టిల్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్ గో అండ్ స్టాండ్ బిఫోర్ మిర్రర్.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
2: యు ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్ యువర్ ఓన్ ఫేస్.
1: ఛీ, నేనెంత వికారముగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
2: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
1: ee vidhamga kopamunu arikattukovataniki aneka vidhamulainatundi upayamulu untunnayi.
2: There are plenty of ways and methods by which you can control your anger.
1: మరొక ఉపాయం ఏమనగా ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారణ చేసి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
2: ఎందుకంటే ఆంగో యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టూ వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఆమ్ ఐ హ్యావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్? ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైం.
1: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
2: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin, and that is not for his own good.
1: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka motta motta kopam vachina takshaname narukaku ekku pani ivvadu.
2: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
2: Anger weakens in a number of ways any person who
1: is balaheenudu ee vidhamainta sadhanam cheyalekapothunnadu.
2: This weakling would not be able to do any sadhana.
1: Kramakramina ee kopamunu arikattukovatam cheta shariramu oka vidhamainta balamuni chekurtundi.
2: By steady control of anger one's body gets strength.
1: Appudu manasu kuda nu oka balam yerpadutundi.
2: Mind also gets strengthened.
1: Andukosamani గీతయందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
2: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ ఎ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
2: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ ఫోర్ ఇట్ హెస్ బీన్ సెట్ దాట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైన మానవులకు కూడా ఇది అత్యవసరం.
2: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
2: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని, అశాంతికి కాని, విప్లవానికి కాని, దుర్మార్గములకు కాని, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
2: దీస్ టూ ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్.
1: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేత్యలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది, నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్, ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కాని చెడ్డ కాని ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
2: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
2: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది, నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
2: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
2: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
2: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
2: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్, బట్ సో ఫర్ యు గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ, ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ థియాటిషియన్.
1: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూఎవర్ హీఈస్ he is dear to me if he has control over the raga dvesha attachment and anger.
1: Astika, nastika, astika, nastika. ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
2: In these three principles, astika, nastika and astika, nastika, it is the difference in the qualities which will form the basis of this kind of
1: ee mooriki kuda nu atheetamaina pinchi marokurukunnadu vaade yastikudu unnadu.
2: The one who transcends all these three is yastika.
1: Aastikudaniga atmavishwasam kalavadu.
2: Aastika refers to a person who has self confidence.
1: Nastikaniga atti vishwasam leni vadu.
2: Nastika is one who does not have self confidence.
1: Aastika nastikaniga kashtamla samayamnandu aastikatvamu inkee vidhamainti yokka సుఖం సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
2: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వెర్ ఇన్ వెన్ యూఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ అండ్ యూ డు నాట్ హ్యావ్ వెన్ యూఆర్ హ్యాపీ యూ ఫర్గెట్ అబౌట్ గాడ్, ఈజ్ ఆస్తిక.
1: ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
2: But yastika stage may be compared to the stage in which you can find prahlada.
1: Idi kevalam janmato prarambhamainatundi yokka pavitra bhavam.
2: This particular principle commences, is associated right from the birth itself.
1: Okari bodhana cheta kani okari nirbandham cheta kani idi prarambhinchinatundi kaadu.
2: This yastika stage is not acquired or not started.
1: Swabhavikamainatundi yokka tattvam cheta స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మసాక్షాత్.
1: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ కంటిన్యూస్లీ హీ వాజ్ ఎంజాయింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది.
2: Therefore, the name Prahlada is totally justified in case of him.
1: Prahlada. Prahlada. నిరంతరము కూడా ఆనందంతో ఉండేటువంటి వాడు కనుక అతనికి ప్రహ్లాద అనే పేరు ఉంది.
2: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ ఈస్ కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూలీ వెరీ హ్యాపీ.
1: ప్రహ్లాద ప్రహ్లాదమనగా ఆనందం, ఆహ్లాదమనగా ఆనందం.
2: ఆహ్లాద రెఫర్స్ టు జాయ్ ఆర్ బ్లిస్.
1: ప్రాణగా వికాసము.
2: ప్రా రెఫర్స్ టు ద బ్లాసమింగ్ ఆఫ్
1: ప్రా పంచము అన్నారు, అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిదే ఇది ప్రపంచము అని.
2: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్.
1: అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
2: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాసమ్డ్ హిస్ హార్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆనంద బ్లిస్.
1: కనుక నిరంతరము దైవ చింతన చేయటం చేత మనలో అట్టి ఆనందం అనేటువంటిది చేజరిల్లుతుంది.
2: దేర్ఫోర్ ఇఫ్ వన్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ సచ్ ఫీలింగ్స్ అండ్ సచ్ జాయ్ విల్ ఎమనేట్.
1: మన వర్చస్సే మారిపోతుంది.
2: అవర్ వెరీ స్ప్లెండర్ విల్
1: బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వంతో ఏకమైపోతుంది.
2: బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి విల్ బికమ్ వన్ విత్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుక మొట్టమొదట మనకు ఈ ప్రథమ స్థాయి ఎందు రాగ ద్వేషములను సాధ్యమైనంత వరకు కూడాను ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నట్టుకు పూనుకోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్ విత్ లిటిల్ ఎఫర్ట్ యు షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధముల ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
2: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారి కూడాను మంచిది కాదు.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
1: డిజైర్
2: అండ్ హేట్రెడ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
1: డిజైర్ అండ్ యాంగర్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
2: కంట్రోలింగ్ డిజైర్ అండ్ యాంగర్ దేర్ఫోర్ ఈజ్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ సాధక.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
2: బేస్డ్ అపాన్ దిస్ వెన్ యూ స్టార్ట్ యువర్ సాధన యూ విల్ బి ఏబుల్ టు జస్టిఫై యువర్ లైఫ్ అండ్ రీచ్ ద గోల్. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ ఎఫర్ట్ ఈస్ మేడ్ ఇట్ విల్ బి యూజ్లెస్.
3: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishta Dvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

పేచి ప్రేమగూర్పు ప్రేమ రూపము శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ రూపము శ్రీకృష్ణ

0: All the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Anuragamu, Prema, Rendu, Anyonyasrame, Avinabhava Sambandhame, Okkatigane, Nirupinchuchunnavi.
0: Anuragam, attachment and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagatnandu maralchinappudu deenini anuragamu ani, ee manasuni daivam paina maralchinappudu దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: The fruit of love is love itself.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love alone can match love.
1: ప్రేమ ప్రేమను మాత్రమే అందించగలదు.
0: లవ్ కెన్ గివ్ ఓన్లీ లవ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కంపరబుల్ విత్ లవ్.
1: ప్రేమ కవిత్వం చేత వర్ణించుటకు వీలు కాదు.
0: You cannot describe love by any poetry.
1: Prema manastu kani vaakutu kani nirupinchutaku saadhyamu kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedamu deenini adek vidhamulaga varninchi.
0: That is why
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ద వాల్యూ ఆఫ్ లవ్ యాజ్ సచ్ అండ్ సచ్.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా అమరత్వమైనటువంటి రీతిగా అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఇస్ ది నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కానీ అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ వుడ్ టేస్ట్ టేస్ట్లెస్ బిఫోర్ లవ్.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఈజ్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు ఎందుకూడను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడి యందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యు కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యు హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కానీ అవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధము

0: అనే సత్కర్మలు కాని.
1: ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సచ్ ఎ డైమండ్ థింగ్ సచ్ అస్ జప అండ్ తప,
0: యజ్ఞ యాగాది క్రతువులు అనేటువంటి యొక్క చర్యలు కాని,
1: యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ యజ్ఞ అండ్ యాగ,
0: చింతన భజన అనేటువంటి యొక్క క్రియల ద్వారా కాని,
1: రిమెంబరింగ్ అండ్ డూయింగ్ భజన్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ,
0: దీనిని కొనలేరు.
1: దీస్ థింగ్స్ కెన్ నెవర్ బై యూ.
0: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడా నువ్వు కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనం పొందలేము.
1: Whether it is yajna, yaga, giving charity, following the righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
0: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
1: It is possible to obtain this love only through love.
0: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
1: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
0: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ సాధనాస్ ఇస్ ఆర్ ఫౌండ్ ఇన్ లవ్ ఇట్సెల్ఫ్.
0: ఎంత అధికంగా మనము భగవంతుని ప్రేమింతుము అంత ఆనందము మానవుడి యందు ఆవిర్భవిస్తుంది.
1: మ్యాన్ విల్ గెట్ జాయ్ ప్రపోర్షనేట్ టు ద ఇంటెన్సిటీ విత్ విచ్ హీ లవ్స్ గాడ్.
0: ఈ ప్రేమ తరిగిన కొలది మానవుని యందు ఆనందము కూడాను తరిగి క్షీణిస్తుంది.
1: యాజ్ దిస్ లవ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్, ద జాయ్ ఆల్సో గెట్స్ డిక్లైన్ ఇన్ హిమ్.
0: పిచ్చి కుక్క కరిచినటువంటి వాడికి ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తుంటాయని లోకవాడుక.
1: దేర్ ఇస్ ఎ సేయింగ్, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ బిటెన్ బై ఎ మ్యాడ్ డాగ్, he can see mad dogs all around wherever he looks to or turns to.
0: Ade vidhamugane bhagavantuni preminchinatunti vaniki sarvatra bhagavantude kanipistuntadu.
1: In the same way, a true lover of God can find God wherever he turns.
0: Kanuka manavuni yokka manasu, manavuni yokka hrudayamu premamayam kavali.
1: That is why it is necessary to transform man's mind and heart with full of love.
0: Swartham ahankaram tho koodina hrudayalalo ee prema praveshinchaledu.
1: Love can ever enter into hearts which are full of selfishness and ego.
0: Kanuka tananu taanu marachi, tana tattvani taanu marachi bhagavantunni preminchali.
1: One has to forget oneself. One has to forget one's own very nature and love God entirely.
0: Prema bhagavantuni tanmayatvam kavistundi.
1: True love can make God forget himself.
0: Bhaktuni unmattuni kavistundi.
1: He makes the devotee filled with madness for love.
0: Prema తనకు తానే మత్తుగా మారిపోతుంది.
1: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్సెల్ఫ్.
0: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవమాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
1: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్సెల్ఫ్.
0: తనను తాను మరిపిస్తుంది.
1: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్సెల్ఫ్.
0: తనను తాను మురిపిస్తుంది.
1: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్సెల్ఫ్.
0: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
1: ఇట్ ఎంజాయ్స్ ఇట్సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్.

0: ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు యందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రోపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హి హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి యొక్క తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణముల యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లైడ్ ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయముతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిర్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకని వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి యొక్క పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులును కూడాను ప్రేమమయం కావించింది.
0: Through love, even wild animals were filled with love.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: Today's man has lost such sacred love. He is filled with selfishness and self-centeredness. Therefore, he is becoming an animal. Like a tiger.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లందు.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Ceylon. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఎ టైగర్ వేర్ యాజ్ ఇన్ దోస్ డేస్ ఈవెన్ టైగర్స్ వర్ బికమింగ్ మెన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
1: ఆనాటి మానవుల యొక్క మనసు విశాలమైనటువంటిది.
0: ది మైండ్స్ ఆఫ్ దోస్ ఏన్షియంట్ డేస్ ది పీపుల్ వాస్ వెరీ వెరీ బ్రాడ్,
1: చాలా సరళమైనటువంటిది.
0: ఇట్ వాస్ వెరీ సింపుల్.
1: ఈ యొక్క ప్రేమ ఇంత సరళమైనది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేమ యొక్క ప్రభావం చేత కఠినం కూడాను మారిపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ బీయింగ్ సో సింపుల్ సో ఈజీ, ఇట్ క్యాన్ బికమ్ ఫర్మ్ అండ్ హార్డ్.
1: ఏ విధముగా అనగా, ప్రేమ చేతని కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ, త్రూ లవ్ ఇట్ సెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ సర్టన్ థింగ్స్ హార్ష్ వర్డ్స్ మే హావ్ టు బి యూజ్డ్.
1: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: ఇట్ మే బికమ్ నెససరీ టు గివ్ హార్ష్ పనిష్మెంట్ ఆల్సో.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవి.
0: వెదర్ దిట్ ఇస్ ది పనిష్మెంట్ ఆర్ ద వర్డ్స్, దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: వర్షము కురుస్తుంది,
0: ఇట్ రెయిన్స్,
1: ఇది జలమయమే,
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: కానీ ఈ వర్షమునందు వడగళ్ళు కూడాను వస్తుంటాయి, అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: వెన్ ఇట్ రెయిన్స్ హెవీలీ దేర్ మే బి హెయిల్ స్టార్మ్, దేర్ కుడ్ బి వాటర్, బట్ అట్ ద సేమ్ టైమ్ దెన్ విత్ దీస్ ఐస్ పీసెస్ ఆల్సో ఫాలింగ్.
1: కనుక వర్షము వడగళ్ళు ఒకే జలమయమైనటువంటివి.
0: It is true that both water and hailstorm may come together.
1: అది ప్రేమ కాని కఠినమైన శిక్ష కాని ఇవి రెండు కూడాను ప్రేమతో కూడినటువంటివి.
0: Similar is love and punishment. Both are filled with love.
1: కానీ ఒక్కొక్క సమయంలో భక్తులు కూడాను అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: Balarama Krishnudu balamainatunti varani gurtinchi Kamsudu tana pranamulaku pradhanamainatunti yokka yamulu Balarama Krishnudu ani gurtinchi varani e rakangaaina kodanu kadateerchalani aneka rakamainatunti yokka pannagamulu pannadu.
0: But in spite of that, he wanted to make use of any number of strategies to destroy Krishna.
1: Enni pannagamulu panninappatikini Balarama Krishnudu aa Kamsunu kuchikkaledu.
0: In spite of all the strategies of Kamsa, he was not able to catch Balarama or Krishna.
1: Edo oka yagamu aneetunti peru cheta akrurunni pampi Balarama Krishnunu teesukuni ramani ఆజ్ఞాపించాడు.
0: కంస ఆర్డర్ సెండింగ్ అక్రూర టు బ్రింగ్ బలరామ అండ్ కృష్ణ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ సాక్రిఫైస్.
1: అక్రూరుడు చాలా సరళ హృదయుడు.
0: అక్రూర ఈజ్ ఎ వెరీ ప్యూర్ హార్ట్.
1: అతను పరమ భక్తుడు,
0: ఈజ్ ఎ గ్రేట్ డివోటీ.
1: కానీ అతను బలరామకృష్ణను తీసుకుని పోవటము ఇష్టము లేకపోయినప్పటికీ ప్రభు ఆజ్ఞను పరిపాలించక తప్పదు.
0: He did not have a heart to take Balarama and Krishna knowing fully well the consequences, but he had to obey the command of his master.
1: He akrurudu repalle cheri ee vaartanu devaki vasudevulaku nanda yashodalaku telipi Balarama Krishnudu venta teesukoni povataku tagina erpaatlu chesadu.
0: Akrura reached repalle, met devaki vasudeva yashoda and nanda and conveyed this particular message and made preparations to take Balarama and Krishna.
1: Ee vaartha gopikalaku telisindi.
0: Gopikas came to know of this news.
1: Andaru Yashoda intu mundu cheri,
0: all of them assembled in front of the house of Yashoda.
1: Ee vachina krurudu evaru annaru.
0: Who is this krura, this cruel person who has come?
1: ఇతనికి కేవలము పొరపాటుతో అక్రూరుడని పేరు పెట్టారు, కాని ఇతను అక్రూరుడు కాదు, క్రూరుడు.
0: బై మిస్టేక్ ద నేమ్ అక్రూర ఈజ్ గివన్, ఫ్రీ ఫ్రమ్ క్రూయల్టీ ఈజ్ గివన్, బట్ యాక్చువల్లీ
1: క్రూరుడి చేతి లోపల మా బలరామకృష్ణుని పెట్టటమా?
0: కెన్ వి ఎంట్రస్ట్ అవర్ బలరామ అండ్ కృష్ణ టు దిస్ క్రూయల్ పర్సన్?
1: కానీ ఇతనితో మనకే పని.
0: బట్ వాట్ వర్క్ డూ ఐ హ్యావ్ విత్ దిస్ పర్సన్?
1: బలరామకృష్ణుని ఒప్పించి వారిని ఇతనితో పంపకుండా చూడటానికి తగిన ప్రయత్నం చేయాలని అనేక రేఖల వారు కృషి చల్పారు.
0: దే మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్విన్స్ బలరామ అండ్ కృష్ణ నాట్ టు అకంపెనీ అండ్ గో విత్ అక్రూర.
1: కానీ బలరామకృష్ణుడు జన్మమే దుష్టులను సంహరించటం కోసం.
0: ది వెరీ బర్త్ ఆఫ్ బలరామ అండ్ కృష్ణ వాస్ టు పనిష్ అండ్ కిల్ ది వికెడ్ వన్స్.
1: కనుక వచ్చిన పని కొనసాగాలి.
0: వర్క్ ఫర్ విచ్ దే హావ్ కమ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్.
1: కనుక వారు ఈ గోపికల యొక్క ప్రార్థనను మన్నించలేదు.
0: దేర్ఫోర్ దే డిడ్ నాట్ హీడ్ ది ప్రేయర్స్ ఆఫ్ గోపికాస్.
1: రథం ఎక్కారు.
0: దే గాట్ ఇన్ టు ది చారియట్.
1: గోపికలందరూ కూడా చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: ఆల్ ది గోపికాస్ సరౌండెడ్ దిస్ చారియట్.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడా కృష్ణుని చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెమ్ విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్ హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రే స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయ చేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే వర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్ దే వెంట్ ఆన్ అడ్రెసింగ్ దెమ్.
0: వారి హృదయము ప్రేమమయము కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatunti pranulagane bhavistunnaru.
1: They considered everything as living beings.
0: Parigettaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
1: హీ ఈజ్ డార్క్ కాంప్లెక్షన్డ్ వన్, లోటస్ ఐడ్ వన్, ద వన్ హూ షవర్స్ ది డ్యూస్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఎవ్రీ వన్. హీ హాజ్ రన్ అవే ఫ్రమ్ అస్. హీ ఈజ్ ద వన్ whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
0: Have you seen?
1: Have you seen? Please let us know.
0: Kanuka, premon mattulainatunti variki, premalo tanmayattulainatunti variki, సర్వము సజీవమైనటువంటి రూపాన్ని చూడగలుగుతారు.
1: దోస్ హూ ఆర్ మ్యాడ్ విత్ లవ్, హూ ఆర్ పొసెస్డ్ అండ్ ఆబ్సెస్డ్ విత్ లవ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ వన్.
0: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
1: డిఫరెంట్ పీపుల్ యూజ్ దిస్ లవ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: పరమ భక్తులైన గోపికలు తమ ప్రాణమే కృష్ణుడిగా భావించి ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ హూ ఆర్ సుప్రీం డివోటీస్ ఆల్వేస్ ప్రే టు కృష్ణ యాజ్ కృష్ణ
0: నీవే మా సర్వస్వము అని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఫర్మ్లీ బిలీవ్ దట్ కృష్ణ వాజ్ ద వెరీ ఎంటైర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అదే మాతృదేవి అనేటువంటి యశోద తన కుమారుడిగా విశ్వసిస్తూ వచ్చింది.
1: మదర్ యశోద కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ సన్.
0: రెండు దినములు చూచింది మదర్ నుంచి ఏ వార్తలు రాలేదు.
1: టూ డేస్ షీ వెయిటెడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూస్ ఫ్రమ్ మదుర.
0: గోపికలకు ఉండినటువంటి ప్రేమ తత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వములకు వ్యత్యాసాన్ని గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ the type of love that Gopikas had towards Krishna and the type of motherly love which Yashoda had to Krishna.
0: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
1: How was Yashoda considering
0: సామాన్యమైనటువంటి బాలుడిగా,
1: as an ordinary small boy,
0: తన ముద్దుల బిడ్డగా,
1: her favorite child,
0: కసిగందలేనటువంటి వారిగా భావిస్తుండాలి,
1: as an innocent child who did not know anything.
0: నరరాక్షసులు చేరి

0: Have you forgotten mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: Bhaktul yokka bhavamunaku, ee matramurti yokka bhavamunaku, chala vityasam untundi.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని మదరు నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావముని ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీలీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and gave us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ ఏ రూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Rucham buvai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద

0: The form of Brahma is love, and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
1: Prema ane padamu chala chinnadi.
0: The word love is a very small little word.
1: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
0: It consists of only two letters.
1: Rendu aksharamulato koodinatundi ee prema yandu akshaya jagattanta kodanu imidi untunnadi.
0: In this word made up of two letters, the entire cosmos is found in it.
1: Kani duradrushtavasattu ee naadu atti prema tattvanni chakkaga gurtinchutaku prayatninchutam ledu.
0: But unfortunately, today people are making any efforts to understand the sacredness of love.
1: Tama tama sankuchitamaina premamunaku poolchukoni divyamainatuvanti anantamainatuvanti amaramainatuvanti ఈ ప్రేమ తత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
0: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్, సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్, విచ్ ఇస్ ఇన్ఫినిట్, విచ్ ఇస్ ఇమ్మార్టల్, దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
1: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
0: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
1: అమృతమయమైనటువంటిది.
0: నెక్స్ట్
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
1: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారము ధరిస్తూ వస్తుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ to man on earth, love takes a human form.
1: Kevalamu dharmamu nyayamu satyamu aneetvanti yokka margamunu pravesha petti manavunu sariyainatundi sthitilo pette nimittamai vastunnadani aneka grandhamulu bodhisthuntayi.
0: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
1: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
0: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైటియస్నెస్, ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
1: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైట్లెస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్, ఆల్ సచ్ రైట్లెస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ప్రేమలేని ధర్మం ఎట్టి ధర్మం?
0: వాట్ టైప్ ఆఫ్ రైట్లెస్నెస్ ఈజ్ ఇట్?
1: ప్రేమలేని న్యాయం ఎట్టి న్యాయం?
0: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యు గెట్ వితౌట్ లవ్?
1: ఇది కేవలము ప్రాణం లేని జీవితం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
1: ప్రేమనే ప్రాణం.
0: లవ్ ఈజ్ లైఫ్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
0: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ లవ్.
1: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
0: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఈజ్ లవ్.
1: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ ద టైమ్ అండ్ ద ప్లేస్
1: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
0: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
1: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
0: అండ్ దస్ సచ్ సీక్రెట్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
1: అందరికీ తెలుసు.
0: ఆల్ ఆఫ్ యూ నో
1: చక్కెరతో చేసిన పాకమును
0: ద జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్
1: ఒకటి నెమలిగా ఒకటి పక్షిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
0: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదర్ ఎ పీకాక్ ఆర్ ఎ బర్డ్
1: డాగ్
0: డాగ్స్ fox etc. and it is sold to children.
1: కానీ ఇవన్నీ చేయడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ గివింగ్ సో మెనీ ఫార్మ్స్?
1: పిల్లల యొక్క అభిరుచిని పురస్కరించుకొని,
0: ఇన్ ట్యూన్ విత్ ది టేస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్,
1: ఒకరికి కుక్క ఇష్టంగా ఉంటాడు,
0: వన్ పర్సన్ లైక్స్
1: ఒకరికి నక్క ఇష్టంగా ఉంటాడు,
0: అనదర్ ఫాక్స్,
1: ఒకరికి పులి ఇష్టంగా ఉంటాడు,
0: థర్డ్ వన్ టైగర్,
1: ఇంకోటి పక్షి ఇష్టంగా ఉంటాడు,
0: ఫోర్త్ వన్ బర్డ్,
1: ఇంకోటి హంస ఇష్టంగా ఉంటాడు,
0: ఫిఫ్త్ వన్ ఇస్ ఎ హంస.
1: వారి ఇష్టాన్ని పురస్కరించుకుని దాన్ని తీసుకుంటారు.
0: డిపెండింగ్ అపాన్ దర్ టేస్ట్ each one can have the choice.
1: Kani anniti endu unnadi chakkara okkati,
0: but in all of them what is common is sugar.
1: Adhe reetiga kutayuga chanamu, tretayu yagnamu, dwapariyu archanam, kaliyuga namasmarana, ee naalugu yugamulakunu aaya deenini puraskarinchukoni daanini prabodhinchadaniki aaya avataramulu vastu vachayi.
0: In this way, during krutaya age, dhyana meditation, treta tapas, penance, dwapara worship and kali chanting of the name of the Lord, these have been prescribed.
1: Annitti endu unnadi okke premane.
0: Among all these things you find one thing common, and that is love.
1: Adhe vidhamugane navavidha bhaktulu endu kudanu unnadi prema okkate.
0: In the same way, in all the nine types of devotion, what is common?

0: ఈ నవవిధ మార్గములు యందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది నైన్ టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వములు మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu,
1: when he was living in forest,
0: Rarajuga palinchinappudu,
1: when he was ruling as the emperor,
0: Draupadini parabhavam gavinchinappudu,
1: when Draupadi was disrobed,
0: Abhimanyuni pranam teesinappudu,
1: when Abhimanyu was killed,
0: Upapandavula gontulu kosinappudu,
1: when Upapandavas were
0: అన్ని స్థితులు ఎందుకు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడాను రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందుకు కూడాను కృష్ణ నామచింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ which was remembered excepting Krishna.
0: రారాజునైతే నేను పొంగిపోవటం కాని,
1: when he was an emperor he was not overjoyed.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందు కూడాను ఓడిపోతునని కాని,
1: in the game of dice when he was defeated,
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడి ఎందు కాను రాలేదు.
1: There was nothing like either gloating or sinking.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: An account of the impact of Kali Age, it is the nature of those lowly ones and mean people who praise God when everything goes well and who criticize and condemn God when they have to suffer on account of their own actions.
0: Kanuka sukamunuku dukkamunuku samatvani bhavinchetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any circumstance.
0: సర్వులు ఎందు ఉండినటువంటి సర్వేశ్వరుడు ఒక్కడే అని విశ్వసించాలి.
1: We should firmly believe that there is only one God in all beings.
0: ఒక చక్కని ఉపమానం.
1: There is a beautiful example for
0: మన దేహమున్నది.
1: Here is our body.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: There are different limbs for our body.
0: ఏ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: Whichever limb is suffering, who is actually suffering?
0: దేహమంతా బాధపడుతుండాలి.
1: The entire body undergoes.
0: ఒక పళ్ళు నొప్పి వస్తే,
1: if there is toothache,
0: అప్పుడు అయ్యో పాపం పళ్ళు నొప్పిగా ఉందా అని ఎవరైనా తామసం చేస్తాడా?
1: Would there be anyone that only this tooth is aching?
0: పళ్ళు తనకంటే వేరేనది కాదు కదా.
1: Tooth is not different from you.
0: ఆ పళ్ళు నొప్పి తానే అనుభవిస్తున్నాడు.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: కారు నొప్పి వస్తే అయ్యో పాపం కారు బాధపడుతుందాది అని ఎవరైనా దయచేస్తాడా?
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: ఆ కారు తనదే?
1: That leg is also his.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: You should consider in the same way with reference to the cosmos. Whatever happens to any person happens to you. Whatever help you extend, you are helping yourself. Whatever harm you do to anyone, you are harming yourself. దిస్ మస్ బి యువర్
0: పరులయందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్సోఎవర్ వన్స్ యు రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించడమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికి, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వము మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సీక్రెట్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు ద
0: అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకున్నటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ న్యాచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ లాసెస్.
0: ఇవి మానవులకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టములు దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర హ్యాస్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ హస్ బీన్ ఏబుల్ టు ఫేస్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బోల్డ్లీ.
0: ప్రహ్లాదు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఇచ్చింది.
1: ది డివోషన్ ది ఎగ్జాంపులరీ డివోషన్ ఆఫ్ ప్రహ్లాద స్ప్రెడ్ టు ద ఎంటైర్ వరల్డ్ బికాస్ హీ వాస్ గివెన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ బై హిజ్ ఓన్ ఫాదర్ ఇన్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: కానీ కలి ప్రభావం చేత
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి
0: కష్టములు కలగకూడదు,
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫికల్టీ
0: కాలు కడప దాటకూడదు,
1: వన్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది థ్రెషోల్డ్
0: ఆఫ్ ఖర్చు కాకూడదు,
1: వన్ షుడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ పై
0: కైవల్యం ఉట్టి ఒడిలో పడాలి.
1: డివినిటీ షుడ్ డ్రాప్ డౌన్ ఇన్ టు ద ల్యాప్ ఆఫ్ పీపుల్.
0: ఇది ఏ విధంగా వచ్చి పడిందో ఆ విధంగానే పోతుంది.
1: ఇట్ విల్ ఆల్సో డిసపియర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇట్ డ్రాప్ డౌన్.
0: కష్టముల ద్వారా లభించినటువంటిది మనకు సరి అయినటువంటి బలమును అందిస్తుంది.
1: దట్ విచ్ యు గెట్ త్రూ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ అలోన్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ అండ్ గివ్ యు జాయ్.
0: మాకు ఎట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఉండకుండా ఆశీర్వదించాలి అంటారు.
1: పీపుల్ ప్రే స్వామి షుడ్ బ్లెస్ అస్ సో దట్ వి మే నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీ.
0: ఇది సరి అయిన ప్రార్థనే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ ప్రేయర్ అట్ ఆల్.
0: రావాలి కష్టాలు,
1: వి షుడ్ గెట్ డిఫికల్టీస్,
0: దాన్ని ఎదుర్కోవాలి,
1: వి షుడ్ ఫేస్ దెమ్,
0: దాన్ని జయించాలి,
1: వి షుడ్ కాంకర్,
0: దాన్ని సాధించాలి,
1: వి షుడ్ అచీవ్ థింగ్స,
0: సాధించి సాక్షాత్కారాన్ని పొందాలి.
1: ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ వి షుడ్ గెట్ ఫేస్ టు ఫేస్ గాడ్.
0: పిలచి అడుగా చెరకు పెట్టునా బెల్లంబు.
1: వెన్ యూ call a sugar cane and say give me a little jaggery will the sugar cane give you
0: pee gotti rasamu pilchakunna.
1: Unless you crush that and extract juice out of it
0: sanara pidi cheta sagamai povunu aapaina varaichu adhika vajram.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ది డైమండ్ ఇస్ కట్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఎట్సెట్రా దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ అన్ యాడెడ్ వాల్యూ and gets added
2: splendor.
1: Without cuttings, a diamond will never get
2: its value.
1: You cannot get sugar without crushing a sugar cane and extracting juice out of it. We can take our own physical body.
2: దీనికి అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అన్ని చేసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
2: అదే రసో వై సహా. ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of
2: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
2: అంగీరసాయ నమః. ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
2: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
2: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
2: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
2: Kanuka joint daggariki vachetappudu kanupu daggara katinanga untuntadi.
1: But as you come to the joint, it becomes hard also.
2: Aa katinamainatuvanti pradesham nundi modram kuda ekkuva untadi.
1: You can get real sweetness only where there is some hardness.
2: Mana shariram anetuvanti cherakunandu
1: in the body which
2: is కష్టములు, నష్టములు, దుఃఖములంటి గడలు వస్తుంటుంటాయి. అక్కడ
1: దేర్ విల్ బి దిస్ జాయింట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
2: డిఫికల్టీ. రుచి మనకు గోచరిస్తుంది.
1: రియల్ టేస్ట్ అండ్ రియల్ స్వీట్నెస్ ఇస్ ఫౌండ్ దేర్ అలోన్.
2: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
2: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: We have faith in love.
2: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇదే అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: What doubt people get is this: how to develop such sacred love in which we have great faith?
2: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
1: Everyone says we want to develop more and more day after day.
2: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
1: There is only one royal path.
2: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
1: When you practice whatever you believe in firmly, that develops automatically.
2: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
1: You are not practicing what you believe in.
2: కనుకనే అది తరిగిపోతుండాలి.
1: That is why it is declining.
2: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
1: A sapling will grow only when you pour water every day regularly.
2: Enta manchi jati mokkaina naatinappudu neere poyikapothe adi abhiruddhi kaadu.
1: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
2: Kanuka ee prema aneetvanti oka mokkanu neevu naatinappudu,
1: if you have sown the seed,
2: ee prema janamu nithyamu daniki postu raavali.
1: Should go on watering that seed with water of love.
2: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
1: Then only the tree of love grows.
2: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
1: Then only you can get the fruits of love.
2: కానీ ఈనాటి మానవుడు
1: but today
2: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
1: Man is not undertaking activity which show his love.
2: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నిశ్చంతి మానవ నపాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉండేటువంటి దోషం.
1: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే
2: పుణ్యం ఫలమిశ్చంతి మానవ. పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
2: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
2: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యము చేయటం లేదు.
1: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
2: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు, కానీ పాపకార్యం చేస్తున్నారు.
1: ఎవ్రీవన్ డిక్లైన్స్ టు హ్యావ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సింపుల్ యాక్షన్ బట్ హీఈస్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ సిన్నింగ్.
2: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
1: ఇఫ్ యు డోంట్ వాంట్ ద ఫ్రూట్స్ ఆఫ్ సిన్, వై షుడ్ యు కమిట్ ఎ సిన్?
2: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాపకార్యం చేయకూడదు.
1: A person who desires not to have the fruits of sinful action,
2: పుణ్యఫలమును ఆచరించాలి.
1: A person who desires to have the fruits of good action must perform good action.
2: అది ఆచరించినప్పుడు ఈ పుణ్యఫలము మనకు లభ్యం కాదు.
1: If you perform good action,
2: అదే విధముగానే భగవంతుని ప్రేమ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం నిత్యమును అభివృద్ధి గోపుల ఆచరణలో పెట్టాలి.
1: If you want love for God to grow, you have to practice that.
2: నిత్య ఆచరణలో పెట్టక ప్రేమ ఏ రీతిగా అభివృద్ధి కాంచుతుంది?
1: Without practicing in your day to day life, how can you develop love?
2: మానవుడు అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే విశ్వాసము కలవాడు అని అర్థం, నమ్మకము కలవాడు.
1: The correct meaning of మానవుడు, man, is the one who has full faith.
2: నమ్మిన దానిని ఆచరించినప్పుడు ఈ నమ్మకం అభివృద్ధి అవుతుంది.
1: Only when you practice what you have faith in, the faith grows.
2: Kanuka nammina danini aacharanalo pettakapovatam chethane nammika cheeninchi pothundadi.
1: As you are not practicing what you believe in, your belief and faith also declines.
2: Kevalam bahyamainatundi mantramula paina yantramula paina ee swaroopam paina mana manasu prasaristhu pothundadi.
1: You are directing your mind to external things like mantras and japa etc.
2: oka chinna udaharana,
1: a small example.
2: Vikramadityudu okanoka samayamlo maru veshamu dharinchi
1: king
2: desha sancharam prarambhinchadu.
1: King Vikramaditya wanted to tour his country disguised.
2: Kani oka vruddudainatunti brahmanudu oka pradeshamlo yagnamunu acharistunnadu.
1: He found one old man performing yagna.
2: Kani enta kaalam nunchi chestunnadu emito prakkane ee yagnam yokka dhooli anega bhasmu oka gutta maadiri perigipoyindi.
1: For what a length of time he must have been performing yagna, it was not known, but the sacred ash
2: gutteluga untundadi yagnam yokka bhasmu.
1: The dust and the sacred ash collected became big mountains.
2: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
1: విక్రమాదిత్య లుక్డ్ అట్ ఇట్.
2: స్వామి ఏమి మీరు చేసినట్టున్న పని అన్నాడు.
1: హి అడ్రస్డ్ ది బ్రాహ్మిన్, స్వామి వాట్ ఆర్ యూ డూయింగ్.
2: నేను 60 సంవత్సరం నుంచి కూడా నువ్వు యజ్ఞం చేస్తున్నా నాయన అన్నాడు.
1: ది బ్రాహ్మిన్ రిప్లైడ్, చైల్డ్, ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ యజ్ఞ.
2: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
1: దీస్ హీప్స్ ఆఫ్ యాష్ టు సీ are the result of 60 years of yagna.
2: Aro vadi samvatsaram nunchi kudanu inta kadinamainatundi yagnamunu kshanamaina nenu manakunda aacharistunnanu.
1: I am performing this yagna ceaselessly, not even leaving for a moment, for the past 60 years.
2: Kani aa yagna purushuni yokka anugrahanni nochukolekapothunnanu.
1: But I have not been able to win the grace of that yagna purusha.
2: Atani yokka swaroopanni nenu chudalekapothunnanu.
1: I have not been able to get a vision of that yagna purusha.
2: Adani anugrahaniki nenu ati dooramayiga untunnanu.
1: I am far, far removed from the grace.
2: Ani baadha paddadu.
1: He was extremely pained.
2: Ee baadha paduchunnatundi panditini yokka hrudayam cheta Vikramaditya hrudayam karigindi.
1: Vikramaditya melted at the trouble which this brahmin was taking for yagna.
2: Kurchunnadu Vikramadityudu dhyanamulo.
1: Vikramaditya went into meditation.
2: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
1: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనల్స్.
2: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞ పురుషుడు సాక్షాత్కరించలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెజెన్స్ ఆఫ్ యజ్ఞ పురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞ పురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
2: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ఆల్ మై
2: యాక్షన్స్? భగవంతుని అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
1: వై షుడ్ ఐ హావ్ ఎ లైఫ్ విచ్ హాస్ నాట్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
2: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
1: హి డ్రూ అవుట్ ది స్వార్డ్.
2: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్? ఎవ్రీ డే ఈటింగ్ అండ్ అలవింగ్ మై బాడీ టు గ్రో ఈజ్ దట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
2: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
1: ద సుప్రీం గోల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్
2: అని ఓ యజ్ఞపురుషుడా నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు నా ప్రాణాన్ని నీకు అర్పించుకున్నాను అని కర్త తీశాడు హృదయపూర్వకంగా.
1: హీ డ్రూ ది స్వోర్డ్ అవుట్. హీ వాంటెడ్ టు కట్ హిజ్ ఓన్ థ్రోట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్. దిస్ హీ డిడ్ హోల్ హార్టెడ్లీ.
2: తక్షణమే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఇమ్మీడియట్లీ దేర్ అపియర్ యజ్ఞపురుషుడు
2: కత్తిని లాక్కున్నాడు.
1: హీ టుక్ అవే ది స్వోర్డ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ విక్రమాదిత్య.
2: విక్రమాదిత్య, ఇది సాహసము కాని సాధన కాదు అన్నాడు.
1: ఓ విక్రమాదిత్య, దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అడ్వెంచర్ బట్ నాట్ ఎ సాధన.
2: నేను ఎక్కడ ఉన్నాను?
1: పేరామాయి
2: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపున సాక్షాత్కరించమని కోరుకుంటుండేది, ఇది ఏమైనా సాధక లక్షణమా?
1: ఈజ్ ఇట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ వైల్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా?
2: కనుక నేను నీలోనే ఉంటున్నాను.
1: ఐఎమ్ విత్ ఇన్ యూ.
2: ఇది కేవలం రాజసిక ఒక సాహసమే కాని సాధన కాదు అన్నాడు.
1: దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రాజసిక్ అడ్వెంచర్ బట్ నాట్ ఎ స్పిరిచువల్ సాధన.
2: కనుక ఈ విధమైనటువంటి సాహసాలకు భక్తుడు పూనుకోరాదు.
1: A devotee should never venture to such kind of adventures.
2: Nannu pondatagitamu marganiki prema margame kaani ee sahasam kaadannadu.
1: To attain me the right royal path. Is it a good characteristic of the correct type of sadhana to kill yourself while I am existing in you in the form of Vaishvanara?

0: అదన్నాడు.
1: టు అటైన్ మీ ది రైట్ రాయల్ పాత్ ఇస్ ది పాత్ ఆఫ్ లవ్.
0: ఏది చేసినా ఏది చూసినా అంత దైవమయంగా నీవు చెయ్యాలి.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు డూ,
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: దెన్ ఓన్లీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: కానీ ఈ యొక్క బ్రాహ్మణుడు 60 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
1: దిస్ బ్రాహ్మణ్ ఈస్ డూయింగ్ యజ్ఞ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
0: కానీ ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించేటువంటి మంత్రముల పైన సరి అయినటువంటి అర్థం తెలియకుండా ఆ యొక్క పదములను మాత్రమే ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
1: He does not know the correct meaning of the words which he is uttering. And he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
0: Manasu mantram paina, aasa na paina pettukunte ela vastundi?
1: If you keep your mind on mantra and if you desire to obtain me.
0: Puranam, anushasto, aniranyam smasrajya, sarvasya, tadaram chintarupam adityavarnam, tamasa parastat annadu. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వానికి నేను సాక్షాత్కరిస్తాను.
1: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
0: అదే త్రికరణ శుద్ధి, మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
1: దట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణాస్, యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇన్ని చేయడానికి వానికి శక్తి లేకపోయినప్పుడు,
1: ఇఫ్ హి డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు డూ దిస్,
0: నా ఆజ్ఞని శిరసా వహించు,
1: లెట్ హిమ్ ఫాలో మై కమాండ్,
0: ఇది చేయి అన్నప్పుడు చేయి,
1: వెన్ ఐ ఆస్క్ యు టు డూ ఇట్ డూ ఇట్,
0: ఇది ఎట్లా చేసేది అనేటువంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: యు షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, హౌ కెన్ ఐ డూ దిస్.
0: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
1: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమీడియట్లీ, షుడ్ డూ ఇట్.
0: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
1: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
2: యు జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఒకేషన్ ఆఫ్ కృష్ణ జన్మాష్టమి అట్ ప్రశాంతి నిలయం ఆన్ ద 2nd of September 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము అనురాగము వాత్సల్యము మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధి గావించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: ది మోర్ మ్యాన్ డెవలప్స్ లవ్, మోర్ బ్లిస్ఫుల్ హీ వుడ్ బి.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్వేస్.
1: కారణమేమిటి?
0: వై?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తలయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యూ డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
1: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లర్నింగ్.
1: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: హీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
1: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: హి స్ట్రగుల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ యుడ్ బి హ్యాపీ.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: హి థింక్స్ దట్ హి విల్ బి హ్యాపీ ఇఫ్ హి ఎంటర్స్ ఇంటూ ఫ్యామిలీ లైఫ్.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హి ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దిస్ హ్యాపీనెస్.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
0: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ది సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్, వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవ విధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనలను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్య ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్య ఆనందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైత ఆనందమును అనుభవించగలిగిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
0: Those that want this eternal supreme non-dual bliss, one should follow this path of Satchit Ananda.
1: కనుక ఇట్టి ఆనందం మనకు

0: లభించవరనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
1: In order to reach this blissful state, one has to follow the path of truth.
0: సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
1: Truth is everywhere.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
1: Truth is beyond time and space, beyond all estimates.
0: కాలాతీతమైనటువంటిది సత్యము.
1: It transcends time.
0: దేశాతీతమైనటువంటి సత్యము.
1: ఇట్స్ బియాండ్ స్పేస్.
0: గుణాతీతమైనటువంటి సత్యము.
1: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
0: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
1: వెన్ వన్స్ వి ఫాలో ట్రూత్, నేచురల్లీ వి కెన్ అటైన్ గాడ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
1: The Veda says that you have to work for your own emancipation.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
1: You should know your truth.
0: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
1: Investigate your own heart.
0: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
1: There lies the bliss.
0: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
1: All physical paths confer the temporary satisfaction.
0: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
1: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
0: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
1: పిండము ఈజ్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
1: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
0: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
1: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
1: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
0: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి.
1: దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ గివ్ అస్ ద పీస్ అండ్ enjoyment in the external way.
0: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
1: In this physical world they give us the peace.
0: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
1: In this world it gives us all comfort.
0: కానీ ఇది కాదు మన సుఖము.
1: This is not true happiness.
0: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
1: There is fifth objective of life, the supreme love.
0: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటుపింది.
1: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యూ లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
0: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
1: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ లిబరేషన్?
0: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
1: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
0: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
1: What is to be offered to God?
0: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
1: God is the temple of God, where God dwells in within. It has to be offered to him.
0: దీనిని పితృదానము అన్నారు.
1: This is called pitrudhanamu.
0: Anaga pitrupindamu.
1: Or pitrupindamu.
0: Ee pindame dehamu.
1: This pindamu is the body.
0: Deenini daivamunaku arpinchadame mukti.
1: Offering this pindamu, the body, to God is mukti, liberation.
0: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
1: It only means that all our actions that we do with this body must be offered to God.
0: Idiye aidava purushartamainatundi shastramu.
1: This is the fifth sacred text of love.
0: Itti shastramulu bodhinche nimittamu,
1: to teach this sacred text of love,
0: pavitramaina premanu andinche nimittamu,
1: to pass on this sacred love,
0: ee premanu sarvatra chaate nimittamu,
1: to publicize this love,
0: ee magarandamulu gorinche nimittamu,
1: to make you the drink in the nectar of love.
0: Bhagavantude nirakari aina bhagavantude golokamu nundi bhulokamulaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
1: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
0: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
1: The day of descent of God on earth is the birthday of God.
0: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
1: Why does he incarnate?
0: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి, తద్వారా మత్తును గలిపించి, ఉన్మత్తును గావించి, తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
1: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
0: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
1: The one who drinks the sweet nectar,
0: తాదాత్మ్య భావన పొందుతున్నాడు.
1: He identifies with God totally.
0: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
1: Is also said by Narada.
0: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోనినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
1: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
0: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వం తెలుసుకునే నిమిత్తం కాదు.
1: Not merely to know the temporary nature of the body alone.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: Body is gifted to perform sacred actions.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: We have to discharge your duties.
0: కర్మల యందు ఫలితాన్ని తెలించాలి.
1: We have to sacrifice the rewards of the
0: భోగములకు దూరము, త్యాగములకు సమీపము కావాలి.
1: We have to be so close to the principle of tyaga, sacrifice.
0: అతి త్యాగ స్వరూపుడు భగవంతుడు.
1: God is the very embodiment.
0: అతి త్యాగమయుడే భగవంతుడు.
1: God is sacrifice.
0: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
1: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of
0: God. We
1: should not spend all the time taking care of the body.
0: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
1: We do need to spend some time.
0: దేహాన్ని కూడాను సంరక్షించుకోవాలి.
1: We have to safeguard our body.
0: దేనికోసం?
1: What for?
0: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
1: So as to serve God, the body is important.
0: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
1: What is that is to be sacrificed, surrendered?
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
1: The total love has to be surrendered to God.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this love born?
0: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
1: God is love.
0: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
1: We have to live and continue to live in this love.
0: జలమునందే పుట్టి, జలమునందే పెరిగి, జలములోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
1: You know that you find the bubbles that born out of water, they sustain and return back to the water.
0: అదే విధంగానే మానవుడు ఆనందమునందే పుట్టి, ఆనందమునందే జీవించి, ఆనందమునందే అంత్యం కావాలి.
1: So man has come out of this bliss, sustains his life in bliss and goes back to the state of bliss.
0: కనుక దేహం ఏనాటికైనా కూడాను అనిత్యమైనటువంటిది.
1: Body is temporary at any point of time.
0: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును, కర్మను, కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
1: We should not waste our time and the body only for this temporary period.
0: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
1: What we need is the virtue, the character.
0: ఈ నాటి విద్యలయందు బలము, త్యాగము, కౌలికము, కలిమి, చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
1: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
0: Kalimi, balimi, chalimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
1: It's not the friendship, the association and the physical strength that matter. Gunamu
0: leni kalimi ni sampadinchinappudiki vyarthame.
1: One without the character, no matter what your physical strength he has, it is useless.
0: Kalimi poyina kudanu parvaledu. Chalimi poyina kudanu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
1: Doesn't matter, the friendship is lost. Keep up the character.
0: అనేక విధములైన సాధనలు చేసి, if wealth is lost, nothing is lost. అన్నారు.
1: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
0: If wealth, health is lost, something is lost, అన్నారు.
1: They also said, if health is lost, something is lost.
0: If character is lost, everything is lost, అన్నారు.
1: They said, if character is lost, everything is lost.
0: కాని కలియుగ ప్రభావం చేత ఈనాడు character is lost, nothing is lost.
1: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
0: Wealth is lost, something is lost.
1: If wealth is lost, something is lost.
0: Health is lost, everything is lost.
1: If health is lost, everything is lost.
0: ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము.
1: This is our travel in the reverse way.
0: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
1: This is not our path of travel.
0: Character is lost, everything is lost.
1: It should be this way. Character is lost, everything.
0: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
1: In this world, a person without character has no place.
0: కనుక మనయందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to sustain, to develop character.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
0: వర్షమును భరించుకోలేక గోకులవాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్లాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
0: మానవులకు కాలు మొదలుకొని తల వరకు కూడా సందేహములే.
1: Man is full of doubts from top to toe.
0: ఆపాద మస్తకం వరకు కూడాను అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
1: Man is full of doubts from top to toe.
0: రండి ఈ పర్వతం కింద కూర్చోండి మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికి కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, here is a mighty mountain, and can he lift it up? Is it possible?
0: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength,
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమును లక్ష్యం నందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాడు.
1: The one that receives will have the hand down.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాడు.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ ఆర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we will be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: selfishness? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies
0: there? గమ్యమే లేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హిస్ ఇమాజినేషన్ ఇల్యూజన్ దట్ మేక్స్ హిమ్ ఐడెంటిఫై ద బాడీ సెల్ఫిష్నెస్.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: ఆల్ ద ఫిజికల్ యాక్టివిటీ కన్ఫర్స్ ద పీస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ద కేస్ మే బి.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that permanent immortal eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And the life.
0: ప్రేమనే దీని గమ్యము.
1: And love is the goal. Life is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థము దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: It's not anything physical.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: It's not external.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: It is internal, inner, latent love.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or loss, in any way or other, you can certainly reach God.
0: నిండు సభలోపల
1: in the open court
0: శిశుపాలుడు కృష్ణుని అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: శిశుపాల క్రిటిసైజ్డ్ కృష్ణ ఇన్ ఎవ్రీ వే.
0: వినరాని మాటలన్నీ కూడా వినిపించాడు.
1: He spoke those words that we can't hear.
0: ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు.
1: Dharmaja could not bear all this going on.
0: Kungipoyadu. Krushinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: Yevidhamu yokka talampulu lenatundi oka sthitilo ninchipoyadu.
1: He could not think of anything else because of this situation.
0: Ee dushanlu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life of
0: Shishupala
1: merging in God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
1: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచ్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్. డస్ ఇట్ హ్యాపెన్ సో?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిగా నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: హి వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌ హర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్.
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: ధర్మజ క్వశ్చన్ నారద హూ సిట్టింగ్ బై హిస్ సైడ్.
0: నారద, ఈ దూషణుల యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
1: నారద, టీచ్ మీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఫాల్స్ అక్యూజేషన్ అండ్ ద మర్జర్ లేటర్.
0: రాజభూషణ, తీక్షణభూషణ తిరస్కారములన్నీ కూడా దేహములకే కాని ఆత్మకు కాదు.
1: క్రిటిసిజం ఆర్ ద ప్రైజ్ relate to the body, nothing to the spirit.
0: ee shishupalanu kuda nu prema chetane dushistunnadu kani desham cheta kaadu.
1: Shishupala went on accusing out of love only.
0: Enta taraga dushiste anta taraga divunni poi pondipu chertadu.
1: The moment he puts an end to his life,
0: atani shapam maritiga untundali,
1: then he would be free from the curse.
0: Kanukane అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుడి.
1: సో హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూలిక మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషము కూడా ఒక భూషణే.
1: Even this criticism is a
0: kind of praise.
1: This rejection,
0: this denial is praise.
1: And this denial is a praise.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then in those times.
0: కంసుడు,
1: కంస
0: ఈ కృష్ణుడి చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడా బలరామకృష్ణుడు హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: కంస హావింగ్ కమ్ టు నో దట్ హీ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
0: అక్రూరుని పంపించాడు.
1: అక్రూర
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యువర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుడి పైన పరమభక్తుడవు.
1: యువర్ ఆర్డన్ డివో.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యూ గో బలరామ అండ్ కృష్ణ.
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: He commanded him to go.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: He could not disobey the command of the king, so Akrura went.
0: యశోద నందనులకు యశోద వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
1: Akrura explained clearly to Yashoda and Nanda, telling that Kamsa was conducting a sacred ritual yaga. So that the Krishna and Balarama would attend.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: He said you must necessarily accept that invitation.
0: యశోద నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోద అండ్ నంద దే వర్ నాట్ ఇన్
0: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ హర్డ్ ఆఫ్ దిస్ దే వెంట్ టు ద
0: బలరామకృష్ణుడు అక్కడ పోవడానికి వీలు కాదు.
1: దే సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్
0: మా ప్రాణస్వరూపుడు, మా జీవస్వరూపుడు, మా సర్వస్వరూపుడు కృష్ణుడు.
1: Krishna is our life.
0: అతన్ని వదిలి ఒక క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live parting his
0: company. మనకు పోవడానికి వీలు కాదు.
1: It's not possible for him to go.
0: అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు.
1: They raised objections in several ways.
0: లీలా మానస విగ్రహుడు కృష్ణుడు.
1: Krishna is very form of mystery and wonder.
0: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: He didn't respond to these words of Gopikas.
0: Rathamlo kurchunnadu.
1: He sat in the chariot.
0: Gopikalku ee ratham kanipinchukokunda chesadu.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: Anaga thana maya shakti valla ratame kanipinchaledu Yashoda nandulukku kani Gopikalukku kani.
1: Because of this mighty divine power, Yashoda, Nanda and
0: Yamuna teeram poyyanta varaku kodu ratham kanipinchaledu.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopika cheyinadi emi leka Vrindavana vellaru.
1: As Gopikas were helpless,
0: yet bhavam tad bhavati ani tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadaneetunte yokka bhavamu gopikala yendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru leneetunte yokka vrichamulanu, కన్నులు లేనటువంటి యొక్క ఫలవతమును అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ది ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
0: జవాబు చెప్పడానికి నోరు లేదు.
1: దే హావ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: They started questioning flowers too.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?
1: What is that they were asking for?
0: నల్లని వాడు,
1: the dark complexioned one,
0: పద్మనయనంబులవాడు,
1: whose eyes are like that of a lotus flower,
0: కృపారసంబుపై చల్లెడువాడు,
1: the one who showers compassion,
0: పరితర్పిత పించమువాడు,
1: the one who has got the peacock feather,
0: మా సర్వము దోచుకపోయే,
1: హీ హాస్ క్యాప్చర్డ్,
0: ఓ మల్లియలారా,
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
0: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
0: మా సర్వము దోచుకుపోయాడు,
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్,
0: అతను మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
1: has he hidden
0: them చెప్పండి అని ప్రశ్నించిపోయాను.
1: And they went on
0: అనగా అది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: That is also the quality of love.
0: ఒక వైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: Kamsa has driven him out of that place.
0: ఎడబాటును భరించుకోలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
1: The sadness because of separation is also due to love.
0: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
0: టు మ్యారీ హిమ్ ఇస్ కూడినటువంటివి.
1: ఇట్స్ ఆల్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
1: ఇట్ హాస్ నో రీజన్.
0: కనుక ప్రేమకు ప్రేమనే కారణం.
1: లవ్ ఈస్ ద బేసిస్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
1: Through love, we should attain God.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
1: Spiritual pursuits give us temporary joy, but not eternal happiness.
0: ఈ విధమైన యొక్క ప్రేమ చిత్తం చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: Through the principle of love and its practice, we should recognize, realize the embodiment of love, God.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
1: Where is this love?
0: మన యందే ఉంటున్నది.
1: The love is within us.
0: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
1: What is that is
0: in us? ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము.
1: We divert this love in different directions.
0: అనేక విధములైనటువంటి ఒక వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
1: In fact, we make use of this love.
0: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే.
1: Paths are many, love is one.
0: అనేక తీపులు చేస్తుంటాం మనం.
1: We have many sweets.
0: పాల్ గులాబ్ జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి జిలేబీ కీర్ ఇవన్నీ చేస్తుంటాం.
1: We have variety of sweets.
0: అన్నింటి యందు ఉండేటువంటిది చక్కెర ఒక్కటే.
1: Same sugar is present in all of these sweets.
0: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడా దాగి ఉంటున్నది.
1: The divine love is inherent, immanent in everybody.
0: కనుక ఈ ప్రేమలేనటువంటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
1: There is no human heart where there is no love.
0: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
1: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
0: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మం అంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటుండాలి. ఈ ప్రేమను నాటి ప్రేమను అభివృద్ధిపరచి ప్రేమను ప్రకటింపచేసి ప్రేమను అనుభవింపచేయడానికి వస్తున్నాను.
1: బికాస్ ఆఫ్ అన్‌రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్ in order to sow the seeds of love, in order to propagate the principle of love, God incarnate.
0: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధిపరచేది.
1: The main mission of God is to develop the principle of love in mankind. In order to make us taste this sweetness of love. We should forget ourselves enjoying the sweetness of love. We should get intoxicated.
0: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించే చేసేటువంటిది.
1: దెన్ విల్ ఫైండ్ ద పాత్ ఆఫ్ లిబరేషన్.
0: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
1: దేర్ఫోర్ సత్ చిత్ ఆనంద వీ షుడ్
0: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
1: పరిపూర్ణ
0: జ్ఞానంలో మనం జీవించాలి.
1: టోటల్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
1: దెన్ విల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: దేవుడు ఎక్కడో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
0: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
1: గాడ్ ఈస్
0: అనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
0: ఏ దేశముందో దేవుడు లేడు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
0: ప్రతి దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
1: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్.
0: తన యందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
1: వెన్ గాడ్ ఈస్ విదిన్ us, వై షుడ్ వి సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడే ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లెస్.
0: అతనే నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరమ సుఖదం.
1: సుప్రీం హ్యాపీనెస్.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశం.
1: Ethereal.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: ది గోల్ ఇస్ లిబరేషన్.
0: ఏకం.
1: వన్.
0: నిత్యం.
1: ఎటర్నల్.
0: విమలం. అచలం. సర్వది సాక్షిభూతం. భావాతీతం. త్రిగుణరహితం.
1: ప్యూర్ ఎటర్నల్ అట్రిబ్యూట్లెస్ విచ్ ఇస్ మోషన్లెస్ అన్చేంజబుల్.
0: ఆనందం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
1: హౌ డు యూ సీ విజువలైజ్?
0: ఒకే జ్యోతి ఉంటున్నది.
1: దేర్ ఇస్ వన్ ల్యాంప్ హియర్.
0: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్జించాం.
1: యూ ప్లేస్ ఎ పాట్ ఓవర్ దాట్.
0: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
1: ద పాట్ హ్యాస్ 10 హోల్స్.
0: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
1: సపోజింగ్ యూ కీప్ ఎ thick Turkey towel on the pot.
0: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు, కానీ ఈ రంధ్రము ద్వారా టవల్ కప్పటం చేత కనిపించటం లేదు.
1: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick Turkey towel.
0: దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
1: Our body is a thick rug or blanket.
0: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
1: The light of the spirit is the light of the divine.
0: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
1: The body has 10 holes.
0: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
1: We are covered by the blanket of illusion.
0: మొట్టమొదటి తమో గుణం అనేటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
1: First remove the blanket of inertia, tamo guna.
0: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
1: Then you see 10 lights.
0: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహం అనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రద్దలు చేయాలి.
1: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
0: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
1: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది.
1: Though there is one that exists, because of these senses we find multiplicity.
0: కనుక ఏక జ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
1: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
1: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
0: ఎన్ని రకమైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
1: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
0: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
1: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
0: వాళ్ళ వాళ్ళ శక్తి ఆ యొక్క కెపాసిటీ వంటిది.
1: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
0: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అలాంటిది చేయకుండా,
1: without this,
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వెల్ వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాజ్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
0: any path.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: దట్ వాట్ భగవాన్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్,
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ,
1: బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ,
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
1: The one you really are, Atma.
0: దానిపైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your.
0: దానిని మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పాంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరామయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no
0: nijam
1: sign.
0: Chuda aa dehiye deva devudu.
1: Truly speaking, indweller is God himself.
0: Chusara. మరినపు కొంప,
1: ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ డిజీజెస్,
0: జాత సంచలము పొందుదుంప,
1: ఇట్ పెరినే
0: మహాసాగరం ఈగలేం కంప,
1: ఇట్ కనట్ క్రాంబుల
0: మజలము మన మెప్పు దలంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్.
0: మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్
0: ఇవన్నీ కూడా వస్తుంటాయి.
1: దన
0: కనక వస్తు ఆహ్లాదులంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే.
1: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్ఫెక్ట్.
0: మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
0: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: హూ ఇస్ ద వన్, ద విక్టర్?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
1: కృష్ణ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎట్ వన్ టైమ్, హూ ఇస్ ద రియల్ విక్టర్? ద విన్నర్.
0: అటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: హి సెడ్ ద వన్ హూ కాంకర్స్, హూ విన్స్ ఇస్ ద రియల్ కాంకరర్.
0: కష్టములను సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ కెన్ ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్,
0: దుఃఖములను ఎదురు తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: ద వన్ హూ కెన్ ఫేస్ దిస్ గ్రీఫ్, సాడ్నెస్ ఇస్ ద
0: విన్నర్. యొక్క జవాబు చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ రిప్లై ఇన్ హిస్ ఓన్ వే.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
1: దెన్ కృష్ణ స్మైలింగ్లీ సెడ్,
0: గోపబాలురారా,
1: ఒక కర్హర్డ్ బాయ్,
0: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ సడన్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ది సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవ స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్?
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్
0: యు. గను గొన్న గల్లమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganu gunagalama.
1: Can we find you?
0: Anuvu kante ati sutva roopudavu, ganamu kante ati gananeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakhs jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna neda bayakunduvata.
1: You are always with them.
0: Anuvurenu drudakashtama modalu akhanda roopudavai veliduvata. Ninu ganu gunagalama.
1: Right from the firewood to that entire cosmos, you are spread everywhere. How to find you?
0: Veeru kaadu,
1: it's not possible.
0: Kaabatti ninnu ee reethiga kanuko prema swaroopiniga kanukovali.
1: I have to understand you as the embodiment
0: of love. Satya swaroopiniga gurtinchali.
1: I have to know that you are the
0: satyamulu premanu manam vadalakunda sadinchali.
1: We have to see that we achieve the twin principles of
0: truth and love. Sarveendriyamulu kudunu nigrahinchina varam avutam.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటిది.
1: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యూ వాంట్ అచీవ్ సక్సెస్,
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతమందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
0: అజ్ఞానమనే చోట వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: The ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu anukovatame sukham.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nen evaru?
1: Who am I?
0: Nen evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this is mine? Idi
0: oka bhranti.
1: This is only imagination.
0: Nadi anetundi ledu, nenu anetundi ledu.
1: So nothing like I and mine, nothing belongs.
0: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖములకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ ఐ అండ్ మైన్ ఈస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైన్,
0: ఎలాంటి పరిస్థితులు ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యు కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: బికాజ్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో టు నో.
0: ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకి ఏమాత్రమూ కనిపించదు.
1: లవ్ ఈజ్ గాడ్. అండ్ వీ ఫైండ్ లవ్
0: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు.
1: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భగవంతుడితో కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: Anta nene.
1: Everything is
0: naade anukunte rendo vastu unte kada.
1: In fact there is nothing like the second object to claim as his
0: own. Unnadi okkate.
1: Only one.
0: Ekam satte.
1: Truth is one.
0: Ekam satte.
1: Truth is one.
0: Ekam satte.
1: Truth is one.
0: Vipra bahudha vadanti.
1: Scholars refer to it as many.
0: Aneka mandi aneka rakamulaga cheptuntaru.
1: Many people speak in different ways.
0: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకని హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of
0: prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga murali ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
0: prema rahita
1: krishna sing for us
0: marubhumulavani.
1: Is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
0: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
0: అంతా ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు.
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్.
0: ఫలములు ప్రేమని.
1: ఫ్రూట్స్.
0: అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి ఒక మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేం తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తులు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలబడికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ ద హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గిఫ్టెడ్ హ్యాస్ టు బి స్పెంట్ ఇన్ గుడ్ ప్రాక్టీసెస్, good actions that has to offer.
0: పిండార్పణని చెప్తు వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణంతా కూడాను పితృపిండార్పణం అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: ఈ భగవద్పితం చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనిని భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్
0: అది
1: లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు.
1: No attachment.
0: మోహం క్షయమైపోయింది.
1: Attachment is gone.
0: మోక్షము.
1: That is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities
0: here. కర్తవ్యాలను నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: We have to practice dharma.
0: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop truth.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: And we have to sustain.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు
1: since ancient times భారతీయ
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: They have given primordial importance to sacrifice.
0: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: వైరాగ్యానికి కంకణం కట్టారు.
1: In fact, the renunciation is decorated.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They welcome truth.
0: ఇది భారతీయులు చేసినటువంటి పని.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times, the hearts of Bharatiyas are full of compassion. Bhagavan said many times to students,
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: Max Muller
0: ని మోక్షముల్లర్ అన్నారు.
1: Max Muller is called మోక్షముల్లర్,
0: విదేశీయుడు,
1: a foreigner.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతా చెప్పడానికి వీలు కానటువంటిది.
1: His love for Bharat is beyond all estimate.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: He wanted to die here in this sacred land.
0: కారణం ఎందుకోసం?
1: Why?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: Many friends asked.
0: భారతదేశంలో ఏమిటి అని.
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat, the air has got. Bhagavan said many times to students,
0: మోక్షముల్లర్ అని అతనికి పేరు వచ్చింది.
1: Max Muller
0: ని మోక్షముల్లర్ అన్నారు.
1: Max Muller is called మోక్షముల్లర్,
0: విదేశీ.

0: ప్రేమ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ధర్మ ఇన్ ద డస్ట్ ఆఫ్ ది ఫీట్,
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ద సాండ్స్ ఆఫ్ భారత్,
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: దేర్ ఇన్ గంగెస్ దేర్ సాక్రిఫైస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as భారత.
0: తెలిసినటువంటి వాడు కనుకనే ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనిటువంటిది ఏ దేశంలోనా లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere. ఎన్న
0: భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్.
0: ఈ యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness of the land.
1: All ancients did
0: ఆనాడు వారు సాధించిన సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I sell.
0: Vallala puttalakun boi venna guttuga lo guttuna tinidavu.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu rattella Krishna.
1: I have got all problems with you.
0: Noranta venna vasana.
1: I smell the butter.
0: Noranthayo agadambu.
1: That full of problems in the village. All problems everywhere.
0: Goranta levu bala.
1: Oh boy, you're a tiny tot.
0: Garabu manu minka.
1: You are pampered so much. Give up that.
0: Chinna pillavadu. Inta goranta rattu chestunnavu Krishna.
1: Tiny tot. You bring so many problems.
0: Mana intilo leda venna.
1: Don't we have butter?
0: Kavalsanta venna untundali.
1: We have a lot.
0: Enduku neevu tenakoddu?
1: Why don't you eat?
0: Enduku illani itarli indikanta poyi nuvu dongatananga cheskovali?
1: Why do you go around the neighborhood and eat butter secretly?
0: Appudu cheptadu Krishnudu.
1: Then Krishna starts telling.
0: Amma.
1: Mother.
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్.
0: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఇస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యము లేదు.
1: గోపికాస్ హావ్ నాట్ రేజ్డ్ అప్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
0: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
1: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణ
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat mud like that?
0: Mattanta tinnadu annadu.
1: Today he started eating all mud.
0: Yashodaku chaala kashtam kaligindi, kopamu vachindi.
1: Yashoda felt very sad and was furious.
0: Chey pattukundi.
1: She caught hold of his hand. Krishna,
0: enduku nee matti tintanu kaaranam enti?
1: Why do you eat mud like that?
0: Nannu adigithe nenu kavalsinanta bhojanam pettalena?
1: Won't I serve you food enough?
0: Gopakala intlo nee kavalsinanta venna tintavaleda?
1: Are you not eating enough of butter? Nee venna
0: gurthi ni kudanu intlo bhojanam chesukudanu ee matti tintamlo nee unnatunte antaratham emti anna?
1: You eat well at home and still eat mud outside. Why do you do that?
0: Appudu cheptunnadu paapam.
1: Then Krishna went on telling,
0: Talli,
1: Mother,

0: కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
1: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
0: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ కృష్ణుని యొక్క చర్యలు కానీ దైవం యొక్క అంతరార్థములు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్.
0: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరార్థములు మరొకొన్ని అర్థములు.
1: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు.
1: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
0: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
1: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎక్కడ చూసినా గానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
1: ఎవ్రీవేర్ వి డౌట్ ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
0: తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
1: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
0: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
1: కృష్ణ
0: అన్ని లోకములు కనిపించాయి.
1: మదర్ యశోద సా ఆల్ ది వరల్డ్స్ ఇన్ హిస్ మౌత్.
0: తాను భయపడుతుండాలి.
1: హి వాస్
0: అఫ్రైడ్. కలయో,
1: ఇస్ ఇట్ ఎ డ్రీమ్?
0: వైష్ణవ మాయయో,
1: ఇతర
0: సంకల్పార్థమో సత్యమో తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను, నేను యశోద కాలేను, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
1: యశోద వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ, షీ స్టార్టెడ్ వండరింగ్, ఇస్ ఇట్ ఆల్ ట్రూ? ఎమ్ ఐ యశోద?
0: తన కంటితో చూచి కూడా తాను నమ్మలేకపోయింది.
1: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్సెల్ఫ్. దీనికి
0: మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్?
0: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్ సన్.
0: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఇన్ని సందేహములకు మూల కారణము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ద కాజ్ ఫర్ ది డౌట్.
0: ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
1: One should attach to Atma.
0: ఆత్మ ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది.
1: And Atma merges in Atma, everything becomes unified.
0: అట్టి ఆత్మకు ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము.
1: This atmic relationship is spirituality.
0: దేహానికి యొక్క దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే.
1: The body relationship is physical.
0: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడా రూపుమాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
1: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
0: everybody.
1: Though all incarnations are divine,
0: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
0: టైమ్. ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
1: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ. ఎప్పుడు
0: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
1: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: దేనికి కోపం కానీ, అసూయ కానీ, అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
1: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
0: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
1: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
0: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
1: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
0: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways based on the circumstances.
0: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
1: So we should develop full faith in God.
0: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
1: just as you have faith in yourself,
0: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
1: Develop faith in God.
0: Faith in yourself and God.
1: Faith in yourself and God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అట్నే భగవంతుని విశ్వసించాలి.
1: Just as you have faith in yourself,
0: దైవమే దైవమే నీవు.
1: You are God. God is you only.
0: ఎందుకు నీ ఆ సందేహాలకి అంత అవకాశం అందిస్తున్నావు?
1: Why do you scope?
0: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
1: In fact, this doubt will ruin you.
0: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ దిస్
0: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
1: డిస్పెల్ ఆల్ దిస్.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: మదర్ టు ఈట్ దట్ మడ్
1: నేనే పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
0: అనగా
1: ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
0: టెల్లింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
1: ఐదో సంవత్సరం చైల్డ్
0: at the age of 5 he said
1: kaani nen cheyali kaadu anetundi satyanni chakkaga pratichyam kaavinchadu
0: but he told him directly
1: nenu pichivaanni kaadu
0: I am not mad
1: nenu goppavaanni anne
0: I am great
1: ilantivi anek rakamaina ante antaratmanu

0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Ee jagattunandu sarvamu marpu chendunadi.
1: In this world, everything is fast changing.
0: Sukhamu, dukkamu.
1: The pain and the pleasure.
0: Ashanti, allakololam.
1: Agitation and disturbances.
0: Anandam, apriyam.
1: Bliss and that also which is not acceptable.
0: Ivanni kudanu marpu chendunavi.
1: All of them change.
0: కాని మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకునలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరరీ ఫ్లీటింగ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kaadu kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
1: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
0: తాను సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను నేను వెస్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖమునకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ది కాస్మిక్ ఫామ్ విచ్ ఇస్ హిస్ రియాలిటీ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మియర్ ఇండివిజువల్ అండ్ హెన్స్ హీస్ మిజరబుల్.
0: భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రెయిట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్ కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: సో ది యాక్చువల్ ట్రూత్ లైస్ ఇన్ కాంప్రిహెండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ ది అన్ట్రూత్ ఈజ్ టు ఫైండ్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఇట్టిది అనాది కాలం నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: ద టైమ్ హ్యాస్ బీన్ వేస్టెడ్ సిన్స్ లాంగ్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ.
0: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: బట్ ద డిక్ట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: Prachina kalamunandu aneka mandi rakshasulu kuda undi kudanu vedamunu paripurnanga patinchi artham chesukunnatundi vaaru ainappatikini vaaru kudanu tama yentunnatundi oka satya tattvaniki vismarinchi asatyamu apramanamu anitimainatundi oka margaanni avalambistu vacharu.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunnu goppa vidyavantudi.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi okka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariku sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Tyagaraja kuda paadadu.
1: This was sung by Tyagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kucheruni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubera sakkamalanu pogottinavu.
1: And in fact you made him.
0: Melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: అప్రోచ్ హిస్ మదర్, ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
0: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివే, కానీ దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణము లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితం లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time, then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: She wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
0: Anna danamu kanna adhika danam vedi.
1: Is there any other greater charity other than offering food?
0: Talli danrulakanna daivam edi.
1: Is there any other god beyond one's own parents?
0: Jagadeetapam kanna satyaseelam vedi.
1: In this, what can be the greater penance than truth?
0: Dayakante ekkuva dharmam edi.
1: What is greater property than compassion?
0: Sujana sangati kanna chuda labham vedi.
1: And good company gives you the profit more than anything else.
0: Shatrutvam kanna veru daivam vedi.
1: And its enmity, which is worse than all dangers.
0: Kanukane ee annintikante mooladharam entundi shatrutvamunu dooram cheskoni mitratvanni abhirudhi parchukotam atyavasaramainatundi vidya.
1: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
0: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalanetundi brahma idi kevalamu rakshasa brahmane.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
1: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kadu.
1: God
0: samasta swarupude.
1: God is the form of the universe, cause
0: sarva jeevulayandu sarva pranamulayandu taru chalinchaka kadalaka sthiramga undetuvanti vaadi.
1: God is steady, present in all of the living beings and in all of creatures.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
0: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man, and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు. తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు.
1: You are not only the master of
0: సర్వజీవనాథుడు,
1: you are also the
0: సర్వ ప్రాణనాథుడు.
1: You are the life of all of the living beings.
0: కాని
1: but
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love, that's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: ఎన్ని విద్యలుండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
1: ఆల్ అవర్ నాలెడ్జ్, ఆల్ అవర్ అచీవ్మెంట్స్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: మార్పుకు కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో అడిషన్ ఐదా.
0: అలాంటి సత్యనిత్యమైన ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: అండ్ హీ ప్రేడ్, ఓ కృష్ణ, ఐ వాంట్ దట్ ఎటర్నల్ లవ్ విచ్ ఇస్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఫ్లీటింగ్.
0: అనిత్యం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ టెంపరరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: ఓ గాడ్, గ్రాంట్ మీ దట్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్లు.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your address?
0: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
1: that demon with supreme devotion,
0: ఒకానొక సమయంలో నరకాసురుడు,
1: at one time నరకాసుర,
0: సత్యభామ సమేతుడై,
1: along with సత్యభామ,
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went to the battlefield accompanied by సత్యభామ.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: Anaga akkada kuda konni qualifications anta untunnayi.
1: There also certain qualifications required.
0: Itti durmargunni na chetha champadam nyayam kaadu.
1: And it's not justifiable for me to kill him.
0: Abalulaina aadavartu itanni champinchali.
1: So this wicked demon must be killed by a weak woman.
0: Nenu sarvashaktimayudanu.
1: I'm all powerful.
0: Veedu sarvahinudu.
1: And you are so mean.
0: Daya premalu lenatvanti oka rakshasudu.
1: You are the demon without love and compassion.
0: Paramanu preminchinatvanti oka paranushandu.
1: And you cannot love anybody, that she has been your temperament.
0: Alanti vaani oka jeenni nenu champakoodadu anukunnadu.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu.
1: Krishna accompanied by satyabhama, the concept.
0: Ee narakasuni hatamarchi.
1: He killed Narakasura.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of Narakasura?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
1: devotees and princess were there.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: They are the very personification of love, who thought of God.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని,
1: They were held as captives
0: by వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: They were passing through the hell.
0: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: That was the description of Chagaraja, who said that you have protected 16,000
0: narakasurni hatamarchi,
1: you have killed narakasura,
0: ee gopikalnu vichchal vidiga ichi pettadu,
1: and they were set free from his bondage.
0: Idi kevalamu oka vidhamainatundi oka bandha vimukti,
1: it is a sort of liberation from bondage.
0: Rakshasattvam anetundi oka durgunamul nundi duramu gaavinchi sadguna sadaacharamullo praveshapettadam.
1: It is a way of treading along the path of the truth, the divine path, cutting off from the demonic, unrighteous way.
0: ఈ దుర్గుణం యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: It leads to certain danger if you are with
0: qualities.
1: So run away from the bad company.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏ మాత్రం కూడా చేరకూడదు.
1: We should never be in the bad company at any point of
0: భజ సాధు సమాగమం.
1: Be in good company always.
0: కుర పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఈ విధమైనటువంటి ప్రమాణమును సలిపి,
1: హావింగ్ ప్రామిస్డ్ సో,
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Since then, he went on propagating the principle of love, which is unconditional and selfless.
0: ఈ నరకాసురు వదనగా ఏంటి, నరుని యందు రాక్షసుడైనటువంటి నరకాసురుడు అసురుడు ఉన్నాడు.
1: In man, nara, there is asura, the demon, narakasura.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నర అనగా ఆత్మస్వరూపుడే.
1: If you go by the etymology, the term is nara.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా, హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హి?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: This demonic qualities are the wickedness, the unrighteousness, the injustice.
0: అతివారి అంటే దుర్గుణములు, దుష్భావములు చనచనము కొడను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full of
0: vices. ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాపఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటాది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కాని ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: యు ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ దట్ యు విల్ బి ద రెసిపియంట్స్ ఆఫ్ వెరీ హై నాలెడ్జ్.
0: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమే లేకుండినా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: విదౌట్ ద గుడ్ కంపెనీ, విదౌట్ గుడ్ కాండక్ట్, హౌ కుడ్ దట్ బి గుడ్ కంపెనీ?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముని ఎప్పుడు కూడాను సత్సంగం, సత్సంగం, సత్సంగం.
1: బట్ రామ వాజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: సద్భావము,
1: గుడ్ ఫీలింగ్,
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్కర్మలు,
1: అండ్ గుడ్ డీడ్స్.
0: కానీ ఇన్ని చదువులు చదివినటువంటి రావణుడికి ఏమిటి చేస్తుండడు?
1: విత్ ఆల్ దిస్ వాట్ ఇస్ దట్?
0: దుర్జన సంబద్ధము,
1: రావణ
0: ఆలోచనలు, దుర్గుణములు, నిష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి.
1: రావణ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ. హి వాజ్ ఆల్వేస్ డూయింగ్ మిస్ డీడ్స్, వికెట్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: రావణకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి.
1: రామ ఇస్ యాజ్ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ రావణ హింసెల్ఫ్.
0: కానీ రాములు చూస్తే నమస్కరిస్తారు.
1: బట్ పీపుల్ ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు రామ.
0: రావణుని చూస్తే వీడు క్రోధులు, వీడు రాక్షసులు అని అతనికి అనేక రకమైన దూషణ భూషణలు వస్తాయి.
1: people go on accusing Ravana because of his wicked thoughts and wicked behavior.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: The good and bad name, what's the basis?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: It is the behavior of the person that is the basis.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: So the conduct of the person should be good and perfect.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేము ఏదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone? It is only bad thinking. And you will be in bad company.
0: ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్పత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
1: యూ డోంట్ గో టు ఎ సీక్రెట్ ప్లేస్.
0: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for are the eyes?
0: పురందదాస్ చెప్పాడు.
1: So he said, so
0: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరరా.
1: Why these eyes? What for is this vision?
0: కన్నుండి ముట్టిలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: పాని పంకజమందు పరమాత్మ యుండివు పాడు సంసారము కోరిరేరి.
1: Though God is in me, the immortal, I have drowned myself in this avenue.
0: నిజముగా సర్వ జీవులు ఎందుకును పరమాత్మనున్నారనిటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడ.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing Narakasura,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రిడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు లేనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్.
0: వెలుతురే లేదు.
1: దేర్ ఇస్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్లే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that darkness.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
0: Kanaka dujjanulatoda mantram oka kshanam kodanu manam cherakoddu.
1: So we should not be in the bad company even for a moment.
0: Kanukane alani kalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayan, Narayan, Narayan, Narayan namasmaranane munigipoyadu.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayinattuvadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanamu?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor?
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: కనుక మనము ఒక్కడైనా చాలే మనం చక్కని వారిని చిక్కితే చాలు.
1: Therefore, it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైనకును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: At least once we should sanctify the time at our disposal.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం జరుగుతున్నాయి.
1: Today in the present day world we find demonic.
0: చెవులతో వినేక కాదు.
1: We can't even bear.
0: కండతో చూచేక కాదు.
1: You cannot witness those deeds.
0: కనుకని కండతో చూడలేనిటువంటివి చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divine in our hearts.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: సర్వభూతముని యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
1: God is present in all living beings.
0: కానీ అతి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
1: But we don't think of God in the true sense.
0: అదొక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
1: We go in the contradictory way.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: తమకు ఎట్టి భావములో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
1: As is your feeling, so is the form
0: అట్టి స్వరూపములే అతన్ని హతమార్చిపోతాయి.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: Man may appear to be pious.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: But there may be wickedness at heart.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: We should not have any kind of understanding with them.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నర ఆత్మ.
1: నర ఇస్ ఆత్మ.
0: అసురుడు రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: హీస్ నసుర డెమన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్.
0: మన హృదయం నుండి నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: యు థింక్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్స్టెంట్లీ.
0: అది ఏ ప్రేమ స్వరూపము?
1: దట్ ఈస్ లవ్.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ప్రేమ చేతని ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: విత్ దట్ ఇంటెన్స్ లవ్ యూ కెన్ కిల్ ద డెమన్.
0: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణక్కలేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ టు కిల్ ద డెమన్.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: ఒకటి ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: వి ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: Therefore, to kill the Narakasura, one has to spend the time in constant thought of the self.
0: ఈ నరకుడు చచ్చిపోతాడు.
1: And when once the self is forgotten, man is ruined totally.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి ఒక భక్తి.
1: The true devotion emphasizes on the realization of the self.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: పవిత్రమైనటువంటి ఈ నరకాసుర సంహారం దినము,
1: this day which is so holy and sacred,
0: ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము.
1: We spend this holy festival full of delicious items prepared at home and we
0: ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: No one is making an investigation to know the significance of this festival.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: In order to make proper use of this festival, we should join.
0: నీ ఒంటరిగా జీవించవద్దు.
1: Never be alone.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: That is not.
0: అది వ్యష్టి జీవితము.
1: It is just an individual.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: The vyasti jivita, the individual life, is waste life.
0: Samasti jivitame nijamaitundi sarvesmi yokka sadamu.
1: The life in the community is the one that is the reality.
0: Samasti jivitamto manam jivitanni aanandanga gadapali.
1: We should lead the life of the universe community, samasti.
0: Kalugune samastini bhagavantudu ani pilicharu.
1: This samasti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra jisha purushaha sahasraksha sahasrapat.
1: The thousand feet, the thousand head and thousand hands.
0: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to lead this life of universal life.
0: మానవ జీవితం ఇచ్చిందే ఎందుకోసం?
1: Why the human life is given?
0: కేవలము పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
1: Is not enough if we have the food, water and other rest of the facilities. In fact, the food that you eat is equally shared by
0: animals.
1: All your experiences are there in the animal kingdom also.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: And we have to uphold the true human values, the truth and righteousness. And we should propagate in this world. We should publicize. And we have to experience in practical life. Without true practical experience, mere propagation is useless.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: The human being is really very lucky.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: Human life is so sacred.
0: జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: Of all the living creatures, human life is rare.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా భావించుకుంటున్నాం.
1: This sacred human life is made unsacred.
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
1: Why should we make this sacred life?
0: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
1: It is only because of the destiny, the fate of the past life.
0: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
1: We declare that this is a sacred life.
0: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
1: But in experience, we are not able to translate in reality.
0: పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
1: రామా
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజ్ చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: Then it was said, there is some justification.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలి?
1: There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తుంది.
1: You do namaskar to noble souls because you don't want to be away from them.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: You do namaskar to the bad company because you don't want to be with them anytime.
0: ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: You just do namaskar and do away with their company once for all.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaaru endunnatundi
1: stay with their company once for all.
0: Sarjanulaku jeevitham anta arpitam chesi udanu vaadtho satsangam kalavali.
1: We should sacrifice our life to be in the good company.
0: Kalukane manamu sarine

0: Why?
1: అనగా వారి యందు ఉన్నటువంటి గుణముల యొక్క ప్రభావమే.
0: This demon represents the feelings, the behavior.
1: కృష్ణుడు పుట్టినప్పుడు కంసునికి దుష్ట బుద్ధులంతా వచ్చాయి.
0: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
1: ఆ దుష్ట బుద్ధులు రాక పూర్వమే ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
0: Prior to that, he was cautioned by ethereal voice.
1: Kamsa. నీ చెల్లెలి యొక్క గర్భములందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
0: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
1: కోపం వచ్చింది.
0: హీ వాజ్ వెరీ యాంగ్రీ.
1: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
1: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
0: వసుదేవ అబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్.
1: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
0: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
1: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
0: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యూ.
1: అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా?
0: డూ యూ బిలీవ్ దోస్ వర్డ్స్?
1: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
0: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్, వెయిట్ టిల్ దెన్.
1: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
1: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హూ వుడ్ కిల్ యూ.
1: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుండు.
0: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
1: అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు.
0: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
1: అని చెప్పేటప్పటికీ,
0: వెన్ హీ సెడ్ సో,
1: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
0: Then he could have good thoughts at that moment.
1: Anaga sadbuddhulu durbuddhulu kuda nu tama yokka hrudayam nunchine vastuntai.
0: The good thoughts and bad thoughts will find their origin in human heart.
1: Kaani ashtagarbham varaku kaachukunnade kaani taru shanti ga ledu.
0: Though he waited that long till the birth of the eighth child,
1: eppudu
0: chusina
1: kaani eppudu purtundo eppudu purtado eppudu purtado ani దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తు చేస్తుంది.
0: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
1: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
0: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
1: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
1: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
0: హీ నోస్ ఇట్స్ గాడ్స్ వాయిస్.
1: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకున్నవాడు, రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
0: వెన్ హీ యాక్ట్స్ అకార్డింగ్ టు గాడ్స్ వాయిస్ ఇన్ వన్ రెస్పెక్ట్, వై నాట్ ఇన్ అనదర్ పాయింట్?
1: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
0: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
1: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
0: Why should you kill the children of other villages?
1: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
0: Do you think that he has faith in God's word? No.
1: ఇది రాక్షస విశ్వాసమే.
0: It is demonic feeling.
1: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి యొక్క దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
1: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పినా అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
1: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి యొక్క విశ్వాసం కాదు.
0: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్, and you have no faith if you dislike it. It's not proper.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒక 10 సంవత్సరముల పూర్వము,
0: 10 years before,
1: ఒక పెద్ద మనిషి,
0: an elderly person,
1: సత్య సాయి బాబా is god అని చెప్పాడు.
0: Declared that సత్య సాయి బాబా is god.
1: సత్య సాయి బాబానే కాదు, ప్రతి జీవుని ఎందుకు గాడ్ ఉన్నాడు.
0: In fact, God is present in every individual.
1: కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు.
0: He went on declaring like that.
1: తిరిగి తమ యొక్క అభిష్టమును కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికీ ఈజ్ నాట్ గాడ్ అని చెప్పారు.
0: ద మూమెంట్ వెన్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీఈస్ నాట్ గాడ్.
1: ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే.
0: ద సేమ్ మ్యాన్ డిక్లేర్డ్ ఎస్ అండ్ నో.
1: ఆనాడు ఎస్ అన్నాడు.
0: హీ సెడ్ ఎస్ దెన్.
1: ఈనాడు నో అన్నాడు.
0: టుడే హీ సేస్ నో.
1: అది నిజమా ఇది నిజమా?
0: ఈజ్ ద ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ?
1: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
0: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
1: కానీ ఏది అబద్ధము?
0: వాట్ ఆర్ లైస్?
1: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
0: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
1: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
1: ఎస్ అను వారికి ఎస్ అను రా.
0: God says yes to those that say
1: no
0: yes.
1: No anu varik no anu ra.
0: If you say no, God says no.
1: No yes.

0: నీ నోటికి కానీ సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: Yes, no, belong to you, your declaration, your feeling, but to Sai God, everything is yes.
0: Not andaru manchivare.
1: To Bhagwan, all are good.
0: Yavaru cheddavaru leru.
1: There are no bad people.
0: Kani.
1: But?
0: Laukikamaina, ee oka negative bhavalato koodinatundi variki, konchi manchi cheddalu vicharinchukokunda pothe, vaadi jeevithame naashanam chesukuntaru.
1: But from the worldly point of view, if you are not cautious of the negative behavior, you will be spoiling your life.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యూ మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే.
1: When there is love in your heart, everything will be full of love.
0: ప్రేమమునే దగ్గర ద్వేషం అనేది ఉండదు.
1: Where there is love, there is no hatred.
0: ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు.
1: When there is no hatred, there is no
0: క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే పానుకుంటారు.
1: When there is no anger, there is no violence.
0: కనుకనే where there is విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది.
1: Where there is confidence, there is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: కనుకని మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసం లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith, what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పు లేదు.
1: There is nothing wrong if you believe everybody.
0: కానీ దైవ భావముతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
1: With the spiritual promptings, everything would be divine.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: Thought is one and that which is said is different.
0: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
1: Is not proper on your part.
0: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
1: The thought is one, that what is said is different, and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the
0: three
1: attributes. Who is vyakti?
0: సర్వ విషయమునందు కూడాను తన యందున్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి.
1: వ్యక్తి, ద పర్సన్, ఈజ్ ద వన్ హూ కుడ్ ఎక్వైర్ శక్తి, ది ఎనర్జీ అవుట్ ఆఫ్ ఆల్.
0: ఆ ఎనర్జీని సాధించాలి.
1: అండ్ దెన్ యూ షుడ్ ఎక్వైర్ దట్ ఎనర్జీ.
0: కానీ ఎనర్జీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు.
1: బట్ యూ సే ఎనర్జీ ఎనర్జీ, బట్ యు ఆర్ అలాంగ్ ఎలర్జీ ఎలర్జీ.
0: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
0: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavalsindi prema sajyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that you cannot achieve in this world without love.
0: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: So you can accomplish anything through love.
0: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
1: ది కిల్లింగ్ ఆఫ్ నరకాసుర సిగ్నిఫైస్, సింబలైజెస్ ఎనిహిలేషన్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ మ్యాన్.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కల్టివేట్ and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకొని ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: is దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ టు స్పెండ్ టైం ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: దిస్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఈక్వల్
0: ఉత్తముడు.
1: హ్యూమన్ ఇస్ నోబుల్,
0: పవిత్రుడు,
1: సేక్రెడ్,
0: సార్థకమైనటువంటి వాడు,
1: అండ్ హీ
0: సత్యంగం కలిగినటువంటి వాడు,
1: అండ్ ఈస్ వన్ ఆఫ్ ట్రూత్,
0: సద్భావములు చెందించేవాడు.
1: హీ హాస్ గాట్ గుడ్ ఫీలింగ్స్.
0: అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు.
1: సచ్ ఎ మ్యాన్ షుడ్ నాట్ హ్యావ్ సచ్ మీన్ థాట్స్.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం చావించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ వికెడ్ థాట్స్.
0: అప్పుడే అందరు కూడా దైవ స్వరూపుడిగా మారుతారు.
1: దెన్ ఎవ్రీ వన్ వుడ్ బి డివైన్.
0: అందరి ఎందుకు దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: మీలో ఏమాత్రం ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్.
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దాట్ విచ్ ఈస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi.
1: Then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu.
1: Then you will be able to realize the self.
0: Self realization chestappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటురాండి.
1: టుడే వీ హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూరుకుపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికి కనిపించదు.
1: యూ డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఈస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఈస్ ఇన్ ద గ్రౌండ్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కార్, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరట మనిషి నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Yevu good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there neither morning or evening. Morning and evening are the results
0: sun
1: of the
0: rise ledu, sunset ledu.
1: Are the are due to the earth that revolves. But we have faith in this unreality. We have no faith in existence, that which is reality. From this day, all students should love their parents, respect them. You love them. And you be the recipients of their love. And if you really enjoy the love of your parents, your life is going to be sacred. And the blessing of the mother is
0: essential.
1: If your parents suffer, you are going to suffer in future. Never make your parents suffer. You make them happy. When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
0: Kanuka.
1: Therefore, share this happiness with everybody and receive happiness from
0: all.
1: Not simply giving, you should also
0: receive. This is not one-way traffic, give and take, give and take.
1: It's not one-way traffic, it's two-way traffic by channel, give and take. And speak well so as to redeem your lives. Have good looks. Listen to sacred things. Lead a sacred life.
2: Bhajan bina sukha shanti nahi.

शांति नहीं हरि भजन बिना सुख शांति।

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ కనగ జాతులు మతములు తొలలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pola, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana kshatriya vaishya sudradulu yeka garbha jatulatamchu kansaraya. Brahmana kshatriya vaishya sudradulu yeka garbha jatulatamchu kansaraya. అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Shudra only. Even if it is a Shudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine atma.
1: Prachina kalam nundi bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవంగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ దే గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టితిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము.
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దెర్ ఈజ్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మలు యంత్రం, ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆటపట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ వెరిన్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ద జీవ అండ్ బ్రహ్మ ఈజ్ ఎస్టాబ్లిష్.
1: భారత అనగా కేవలం ఒక దేశమునకు కాని, ఒక వ్యక్తికి కాని, ఒక కాలమునకు కాని సంబంధించినటువంటిది కాదు.
0: వెన్ యూ సే భారత్, ఇట్ ఈజ్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్, ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్డ్ జడభరత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భారతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ పురాణాస్ మేట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. దేర్ ఫోర్
1: అయితే ఈ భరత అనే శబ్దం ఏనాడు పుట్టేది?
0: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
0: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారులకు ఈ పేరు పెట్టారు.
0: యాజ్ దెర్ వాజ్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత,
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
0: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారమని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజో బలము.
0: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్ర క్షత్రియాస్.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అయినకుడు వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్ హీ హస్ గాట్ ద రైట్ టు అక్వైర్ దిస్.
1: సంపన్న దేశము
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఈస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీద దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొగల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: వీ హ్యావ్ వెల్త్ అండ్ రిచ్నెస్ బట్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: దెర్ ఇస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ భారత్ బట్ దెర్ ఇస్ నో యూనిటీ అమంగ్ దెమ్.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రీడమ్ బట్ నాట్ యూనిటీ.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ అటాక్డ్ ద పంజాబ్ హీ ప్లండర్డ్ 700 మౌన్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ హియర్ టు హిస్ ప్లేస్.
1: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
0: దిస్ ప్లేస్ నాగపట్నం హ్యాడ్ 30 ఫీట్ బై 50 ఫీట్ ఏ గోల్డెన్ రూమ్ 30 yards by 15 yards a golden room itself which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్ we are swayed by selfishness and self interest.
1: Prema swarupulara swarthamunu tejinchali,
0: embodiments of divine love
1: aikamatyamunu chepattali.
0: Give up selfishness
1: desham yokka aikyamlo aanandanni anubhavinchali
0: and we should enjoy bliss within the nation.
1: Nijamuga bharat deshamu enta pavitramaina desham anetundi meeku gurtinchavalsinatundi avasaram unnadi.
0: There is a need for you to realize what a sacred country Bharat is.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అన్నది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్ nowhere else in the world it is available.
1: ilanti bharat deshamunandu sarva shaktulu kuda undi kudanu nishaktuluga manam bhavistunnamu.
0: In spite of having all such powers and wealth within bharat we are considering ourselves as powerless and poor.
1: Idi kevalam mana bhranti maatrame.
0: This is only our own delusion.
1: Ee bhrantini dooram chesinappude మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూజన్.
1: భారతదేశమునకు భాగ్యము మనకుందా?
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనం కోరనేలా
0: వై షుడ్ వీ ఆస్క్ for someone else to give something?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుందా?
0: When there is the dharma of హైందవాస్ like Himalayan mountain itself,
1: క్షీరసాగరమును కోరలేలా?
0: Where is the need for begging for?
1: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశం యందు ఆవిర్భవించి ఉన్నది.
0: There is everything in Bharat which is available for all the people in Bharat.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్ ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ like an elephant which does not know its own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్, గ్రేట్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ for having people who are great souls.
1: పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమును గన్న సమరభూమి.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance, drama.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడే జన్మించకూడను. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటం ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
1: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ అవర్ మదర్
1: దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్ బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనము కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwapar yugamulandu jeevulanni ikkudunu cheri prema tattvanni abhiruddhi parchukoni krishnamrutamunu golinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: దిస్ లవ్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: దివ్యమైనటువంటి ఒక భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: అన్ని దేశమునకును ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
0: Bharat occupied the place of the preceptor and the master for all
1: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రతల కోసం భారతదేశమును ఆశ్రయిస్తూ ఉన్నారు.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
0: When that is the real situation, if Bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనం ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
0: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
1: ఈ భౌతికమైన సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదవులు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
1: గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: ఎన్ని చదువు నుండి గుణము స్వల్పమున్నా ఫలమేదేమి వాని విలువదేమి?
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దట్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ది రిజల్ట్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.
0: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్? బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
1: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
0: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్ దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
1: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణమేమిటి?
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్లీ హియర్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్?
1: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటి ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
0: యూ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీ అందే కంట్రీ మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
1: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
0: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
0: This divine magnet of love has been able to attract all these people who may be compared to iron filings.
1: ఏ ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
0: We have not invited.
1: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
0: We have not sent any invitation to anyone.
1: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
0: this place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between
1: antaikunu pavitrame deeniki moola kaaranam.
0: The basis for all this is sacredness.
1: Pavitrata ekkada untunnado akkade prema avirbhavistundi.
0: Wherever there is sacredness, love surges forth.
1: Prema pavitramulu rendinti yokka cheriki chetane aanandam labhyam avutundi.
0: If love and sacredness join together, then there will be bliss.
1: Manam enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
0: Whatever work we do is no use.
1: Enni yagamulu salpinappudiki nee prayojanam ledu.
0: Whatever number of sacrifices you conduct,
1: yogamulandu uchchasa nishwasamulandu కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని.
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
0: బట్ ఆల్ దిస్ ఈస్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్.
1: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటం ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
0: Inhaling is called Puraka, exhaling is called Rechaka, and holding the breath is called
1: Kumbhaka.
0: This is not the real yogic power.
1: Manchini manam pilchukotame Purakamu.
0: Inhaling goodness, that is Puraka.
1: Chaddanu manam vadatame Rechakamu.
0: Exhaling and giving up bad things,
1: manchini manam hrudayamulo nilupukotame Kumbhakam.
0: Retaining good things in our own heart, that is Kumbhaka.
1: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
0: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ అండ్
1: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
0: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
1: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ can practice this yoga.
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు ఇది చిన్న కుగ్రామం.
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఇది ఒక యోగమని కానీ, ఇది ఒక భాగ్యమని కానీ, ఇది ఒక అదృష్టమని కానీ భావించరాదు.
0: డు నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగా, ఏ భాగ్య ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: ఎవరీ సేక్రెడ్ థాట్ హ్యాస్ ది పవర్ to fulfill itself.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్భవతి అని పలికింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హాస్ డిక్లర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
0: దెన్ హీ విల్ గెట్ ది అథారిటీ టు అక్వైర్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine love.
1: ఈ ప్రశాంతి నిలయములందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికి,
0: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంతి,
1: ఎన్నో విధములైనటువంటి సుఖము అనుభవించినటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: మెనీ రిచ్ పీపుల్ హూ హావ్ ఎంజాయిడ్ సో మెనీ కంఫర్ట్స్ అట్ దర్ హోమ్ దే హావ్ కమ్ హియర్,
1: ఇక్కడ అన్ని విధములు కూడా అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves to
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Embodiments of divine love.
1: ఈ ప్రశాంతి నిలయమునందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: ఆల్దో దేర్ ఆర్ నో ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ప్రశాంత్.

0: నిన్నటువంటిది సాధన కానేరదు.
1: Having all comforts cannot confer sadhana on you.
0: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
1: All these difficulties and inconveniences also give us joy and happiness.
0: కష్టము లేకుండా ఫలము మనకు లభించదు.
1: Without working hard one would not get the fruits thereof.
0: ఈ కష్టమైనటువంటి ఒక తపస్సుగా మనం మార్చుకోవాలి.
1: We should transform all these difficulties into penance.
0: సుఖములో తమస్సు పెరుగుతుంది కానీ తపస్సు పెరగదు.
1: It is the joys will not give you the penance at all.
0: కాన ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైన చిహ్నం.
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ బేరింగ్ ఆల్ ది ఇన్కన్వీనియన్సెస్ అండ్ డిఫికల్టీస్ దిస్ ఇస్ ది ప్రూఫ్ పాజిటివ్ ఫర్ యూనిటీ.
0: అయితే ప్రతిదానికి నీ పురుష ప్రయత్నం అత్యవసరం.
1: బట్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నెససరీ.
0: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం సాధించలేము.
1: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
0: ఈ వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ కర్మయోగి.
0: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
1: దట్ కర్మ యాక్షన్ ఇట్ సెల్ఫ్ విల్
0: బికమ్ ధర్మనే జన్మం సార్థకంగా విస్తుంది.
1: అండ్ దట్ ధర్మ ఇట్ సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
0: కనుక దైవభావమును హృదయంలో ఉంచుకొని కర్మయోగములో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివిన్.
0: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
1: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
0: భారతీయం. ఏనాటికి కూడాను ఒక బీద దేశము కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
1: As this truth has not been recognized,
0: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
1: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
0: కారణం ఏమిటి దీనికి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: వీరికంతా కూడా నువ్వు ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్
0: ఈ విధమైనటువంటి అవస్థలకు గురిగావించినారు.
1: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్.
0: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఎ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్
0: విద్యను మాత్రం అభ్యసించాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
0: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు గాని పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ వీ కెన్ గివ్
0: ఎన్ని కోట్లు మనం వ్యర్థం చేస్తున్నాము.
1: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకంగా గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇందా ఇవ్వాలి.
1: ఎవరీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆల్సో షుడ్ అండర్టేక్ టు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: మీకందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యూ నో,
0: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా ప్రోగవుతుంటుంటారు.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Veerandaru kodunu akkada enduku free education ivvakoodu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyarthamaipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం ఒక్కొక్కరైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of

0: స్టూడెంట్స్ ఇన్ తిరుపతి దే డోంట్ ఈవెన్ టర్న్
1: భక్తి ఏ రీతిగా వీరికి అభివృద్ధి అవుతుంది
0: హౌ కెన్ డివోషన్ బి డెవలప్డ్ అమంగ్ స్టూడెంట్స్
1: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకు ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యలు అందించాలి
0: ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ విత్ ది మనీ అక్యుములేటెడ్ దేర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ది పీపుల్
1: ఆ విధమైనటువంటిది అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము
0: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు
0: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ
1: పట్టణముల్లో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్
1: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం
0: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్ ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్ బిజినెస్ బిజినెస్ అండ్ బిజినెస్
1: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు
0: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీ
1: పల్లలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ది పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము
0: విత్ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం వీ
1: హర్నింగ్ ఎటువంటిదో హయ్యర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి
0: వీ హ్యావ్ స్టార్టెడ్ 100 crore rupees వర్త్ ఆఫ్ హాస్పిటల్ వీ హావ్ లేడ్ ఫౌండేషన్ ఫర్ దాట్
1: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళుతున్నారు
0: వెన్ పీపుల్ గెట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్ దే స్పెండ్
1: ఏమిటి
0: గో టు అమెరికా వాట్ అబౌట్ పూర్ పీపుల్
1: వారిని చూసేటువంటి వారు ఎవరు
0: హూ ఇస్ దేర్ హూ కెన్
1: పట్టణానికి వెళ్తే కలర్ నీళ్లైనా వాళ్ళ ముఖాలు కొట్టరు
0: ఇఫ్ దే పూర్ పీపుల్ వాట్ టు గో టు సిటీ పీపుల్ డూ నాట్ కేర్
1: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము
0: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్
1: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే
0: వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఆఫ్ బైపాస్ సర్జరీ విత్ రెఫరెన్స్ టు హార్ట్ కిడ్నీస్ లంగ్స్
1: ప్రారంభోత్సవం కూడా అప్పుడే నిర్ణయించుకున్నాం
0: రైట్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ హావ్ డిసైడెడ్ టు మేక్ ఇట్
1: 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం
0: ట్వంటీ సెకండ్ నవంబర్ 1991
1: ఎవరు కూడా అర్థం చేసుకోలేరు
0: No one has been able to understand Sai's Sankalpa.
1: Sankalpamu Kriya rendu oke paryayam jarugutundi.
0: Sankalpa and action are simultaneously taking
1: place. Idi elanti ante tupakito kottinappudu shabdamu etu rendu oke tho jarugutayi.
0: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
1: Kanuka సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయిస్ సంకల్ప
1: ప్రేమ స్వరూపులారా ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నారని భావించరాదు
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజురేటింగ్
1: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్
1: వీరు పరులని నేను భావించడం లేదు
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
1: సమ్వన్ నా వారే
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్ నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బ్యాండ్
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అసీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్ ఆఫ్
1: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్దిని పెరుగుతూ వచ్చాయి
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్ ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ ఒక పెద్ద హాస్పిటల్ విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు
0: even during the lifespan of the avatar itself to start a university.
1: Aneka mandiki ee vidhamaina ivi etta jarugutunnayi ani sandeha.
0: So many people get the doubt, how is it that such things have been accomplished here?
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్డ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్
1: అడుగను అడగబోను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
1: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దే కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్ ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయము,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Develop love in you.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
0: Consider the entire humanity as
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: Believe firmly that everyone is a child of God.
1: ఎవరి యందును ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop hatred or jealousy against anyone.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: Do not hurt anyone.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్. ఈనాడు
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్ పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: I have infinite joy and
1: yenadu echchanamaina nenu vicharam chesinatundi kshanam ledhu.
0: Never, not even a moment have I worried myself about anything.
1: Kaaranam emiti?
0: What is the reason?
1: Anni kudanu anityamule.
0: Everything is transient.
1: Anni kadilipoyetundi meghamule.
0: Everything is a passing
1: cloud. Neeni vicharam chesi prayojanam
0: emi? Why worry about such a thing at all?
1: Janana maranalu kudanu emaatram kudanu manam chintinchaladu. Kungakoodadu pongakoodadu.
0: Even for life and death no one should bother oneself and one should not sink or one should not boast.
1: Manam putte samayalo inta vastramaina manam teeskoni ram.
0: When we come into this world we don't bring
1: manam poye samayalo mana variki manam address ichi pomu.
0: When we are leaving this world we are not even
1: ikkavaru mana vaaru etta untaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamle.
0: All these are natural changes in the world.
1: Munnanta varaku kudunu andaru kalisi melasi aanandanga kudunu జీవితాన్ని గడపాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దర్ బి యూనిటీ అమంగ్ అస్, లెట్ అస్ అచీవ్ జాయ్.
1: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
0: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
1: భగవంతుని విస్మరించి జగత్తును విస్మరించి ఏమి నీవు పొందుతున్నావు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? గివింగ్ అప్ గాడ్, హావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రశ పురుష సహస్రాచ సహస్రపాద్.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: hands. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a విశ్వవిరాట్, this cosmic form of the Lord.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి భావాన్ని విశ్వసించి దివ్యనామాన్ని స్మరించి జీవితాన్ని ధన్యం గావించుకోండి.
0: హ్యావ్ దిస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ divine thought, divine ideas, and sanctify your lives.
2: Bhajan bina sukha.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు విల్ సర్టన్లీ, శాండల్ వుడ్, యు విల్ సర్టన్లీ ఫీల్ ది స్మెల్, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always to enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి ఆనందం నందే జీవించి కడపటికి ఆనందం నందే అంత్యమొందుతున్నాడు.
1: Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్.
1: Therefore the name has come, being awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్ర ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండినటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోలేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: We have developed attachment towards this fleeting sensual pleasure and the body. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru taliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu వారు ఏమేమో చెప్తుంటారు.
1: ఇఫ్ యు మీట్ ఎనీవన్ అండ్ పుట్ దీస్ టూ క్వశ్చన్స్, వేర్ డు యు కమ్ ఫ్రమ్ అండ్ వాట్స్ యువర్ నేమ్, యు గెట్ రెస్పాన్స్ ఆన్సర్స్ ఫ్రమ్ దెం.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: ద పర్సన్ వుడ్ రిప్లై దట్ హిస్ నేమ్ ఇస్ రామయ్య, కృష్ణయ్య అండ్ సో ఆన్.
0: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యూ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు, నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫర్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: It is a name given to him by his parents.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of her profession is not
0: నీ వృత్తిని ప్రస్కరించుకొని, నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్ను అని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: Actually speaking, you are not related to the country, profession or the name.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: You are the embodiment of ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: Even the body as such is a passing cloud.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేననుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహము.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా?
1: Are you the body or are you different from it?
0: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: If you inquire in this direction, you'll be able to understand spirituality.
0: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
1: If you know yourself first, you'll be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: If you know yourself first, you'll know the whole cosmos later.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: You call yourself I, this I is divine, God himself.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: This is the main cause for total principle of non-dualism.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవు ఎక్కడ నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: Kani ee prantham nunchi vachinatundi nee deham kani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu echchata nundi vachitiki navu echchata nundi vachitivo achchatike guta naijamu pranikotiki.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: Kanukane నీవెక్కడి నుంచి వచ్చిందివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ యూ స్టార్టెడ్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ఎక్కడంలో లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ ఎల్స్వేర్, ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ విత్ ఇన్ యూ.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యూయలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ సౌండ్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం అంటే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం నుండే ఏకత్వం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: హియర్ అక్షరం, దీన్ని
0: విభజించినప్పుడు ఆ చరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, చరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరం ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నుండే జీవత్వము ఆత్మతత్వం రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీనికి ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము,
1: సాలోక్య,
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డివైన్.
0: సారూప్యము, ఆ రూపమునకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ది డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫోర్ ఫేజెస్ స్పీక్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద డివినిటీ అల్టిమేట్లీ.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి యొక్క శక్తి.
1: దట్ ఈస్ ద ట్రూ పవర్ దట్ సేఫ్ గార్డ్స్ ద హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: ఇట్స్ ది ఫిజికల్ పవర్, ఇట్స్ నాట్ ద వరల్డ్లీ పవర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము,
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది,
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
0: గాలి ఉంది,
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వగుణ రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All heads are his, all feet are his, all hands are his, everywhere spread all
0: anta taanainappudu tanaku pertyekamainatuka bedam ekkada untunnadi.
1: When everything is divine, where does this difference lie?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైన రూపమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం. అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if
0: you pursue it in a specific way.
1: We should not worry about that, what had happened or
0: రాబోయేటువంటి దానిని ఏమాత్రం యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదముల యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరిగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: Panditji,
0: nenu purva janmamlo emiga undinanu annadu.
1: What was I, what was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, O king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyinadi gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Ledu nenu telusukovalani naaku chaala teevramainti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: కట్టగడబడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: Finally, యాజ్ఞవల్క said,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్క said, oh king, reply to this answer to your question will put you to danger in future. It's not good to have reply for this question.
0: అక్కడే చెప్పాడు, the pleasure is an interval between two pains. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: There only he said, pleasure is an interval between two pains.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: Janaka was determined to know the answer, what was he in the earlier life.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own
0: good. నేను సంకల్పించినప్పటికీ everything is good for me.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: It may be painful to begin with, but will confer bliss ultimately.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది ఇది కాదు.
1: యాజ్ఞవల్క హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: The present wife was your mother in the earlier life, in your previous life.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: You were her son.
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: The very same one is your wife now.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మము లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: Wife now in your previous life was your mother.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to Yajnavalkya immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: Thoughts and counter thoughts are prompted because of the divine will.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: Because he could know the truth, there could be transformation in him.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: Since then he has become a rajayogi.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual
0: aspirants. దానికి మరొకటి లేదు.
1: There is nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ రెస్పాన్సెస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్.
0: కనుకనే సుఖ దుఃఖీ సమయకృత్వ రాహువులాభి జయాజయ. సుఖ దుఃఖముల రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: We should develop the spirit of equanimity to consider pain and pleasure equal.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాది.
1: Therefore every word conveys a deeper sacred meaning.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: Today we say today is the birthday of Ganapati.
0: కాని ఈ గణపతి అనేటువంటి పదములో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్.
0: నా నా
1: నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: Therefore గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకును అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి ఒక నాయకుడు ఉండవచ్చును.
1: Every person will have a master.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: But Vinayaka has no master above him.
0: నాయకుడు లేనటువంటి ఒక వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: Since he has no master above him, he is also called Vinayaka.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదమును పొంది తదుపరి ఆ కార్యమును మనం బలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: Kanaka Bharatadesham nunde kaaka aneka pranthamulu yendu kudanu aneka desamulu yendu kudanu ee Vinayaka pooja anetundidi ee naatidi kaadu.
1: It's not only in Bharat, in several foreign countries Vinayaka
0: pooja Rigveda kaalam nundi kudanu Vinayaka pooja anetundidi jarugutune vastuntundali.
1: Vinayaka is worshipped since Vedic times.
0: Kalpane tat purushaya vidhame సత్యదేవాయ ధీమహి అనేటువంటి గాయత్రి మంత్రము ఉండేటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడా నువ్వు ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక యొక్క పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములు అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్స్యూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatundi vaaru shastra sampannulainatundi vaaru veda shastra itihasa puranamulnu chakkaga telisinatundi vaaru

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: ఆకాశము రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of a sky.
0: Vishnu. Vishnu araha emti sarvavyapakatvam ainatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dharam Vishnu. Suklam anaga telupudu. Ambaram anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Chaturbhujam sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హి హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ ఔట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandastaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamulaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word, a single word will have many interpretations and meanings.
0: Shuklam bharadharam vishnu tellani vastramulu dharinchi sarvavyaptiga ainatundi oka bhava vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatundi vaadu shuklam bharadharam vishnu tellani battalu mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏ మాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth,
0: చతుర్భుజం,
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం, నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం, దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు, కోపం వచ్చినట్టుగానూ ఉండదు, ఆనందించినట్టుగానూ ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు, తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు. విష్ణు వాద్యం
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం, చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడాను దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వీ గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వీఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విద్ ఇన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books, vidyarthulara, texts, students.
0: ee shastram anetundi danni aneka reetiluga meer talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnananni meer sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: Aacharanalo anetundi enduku meeku tons tons anta ee oka shastra grandhamlo?
1: Why then tons of knowledge of sacred texts?
0: Okka deenini meer chittam nandinchukunte chaalu.
1: At least preserve one important principle.
0: Ee naadu aakara manavattam kaadu, ee jagattunaku manam chukovalsinatundi aacharana manavattam chupali.
1: Is not the human by form that is needed, he should be human in his behavior.
0: Kanaka vidyarthulainatundi vaaru రేపు రేపటి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారమవుతాం.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ బి వేస్టింగ్ అవర్
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్. ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: వేర్ డస్ దిస్ ఇంపార్టెన్స్ లై దెన్?
0: ఇంతే కాదు, ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధమైనటువంటి కోశములు ఉంటున్నవి. దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.

0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: ఎవ్రీ బాడీ హ్యాస్ అన్నమయము,
0: ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ది షీట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లెస్ వన్ హ్యాస్ టు,
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, ఒరే నాయన నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే,
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్ ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా అహం బ్రహ్మాస్మి బ్రహ్మన్ అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: కనుక నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ, సంబంధమైనటువంటి కృత్యం ఏమాత్రమో నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుక సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూ రా.
1: Therefore, you should consider every activity as God's activity, divine.
0: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
1: Then you will not have any problems or obstacles in life.
0: కనుక విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
1: Therefore, this kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటానికి కూడా మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: చీకటే లేకపోతే లైట్కు విలువ లేదు.
1: Without darkness, light has no value.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry, you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery, you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము,
1: you are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలై కాలేదు?
1: Then how is it that you are not the recipient
0: of
1: the
0: bliss? నిరంతరము దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు.
1: Because you live, carry on your life journey.
0: దేహమును యొక్క ఉపాధి, నీ దేహం యొక్క ఉపాధి.
1: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ధరించినటువంటి వస్త్రం అది.
1: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్ ఆన్.
0: కానీ నీ బాడీ కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
0: నీ కాన్షియన్స్. నీవు ఫాలో చేస్తూ రావాలి.
1: సో యూ షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అని.
1: The body which is bound to die.
0: దేహము నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
1: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
0: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గము బయలుదేరుతుండాలి.
1: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్, యూత్ అండ్ ఓల్డ్.
0: దేహం మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
1: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
0: కనుక మనసు మారాలి.
1: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్, మ్యాన్ విల్ చేంజ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
1: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఈజ్ అవర్ మెంటాలిటీ.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధములకు మోక్షములకు మూల కారణం.
1: మైండ్ ఈజ్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
1: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
0: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
1: యూ హ్యావ్ కెమెరా.
0: ఈ కెమెరా ఇటువైపున తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యూ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
0: దీంతో పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే, యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
0: కాబట్టి ఎటువైపున తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్,
0: నీవు ప్రకృతి వైపు తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్
0: మైండ్ ఒక లెన్స్, అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్, యు విల్ హావ్ డివినిటీ పిక్చర్.
0: అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఇది ఒక లాక్.
1: హియర్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి,
1: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్,
0: టర్న్ లెఫ్ట్ సైడ్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్,
1: ఓపెన్,
0: టర్న్ రైట్ సైడ్,
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్,
1: ఇట్ విల్ గెట్ లాక్.
0: కానీ సేమ్ లాక్ సేమ్ కీ,
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ,
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దిస్ డిఫరెన్స్.

0: The turning.
1: Nee hriday mein lock.
0: Your heart is a lock.
1: Nee mind a key.
0: Your mind is the key.
1: Turn God's side, detachment. Turn world's side, attachment.
0: If you turn God's side, it is liberation. If you turn world's side, it is attachment.
1: Unnadu rendu okkate.
0: Both are one.
1: Turning difference untundadi.
0: There's difference in the turning.
1: Kalku nee deham vaipu trippukunnappudu neeku bandhane erpadutundadi.
0: If you just turn world side, it led to bondage.
1: Nee conscience vaipu trippinappudu adi tappaka daniki atheetamai untundadi. Manomoolam vidam jagat. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్
1: ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే.
0: దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి కన్నుతో చూసేది ఆ మనసే.
0: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్.
1: చెవితో వినేది మనసే.
0: అండ్ త్రూ ది
1: మనసుతో విచారించేది మనసే.
0: ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్
1: చేతులతో పనిచేసేది మనసే. అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
1: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
0: We should change the mentality.
1: ఎట్ల మార్చాలి?
0: How to change?
1: మనసును దైవం వైపును మరల్చాలి.
0: We should direct our mind God word.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
0: You may do your household work.
1: This is God work. God work. God
0: then
1: work.
0: It gets transformed into God's work.
1: నీ వర్క్ మార్చన అక్కర్లేదు.
0: You don't need to give up your work.
1: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
0: You don't need to.
1: నీవు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
0: But everything should be pleasing unto God.
1: ఈ విధమైన సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
0: When once you have such good feelings,
1: సచ్చింతన్యం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
0: You will have good thoughts that will lead to good action.
1: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
0: When you resort to good action, good activity, you will have good rewards in turn.
1: కనుక మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవ భావంతో మనం చూడాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
0: దిస్ ఈస్ ద వే టు గాడ్.
1: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
0: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
1: మంచిగా చూడు.
0: Let's speak
1: manchiga vinu.
0: Let's
1: chedda daniki avakasame ivvaddu.
0: Never give scope to bad listening.
1: Idiye pedda sadhana.
0: This is the biggest
1: sadhana. Naga emti jnanamo japamo yogamo ivani cheyatam sadhana kaadu.
0: Spiritual path does not mean japa or penance or meditation.
1: Kalukane satpravartanlo prabesh pettadame oka japam.
0: In order to lead a good life, good conduct,
1: anityamainatundi dan nunchi nityamainatundi danto praveshinchadame sadhana.
0: To just step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
1: కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంతా మూల కారణం అదియే.
0: This is the cause for all the suffering and misery.
1: What is the way of immortality?
0: What is the way to immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality. అదియే మనకు నిజమైన మార్గము.
0: That is the true path.
1: అదియే రాజమార్గము.
0: That is the royal path.
1: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
1: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: At times there will be certain feelings of anger and also greed. There are
1: manavata vilavalanu manam penchukovali.
0: We should develop human quality.
1: Manavata vilavalu emiti?
0: What are human values?
1: Daya manavata vilava.
0: Compassion.
1: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
0: Hrudaya hrud plus daya compassion.
1: Adiye compassion.
0: Compassion.
1: Aa compassion ni manam penchukovali.
0: We have to develop this compassion.
1: Eppudu ee yokka dayanu manam penchukuntamo?
0: When once we develop this,
1: prema sahajanga praveshistundi.
0: Love enters there naturally.
1: Kabatti love is God, live in love.
0: Love is God, live in love.
1: Aa premane manamu abhivruddhi parchukovali.
0: We have to develop that love.
1: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
0: We have to fill our hearts with love, not with knowledge.
1: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్
1: యూజ్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ లైఫ్.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్.
0: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
0: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
0: ఇట్స్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్.
1: అదే ఆదర్శవంతమైన జీవితము.
0: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
0: As this modern education system is not running along that sound lines, we find so many defects.
1: విద్యయోసగు

0: విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబల్.
0: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్. బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ నిజమైనటువంటి యొక్క, ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ వినయంలో ఉండినటువంటి గౌరవత మరెక్కడా కనిపించదు.
1: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
0: సద్గుణంబులు,
1: గుడ్ వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ మైండ్,
0: సత్యనిరతి,
1: అడిహరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ థింగ్స్.
0: విద్యార్థి నేర్వలయు,
1: స్టూడెంట్స్ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: వీ షుడ్ లెర్న్ దెమ్.
0: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: బట్ టుడే వి ఆర్ లెర్నింగ్ జస్ట్ ఆపోజిట్, కాంట్రడిక్టరీ థింగ్స్.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ హూ.
0: విద్యా అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
0: విద్య, విద్య,
1: విద్య ఇస్ విద్య.
0: యా, ఏది?
1: యా దట్
0: విజ్ఞానము. ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: Cows are many.
1: Cows are many.
0: Milk color is one. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత.
1: Today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: టుడే ఇస్ ఎ సీక్రెట్ డే. వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతని కంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. మాస్టర్ ఇస్ వన్.
1: మాస్టర్ ఇస్ వన్.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: are a master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question is good.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokaru em kavali?
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka.
0: Athaniki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of Vinayaka.
0: Rankuledi kani ఆ యొక్క జ్ఞానం నీళ్ళంది ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐఎమ్ ది మాస్టర్. ఐఎమ్ ది మాస్టర్. ఐఎమ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్. ఐఎమ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇస్ మై ఇన్స్ట్రుమెంట్స్. మై పనిముట్లు. నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐఎమ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్.
1: ఐఎమ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: యు డెవలప్ దిస్
0: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్
0: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి
1: డోంట్ వేస్ట్ టైం అన్నెసర్లే
0: కనుక నీ టైం ఇస్ గాడ్
1: సో టైం ఇస్ గాడ్
0: డోంట్ వేస్ట్ టైం
1: డోంట్ వేస్ట్
0: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్
0: కనుక నీ టైం వేస్ట్ కాకుండా ఐ యామ్ ది మాస్టర్ నేను మాస్టర్ అయినట్టుంటాడు ఎట్లాంటి మార్గంలో ఉండాలి నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి
1: సో నెవర్ వేస్ట్ టైం ఫీల్ దట్ యుర్ ద మాస్టర్ సో దట్ యుర్ బెన్ ఐడియల్ మ్యాన్
0: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యం అవుతుంది
1: దెన్ వెన్ డూ యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్
0: అంతా భగవత్ అర్పితం గావించాలి
1: యూ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్స్
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్
0: కనుక నేను మాస్టర్ గా ఉన్నాను నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి
1: ఐఎమ్ ద మాస్టర్ ఐ మస్ట్ బి వన్ విత్ ద మాస్టర్
0: కనుక నేను బికమ్ మాస్టర్
1: అండ్ బికమ్ మాస్టర్
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే నీవు బికమ్ మాస్టర్ బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి
1: యాజ్ యూ ఫీల్ అండ్ థింక్ దట్ యువర్ ద మాస్టర్ యూ బికమ్ ద మాస్టర్
0: కనుక మీరు మాస్టర్స్ గా కావాలి
1: సో యూ షుడ్ బి మాస్టర్స్
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి
1: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది
1: యూ షుడ్ బి మాస్టర్
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్
0: అనగా ఏంటి ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్
0: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవ స్వరూపులే
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్
0: మీకు అందరికీ తెలిసిన అనేక ప్రయాణం చెప్పాను
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ టైమ్
0: పూర్వము
1: అర్లియా
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల
1: It was those days when English was newly introduced.
0: God man, God man, God man, God man. And pilchevadu.
1: They used to address everyone as God man, God man.
0: Ee God man, God man and pilustu vacharu.
1: Everyone is addressed
0: like this. Kani kramakramena ee language, ee Angla bhasha chala koncha varaku spread avutu vachesindi.
1: The language, English language was spread far and wide.
0: Ee God man and pilchevadu inkoka sunnam juttaru.
1: To this word God man, another zero is added.
0: God man poyindi good man annadu.
1: So in the place of God man, the word good man has come.
0: తర్వాత ఈ గుడ్ అనేటువంటిది మరి పోతూ వచ్చింది
1: అండ్ దిస్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైం
0: అప్పుడు గుడ్ బై గుడ్ బై అని చెప్తూ వచ్చారు
1: లేటర్ దే సెడ్ గుడ్ బై
0: మ్యాన్ పోయింది ఎందుకంటే మ్యాన్ క్వాలిటీస్ లేవు అక్కడ
1: మ్యాన్ ఈస్ గాన్ బికాస్ దేర్ నో మ్యాన్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్
0: గుడ్ బై అన్నారు
1: దెన్ దే స్టార్టెడ్ కాలింగ్ గుడ్ బై
0: తర్వాత గుడ్ కూడా పోయింది
1: లేటర్ గుడ్ ఇస్
0: బై బై బై బై అనుకుంటూ వచ్చి
1: అల్టిమేట్లీ ఇట్ ల్యాండెడ్ అప్ దిస్ బై బై
0: కళాతుడికి ఇప్పుడు బై నిలిచిపోయింది
1: అండ్ ఓన్లీ బై దట్ హస్ కమ్
0: గుడ్ పోయింది గాడ్ పోయింది బాయ్ పోయింది మ్యాన్ పోయింది
1: గుడ్ గాడ్ బాయ్ మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్
0: ఇది మనం నేర్చుకోవాల్సింది
1: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైం
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్
1: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్
0: గాడ్ ఇస్ బీయింగ్ చే మార్పు చెందేటువంటి వాడు కాదు
1: గాడ్ ఇస్
0: ఆల్వేస్ బీయింగ్
1: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ చేంజ్లెస్
0: కనుక ఉన్నాడు అదే సత్ చిత్ ఆనందము
1: దట్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్
0: ఈ మూడు కూడా మానవుని ఎందే ఉంటున్నది
1: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్
0: పాసింగ్ క్లౌడ్స్
1: పాసింగ్ క్లౌడ్
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్
0: మనీ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్
1: దే ఆల్ కమ్ అండ్ గో మనీ కమ్స్ అండ్
0: గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ దాన్ని పెంచుకోవాలి
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అండ్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యు విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్
0: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు ఏమి చెప్పలేడు
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్
0: కానీ దాన్ని కొంచెం నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు
1: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్
0: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము
1: యూ షుడ్ Attain divinity. You should reach God. That is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: You should be the recipient of the divine love.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: You should also be the recipient of
0: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
1: That is the true achievement.
0: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
1: The rest of things you must give up someday or other.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: Either you will give up or they will drop you.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్లకాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యు ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
1: గాడ్ ఇస్ విత్ యు ఆల్ ది టైమ్, ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ ను మనం సంపాదించాలి.
1: వీ షుడ్ అటైన్, రీచ్ ద డివైన్ గోల్.

ಸುಖದನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ.

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1986.
1: అల్లాయంచు మహమ్మదీయులు అల్లాయంచు మహమ్మదీయులు జహవాయంచు సత్క్రైస్తవులు పుల్లజ్జా చుడటంచు వైష్ణవులు

వెలుగు నాలో నన్నున్నది, వెలుగు నేనే అనుచు తలపుచు.

0: I am in the light and I am the light. The light is in me. Light am I. Thinking and contemplating on these lines in one's own heart, if one dwells continuously, such a person is Gnani, the knowledgeable one, the realized soul, and he becomes one with Brahman itself.
1: Prema Swarup Lara.
0: Embodiments of divine love.
1: Satyam Jnanam Anantam Brahma.
0: Truth
1: Anni Kalamuli Yandu, Anni Lokamuli Yandu Undagaliginatuvanti Anantamaina Jnaname Brahma.
0: Brahma is that wisdom and knowledge which existed in all the times and in all the places and always.
1: Ade Nityam, Ade Satyam.
0: That is truth and that is permanent.
1: Itti Brahmanu Guttinchinatuvanti Manavudu, Manavunaku Teliyanatuvanti Padarthamulanu Lokamulo Marokatundadu.
0: Such a person who recognizes this truth, he knows everything. There is nothing which he does not know in this world.
1: Jnana Vijnana Sarvamu Atani Yokka Sotte.
0: Knowledge of this world, science and metaphysics, everything is his own property.
1: Itti Daivattamu Nundiye Sabda Swarupamaina Akasham Udayinchinadi.
0: From such an entity which is God, emerged the sky.
1: ఈ ఆకాశము నుండియే వాయువు పుట్టినది.
0: From sky or space has emerged wind.
1: వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ కూడాను ఆవిర్భవించినవి.
0: From wind the fire and from fire earth, they have emerged in that sequence.
1: ఈ పృథ్వీ నుండియే ఓషధులు, ఓషధుల నుండియే అన్నము, అన్నము నుండి పురుషుడు ఆవిర్భవించాడు.
0: ఫ్రమ్ ఆర్త్ ది ట్రీస్ అండ్ ద లైఫ్ అండ్ ఫ్రమ్ దాట్ ది ఫుడ్ అండ్ ఫ్రమ్ ఫుడ్ హ్యాస్ ఎమర్జ్డ్ ద మ్యాన్.
1: ఏ తర్వాత బ్రహ్మకు పురుషునకు సంబంధము అవిచ్ఛిన్నముగా జరుగుతూ వచ్చింది.
0: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేర్ హ్యాస్ బీన్ a continuous relationship between Brahman and man right from the times immemorial.
1: Purushudu annasara swarupudu.
0: Man has taken the form arising out of food.
1: Itanu kevalamu annamaya swarupude kaaka stulamaya swarupudu kudanu.
0: He has the form of food and he has also a gross body.
1: Ee sthoola shariramu nundi sookshmamainatuvanti pranamu marinta sookshmamuga kanipinchutunnadi.
0: From the gross body has emerged a subtle body which is very subtle in fact.
1: Deenikante sookshmamainatuvanti manasu.
0: In the subtle body mind is one important aspect.
1: Manasu kante marinta sukshmamainatuvanti vijnanamu.
0: Wisdom or knowledge is subtler than mind.
1: Vijnanamu kante sukshmamainatuvanti anandamu.
0: Bliss is subtler than wisdom or knowledge.
1: Stulamaina annamaya shariramu nundi ati sukshmamainatuvanti pranamaya, manomaya, vijnanamaya, anandamaya jeevitamulu aavirbhavistu vachayi.
0: From the gross body, the subtle bodies have emerged like the sheath of life, pranamaya, and mind, and from mind, knowledge, and from knowledge, bliss.
1: Annamanaga kevalam manam bhujinchu aharam matrame kaadu.
0: When we refer to food, ఫుడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద వన్ విచ్ యు టేక్ త్రూ ద మౌత్.
1: ప్రాణమయ పదార్థములన్నీ కూడాను అన్నముగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ హ్యావ్ లైఫ్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్.
1: కనుక అన్నమే అన్నమయ స్వరూపంగా రూపొందుతున్నది.
0: ఇట్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫుడ్ విచ్ టేక్స్ దిస్ హ్యూమన్ ఫామ్.
1: భుజించువాడు భుజింపబడినది కూడాను అన్నమే.
0: ద వన్ హూ పార్టేక్స్ అండ్ ద వన్ విచ్ ఇస్ పార్టేకన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్.
1: అన్నమే అన్నమును భుజించుచున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్ ఈటింగ్ ఫుడ్.
1: ఒక ప్రాణి మరొక ప్రాణికి ఆహారంగా రూపొందుతున్నది.
0: వన్ లైఫ్ ఫామ్ బికమ్స్ ఫుడ్ ఫర్ అనదర్ లైఫ్ ఫామ్.
1: జగత్ అంతా కూడా స్థూలమైనటువంటి రూపంలో అన్నమయంగానే కనిపించుచున్నది.
0: ఇన్ ది ఎంటైర్ గ్రాస్ వరల్డ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
1: కనుకనే అన్నం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని కూడా నిరూపించారు ఋషులు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది ఏన్షియంట్ రిషీస్ హావ్ ప్రూవ్డ్ దట్ ఫుడ్ ఈజ్ బ్రహ్మన్.
1: ఇలాంటి అన్నమయమైనటువంటి యొక్క దేహతత్వాన్ని మనోమయ రూపకంగా మార్చుకుని విజ్ఞానమయంలో ఆనందాన్ని అనుభవించటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: మ్యాన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ది ఫిజికల్ ఫామ్ యాజ్ ద బేసిస్ అండ్ త్రూ ద మైండ్ అండ్ త్రూ ద నాలెడ్జ్ అండ్ బ్లిస్ హీ హాస్ టు ఎంజాయ్.
1: ఈ యొక్క విజ్ఞానం అనేటువంటిది సర్వ ప్రాణులకు కూడాను సామాన్యమైనటువంటిది కాదు.
0: దిస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈజీలీ ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఏ కొంతమందికి మాత్రమే ఈ విజ్ఞానం ప్రాప్తిస్తుంది.
0: దిస్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఈజ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ఎ
1: ప్రాణమయమైనటువంటి పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఈ యొక్క మనోమయం ఉండనప్పటికీ ఇందులో విచారణ శక్తి లేకపోవటం చేత ఇవి అతి పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని పొందలేకపోతున్నవి.
0: ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో హ్యావ్ ది లైఫ్ ఇన్ దెమ్ అండ్ ఆల్సో ద మైండ్ టు ద సమ్ ఎక్స్టెంట్ బట్ స్టిల్ దే డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేర్ ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ టు ది సేమ్ ఎక్స్టెంట్ యాజ్ మ్యాన్.
1: నిత్యానిత్య పరితత్వమును ఆ మాత్రం ఏమాత్రము కోల్పోయి తన యొక్క మంచి చెడ్డలు అనేటువంటి విచారణ శక్తి శూన్యమై విచక్షణ లేకపోవటం చేతని పశుపక్షి మృగాదులు ఎందు ఈ విధమైనటువంటి విజ్ఞానము కనిపించలేకపోతున్నది.
0: Birds, bees and other living beings do not have the power of discrimination. They do not have the power to decide right and distinguish it from wrong. Therefore,
1: manchi chedala vicharana shaktini nityanitya visha parisilannu gavinchinatuvanti vaadu okka manavudu maatrame.
0: Therefore, they have not been able to enjoy all the facilities which man enjoys in terms of enjoying the bliss. It is only
1: manavude ఆనందమును పొందడానికి అనుభవించడానికి అర్హుడవుతాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ బ్లిస్.
1: అన్నముతో ప్రారంభమైనటువంటి మానవత్వం ఆనందంతో అంత్యం కావటమే దీని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ టు రియలైజ్ దట్ దే కమెన్స్ ఫ్రమ్ ద గ్రాస్ బాడీ బట్ ఎండ్ అప్ విత్ ది బ్లిస్ ఫామ్.
1: ఇది మానవుని యొక్క ప్రధాన లక్ష్యము.
0: This is the most important purpose and goal for humanity.
1: Ananda nimittame manavudu aneka vidhamulainatundi prayatnamu salpichunnadu.
0: Man has been trying relentlessly and in a number of ways seeking bliss and happiness.
1: Nirvirama krishche nirantara tapatramulake antuleni aasalache artham kaani aavedanalache apraapta roopamainatundi praaptiki praakunaadachu ashantiki guri avutunnadu manavudu.
0: He is making ceaseless efforts but not been able to just get the bliss which he is seeking for.
1: కానీ ఇట్టి ఆనందమును అనుభవించుటకు మానవునికి అధికారం ఉండి కూడాను దానికి తగిన ప్రయత్నం చేయలేకపోవటం చేతనే ఇట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: While man is entitled to enjoy the bliss, he has not been able to do it because he is not putting efforts in the right direction.
1: ఆనందమే బ్రహ్మ.
0: Bliss is Brahman.
1: ఇదియే దైవము.
0: This is God.
1: దీనికి ఏ పేరేనను పెట్టుకోవచ్చును.
0: You can give any name for this.
1: కాని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు గురి అయి మానవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి లోక స్వరూపాన్ని విశ్వసించి తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: But unfortunately, man being subjected to the passing phases of the time and the country in which he is living, he is forgetting his real nature and he is under the spell of the delusion. Therefore, he is wasting his life.
1: మానవుడు తన యొక్క జీవితమును ఏ విధంగా అర్థం చేసుకున్నది తన యొక్క గుణములపైనను తన యొక్క భావంపైనను ఆధారపడి ఉంటుంటాది.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అండర్స్టాండ్ హిజ్ రియల్ నేచర్ ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్ అండ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: ఏ తావాత ఒక దేశము కాని ఒక జాతి కాని మానవుని యొక్క ప్రవర్తనపైన గుణములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: Again, the sum and substance of all this is that one, the whatever country one belongs to or the caste or the community one belongs to, one's basic nature, his behavior, his virtuous life will decide what type of person he is.
1: మానవుని యొక్క ప్రవర్తన మంచిదైనప్పుడు మానవుని యొక్క భావములు ఉత్తమమైనప్పుడు జాతి కాని దేశము కాని పవిత్రమైన ఉత్తమమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అనుభవిస్తుంది.
0: If man's behavior is good and if man's feelings are proper to whichever country he belongs and to whichever community he belongs, he will be able to go on the right path and have all the happiness.
1: Manavuni yokka nadakalu bhavamulu vich oka vikrutamainappudu desham kodanu jati kodanu chininchipothundi.
0: If man's behavior goes in the wrong direction and if his feelings are crooked to whichever community and country he belongs, he will be going in the wrong direction.
1: Kanuka manavuli yandu uttamaina kriti bhavamulu pavitramainatti nadakalu abhiruddhi parichukovataniki krushi cheyali.
0: Man therefore has to make an effort to develop in himself good feelings, sacred thoughts and divine virtues.
1: Manavudanaga nammadaginatunti vaadu nammakam kalavaadani upanishattu yokka vakyamu.
0: Upanishads have declared, when man is described, man refers to the one who has faith.
1: Tanu vishwasinchinatvanti vishayanni aacharanalo pettinappude tana nammakam kudanu abhiruddhi gaatutu vastundi.
0: Only when man practices what he believes in, he will be able to make real progress.
1: Kani ee naati manavunaku vishwasam aneetvantidi kevalamu taatkalikamainatvanti roopanni dharistundadi.
0: But today's man's faith is very temporary.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
0: He has not been able to transform all his faith into action and practice.
1: కేవలం మాటల చేతనే దీనిని మరుగు చేసుకుంటున్నాడు.
0: Only by words he is trying to satisfy himself.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క భావతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ మ్యాన్ రియలైజెస్ అండ్ ప్రాక్టీసెస్ ద సేయింగ్ దట్ మైండ్ వన్స్ థింకింగ్ వన్స్ వర్డ్ అండ్ వన్స్ డీడ్స్ మస్ట్ బి ఇన్ టోటల్ కన్ఫార్మిటీ, వెన్ యూ ప్రాక్టీసెస్ దిస్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ రియల్ గ్రేట్ మ్యాన్ అండ్ ఎ రియల్ మ్యాన్.
1: ఇది ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు యేసు.
0: జీసస్ వాజ్ వన్ who had recognized this particular truth.
1: Sarvamatamula saramu,
0: the essence of all the religions,
1: sarvashastramula yokka moolamu,
0: the root of all the
1: sarvamargamula yokka gamyamu,
0: the scriptures and the goal of all the religions,
1: okkate ayinatundi satyanni sarvamatamula kodunu chaatutu vachayi.
0: The all this is only one. This is the declaration of all the scriptures and religions.
1: భారతీయులు నమస్కారము అనేటువంటి పవిత్రమైనటువంటి చర్యల్లో ప్రారంభించారు.
0: భారతీయస్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ప్రాక్టీసెస్ విత్ వన్ థింగ్ కాల్డ్ నమస్కార్.
1: నమస్కారం అనగా రెండు చేతులు జోడించి అన్నింటినీ ఏకముగా ఆవించినటువంటిదే ఈ నమస్కారము. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేదే నమస్కారము.
0: నమస్కార ఈ సింబలైజ్డ్ బై బ్రింగింగ్ టూ పామ్స్ టుగెదర్. This is symbolic of unifying all the things and seeing the divine unity in the apparent multiplicity.
1: ఐక్యతే మానవుని యొక్క ప్రధానమైనటువంటి జీవిత కర్తవ్యమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: This also proves that unity is the very purpose of human life.
1: మహమ్మదీయులు సలాం సలాం అంటారు.
0: మహమ్మదన్స్ సే సలాం సలాం.
1: సా అనగా దైవము,
0: సా రిఫర్స్ టు గాడ్,
1: లా అనగా ఐక్యము లయము,
0: లా రిఫర్స్ టు మర్జింగ్.
1: దైవంతో ఏకము కావటమే సలాం యొక్క అర్థమగా నిరూపిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ దట్ సలాం రిఫర్స్ టు బికమింగ్ వన్ విత్ గాడ్, యునైటింగ్ విత్ గాడ్.
1: క్రిస్టియన్స్ యేసు యేసు యేసు అని పిలుస్తూ వచ్చారు.
0: క్రిస్టియన్స్ హావ్ కాల్డ్ యేసు జీసస్.
1: ఏ అనగా ఒక్కటి,
0: ఏ మీన్స్ వన్,
1: సు అనగా దైవము,
0: సు మీన్స్ గాడ్,
1: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అండ్ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ద గాడ్ ఈజ్ వన్.
1: ఏ తావాత సర్వ మాతములు కూడాను ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: The sum and substance of all this is that all the religions have declared oneness of God.
1: Kani devudu okkade aneetvanti gurtunu nirupincheetvanti yesu tattvamunu aneka mandi binna arthamuluga vibhajinchi yesu okkade daivamu aneetvanti padakthanga varu bhavistu vastunnaru.
0: Jesus has declared that God is one. People who have misunderstood this particular thing have gone on telling that Jesus alone is God.
1: Jesus okkade daivam aneetundi okka artham andulo ledu. Yesu ante okkade daivam. Ee tattvanni vishala drushtito pracharam chesina enta pavitramainatundi okka margam avalambinchadaniki avakasam untundi.
0: Yesu stands for the declaration that God is one. But it is misinterpreted as Jesus alone is God. If only we understand the correct meaning of Jesus.
1: There is only one God. ఎక్కడ చూసినప్పటికీ నీ ఒకే దైవము. రూపములు వేరుగా ఉండవచ్చును, నామములు వేరుగా ఉండవచ్చును.
0: Wherever you see, you will find only one God. God is only one. And there may be different forms and different names.
1: ఈనాడు ఎంత చదువులు చదివినప్పటికీ, ఎంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు సాధించినప్పటికీ విశాల భావం మాత్రము క్షీణించిపోతూ ఉండాలి.
0: హౌఎవర్ మచ్ యేసు స్టాండ్స్ ఫర్ డిక్లరేషన్ దట్ గాడ్ ఈజ్ వన్, బట్ ఇట్ ఈస్ మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ జీసస్ అలోన్ ఇస్ గాడ్. ఇఫ్ ఓన్లీ వీ అండర్స్టాండ్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ జీసస్.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.

0: క్షీణించిపోతుండాలి. హౌఎవర్ మచ్ వన్ గెట్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్, ది మోర్ వన్ గెట్స్ ఎడ్యుకేటెడ్ ది లెస్ హీస్ బికమింగ్ బ్రాడ్ ఇన్ హిస్ అవుట్లుక్. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ హీ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే అక్వైర్, ఎ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ ఓన్ మీన్నెస్. తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. As people go on learning more and more education, they end up only in argumentation.
1: Chadavu chadavu chadivi chavanganeetiki chavuleni chadavu chadavu
0: alayyu. What is the use of acquiring such useless book knowledge? You should acquire knowledge.
1: Eenadu prati manavuni kudanu vishalamainatundi hrudayam athyavasaramu.
0: It is very important for the man of today to develop broad mindedness.
1: Vishala prema manam penchukovali.
0: We have to develop and foster love.
1: సంకుచితమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించరాదు.
0: We should never enter into narrow minded narrow views.
1: ఈ తత్వాన్ని జీసస్ అనేక విధములుగా కూడాను విచారణ సల్పి చాలా నిజ సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: Jesus has inquired into various aspects of this truth, recognized this truth and declared it so.
1: జీసస్ కూడాను ప్రప్రథమంలో ద్వైత భావమునందే తన యొక్క సహజ భావాన్ని నిరూపిస్తూ ఐ ఆమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఇన్ ది బిగినింగ్ జీసస్ ఆల్సో ఫాలో ది పాత్ ఆఫ్ డ్యువలిజం అండ్ హీ సెట్ దట్ ఐఎమ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్, దేర్ ఆర్ టూ ఎంటిటీస్ హియర్.
1: తదుపరి కొంతకాలం విచారణ సల్పి పరిశోధన సల్పి పరిశీలన యందు ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఆఫ్టర్ హీ carried on his inquiry and his researches into the truth, he came to the next
1: kramakramina bhagavantuni sannigita sambandha bandhavyam ga nanu bhavistu vachadu.
0: I am the son of god, he said in the second stage, and further he carried on the things and he became closer and closer to God.
1: appude 12 samvatsaramulu edaralo sancharinchi daivattvamunaku మానవత్వమునకు ఉండినటువంటి యొక్క సంబంధాన్ని ఏకంగా అనుభవించి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: హీ స్పెండ్ 12 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది హాట్ డెజర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ అండ్ దెన్ హీ డిక్లర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అప్పుడే ప్రచార ప్రబోధములకు ప్రారంభించి నా జీవితము చాలా ఉల్లాసముగా ఉంటుందాది, జాయిగా ఉంటుండదన్నాడు.
0: దెన్ హీ టుక్ అప్ టీచింగ్ అండ్ టీచింగ్ టు ద వరల్డ్ దెన్ హీ డిక్లర్డ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ జాయస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లైఫ్.
1: అతనితో సంచరించుచున్నటువంటి 12 మంది భక్తులు శిష్యులుగా చేరారు.
0: దెర్ ఆర్ 12 పీపుల్ హూ బికేమ్ హిస్ డిసైపుల్స్ హూ ఆర్ వాండరింగ్ విత్ హిమ్.
1: అందులో మొదటి వాడు పీటర్.
0: The first among them was Peter.
1: ఇతన్ని అనేక విధములుగా విశ్వసించి సన్నిహితంగా అతనితో అన్ని విధములు కూడాను విడిగా మాట్లాడేటువంటి వాడు.
0: Jesus had a lot of
1: ఏ విధమైన రహస్యం లేకుండా అతనికి తెలిపేటువంటి వాడు.
0: Jesus had a lot of affection for him and he used to treat him as a very close person. He never had any secrets with him. All the secret things he used to discuss.
1: అందరిని ప్రేమించుటమే ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం అన్నాడు.
0: He declared that loving everyone equally is the primary duty of
1: love. Is God, live in love.
0: He declared love is God, live in love.
1: కనుక దైవమే ప్రేమ స్వరూపము.
0: God is the very embodiment of love.
1: ప్రేమ ఫలితాన్ని కోరేటువంటిది కాదు.
0: Love never expects any return.
1: అడిగిన వారికి అందించేటువంటిది ప్రేమ యొక్క లక్ష్యము.
0: Love knows only giving.
1: ఇట్టి ప్రేమతత్వంతో బ్రతికినప్పుడే మానవత్వము దివ్యత్వాన్ని అనుభవిస్తుంది.
0: Only when man lives with this kind of love and practice, then only he'll be able to reach divinity.
1: అప్పుడే పీటర్ తనలో ఒక విధమైనటువంటి యొక్క జీసస్ జాయిని వేరే అర్థంగా తాను భావించుకుని దాన్ని స్మరిస్తూ వచ్చేటువంటి వాడు.
0: When Peter realized this particular thing and experienced in his own mind these things, he used to remember Jesus in a very special way.

0: and practice that particular thought. Joy. J-O-Y. In joy, there are three letters, J-O-Y. J, Jesus is first. J stands for Jesus. Jesus comes first. O, others are next. O stands for others, and others will come next. Y, nijanga Y kunnatuvanti artham enti, yourself is last ani. Y actually stands for yourself is lost, but he has told himself, myself is
1: J, lost. Jesus is first.
0: The first one, J, Jesus is first.
1: O, others are next.
0: O stands for others, others are next.
1: Y, yourself is last.
0: Y stands for yourself. Yourself is lost.
1: Yavariki varu, nenu. నేను అనేటువంటిది ఈనాడు ఫస్ట్ గా ఉంటుండాలి. గాడ్ అనేటువంటిది లాస్ట్ గా ఉంటుండాలి.
0: బట్ టుడే ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. వీ కన్సిడర్ అవర్ సెల్స్ అస్ ఫస్ట్, ఐఎమ్ ఫస్ట్ అండ్ గాడ్ హస్ లాస్ట్.
1: కనుక ఈనాడు మనము గుర్తించవలసినటువంటిది, దైవం ఫస్ట్, ప్రకృతి నెక్స్ట్, జీవుడు లాస్ట్.
0: టుడే వాట్ యూ హావ్ టు రికగ్నైజ్ వెరీ క్లియర్లీ ఈస్ గాడ్ ఈస్ ఫస్ట్, నేచర్ కమ్స్ నెక్స్ట్, and yourself you will be the last.
1: Anaga tana tattvani taanu marachinappude prapancham aneetundi addamulo undinatundi pratibimbam taanu vismarinchukuntadu tatchaname jeevitmo ekamaipothundi.
0: When you forget yourself, you will be able to just see the real divinity reflected in nature.
1: Kanukane manavattamulo ఇట్టి దివ్యత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై సర్వ దేశములు కూడాను సర్వ మతములు కూడాను అనేక విధమైనటువంటి మార్గమును నిరూపిస్తూ అందులో ఉండేటువంటి గమ్యాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్స్. ఆల్ ద కంట్రీస్ అండ్ ఆల్ ద రిలీజియన్స్ హ్యావ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పౌండ్ దిస్ పర్టికులర్.
1: కానీ మానవత్వంలో ఇట్టి విశాల హృదయము దినదినమునకు క్షీణించిపోవడం చేతనే భావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఇన్ హ్యూమన్ రెకనింగ్ దిస్ ఈస్ డిక్లైనింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ డిక్లైనింగ్. దేర్ ఫోర్ ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ.
1: ఈనాడు మనం ప్రేమనే ప్రధాన లక్ష్యంతో మనం అభివృద్ధి గావించుకోవడానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ to develop love in us basically and primarily.
1: Andaru oka prabhu yokka biddale.
0: All of us are the children of one God.
1: Andari matamu okkate.
0: All the religion of every one of us is only one.
1: Andari jati okkate.
0: There is only one caste.
1: Ade manava jati.
0: The caste of humanity.
1: Mani yokka paddhati prema tattvame.
0: Our method and our procedure must be
1: sarvamatamulo yokka sammatame mana yokka abhimatam ani bhavinchali.
0: We should accept as our own religion which is acceptable to all the religions.
1: Danine oka vratamuga kudanu visvesinchali.
0: We should take it as a vow.
1: Ee vidhamainatundi yokka manavatvanni vishalam gavinchukunnappude దివ్యత్వం అనేటువంటి దానిని పవిత్రంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ బ్రాడన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ ఇన్ ఎ గ్లోరియస్.
1: ఒక్క ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: కేవలం రూపమానవత్వమే మాత్రం ఇది సత్యంగా మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫామ్.
1: నేను మానవుడు, నేను మానవ జాతికి సంబంధించినటువంటి వాడను.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ బిలాంగ్ టు హ్యుమానిటీ.
1: నాకు ఒక్కటే ఒక్క జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్.
1: నేను పవిత్రమైనటువంటి దేశమునందు పుట్టినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
1: నా దేశం ఏమిటి?
0: వాట్ ఈస్ మై కంట్రీ?
1: పవిత్రమైన భారతదేశము.
0: My country is Bharat.
1: ఈ భారతదేశముకు ఎల్లలు ఎక్కడ?
0: వాట్ ఆర్ ది లిమిట్స్ ఫార్ ది
1: ఒకవైపున హిమాచలము,
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఈస్ హిమాలయన్ మౌంటెన్,
1: మూడు వైపుల సముద్రము,
0: ఆన్ ది అదర్ త్రీ సైడ్స్ దేర్ ఆర్.
1: ఇలాంటి హద్దులతో నేను ఉండినటువంటి వాడను.
0: ఐఎమ్ విత్ ఇన్ ది range of all these four.
1: హిమాచలం అనగా ఏమిటి అర్థము?
0: What does Himalayan mountain?
1: హిమము అనగా పవిత్రము.
0: హిమ స్టాండ్స్
1: అనగా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: దాని యొక్క గుణము చల్లదనము.
0: స్నో ఈజ్ ప్యూర్ అండ్ ఆల్సో కూల్.
1: అది ప్రశాంతతని బోధించుతుంది.
0: ఇట్ టీచెస్ పీస్.
1: కనుక పవిత్రము, ప్రశాంతి, చలము అనగా నిశ్చలంగా ఉంటుండేటువంటిది.
0: సేక్రెడ్, సేక్రెడ్నెస్, పీస్ అండ్ స్టడీనెస్, దీస్ ఆర్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్.
1: అచలంగా ఉండాలి, చలనము లేకుండా ఉంటుండాలి.
0: వన్ షుడ్ బి స్టడీ, వన్ షుడ్ నాట్ బి చేంజింగ్ టూ ఫాస్ట్.
1: కనుక నేను భారతీయుడైనటువంటి వాడికి నిశ్చలము, నిర్మలము, ప్రశాంతి నా యొక్క ప్రభావము, నా యొక్క స్వభావము.
0: Everyone has to see that if I am Bharatiya, I must have steadiness, I must have purity, and I must have the sacred.
1: ఈ గుణములే లేకపోయిన నేను భారతీయుడనే కాదు.
0: If I don't have these qualities in me, I am not a Bharatiya at all.
1: ఈ భారతదేశములో గంగ, జమున అనగా జ్ఞానతత్వమైనటువంటి సరస్వతి, ఉపాంగములైనటువంటి యొక్క గోదావరి, కృష్ణ, కావేరి, ఇవంతా సింధు నదులంతా కూడా ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సేక్రెడ్ రివర్స్ సచ్ యాస్ గ్యాంజెస్, యమున, సరస్వతి, గోదావరి అండ్ వేరియస్ అదర్ రివర్స్.
1: నా పవిత్రమైన భారతదేశంలో రక్తనాళముల వలె గంగా, యమున, సరస్వతి ప్రసరిస్తూ ఉంటున్నాయి.
0: In this sacred land of Bharat, which is my mother country, all these sacred rivers may be compared to the veins in which blood is flowing.
1: ఈ రక్తమునకు అర్థమును లేకుండా పోలేదు.
0: For this blood also there is a significant meaning attached.
1: Ganga, ఇది పవిత్రమైన నిష్కామ కర్మకు చిహ్నం.
0: Ganga, Ganges, stands as a symbol for selfless work.
1: జమున పవిత్రమైనటువంటి యొక్క భక్తి ప్రభావములతో కూడినటువంటి యొక్క చిహ్నము.
0: జమున స్టాండ్స్ ఫార్ ద సేక్రెడ్ డివోషన్.
1: గంగ యందు నిర్మలము, నిశ్చలమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుంది, అదే కర్మయోగము.
0: ఇన్ గ్యాంజెస్ దెర్ ఈస్ సేక్రెడ్ వర్క్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ కర్మయోగం.
1: ఫలాపేక్ష లేకుండా తాను పవిత్రమైన భావముతో సర్వులు ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి యొక్క విశాలమైన హృదయంతో సేవ సల్పటమే ఈ యొక్క కర్మకు సరి అయినటువంటి యొక్క గుర్తు.
0: వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫ్రూట్స్ ఫర్ ది వర్క్ విచ్ వన్ పర్ఫార్మ్స్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్ విత్ ఎ ఫీలింగ్ దాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్ టేకింగ్ యాక్టివిటీ ఆర్ సర్వీస్ దిస్ స్టాండ్స్ ఫార్
1: ఈశావాస్యమిదం సర్వం. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అని ప్రేమతత్వంతో ఈ యొక్క ప్రభావాన్ని ప్రచురింపజేసినటువంటిదే జమున. అదే భక్తి ప్రభావము, అదే భక్తి కాండ.
0: జమున స్టాండ్స్ ఫార్ డివోషన్ విచ్ బేసికలీ మీన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈస్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్. విత్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ వన్ డెవలప్స్ లవ్ దట్ బికమ్స్ డివోషన్.
1: సరస్వతి జ్ఞానమును బోధించినటువంటిది.
0: సరస్వతి స్టాండ్స్ ఫార్ ది గాడ్.
1: కేవలం లౌకిక జ్ఞానమే కాదు
0: స్వామి,
1: కేవలం లౌకిక జ్ఞానం మాత్రమే కాదు.
0: హియర్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వములో ఆరనటువంటి యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది.
0: ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైస్ టు లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ది హార్ట్.
1: దీనిని అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ ఇన్ వన్స్
1: ఆత్మ దృష్టి కలిగినటువంటిదే జ్ఞానము అన్నారు.
0: Developing the vision of Atma is real wisdom.
1: Indulo sukadukkamulu kaani paapapunyamulu kaani manchi chedalu kaani ye maatram kodanu avakasam ledu.
0: In real wisdom and knowledge there is no room for duality like happiness and sorrow, profit or loss and
1: ilanti gaanatam tho kudinatundi saraswati pravahamu.
0: The flow or the river of saraswati is symbolic of
1: kalutinena bharatiyudainatundi vaani
0: knowledge. Those people who claim themselves as Bharatiyas,
1: nishkama karma nacharinchatamu, nirmala bhaktito poojinchatamu, పవిత్రమైన ఏకత్వాన్ని గుర్తించడము, ఇవి నా యొక్క ప్రథమ లక్ష్యము అనేటువంటి దృష్టితో మనం ఉండాలి.
0: దోస్ పీపుల్ హూ క్లెమ్ దెమ్సెల్వ్స్ యాజ్ భారతీయస్ షుడ్ జస్ట్ సే దట్ ఐ అండర్టేక్ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్, ఐ అండర్టేక్ డివోషన్ విచ్ ఇస్ ప్యూర్, అండ్ ఐ అండర్టేక్ టు అక్వైర్ ది నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ ఆఫ్
1: స్పిరిచువల్. దేహమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుందని.
0: దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ యు లివ్.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన, అనగా దేహం అనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటి మానవ రూపకంగా మనం భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫిజికల్ బాడీ యాజ్ అ వెరీ ఆర్డినరీ థింగ్.
1: దైవ నివాసమైనటువంటి మందిరము,
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ మందిరము ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలో, ఈ మందిరమును ఎన్ని విధమైనటువంటి పరిశుద్ధంతో మనము దానిని ఆచరించాలో, దానికి తగినటువంటి కృషిని మనం సల్పాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ వర్దీ ఆఫ్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: కేవలం స్వార్థ నిమిత్తమై అందించినటువంటి దేహం కాదు.
0: బాడీ ఈజ్ నాట్ గివన్ ఫార్ సెల్ఫిష్ పర్పసెస్.
1: సర్వోపకారార్థం ఇదం శరీరం.
0: బాడీ ఈజ్ గివన్ టు ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇతరులకు సేవ చేయాలి.
0: దేర్ఫోర్ వన్ హాస్ టు అండర్టేక్
1: ఈ సేవ. అంటే జీసస్ తన కాలమునంతయు కూడాను పవిత్రము గావించుకున్నాడు.
0: జీసస్ శాంక్టిఫైడ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించాడు.
0: హీ హాస్ రికగ్నైజ్డ్ ద ఇంట్రికేట్ అండ్ యునిట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాజ్, ద టైమ్, ద కంట్రీ అండ్ ద ప్లేస్.
1: తనను ఎంతమంది విరుద్ధమైనటువంటి మార్గంలో తనను భావించినప్పటికీ, తాను ఏమాత్రం కూడాను తాను సమత్వమునకు విరుద్ధంగా తాను నడుచుకోలేదు.
0: A large number of people misunderstood him, but he and they were opposing him, but he maintained his equanimity and equality.
1: Lokamulo manchi cheddalu undaka tappadu.
0: In the world there will be good and bad coexisting.
1: Jeevitham anetundi enda needalato koodinatundi.
0: Life consists of light and shadow together.
1: Manam needaga bhavinchukuneetundi dani prakkane enda kuda untundali.
0: Where you find shadow just besides, you will be having light element.
1: Enganne lekunti nee needane kanipinchadu.
0: If there is no light, there cannot be a shadow at all.
1: Kanuka ee endaku abhavame needa.
0: There is that kind of relationship between light and shadow.
1: Lokani abhruddhaleki techinatundi prati manavudu kudanu itti kashtamulaku nashtamulaku nishtoramulaku nindalaku guri kaaka tappaledu.
0: Every person who has come into this world and has taken birth will be subjected to this kind of criticisms, difficulties, problems, trials and tribulations.
1: Satyanni dharmanni chaatinche nimittamai manavudu denikainanukodunu siddhamga tyaganga undali.
0: One should be prepared to make any sacrifice if one wants to follow the path of truth and righteousness.
1: Bhagavat karyam yendu ee vidhamaina yokka yochana lekunda praveshinchali.
0: One should enter into the divine work and undertake
1: ఇట్టి పవిత్రమైనటువంటి విశ్వాసమును గాఢంగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: విత్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ విత్ ఫర్మ్ ఫెయిత్ వి షుడ్ అండర్టేక్.
1: దైవ విశ్వాసమే నా శ్వాసం అనేటువంటి ఒక దీంతో విశ్వసించాలి.
0: యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ యువర్ లైఫ్ బ్రెత్ ఈస్ రియలీ యువర్ ఓన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యుడ్ హావ్ రికగ్నైజ్ యువర్ రియల్ డ్యూటీ.
1: శ్రీరాముడు అవతార మూర్తిగా వచ్చినప్పటికీ,
0: when Sri Rama came as an incarnation on the earth,
1: kevalam oka kumaruniga taanu jeevinchadaniki prayatninchinappatikini,
0: he also tried to live as the son of a king.
1: Pitruvakya paripalane lakshyam nanduchukoni,
0: but at the same time he remembered that it is his responsibility to
1: prajachayame tane drushtiyan dunchukoni,
0: to respect the words of his father and to look after the welfare of the citizens. Endakandirukunnatundi
1: sitanu kudanu venta pettukoni,
0: wherever he went he took Sita also with him.
1: Kathinamainatundi adavulalo
0: he entered into forests which were very tough to live in.
1: Taanu jeevichutu vachinappatikini okka naadaina naaku kashtame aneetundi bhavam taanu emaatramu talanchaledu.
0: In spite of all these kind of problems and trials which he faced, never, not even a day did he think that he was having some difficulty which he has to face.
1: Sarva kashtamulu kudano aanandamto swagatham chestu vachadu.
0: He welcomed always all the difficulties and problems.
1: Idi daivattam yokka pradhanamainatundi yokka arthamu.
0: This is a great significant thing about
1: మొట్టమొదట దైవము అంటే దేవుడు అంటే దీనికి అర్థం ఏమిటి?
0: In the very first instance, you should understand what does God stand for.
1: దానిని దినము అని చెప్తూ వచ్చారు. దినము,
0: దైవము ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ దినము, డే.
1: దినము అనగా డే అండ్ నైట్, పగలు రాత్రి అని.
0: డే కన్సిస్ట్ ఆఫ్ బోత్ డే అండ్ నైట్ ఆల్సో.
1: ఈ డే అండ్ నైట్ అంటే పగలు రాత్రి కానటువంటి వాడు దైవము అని, అనగా కాలాతీతుడైనటువంటి వాడు దైవము అని దీని అర్థం.
0: గాడ్ ఈజ్ వన్ హూ ట్రాన్సెండ్స్ బోత్ ది డే అండ్ నైట్ అండ్ హీస్ ఎ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దైవము ఆర్ గాడ్.
1: తనకు కాలాతీతమైనటువంటి దైవత్వానికి ఈ కర్మలు ఏమాత్రం కూడా అడ్డం రావు.
0: ఫర్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ఎలిమెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ నెవర్ థ్రెటన్ హిమ్.
1: కర్మ తానే, కర్త తానే, భోక్త తానే.
0: హీఈస్ ద డూయర్, హీఈస్ ద వర్క్ అండ్ హీఈస్ ద ఎంజాయర్.
1: కనుక అక్కడ ఏమాత్రం కూడా విచారములకు అవకాశం ఉంటుండవు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ గ్రీఫ్ ఫార్ సచ్ ఎంటిటీ యాజ్ గాడ్.
1: కర్తవ్యమును ఆదర్శంగా నిరూపించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్మ.
0: గాడ్ ఆల్వేస్ కన్సిడర్స్ హిస్ లైఫ్ షుడ్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డిశ్చార్జింగ్ డ్యూటీస్.
1: అదే విధంగా కష్టములు ఎందు, నష్టములు ఎందు, దుఃఖములు ఎందు, విచారములందు మనం ఏమాత్రం కూడాను కుంగటమో పొంగటమో మనం ఏమాత్రం కూడా చేయరాదు.
0: వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ విచ్ వి ఫేస్, వి షుడ్ నెవర్ గెట్ ఎలేటెడ్ ఆర్ నెవర్ గెట్ డిప్రెస్డ్.
1: రెండింటి ఎందు ఉండినటువంటి యొక్క సమత్వాన్ని ఆనందంగా మనం అనుభవించాలి.
0: వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: పాండవులు అనేక విధమైన మోసములకు, జూదములకు లొంగి కన్న కష్టములను అనుభవిస్తూ వచ్చారు.
0: పాండవాస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ టు సఫర్ ఇమ్మెన్స్లీ బీయింగ్ డిసీవ్డ్ బై పీపుల్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లే ఆఫ్ ది గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ సత్యానికి ధర్మానికి వారు ఆ రక్తమునంతా దారబోస్తూ వచ్చారు.
0: బట్ దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే వారిని దైవమే మెచ్చుకున్నాడు. శిష్యుడే వెంట జంట ఇంటలిగా ఉంటున్నాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హింసెల్ఫ్ రికగ్నైజ్డ్ అండ్ అప్రీషియేటెడ్ దెమ్ అండ్ లివ్డ్ విత్ దెమ్ త్రూ అవుట్ దర్ లైఫ్.
1: ఈ సమత్వమునకు, దివ్యత్వమునకు ఏ విధమైనటువంటి దీని లోపల కూడా జంకక అకుంకక తాను ముందంజ వేయటమే జీసస్ యొక్క కర్తవ్యంగా కూడా నిరూపిస్తూ వచ్చాడు.
0: జీసస్ ఆల్సో హ్యాస్ ప్రూవ్డ్ దట్ వితౌట్ కేరింగ్ ఫార్ ద డిఫికల్టీస్ ఆర్ ద జాయ్స్ ఎట్సెట్రా వన్ షుడ్ గో
1: ఫార్వర్డ్. తన రక్తాన్ని కూడా తన దేశానికి దారబోశాడు.
0: అట్ ద ఎండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ హిస్.
1: అనేక మంది తన భక్తులైనటువంటి వారు ఈ బాధను సహించుకోలేక దుర్మార్గులైనటువంటి వారిని దూషించడానికి పూనుకున్నప్పుడు అశరీర వాణి గనుగా తాను ఒక సరైనటువంటి ఒక ఆన్సర్ తనకు అందించాడు.
0: వెన్ హిస్ డిసైపుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఆగునీ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్ హీ గేవ్ ఎన్ ఇన్విజిబుల్ అడ్వైస్.
1: వీళ్ళందరూ కూడా దీనిని భరించుకోలేకపోయారు.
0: హిస్ డిసైపుల్స్ వర్ నాట్ ఏబుల్ టు బేర్
1: విరోధులంతా కూడా అరికట్టడానికి, వారిని ఎదుర్కోవటానికి సంసిద్ధులయ్యారు.
0: ఎక్సైటెడ్ దేవర్ రెడీ టు టాకిల్ అండ్ అపోజ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్.
2: ఆ సమయంలో కూడాను ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: At that particular point of time, he declared, "All are one, my dear son. Be alike to everyone."
1: Inte kaadu. Inka konni konni samayam lopala tannu aneka vidhamuga kudanu dushinchi tana paina kachchanu sadhinchalani cheppani paalu kudanu chaala konukunnadu.
0: Not merely this, Paul once upon a time wanted to just subject Jesus to a number of
1: Jesus ku modati virodhi Paul.
0: In fact, Paul was the first critic of Jesus.
1: Okanadu ee Paul ku daivamu swapnamlo kanipinchi
0: Paul appeared in the and God appeared in the dream of Paul one particular day.
1: Paul, neevu chaala ajnanivi.
0: He told him, Paul, you are an ignorant person.
1: నీవు స్వార్థపరుడైన నీవు భావిస్తున్నావు.
3: You are a selfish person and you think that Jesus is selfish.
1: Jesus lokaniki em chestunnadu?
3: What is it that Jesus is doing for the world?
1: Evariki em mosam chesadu?
3: What has he deceived anyone this world at all?
1: Evariki em kashtamulu kaliginchadu?
3: What difficulties has he caused to
1: tana sarvasvani kudunu prajalake darabostunnadu?
3: He has sacrificed his all for humanity.
1: Alanti Jesus nu neevu dooshinchatamu chaala paapam annadu.
3: He declared that criticizing and condemning such Jesus who is
1: manchi variki ilantive jarugutu untayi eppudu kudanu.
3: Death is the proof of one's the
1: life. Kaachina chettuke raalu debbalu.
3: Only a fruit bearing tree will receive the shower of stones.
1: కనుకనే భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథములు యందు మంచి వారిని చెరకు గడగా గంధపు చెక్కగా భావిస్తూ వచ్చారు.
3: That is why in the scriptures of Bharat they have compared all good people to a sugar cane or to a sandalwood tree.
1: ఈ చెరకునందు తీయని రసం ఉంటుండాలి.
3: In sugar cane you have got sweet.
1: కానీ ఆ రసం మనకు లభించాలంటే చెరకును చాలా పిప్పి కొట్టాలి.
3: బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ అట్ ద జ్యూస్ యు హావ్ టు క్రష్ ది కేన్.
1: దానిని శ్రమించక చేయక, దానిని బాధించక, దానిలో ఉన్న మాధుర్యం మనకు లభ్యం కాదు.
3: వితౌట్ క్రషింగ్ ద కేన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: పిలచి అడుగా చెరకు పెట్టున బెల్లంబు పిప్పి కొట్టి రసము పీల్చకున్నా.
3: If you merely ask sugar cane to give you juice, would the sugar cane be able to give it? No, you have to crush
1: it. అదే విధముగా మంచి వారలంతా చెరుకు గడ వంటి వారు.
3: In this way, all good people can be compared to
1: ఈ మహనీయులు యందు మధురమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి రసం ఉంటుండాలి.
3: In all great people, there is this kind of greatness.
1: ఆ రసమును జగత్తునికంతా పంచిపెట్టడానికి కొన్ని శ్రమలు పడవలసి వస్తుంది.
3: If you want to distribute such kind of greatness which you have, you may have to undergo
1: కొన్ని కష్టములకు నష్టములకు నిష్ఠూరములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
3: One has to subject oneself to types of criticisms, comments and
1: అందరూ కూడాను మేలు కోసమే.
3: All these things are meant only for one's own good.
1: గంధపు చెక్క,
3: you take a sandalwood,
1: దాని రాతిపైన వేసి నూరి నూరి నూరేంత వరకు కూడాను చక్కని సుగంధంతో కూడినటువంటి రసం మనకు అందిస్తుంది.
3: ఓన్లీ వెన్ యూ రబ్ దిస్ పర్టికులర్ స్మాల్ పీస్ ఆఫ్ శాండల్వుడ్ ఆన్ ఎ స్టోన్ యూ బి ఏబుల్ టు గెట్ ది
1: ఆ చక్కను మాత్రం మనం బాధించకూడదు అనుకున్నప్పుడు సుగంధమే మనకు లభ్యం కాదు.
3: యూ గెట్ శాండల్వుడ్ పేస్ట్ ఓన్లీ వెన్ యూ రబ్ లైక్ దట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ దట్ kind of trouble to sandalwood, you would not be able to get the
1: kanuka jagattunandu prati pavitramainatvanti okka vyaktulaku ilanti kashtamulu badhalu tappavu.
3: Therefore in the world you cannot help having this kind of trials, difficulties and problems being faced by all good people.
1: Prati manavudu kudanu adarshavantamainatvanti roopanni dharinchali.
3: Every human being should become an ideal one.
1: కేవలం మేము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మెస్సెంజర్స్ ఆఫ్ గాడ్ అనగా భగవంతుని యొక్క మెస్సెంజర్స్ గా భావించాలి.
3: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
1: అతని యొక్క అంశంగానే మీరు విశ్వసించాలి.
3: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: విశ్వమంతా విష్ణు స్వరూపకంగా భావించాలి.
3: యు షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ వరల్డ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు గాడ్.
1: అప్పుడే మనము చెడ్డను దూరం చేసి మంచిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారమవుతాం.
3: దెన్ ఓన్లీ వి విల్ బి ఏబుల్ టు గెట్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా టు డెవలప్ గుడ్నెస్ అండ్ టు బి ఫ్రీ
1: ఫ్రమ్ ఆల్ వికెట్నెస్ సామర్థ్యం మనం సంపాదించాలంటే భగవంతుని ప్రేమను మనం ప్రధానంగా పొందాలి.
3: ఇఫ్ యు షుడ్ రియలీ అక్వైర్ దిస్ కెపాసిటీ అండ్ దిస్ స్ట్రెంగ్త్ యు మస్ట్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
1: అనేక మంది అనేక విధములుగా భావించవచ్చును, నేను ఎన్నో సంవత్సరముల నుండి భగవంతుని నిమిత్తమై నేను ఎన్నో సాధనలు చేస్తున్నాను, ఎన్నో యాత్రలు చేశాను, భగవంతుడు నాకు కనిపించడం లేదనుకుంటారు.
3: డిఫరెంట్ పీపుల్ మే బి థింకింగ్ డిఫరెంట్ వేస్ స్టేటింగ్ దట్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఐ బీన్ డూయింగ్ సాధన, ఐ అండర్టేకన్ ఎ నంబర్ ఆఫ్ పిల్గ్రిమేజెస్ బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ గాడ్.
1: భగవంతుని వెతికేటువంటి వారు, అన్వేషణ జరిపేటువంటి వారు కోట్ల కొలది కనిపిస్తున్నారు ప్రజలు.
3: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎన్క్వైరింగ్ అండ్ లుకింగ్ ఫర్ గాడ్.
1: కానీ ఇది ఒక పెద్ద వెర్రితనంగా కనిపిస్తుండాలి.
3: బట్ all this looks like a type of madness.
1: ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: When God is found everywhere, where are you looking for him? How can you search for him anywhere?
1: చాలా పొరపడుతున్నారు ప్రజలు.
3: People are committing a very grave mistake in this.
1: సాధకులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే సాధకుని వెతుకుతున్నాడా అని గుర్తించాలి.
3: One has to find out whether aspirants are looking for God or God is looking for a true aspirant.
1: దైవం సర్వత్ర ఉండినటువంటి వాడిని వెతకడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నించనక్కర్లేదు.
3: When God is omnipresent, where is the need for making a special effort to find him in a particular place?
1: సరియైన భక్తుడు కనిపించటం లేదు.
3: But unfortunately, it is difficult to get a true
1: సంపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు ఈ యుగంలో కనిపించటం లేదు.
3: We have not been able to find a devotee who has surrendered himself completely to God.
1: సరియైన భక్తుని నిమిత్తమై భగవంతుడు వెతుకుతున్నాడే కాని భగవంతుని మీరు భక్తులు వెతకనక్కర్లేదు. సర్వతపాడి పాదం తత్సర్వతో తీసిన ముఖం ఎక్కడ చూసినా ఉంటున్నాడు. వెంట అజంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
3: In fact, God has been searching for a real devotee. Devotees need not search for God. God exists in the form of all the human beings and in the form of the world itself. He is omnipresent.
1: కనుక ఈ విశాల తత్వాన్ని మీరు గుర్తించుకుంటే భగవంతుని వెతకడానికి ఏమాత్రం కూడా మీరు ప్రయత్నించరు.
3: If only you recognize this particular truth, there is no need for making an effort to find God in a particular place.
1: తాను లేని స్థానము తనది కాని రూపము ఈ జగత్తులో కానరాదు.
3: దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దెర్ ఇస్ నో ఫార్మ్ విచ్ హీ ఇస్ నాట్. ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఫార్మ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఈస్ ఫిల్డ్ విత్ హిమ్.
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
3: వీ షుడ్ డెవలప్ దిస్ ఫార్మ్.
1: ఇదే సరి అయినటువంటి భక్తికి లక్షణము.
3: దిస్ ఈస్ ఎ ట్రూ ఇండెక్స్.
1: ఏదో ధ్యానములు పూజలు యోగములు ఇలాంటివి చేయటము ఒక సత్కర్మల కింద చేరవచ్చును.
3: ది అదర్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ they are considered as good acts, but not
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మలే ఇవన్నీ.
3: ది అదర్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఫర్ సాంక్షన్.
1: కానీ కర్తను గుర్తించుకునేటువంటి మార్గం విశాలమైనటువంటి ప్రేమ తప్ప అన్య మార్గంలో మనకు అక్కర్లేదు.
3: బట్ యాక్చువల్లీ వీ హావ్ టు డెవలప్ లవ్ విచ్ కెన్ గివ్ అస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ గాడ్.
1: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
3: గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: ఇటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని మనము ఎక్కడ చూసినా ఉన్నాడనేటువంటి విశ్వాసంతో మనము అతన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడికి అక్కడే కనిపిస్తాడు.
3: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ లవ్ అండ్ వీ హావ్ టు మెడిటేట్ ఆన్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. హీ మానిఫెస్ట్ హింసెల్ఫ్ వేరెవర్.
1: భాగవతమునందు ప్రహ్లాద చరిత్ర లోపల తండ్రి అయినటువంటి దుర్మార్గుడు సర్వత్రా వెతికి మహావిజ్ఞాని హిరణ్యకశిపుడు.
3: In Bhagavata there is an instance. Prahlada's father Hiranyakasipu, who was a wicked person, looked for God in all the worlds.
1: Idani inaadi vaigyanulakante chaala goppavadu.
3: He can be compared to a very great scientist, greater than any scientist of today.
1: Samudrani shodinchadu.
3: He has searched all the oceans.
1: Aakashamulo pachchavale sancharinchadu.
3: He has flown like a bird.
1: అడుగడుగునందు ప్రభు తాను పరీక్ష జరుపుతూ వచ్చాడు.
3: ఎవ్రీ స్టెప్ హీ ట్రై టు ఫైండ్ గాడ్.
1: అడుగడుగున కూడా విచారం చేస్తూ వచ్చాడు.
3: ఎవ్రీ స్టెప్ హీ లుక్డ్ ఇన్ అండ్ ఎన్క్వైర్.
1: ఎక్కడే గాని దైవత్వం అంతగా కనిపించలేదు.
3: హీ డిడ్ నాట్ ఫైండ్ గాడ్ ఎనీవేర్.
1: కారణం తనలో దేవుడు లేడు లేడు లేడు అనేటువంటి భావంతో చేతడం చేత తాను లేకుండానే కనిపించాడు.
3: ది రీజన్ యాజ్ టు వై హీ డిడ్ నాట్ ఫైండ్ గాడ్ ఈజ్ he was always looking with the feeling God doesn't exist at all.
1: ఎక్కడ చూసినా దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా దైవంగానే కనిపించాడు.
3: On the other hand, Prahlada was searching for God with the firm faith God exists everywhere. Therefore he found God everywhere. Your experience depends upon your own feeling.
1: తండ్రి అడిగాడు ఎక్కడ రా నీ దైవము అని అడిగాడు.
3: Father asked the son, where is your God? I say,
1: indukalad andulenu sandeham valadu annadu.
3: Son declared, don't have any doubt that God exists in one place and doesn't exist in another place.
1: Aithe ee stambhamlo untunnada ani nirupinchamannadu.
3: Then he said, can you just show me God in this pillar?
1: Tandri oka stambhame kaadu ekkada chuchina taanu lenatundi sthalame ledu annadu.
3: He declared, "Oh Father, not merely in this villa, anywhere you want to."
1: Ah, stambhaanni braddalu kottadu, andulo bhagavantudu pratyakshamayyadu.
3: Hiranyakasipu broke open that pillar and from there emerged.
1: Deeni yokka antaratham emiti?
3: What is the inner meaning of this particular incident?
1: Dehame oka stambham vantidi.
3: This physical body may be compared to a pillar.
1: Indulo daivatvamaina chaitanya swaroopamto sarvatra sarvakaryamulu aacharistunnadu.
3: God has been existing, performing various activities inside this particular body.
1: Kannulato chuchedi taane, chevulato vinedi taane, naalato ruchi chuchedi taane, maatadedi taane, sarvamu taane.
3: He is seeing through the eyes, listening through the ears, and tasting and talking through the tongue, and experiencing everything through the body.
1: Kanuka aa deha bhramti anetundi dani braddalu chesetappudiki daiva swaroopam pratyakshamayindi.
3: If you can destroy the body consciousness which you have with you, you will be able to experience divinity there itself.
1: Kanuka deha bhramti undinanta varaku kudanu daiva bhramti manaku abhirudhi kaadu.
3: So long as you think that you are the body, you'd not be able to get the real experience of God.
1: Idi bhramti adi bhramti.
3: This is one type of illusion, that is another type of illusion.
1: Bhramti undinanta varaku nu brahma manaku praptinchadu.
3: As long as you are suffering from illusion, you can never experience divinity and God.
1: Kanuka deha bhramtini kramakramena manamu kontha varaku nu tagginchukuntu raavali.
3: Gradually and slowly you should diminish that kind of body consciousness and attachment to the body.
1: Daivam yokka apekshanu penchukuntu povali.
3: You should develop attachment to God and
1: mana samasta premanu kuda nu bhagavantuni paine ankitam cheyali.
3: You should dedicate and offer your entire love to God alone.
1: Kanukani tvameva mata cha pita tvameva tvameva bandhu sthakatvameva tvameva vidya dravanam tvameva tvameva sarvam mama deva deva.
3: Oh my Lord, you are my father, you are my mother, you are my teacher, you are my friend, you are
1: everything.
3: Everything is you and you alone.
1: ఈ తత్వాన్ని మనం ఏనాడు మనం అభివృద్ధి గావించుకుందామో అభివృద్ధి గావించుకుందామో ఇది దృఢమైనటువంటి రీతిగా మనము నిర్ణయం చేసుకుందామో అప్పుడే మనకు అనుకున్న ఆనందము లభ్యమవుతుంది.
3: దట్ డే వెన్ వి డెవలప్ టు ది ఫుల్ ఎక్స్టెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆస్ అండ్ వెన్ వి మానిఫెస్ట్ దిస్ విత్ ఇన్ ఆస్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ ఎక్స్పీరియన్స్ దట్ వెరీ మోమెంట్
1: మనసు నిండుకు ఏదో సందేహాలు పెట్టుకుని ఈ డౌట్స్ చేత మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కడపటికి అనుభవించేటువంటి దాన్ని కూడా అనుభవించలేకపోతున్నాం.
3: ఇఫ్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డౌట్స్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ టు విచ్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు.
1: చిక్కిన దాన్ని కూడా దక్కించుకోలేకపోతున్నాము.
3: ద వన్ విచ్ యు హావ్ బీన్ ఏబుల్ టు గెట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గార్డ్ దాట్.
1: కనుక చిక్కిన దాన్ని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
3: ద వన్ విచ్ యు హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ should be able to make efforts to enjoy that.
1: Virodhulu kodanu manam premistu povali.
3: You should go on loving even your own enemies.
1: Vara tappaka manaku taginatunte oka margamlo varini manam maarchukodaniki veelavutundi.
3: If you love your enemies, you will be able to turn them towards you the way that you want them to be.
1: Prema entati dininaina kodanu cherustu vastundi.
3: Love always brings things together.
1: Samatvani samaikyatanu aavistundi.
3: It will be able to establish equality and unity.
1: Okanoka samayamulopala buddhudu ekkado prayanam ayi velutunnadu.
3: Once upon a time Buddha was going to a particular place.
1: Oka rakshasi aa madhya margamlo atanni pattukundi.
3: He came across a demon who tried to catch him.
1: Ninnippudu champi ninnu bhujisthananindi.
3: The demon said, I am going to kill you and eat you up.
1: Buddhudu chirunavutopala, ఓ దైవమా, నీవు దయ్యం కాదు, నిన్ను నేను దైవంగా భావిస్తున్నాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
3: బుద్ధ విత్ ఎ స్మైల్ డిక్లర్డ్, వెల్ యు ఆర్ నాట్ ద డెమన్, యు ఆర్ గాడ్. ఐ లవ్ యూ ఆల్సో, ఐ ట్రీట్ యూ ఓన్లీ యాజ్ గాడ్.
1: ఈ హృదయపూర్వకంగా బుద్ధుడు చెప్పినటువంటి మాట చేత ఆ దయ్యము మార్పు చెంది ఒక శాంతికి చిహ్నమైనటువంటి పావురంగా కూడాను అది ఎగిరి వెళ్ళిపోయిందట.
3: వెన్ బుద్ధ అటర్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హార్ట్ these particular words, that demon became
1: anaga prema mundu virodham kuda me matram kuda pani cheyaledu.
3: If you are having love, even enemies cannot do any harm to you.
1: Kanuka manamu premato evarina kuda manamu premistu poyinappudu etti virodhayina kuda manam yokka kakshanu sadhinchukoledu.
3: If you are having love towards all people, even enemies will not be able to take vengeance against you.
1: కనుక మనమందరం కూడాను సమైక్యతను అభివృద్ధి పరచుకోవాలి.
3: Therefore, all of us will have to develop unity.
1: సమత్వాన్ని మనము సాధించాలి.
3: We have to achieve success by having unity and equality.
1: దివ్యత్వాన్ని మనం పోషించుకోవాలి.
3: We have to foster divinity in us.
1: అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
3: This is the primary purpose of human life.
1: కనుక క్రిస్టియన్స్ అని, ముస్లింస్ అని, హిందువులని, బుద్ధులని, జొరాస్ట్రియని, ఇంకా అనేక రకమైనటువంటి పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇవి ఏమాత్రం కూడా మనం భేదములు పెట్టుకోరాదు.
3: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లైక్ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్ అండ్ ఆల్ దట్.
1: అన్ని మతములు కూడాను సత్యమును ధర్మమునే బోధిస్తూ వస్తున్నాయి.
3: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్స్ అమంగ్ అస్.
1: ఈనాడు మనం చేసేటువంటి సామూహిక బదులన్నీ కూడాను కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది.
3: ఆల్ దీస్ రిలీజియన్స్ విల్ హ్యావ్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ యాజ్ ద బేసిస్. ఆల్ ది భజన్స్ విచ్ యూ డూ టుడే,
1: కేవలం ఒక్కొక్క వ్యక్తి కూడా భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఇది కేవలం స్వార్థం అనేటువంటి రీతి కింద సామూహికమైనటువంటి ప్రార్థనలు జరిపినప్పుడు దైవత్వం లోపల ఏకత్వం ఏర్పడుతుందని గురునానక్ సామూహిక భజనలంతా ప్రారంభిస్తూ వచ్చాడు.
3: ఇట్ వాజ్ గురునానక్ హూ స్టార్టెడ్ ద కమ్యూనిటీ సింగింగ్, దట్ ఈస్ ది భజన్స్ విచ్ యూ క్యారీ ఆన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ దట్ సింగింగ్ ఆల్ ఫర్ వన్ సెల్ఫ్ విల్ ప్రాంప్ట్ ఓన్లీ అండ్ ప్రమోట్ సెల్ఫిష్నెస్.
1: అందరూ ఏకకంఠంతో ఒక్కతూరి భగవంతుని ప్రార్థించినప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వైబ్రేషన్, ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతులు అభివృద్ధి పొందుతాయి.
3: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఆల్ పీపుల్ జాయిన్ టుగెదర్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ వన్ వాయిస్, వాట్ ఎ గ్రేట్.
1: కనుక ప్రతి మతమునందు కూడా మనం చక్కగా విచారిస్తే అన్ని సుబోధనలే చేస్తూ వచ్చాయి.
3: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ టు ఇన్ డెప్త్, ఆల్ ది రిలీజియన్స్ ఆర్ టీచింగ్ ఓన్లీ గుడ్ థింగ్.
1: కనుక ముఖ్యంగా జాతి మత భేదములను మనం త్యజించి,
3: therefore primarily we should give up any kind of hatred between
1: అన్నీ కూడా భ్రమలుగా భావించి,
3: we should consider this as
1: మన జాతి ఒక్కటే, అదే మానవ జాతి.
3: We should consider that we belong to only one caste in the
1: దేశములు వేరు కావచ్చు,
3: we may belong to different
1: కాస్టులు వేరు కావచ్చు,
3: our languages may be different,
1: వేషములు వేరు కావచ్చు,
3: our forms and our
1: హృదయములు ఒక్కటే,
3: but we have our heart is one.
1: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
3: We have to develop that kind of feeling that there is only one God who is in the hearts of everyone.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
3: The jewelry may be different, but gold is one.
1: Pashula vannelu veru, paalu okate.
3: The colors of the cows may be different.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
3: The human beings may be different.
1: Jati neetulu veru, janmam okate.
3: The caste may be different, but the birth is one.
1: Poola jatulu veru, poojalu okate.
3: The flowers may be different, but the worship that you do with flowers,
1: telivi lekanu manavu telivi dappi bratuku kosam bahubada badulairi, ee bratuku kosam inni vidhamaina margamulo avalambistu vacharu.
3: Not understanding the real meaning behind all these things, they have lost their intelligence and taken up all these things for the sake of eking out a livelihood.
1: Daivanto bratikeetvanti bratike nijamaina bratuku.
3: True life is life lived with Lord.
1: Daivam leni bratuku bratike gaadu, adu oka gatuku.
3: Life without the Lord is no life at all. It is as good as death.
1: కనుకు ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే దేశమంతా కూడాను ఎంతైనా కూడా ప్రశాంతిని పొందగలదు.
3: We have to develop this kind of faith in us. Then only there
1: is ఈనాడు దేశంలో శాంతి భద్రతను ఏమాత్రం కూడాను కనిపించడం లేదు.
3: In the world of today, you don't have peace.
1: దీనికి కారణం మనమే.
3: Who are responsible for this? It is
1: మన నడతను, మన గుణములు పవిత్రంగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది.
3: If we can transform our thinking, our feeling on the proper lines, the country and the world will be safe and peaceful.
1: కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి.
3: We have to transform our lives into an ideal life.
1: కేవలం మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి దేహంగా నీవు విశ్వసించరాదు.
3: We should not identify ourselves with this particular body which is full of blood and which
1: needi prema swaroopame.
3: Your form, real form is love.
1: Kanuka eppudu kuda nu deenni meeru smaristu randi.
3: Continuously you should go on remembering and contemplating on this particular truth.

0: satsatyam.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani aashistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: Satyam kani adharmam kani nyayamu kani anyayamu kani rendu kudanu kevalam sthiramainavi kaadu.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent. They do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ బిహైండ్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ హీ షుడ్ ట్రై టు నో ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్ అండ్ అడోర్.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: Raga dveshamulanu swagatam chestunnadu.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti?
1: How do you expect man to experience peace?
0: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
0: Sukamunu ee reetiga swagatam chestunnado dukkhamunu kudanu ade vidhamga swagatam cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: ఇట్టి సమతత్వమును కూరిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, understand the divinity over there and experience with joy and love.
0: Manamu evarini gauravinchalani aashistunnamo leka evaru manavalni gauravinchalani aashistunnamo mottamota manam andarini gauravinchali.
1: Just as you expect yourself to be respected, you should learn to respect others.
0: Dhanamu lekapovachunu,
1: you may not have money.
0: గుణము లేకపోవచ్చును.
1: యు మే నాట్ హావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును.
1: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
1: యు మే బి పూర్ ఆర్ రిచ్.
0: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
1: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
0: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే లేక రిచ్ మ్యాన్ కావచ్చును.
1: యు మే బి పూర్ ఆర్ రిచ్.
0: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మగౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
1: బట్ ఇన్ ఎవ్రీ

0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వులను కూడా గౌరవిస్తుంటాడు.
1: ద వన్ హూ హెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ naturally should be shown unto others.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee naadu meeku nootananga andinchetuvanti vishayam emi levu.
1: There's nothing new to be taught to you.
0: Andaru kudanu aanandanni anubhavinchali.
1: Everyone should experience the state of bliss.
0: Andaru dukkhanni marchipovali.
1: All should forget misery.
0: Prema tattvanni penchukovali.
1: They have to develop the spirit of
0: love. Divyatvanni anubhavinchali.
1: And experience divinity.
0: Daivatvanni pondali.
1: And should experience the state of oneness.
0: Idi nenu ee naadu mukhyamga meeku andinchetuvanti okka pradhanamainatuvanti okka amsham.
1: This is the main theme of this message of this morning.
0: Manavudu kevalamu విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
0: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: దిస్ ఈస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడాను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasatyatmaka swaroopame Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga shraddha.
1: Bhavani means shraddha, steadfastness.
0: Shankarulu anaga vishwasamu.
1: Shankara, vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతైకుడును ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ఈ ప్రకృతి అంతా కూడా అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: Bhavani
1: there is nothing beyond in spirituality.
0: ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles

0: విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనస్సు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఫర్ ద పెయిన్ అండ్ ప్లెజర్ అటాచ్మెంట్ హేట్రెడ్ అండ్ ఆల్ ద సెన్సువల్ ప్లెజర్ దట్ మ్యాన్ వాంట్స్.
1: మనస్సు ద్వైతభావములో కూడటం చేతనే ఇవన్నీ కూడాను మనకు కనిపిస్తున్నవి.
0: ఇట్ ఇస్ ద డ్యూయల్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్.
1: మనసు ఏకాత్మ భావాలను పెంచుకున్నప్పుడే ఇందులో ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటి భావాలు కలగవు.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ నాన్ డ్యూయల్ దెర్ విల్ బి నో పర్వర్షన్స్ ఆర్ అబరేషన్స్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ the twin experiences of pain and pleasure, in fact we derive
1: prachina
0: purushulu of the pain
1: prachina charitratmakulu ee dukhamune aashincharu kaani sukhanni aashinchaledu.
0: In earlier days people invited pain.
1: sukham nunte labhinchetvanti okka aanandam kante dukham nunchi vachetvanti okka aanandame chaasthamain aanandam.
0: The bliss that you attain towards the culmination of sadness is permanent when compared to that of happiness.
1: మనం దుఃఖాన్ని ఏ మాత్రమూ విమర్శించరాదు.
0: We should not criticize misery.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
0: We cannot merely invite happiness.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
0: And in fact bliss is of more advantage than happiness.
1: కనుక ఈ దుఃఖమైనటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
0: We should always invite the troubles now and then.
1: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: ఇన్ ద గ్రేట్ ఎపిక్ మహాభారత వెన్ కుంతి ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ, కృష్ణ ఆస్టర్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్.
1: కృష్ణ నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
0: కృష్ణ ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
1: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
1: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అవే ఫ్రమ్ మిజరీ ఐ నెవర్ థాట్ ఆఫ్ యూ.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
0: దట్ డే మై సన్ స్టార్టెడ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఐ స్టార్టెడ్ వర్షిపింగ్ యూ మోర్ అండ్ మోర్.
1: కనుక కృష్ణ నాకు దుఃఖం అనుగ్రహించమని ప్రార్థించింది.
0: సో లార్డ్ కృష్ణ ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద డిఫికల్టీస్.
1: సుఖ దుఃఖములు రెండింటినీ కూడా సమతత్వంగా మనం విశ్వసించాలి.
0: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
0: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
0: There are many men of history.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: We find their lives full of sadness then and now.
1: దుఃఖములో ఉండినటువంటి ఆనందము సుఖములో మనకు లభించదు.
0: The happiness that you find in misery is not noticeable.
1: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
0: And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
0: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
0: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
0: Who is God?
1: భ అనగా ప్రకాశము.
0: భ ఎఫల్జెన్స్.
1: వ అనగా వర్తించటము.
0: వ కండక్ట్.
1: గా అనగా అభివృద్ధి గావించటము.
0: వ మీన్స్ డెవలపింగ్.
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
0: వాన్ వాస్ట్నెస్.
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ స్ప్రెడ్స్ హిస్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
0: హీ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
0: హీ సెటలర్ దాన్ స్పేస్.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
0: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు.
0: What form can you decide for God?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: Your very own spirit appears in this form.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
0: The consciousness of the divinity, it dwells in everyone and appears in a cosmic
1: Brahmano meeru meelona brahma unde.
0: God is in you and you are in God.
1: Brahmaku meekunu etti bhedamunu levu.
0: There is no difference between you and God.
1: Atti bheda rahitamainatuvanti tattvanni ee naadu manam bhedamuga viswasinchadam chetane aneka dukkhamulu guri avutunnamu.
0: Because we are dual minded, there is no trace of non duality, we suffer today.
1: Kanuka దైవత్వం అనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
0: యు కెనాట్ డిసైడ్ ఎ స్పెసిఫిక్
1: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
1: సర్వ సత్యంబునందుండి సర్వం అనగే
0: ఎవ్రీథింగ్ మర్జెస్ బ్యాక్ in the principle of truth.
1: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
0: There is no place in this world where there is no truth.
1: సత్యం ఇది కూడా చూడరయ్యా.
0: That is unsullied pure truth all over.
1: సత్యం ఎక్కడ ఉన్నది?
0: Where is truth?
1: సర్వత్రా వ్యాపించినట్లే.
0: It spreads everywhere.
1: సత్యం లేని స్థానం లేదు.
0: There is no place where it is.
1: సర్వనే దైవం లేని స్థానం లేదు.
0: So there is no place where there is no God.
1: దైవం సర్వవ్యాపకుడు.
0: God spreads everywhere.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
0: Basing on this, భగవద్గీత declared that all heads are his, all hands are his, all feet are his. సత్యమునకే
1: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
0: God is in the form of truth in everybody.
1: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన ఎందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక సత్య స్వరూపమైనటువంటి తన ఎందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. He considers himself different from God and therefore he suffers.
1: కాలముచే మారని కాయముచే కదలని యుగములచే ఏమాత్రము మార్పు చెందని సృష్టిచే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat represents that which does not change with the passage of time, which does not diminish, which is changeless over ages and ages.
1: కాలం చే మారునటువంటిది కాదు.
0: It does not change with the passage of time.
1: కర్తు కర్మల చేత కదులునటువంటిది కాదు.
0: Nor would change by action.
1: భావముల చేత అభివృద్ధి గాంచునటువంటిది కాదు.
0: Nor would it grow by feelings.
1: సృష్టి చేత పుట్టునటువంటిది కాదు.
0: It has no birth.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
0: Nor could it be annihilated.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: He has neither birth nor death. He is పాది
1: మధ్యాంతరహితుడు అనాది వాడు.
0: He has neither beginning nor an end.
1: తాను సావక పుట్టక చంపబడక.
0: He can neither be killed nor annihilated.
1: సర్వత పాండి రూపమై ఉండునటువంటి వాడు.
0: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
0: In what form is he to be worshipped?
1: తనదిగాని తాను ఆరాధించాలి.
0: You have to consider your own form.
1: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
0: You should never entertain the thought that you are different from God.
1: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
0: God resides in the altar of my heart.
1: దైవ నివాసం నా హృదయమే.
0: And heart is the dwelling place of God.
1: హృదయమంటే భవనం భగవంతునికి మరొకటి లేదు.
0: And there is no other higher mansion than the human heart.
1: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
0: And really God loves the heart.
1: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
0: And that mansion of love, the human heart, is his residence.
1: ప్రతి వ్యక్తి ఎందుకూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
0: Such a noble, exalted heart is present in everyone.
1: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: So God is all pervasive.
1: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God outside.
1: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
0: when you face difficulties
1: ee kashtamulo ento sukham unnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
0: Understand in depth there lies hidden in it the trace of happiness.
1: ee kashtamule lekundina sukhamulaku viluve ledu.
0: Without problems the happiness has no value.
1: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
0: Every man in fact should always be happy.
1: Nenu vastu unte prati vekkaru kudanu happy birthday annaru.
0: As Bhagavan started there this morning, everyone said, "Happy birthday."
1: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
0: Bhagavan is always happy.
1: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
0: Why specially to be happy today?
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
0: You can greet anyone saying happy birthday if he is
1: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
0: Bhagavan is always happy.
1: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
0: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
0: Happiness lies in the union with God.
1: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
0: You will be happy in the company of God.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
0: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
1: మన పూర్వీకులందరూ కూడాను
0: All ancients,
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
0: In what form they worship God?
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పముగా తీసుకున్నారు.
0: They considered the flower of sacrifice as the main one.
1: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
0: They have considered the main principle of love as an act.
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
0: They considered truth as God.
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
1: హృదయమే తన సింహాసనంగా భావించారు.
0: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
0: మ్యాన్ షుడ్ ఆల్సో Today offer such sacred prayers.
1: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: Install God on the throne of your heart.
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
0: We have varied thoughts.
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all our imagination?
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
0: All our thoughts are the cause for our misery.
1: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
0: In fact there lies some hidden happiness there.
1: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
0: Just as you find
1: దుఃఖం లోపల కూడాను భగవంతుడు ఆ రీతిగా చక్కెర రూపంలో ఉన్నాడు.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద మిల్క్ యూ ఆల్సో ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ మిజరీ.
1: కనుక నీ సుఖ దుఃఖములు రెండింటిని కూడా సమతత్వంతో మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ బోత్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: మనం నిరంతరం కూడా హ్యాపీగానే ఉండాలి.
0: వీ హావ్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: ఏదో కొన్ని కష్టములు నష్టములు భౌతికమైనటువంటి సంభవిస్తుంటాయి.
0: డిఫికల్టీస్ అండ్ వరీస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: ఆ సంభవించినంత మాత్రమే మనం దీనికి కష్టమని భావించకూడదు.
0: బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ వీ షుడ్ నాట్
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
0: Pandavas spent 14 years in exile.
1: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంటా ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
0: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
1: కనుక ఆ కష్టములంత కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది.
0: In times of difficulties God will stand behind you and help you.
1: కనుక ఆనాటి పాండవులంత కూడాను ఫస్ట్ గాడ్.
0: Pandavas considered God in the first place.
1: Next world.
0: Next comes the world.
1: Third eye.
0: And third eye.
1: Ani vaaru danni vaaru venaka pettukunnaru.
0: In fact they kept this eye at the
1: first
0: end.
1: First God.
0: God comes first.
1: Mundu bhagavantanni pettukoni
0: keep
1: prapanchamunu venaka pettukoni nenu aneetunte ahankaraanni marinta venukuku pettaru.
0: Keeping God in the first place they kept behind I the ego.
1: Kaani kauravulu chesinatunte pani emiti?
0: What is that Kauravas did?
1: First I.
0: They kept I next in the first
1: world.
0: Place. Next world.
1: Last God.
0: And they kept God at the end, last.
1: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
0: They kept God at the end.
1: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
0: Therefore they lost the battle.
1: ఆనందమును ఏమాత్రం వెతికినా చిక్కలేదు.
0: They never experienced happiness not success.
1: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడాను నిండి ఉంటుంది.
0: The one who is close to God experiences him will be blessed.
1: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
0: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
0: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: కష్టములకు మనం విచారించకూడదు.
0: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్,
1: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
0: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీ,
1: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
0: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ,
1: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
0: నెవర్ థింక్ అబౌట్ ఇట్,
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
0: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్,
1: దుఃఖం అనేటువంటి ఆరంజ్ పొలం లోపల,
0: and this dukkha, the term
1: aranjamaneetundi phalam paithutunnatundi throde dukkhamu,
0: the sadness is like the outer skin or the rind with a sweet happiness inside. Aa thoru
1: vanchi baayata sukhamu aneetundi rasam manaku labhistundi.
0: When once you remove the outer skin of sadness, misery, you can experience
1: kanukune bhagavantuni raso vaisaha atan rasa swaroopudu annaru.
0: God is rasa, the essence of life.
1: Kaga rasam undalanukunte daniki paina ko chaala చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
1: అమెరికా లోపల పూర్వము
0: లింకన్
1: అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
0: లింకన్ had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
0: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని,
0: వాట్,
1: మాకంత నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
0: All classmates were highly conscious of their costly dress and made fun of Lincoln.
1: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
0: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ అండ్ హీ అప్రోచ్డ్ హిస్ మదర్ అండ్ క్రైడ్.
1: ఆ తల్లి కుమారుని ఆదరించి, నాయన ఈ అవమానములు మానములు అన్ని కూడాను మన మంచి కోసమే.
0: మదర్ కెరసింగ్ హిమ్ సెడ్ this kind of praise or blame
1: గౌరవ మర్యాదల కోసం నీ వ్యవత్రము తోడు వాచించవద్దు.
0: డోంట్ వరీ అబౌట్ దిస్ కర్టెసీ ఆర్ రెస్పెక్ట్,
1: ఆత్మ గౌరవాన్ని నీ నిలుపుకో.
0: కీప్ అప్ దట్ మెయింటైన్ సెల్ఫ్ రెస్పెక్ట్,
1: అదే నీ యొక్క ఆస్తి.
0: దట్ ఇస్ యువర్ ప్రాపర్టీ,
1: అదే నీ యొక్క సంపద.
0: దట్ యువర్ వెల్త్,
1: అదే నీ యొక్క దైవము.
0: దట్స్ యువర్ గాడ్ ఇండీడ్.
1: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
0: నెవర్ గివ్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
0: these courageous words of the mother got imprinted.
1: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ సో బోల్డ్ అండ్ కరేజియస్ టు ఫేస్ ఆల్ ద ఆబ్స్టకల్స్.
1: ఆత్మ నా యందుంటున్నది, ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
1: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాస్ లో పాస్ చేశాడు.
0: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్
1: ఎగ్జామినేషన్. ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
0: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కట్టకడబటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
0: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఎక్కడ, అక్కడ నాకు సీట్ అయినా ఉంటుందా, ఆ హాల్లోనైనా నన్ను ప్రవేశపెడతారా అని చాలా సందేహించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ లింకన్ డౌటెడ్, కెన్ ఐ ఎవర్ బి ఎలక్టెడ్, వుడ్ ఐ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ పార్లమెంట్.
1: ఆలోచనను నెట్టిలాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి బ్రష్డ్ అసైడ్ ఆల్ ద రెస్ట్.
1: నా తల్లి యొక్క ఆత్మవిశ్వాసము,
0: ఐ డిపెండ్ ఆన్ మై సెల్ఫ్,
1: దాంతో నేను పోరాడతాను అన్నాడు.
0: ఐ విల్ ఫైట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి,
0: as he fought with that,
1: కట్టగడపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మయ మారేయాడు.
0: అట్ ది ఎండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము?
0: హి వాస్ సో యంగ్, హౌ కుడ్ హి ఆక్యుపై దట్ హై పొజిషన్?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
0: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
0: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
0: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవే దైవత్వము,
0: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
0: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
1: Atmavan anaga emiti dehamlo sarvatra undinatundi sthanam kaakunda hrudayamnandu maatrame shashtanga undetundi vaadu ani deeniki artham.
0: Atmavan meant that God resides in the altar of your heart permanently.
1: Kanuka మన ఆత్మ కంటే మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
0: Therefore in this world nothing beyond the human heart.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
0: we have to develop that faith.
1: అన్ని జీవులను కూడాను మనం ప్రేమించి
0: we have to love all.
1: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
0: See that you don't hate anybody nor hate it.
1: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
0: In fact some may hate you.
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
0: But never hate anybody.
1: అది మా లైఫ్ ఇస్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
0: We have to understand the principle of Bhagavan. His life is his message.
1: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ నన్ను ఎవరు విమర్శించినప్పటికీ నేను ఎవరిని విమర్శించను.
0: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు.
0: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీని కారణం ఏమిటి?
0: What are the reason behind this name?
1: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
0: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇదే నిజమైన ఆస్తి.
0: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని
0: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
0: and develop self-confidence.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
0: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
0: Bhagavan doesn't want to talk to you for more.
1: చెప్పదలుచుకోలేదు.
0: Nor either plan for
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉంటుండి భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ షుడ్ ఎస్పైర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ నాట్ ఓన్లీ ఆఫ్ భారత్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
0: లెట్ ఎవ్రీబడి బి హ్యాపీ.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
0: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాలను నెట్టి పెట్టండి.
0: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
0: if you are put to any harm or injury or suffering
1: ni opik cheta ivanni na manchi kosam na manchi kosam ani sahajanga meer anubhavinchandi.
0: Have patience and think that everything is for your own good.
1: Daniki minchinatundi marokati ledu.
0: There's nothing more than patience.
1: Deham panchabhautikamu.
0: Body is full of senses.
1: Deham koolaka tappa eppudu.
0: It is bound to fall someday.
1: Dehi nilamayundu.
0: But the indweller is permanent.
1: Padutimpaka dehi chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
0: The indweller has no birth nor the end nor beginning nor an end.
1: Nijambu chuda aa dehiye deva devudu.
0: That indweller, the spirit, is God himself.
1: Kanuka andari endukudunu ee dehi unnadu.
0: This indweller self is
1: in everybody. Ichigalu kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru.
0: Even a beggar approaches at the doorstep.
1: Evaru adugutunnadu mimmalni kaadu adigedi.
0: Beggar is not begging you actually.
1: Nee endunnatundi dehini adugutunnadu.
0: He prays to
1: daivanni adugutunnadu.
0: He prays to God, the spirit in you.
1: Aa satyanni meeru gurtinchukoleka
0: you don't understand
1: that God nannu bichham adugutunnadu ani bhavistunnavu
0: and you think that the beggar is begging you.
1: Adi nee yokka ajnanamu.
0: That's your ignorance.
1: Adi nee yokka ahankaramu.
0: That's your ego.
1: Vaadu adigedi ninnu kaadu.
0: He is not asking you.
1: Bhavati bichham dehi dehi dehi ani dehini adugutunnadu.
0: He is praying to the self or the spirit God in you.
1: Nee deha swaroopudu.
0: You have the body.
1: Neevu dehi kaadu.
0: You are not the indweller.
1: Nee lopala undinatundi oka jeeva shaktiye dehi.
0: The divinity latent in you is God himself.
1: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలయందు ఉంటున్నది.
0: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
0: It has no considerations like poor and rich.
1: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
0: The same spirit of the self is present uniform in everybody.
1: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
0: Worship the divinity.
1: Andarni preminchandi.
0: Love all.
1: Tappu ledu.
0: Nothing wrong in it.
1: Kani etti prema swarthrahitamainatundi prema.
0: What sort of love? Selfless love.
1: Deha abhimanam kaanatundi yokka prema neevu andariki nee samatvanga untuntadi.
0: That love which is beyond body attachment is present to everybody.
1: Dehatma bhavam anetundi kevalam sankuchitamaina bhavani pondutundi.
0: This body attachment is narrow mindedness.
1: Idi kevalamu dehaniki dehamme sambandhamu.
0: It is a connection between body to body.
1: Kani bhagavantuniki neeku unnatundi heart to heart, love to love.
0: the relationship between you and God is heart to heart, love to love.
1: కనుకని మీరు ప్రేమను ప్రేమతో చూడాలి.
0: Therefore, it should be relationship between love to love.
1: ఈనాడు
0: today
1: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
0: Bhagavan has not sent
1: invitation.
0: In fact, invitations are not printed.
1: కాని ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
0: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
0: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: ఇంతలో ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
0: In fact, some do not deserve the love of their parents.
1: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
0: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
0: In fact, the whole world loves him.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
0: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
1: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
0: The divinity lies, the secret of divinity is to win the hearts of the humanity.
1: పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
0: The young and old, rich and poor have the same love.
1: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
0: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
1: ఆతృతతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
0: They are so anxious to get into.
1: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
0: Will you wait that long for anything?
1: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
0: If you want to go to cinema, you stand in a queue.
1: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
0: Even to get a bus ticket, you stand in queue.
1: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు, అంత నెట్టుకొని వచ్చేస్తారు.
0: But Swami's darshan, you are so patient enough.
1: ప్రాణముల కూడా ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
0: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్ డివైన్ దర్శన్.
1: ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
0: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
1: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
0: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద పాస్ట్,
1: ఏ యోగములు ఆచరించారో మీరు,
0: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
0: ఆల్ ద ప్రాక్టీస్
1: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
0: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
1: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
1: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
0: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
1: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
1: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
0: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
1: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
0: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
1: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
1: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
0: You think that there is no principle of truth within you.
1: అదే పొరపాటు.
0: That is a big mistake.
1: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
0: That the form of truth is in you.
1: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
0: There is no form of truth beyond you.
1: కనుకనే
0: so
1: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
0: What we should know today is that God is present in all.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
0: God is in the form of శక్తి energy.
1: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
0: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి
1: భవానీ శంకర్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవానీ శంకర.
1: శంకరుడు దేహతత్వము,
0: శంకర రిప్రజెంట్
1: భవానీ ఆత్మతత్వము.
0: భవానీ రిప్రజెంట్
1: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
0: దే ఫాలో ఈచ్ అదర్.
1: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
0: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
1: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవానీ.
0: భవానీ ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే లేకుండా
0: without this faith
1: ye chinna karyani kodunu manam sadhinchalemu.
0: You can never be successful in any task.
1: Kanaka motta motta aatmavishwasanni penchukovali.
0: First we have to develop the confidence.
1: Adi unte manam sadhinchaleyentundi lokamlo marokatu undadu.
0: When once you have confidence, you can achieve anything in this world.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
1: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
1: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
0: It is enough if you love him wholeheartedly.
1: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
0: In fact, you want to do something or other.
1: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
0: They are all the qualities of faith.
1: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
0: Strengthen that faith in you.
1: ఇంతే కాకుండా
0: not only this.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకరులు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
0: As there is a principle of Bhavani Shankara in everybody, you should not partake anything that comes from the way.
1: దైవ ప్రీతి పాప భీతి సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే ఫాలో అండ్ ఇంప్రూవ్ అపాన్ ద 3 ప్రిన్సిపల్స్ 1 ఫియర్ ఆఫ్ సిన్ లవ్ ఫర్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: మొరాలిటీ ఇన్ సొసైటీ ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదట దైవ ప్రీతి కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ అబ్జర్వ్ మొరాలిటీ ఇన్ సొసైటీ యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
0: దెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్ యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్.
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
0: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే.
1: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: పుట్టుట ఒక చింత.
0: ద బర్త్ ఈస్ వన్ వరీ.
1: భూమి నుండి చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: సావు చింత.
0: డెత్.
1: బాల్యమంతా చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించడం ఒక చింత.
0: లైఫ్.
1: చెడుకు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ద మిస్టరీ.
1: చింతలతో కూడినటువంటి మానవుడికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది?
0: ద లైఫ్
1: అని మీరు ప్రశ్నించవచ్చు.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
0: In fact, they are all present in the same body.
1: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
0: Mind is the place of origin of all these worries.
1: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
0: Then once you exercise control over your mind, you never worry.
1: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రము లేలా అన్నాడు.
0: Then once you have total control on the mind, you don't need any mantra.
1: కలుగునే మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
0: When once you become the master of your mind,
1: ఈ సర్వ చింతలు కూడా పరిహారం అవుతాయి.
0: That is the solution for all problems.
1: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనైన మనలారా ప్రేమతోట.
0: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
1: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకంటే
0: దేర్ఫోర్ డు నాట్ వరీ.
1: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
0: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ
1: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
0: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
1: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
1: మొట్టమొదట బాహ్యమైన రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: దేర్ఫోర్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
1: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
0: ఫస్ట్ లవ్ యువర్ మదర్.
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
0: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్ యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్.
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్.
1: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
0: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్ లవ్ యువర్ సెల్ఫ్.
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
1: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: The secret of greatness is this faith in yourself and faith in God.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
0: We have to understand the principle, these two principles.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారంలు ఎంతో ఉంటున్నాయి.
0: In the evening also we have birthday celebrations.
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
0: In fact, you have waited for long.
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
0: Yes, you have got to eat.
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
0: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
1: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
0: Better you go and think what all Bhagavan said.
1: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
0: Be courageous enough and develop self-confidence.
1: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
0: Take this oath today that you will be more and more self-confident.
1: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
0: Have all the courage that you have self-confidence.
1: దైవాగ్ని శిరసా వహించు.
0: Follow the command of God.
1: సర్వము నీకు సిద్ధిస్తుంది.
0: And everything will follow
1: you. సర్వము నీకు ఫలిస్తుంది.
0: And everything will fructify.
1: నీవు విజయాన్ని పొందవచ్చును.
0: And you will be successful.
1: భజన బినా సుఖ సా

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటిదాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు, కానీ స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evariko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swarthrahitamana
0: selfless, what does it mean? Beyond self?
1: Ati self ante emiti?
0: What is meant by self?
1: Self ante kevalam taanu.
0: Self is this one's own identity, I-ness.
1: Tana nimittame taanu chesukuneetundi sevalaku edo evarku chestunnam ani bhavinchukotam pedda porapatu.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందు ఆవిర్భవిస్తున్నాయి, కానీ వ్యక్తుల యందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate aneetundi satyanni gurtinchi tana sevam taan chesukovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కూడుకుంటాయి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth,
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారంను మొట్టమొదట అణచివేసుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపక్కల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవునికి మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలుగా కూడాను భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగము అన్ని కూడాను దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ ఇండివిజువల్?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజము దేని అంగము?
0: ద సొసైటీ ద పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఈజ్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మక అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చు.
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చు.
0: It they might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే, రంగులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే, బల్బులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the
1: same.
0: They might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే, రంగులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే, బల్బులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే

0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: The spirit, the principle of spirit, Atma, is one and the same.
0: అట్టి ఆత్మభావం పెట్టుకొని మానవుడు సమాజంలో కాలిడాలి.
1: With this atmic feeling of the spirit, one should step into society.
0: అప్పుడే నిజమైన సేవగారు పొందుతుంది.
1: Then that could be a true service.
0: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
1: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
0: ఈ వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
0: కనుక ఈ కామక్రోధ లోభములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
1: For all the evil tendencies like the desire, the anger, differences or responses.
0: అరిషట్ వర్గములు అన్ని కూడాను మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
1: In fact, they all arise from within the man.
0: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
1: We experience with our body.
0: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడాను మానసికంగా మనకు లభించేటువంటి.
1: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
0: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
1: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
0: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
1: The head will point out the unity, oneness.
0: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
1: Whereas the heart proves the diversity.
0: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
1: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
1: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
0: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ that decides our behavior as we find.
0: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అని భావిస్తున్నావు.
1: You feel as though the society would come to a standstill if you don't serve.
0: నీ వలన ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
1: The society is not sustained by you.
0: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
1: If you don't do, someone else will undertake.
0: అంతైకుడు భగవంతుని యొక్క సృష్టియే.
1: The whole thing is God's creation.
0: ఈ సృష్టి యందు ఉన్నటువంటి యొక్క భేదములను నీవై నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
1: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
0: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
1: So in the first instance, we should know the meaning of this word service.
0: ఇది ఏ విధంగా గుర్తించాలి?
1: How to know that?
0: మొట్టమొదట నేను మానవుడను.
1: I am a human being.
0: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
1: I move about in human society.
0: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
1: I live in society.
0: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
1: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
0: మానవుడు అంటే ఏమి?
1: What is the meaning of this word manavudu, human being?
0: Manava aneetundi padamulaku chakkani arthanni teeskunnappudu ee bhedamulaku ema matram avakasam undadu.
1: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
0: Manava anaga,
1: manava meant
0: aakashadi panchabhutamulanni kudunu aavirbhavichinatvanti yokka aatmasvinesu manavattam.
1: Manavattam, the humanness, is the personification, the manifestation of the five basic
0: manavudiga ee shariram sambandham kaadu.
1: Not simply a form.
0: Aatmake manava ani peru.
1: The spirit atma is called manava, human.
0: Manavudiga aakashadi panchabhutamulakanta kudunu poolinatvanti ee manavattam.
1: In fact, it is in the human life we find all the basic five elements.
0: Aithe ee panchabhutamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
1: As he has full control over the five elements, he has become a master.
0: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
1: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
1: as man has become a slave today
0: అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంది.

0: ఉన్నాడు.
1: హస్ బీన్ సఫరింగ్ ఎ లాట్.
0: ఇది కేవలము, ఇది భిన్నంగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ సంథింగ్ డిఫరెంట్.
0: పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్.
0: ఆ విధమైనటువంటి ఆధీనం చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ మాస్టరీ ఓవర్ ద నేచర్, యూ కెన్ నో యువర్ స్పిరిట్.
0: ఈ మానవత్వం లోపలనే
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్
0: నాలుగు విధమైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ చేంజెస్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దే?
0: మొట్టమొదటిది,
1: ద ఫస్ట్,
0: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
1: The first level, super mind.
0: రెండవది higher mind అంటారు.
1: The second, higher mind.
0: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
1: The third one is related to the current.
0: అనగా
1: meaning
0: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
1: It is highly powerful.
0: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
1: వెన్ వన్స్ వన్ రీచెస్ దిస్ స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్, వీ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ.
0: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
1: ప్రయర్ టు దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
1: ఇట్ వాస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
1: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
0: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
0: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
1: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
0: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
0: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
1: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
0: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
1: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
0: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
1: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
0: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
1: వాట్ డు యు థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
0: సూపర్ మైండ్ అనేటువంటిది
1: సూపర్ మైండ్
0: బాడీ కాన్షియస్నెస్.
1: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
0: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
1: వై షుడ్ యు కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
1: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: కనుకనే ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
1: This is called body consciousness.
0: Tarvata kramakramina adi higher mind ki poyetappudiki
1: later as it reaches higher mind
0: ee yokka body consciousness anetundi
1: the body consciousness
0: kevalam thoughts consciousness antaru
1: reaches to the thought consciousness.
0: Body evarina daggara unnappudu rendu kottochunu.
1: When the physical body is near you can be
0: adi personal connection ga untuntadi.
1: It is at the personal level.
0: Kani thoughts consciousness anetundi ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
1: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
0: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
1: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
0: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
1: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
0: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
1: When once you try to remove your nails, you feel the current shock.
0: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
1: Though one who are just in this world are not hurt in any way.
0: కనుకనే
1: therefore
0: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
1: For this reason, the sages had long nails.
0: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
1: The modern youth take different meanings.
0: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కటింగ్స్ లేకపోవటం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
1: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
0: కాదు కాదు.
1: No, no.
0: దాన్ని గొర్రుతోనైనా తీసివేయచ్చు.
1: You can remove it another.
0: కానీ
1: but
0: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: But there lies the current there.
0: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
1: ఇల్యూమినేషన్ will make you feel the shock the moment you touch.
0: వారి హృదయములంతా కూడా పవిత్రమైన చాటు లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
0: చింతించేది కూడాను భగవత్ చింతనే.
1: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
0: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
1: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
0: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
0: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
1: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
0: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
0: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
1: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
0: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
1: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
1: Within the human body there is this principle of current.
0: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
1: దిస్ వి కాల్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
1: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
0: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
1: We have the lungs too.
0: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంట ప్రధానమైనటువంటి పంప్.
1: Lungs are mainly responsible for the thoughts.
0: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
1: డాక్టర్స్ కన్సిడర్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
1: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
0: అది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి
1: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్
0: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా
1: త్రూ వైబ్రేషన్
0: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
0: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
1: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
0: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
1: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
0: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే
1: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్
0: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
1: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
0: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడు అంతా కూడాను
1: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్
0: ఈ రక్తం అనేటువంటిది
1: ద బ్లడ్
0: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
1: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
0: చూచారా ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
1: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ద బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
0: ఎట్ట కొలత వేశారు?
1: హూ మెజర్డ్ ఇట్?
0: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికోటి జాయింట్ చేస్తుంటే పోతే ఇదంతా 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
1: ఆల్ ద వెసల్స్ ఇన్ అవర్ బాడీ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ జాయింట్ టుగెదర్ ఇట్ విల్ రన్ 12,000 మైల్స్.
0: స్మాల్ అండ్ బిగ్. ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
1: స్మాల్ అండ్ బిగ్ కాన్స్టిట్యూట్ 12,000 మైల్స్.
0: ఈ పంపు కొట్టినప్పుడు కూడా ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తుంది.
1: బికాస్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్ ద బ్లడ్ వుడ్ గో అరౌండ్ ఆల్ ది 12,000 మైల్స్.
0: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
1: దేర్ఫోర్ హార్ట్ హాస్ గాట్ ది కరెంట్.
0: దీని వల్లనే దీన్ని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
0: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
1: ది ఆత్మిక్ పవర్ ఓవర్ దేర్ ఇస్ ద డివైన్ పవర్.
0: దేహము అన్నమయ ప్రాణము.
1: ద బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా కేవలము సూక్ష్మమయ ప్రాణము.
1: ద మైండ్ ద లైఫ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ సటిల్.
0: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
1: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: ఈ బాడీ అనేటువంటిది కేవలము ఒక జడమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ద బాడీ ఈజ్ ఇనర్ట్.
0: కానీ
1: బట్
0: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
1: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
1: ద లైఫ్ ఫోర్స్,
0: మనోశక్తి,
1: ద మెంటల్,
0: తర్వాత ఆత్మశక్తి
1: అండ్ దట్ ఆఫ్
0: విజ్ఞాన శక్తి,
1: ద స్పిరిట్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
1: Because of the combination of these three, the mind would be

0: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
1: దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఎ సైంటిస్ట్.
0: ఈ దేహంలో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
1: In fact, you can try to know any part of the
0: body.
1: But who can protect this heart?
0: Rest
1: to. Who can give rest to the heart?
0: కనుక దీనికి రెస్టే లేదు.
1: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
0: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
1: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
0: ఇది ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
1: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
0: ఇంతే కాదు, మన కన్నులు ఎందు కూడాను,
1: ఇన్ అవర్ ఐ
0: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
1: 13 lakhs of nerves are there.
0: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
0: ఎవరు చేర్చారు?
1: హూ కంబైన్డ్ దేర్?
0: ఇంత భగవంతుని యొక్క సృష్టి,
1: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
0: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
1: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రములు,
1: సీక్రెట్ ఆఫ్ ద 3 వరల్డ్స్,
0: విత్తంబులు,
1: సన్మిత్రంబులు, సో క్లోజ్,
0: ముని జన వన పౌత్రంబులు,
1: అండ్ దట్ సో డియర్ టు ది ఏజెస్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విద్ ఇన్ మ్యాన్.
0: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
1: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
0: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
1: So the power is of the inside, not merely external vision.
0: నీవు ఏదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
1: You want to go to a temple.
0: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
1: You want to see God. కానీ
0: దేవాలయం వరకు పోతావు.
1: You reach up to the temple.
0: దేవుని దగ్గరికి పోతానే కళ్ళు మూసుకుంటావు.
1: There when you stand in front of the deity, you close your eye.
0: ఈ కళ్ళు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
1: Why did you go to the temple to close your eyes after all?
0: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
1: In fact, you are gone there with intention.
0: దేవునికి విగ్రహానికి ఫ్రంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
1: Then once you stand before the idol, you close your eye. What is the inner significance?
0: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
1: You cannot see God with your physical naked eye.
0: జ్ఞాన చచ్చులు.
1: You have got the wisdom eye.
0: కర్మ సచ్చును క్లోజ్ చేయి, జ్ఞాన సచ్చువు అభివృద్ధి అవుతుంది.
1: క్లోజ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, ద విజ్డమ్ ఐ విల్ ఓపెన్.
0: భజన టైం ఎందుకు కానీ, ధ్యాన సమయం ఎందుకు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
1: దట్స్ ది రీజన్ వై వి మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
0: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
1: వి హావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫామ్ విత్ ఇన్.
0: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
0: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
0: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
1: సో ఇల్యూమినేషన్ ఇస్ ఈక్వల్ టు ఎ కరెంట్.
0: అది ఏ జ్ఞాన శక్తి.
1: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
0: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది, అన్నమయ ప్రాణము,
1: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్.
0: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమైన ప్రాణంగా మారుతుంది.
1: అండ్ యు ఫైండ్ ది సటిలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్
0: ఈగో. దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇది కారణ దేహం అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద కాజల్ బాడీ.
0: కారణ దేహమందు ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ అవస్థలు కానీ ఒక్కటి మనకు తెలియదు.
1: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
0: ఇది ఎట్లనగా?
1: How is it?
0: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
1: You see all until you retire.
0: అన్ని పనులు చేస్తాము.
1: You do every act.
0: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏది మనం చూడలేము.
1: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
0: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
1: Then where? What happens to mind?
0: అప్పుడే illumination mind అంటారు.
1: Then it is called illumination mind.
0: అది అన్నిటిని సృష్టిస్తుంది.
1: It creates everything.
0: అన్ని చారంలో పరిదేరుతుంది.
1: It travels anywhere.
0: అన్ని పనులు చేస్తుంది.
1: It does everything.
0: ఎట్ట చేస్తుందది?
1: How is it so?
0: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
1: We have dreams.
0: మీరు ప్రశాంతంలో ఉన్నారు.
1: You are in Prashantanali.
0: కానీ కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: But in your dream you go to United States.
0: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
1: Who has gone to US?
0: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
1: Your body is very much here.
0: కాదు.
1: No.
0: అదే ఈ భావం అనేటువంటి ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
1: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
1: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
0: దీనికి ఒక రూపము నామము లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
0: అన్ని పనులు చేస్తుంది.
1: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
0: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
1: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
0: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
1: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్.
0: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
1: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
1: When once we control our worldly thoughts, the illumination mind starts
0: working.
1: If you want to check your thoughts,
0: supermind lo manam praveshinchali.
1: You should get into that state of supermind.
0: Supermind.
1: Supermind.
0: Supermind ante emti?
1: What is supermind?
0: Superior mind.
1: It is superior mind.
0: Ee yokka manasuku atheetamainatundi.
1: It is transcendental.
0: చూడండి, ఇది ఇప్పుడు క్లాత్ అంటున్నాము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: లేక ఒక బుక్ పెట్టుకున్నాము.
1: ఆర్ యు హావ్ ఎ బుక్.
0: ఆ బుక్ ను మనం చదువుతున్నాము.
1: యు గో త్రూ ద బుక్.
0: కానీ చదివినప్పుడు అది ఏం కనిపిస్తుంది? విషయాలంతా లోపల చేరుతుంది.
1: యాజ్ యు గో త్రూ ద బుక్ యు విల్ గెట్ ఆల్ ద మ్యాటర్.
0: కానీ
1: బట్
0: కాగితాలు మనకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ పేపర్ దెన్.
0: కాగితంలో చదివినటువంటి అన్ని కూడాను నీ యొక్క మనసులో చేరిపోతుంది.
1: ఆల్ దట్ ఈస్ రెడ్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ.
0: కనుకనే ఇది ఒక ఆకారం లేనటువంటిది ఈ యొక్క సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ ఇస్ ఫార్మ్లెస్.
0: దీనికి ఒక ఫార్మ్ లేదు.
1: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం? ఫండమెంటల్ ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వి హావ్ గాట్ టు డూ దెన్?
0: ఫండమెంటల్ అనేటువంటిది సూపర్ లవ్.
1: What fundamental thing that we have to do is to develop super love.
0: Anaga yetti vaanchalu lenetundi oka premane deeniki pradhanamaitundi.
1: Love which is independent of all desires.
0: Kanukane love is God live in love annaru.
1: Therefore Bhagavan says love is God.
0: Manavudu kudunu bratukutunnadu.
1: Man is living in this world.
0: Ellavar lechinappudu nunchi ratri parundinanta varaku premathone jeevisthunnadu.
1: In fact man has been continuing to live.
0: Kanukane nenu puramanta chinna pillalakanta cheppetundi vaanni.
1: Bhagavan used to say earlier,
0: start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: Fill the day with love. End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: Mottamota
1: first
0: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
1: We have to experience to begin with this love with our physical body.
0: Start the day with love.
1: Start the day with love.
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment you get up in the morning.
0: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా
1: don't think of activity.
0: నిర్మలమైన ప్రేమతో లేయి.
1: Get up with all pure love.
0: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
1: No one is getting up in the morning with that pure love.
0: దీనికి కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము? తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నా.
1: భగవాన్ సెడ్ yesterday the thoughts of the mother are responsible.
0: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
1: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
0: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే
1: as the children notice parents accusing each other,
0: లేచిన తక్షణమే పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
1: As they see accusing each other, the parents, children start fighting physically.
0: కనుకనే ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
1: All they see is also important.
0: కనుకనే మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
1: So in fact at the time of birth we have got sacred thoughts.
0: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
1: Newborn child
0: ఎట్టి వాంఛలు ఉండవు.
1: No desire.
0: ఎట్టి ఆశలు ఉండవు.
1: No ambition.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
1: As the child grows older and older, desire
0: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
1: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
0: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
1: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: ఏ చింతనూ లేకుండా
1: విదౌట్ ఎనీ థాట్.
0: అన్ని చింతలు మర్చిపోయి
1: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్
0: క్రమక్రమేణ దీనికి ప్రాక్టీస్ చేయాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్.
0: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో.
1: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
0: Practice undale.
1: Everything requires
0: walking
1: practice.
0: Practice.
1: Walking.
0: Talking practice.
1: Talking.
0: Eating practice.
1: Eating.
0: అన్ని ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్,
1: రైటింగ్, రీడింగ్, యు నో హౌ టు ప్రాక్టీస్,
0: అన్ని ప్రాక్టీస్. కనుక నీ ఆధ్యాత్మికానికి ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు బిగిన్ ది స్పిరిచువల్ పాత్ విత్ లవ్.
0: అది సరైనటువంటి యొక్క ప్రాక్టీస్.
1: దాట్ ఈస్ ద కరెక్ట్.
0: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు డెవలప్, ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
0: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
1: I love 10 today, tomorrow I'll be able to love 20.
0: ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది.
1: When once you practice this way, loving everybody, you have this oneness.
0: ఒక వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
1: This will be one family of the universe.
0: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
1: And then we should reach that thought mind.
0: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది? బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
1: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
0: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
1: ఫ్రమ్ దిస్ లెవెల్ ఆఫ్ ద థాట్స్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ పో.
1: దెన్ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్.
0: అందులో పోయేటప్పటికి థాట్స్ కూడా ఉండవు.
1: వెన్ బై ది టైం
0: ఉండదు, ఏది ఉండదు.
1: బై ది టైమ్ యూ రీచ్ దట్ ఇల్యూమినేషన్ మైండ్ దేర్ విల్ బి నో థాట్స్, నో యాక్షన్.
0: ఇనుమును కూడా ముద్ద చేస్తుంది.
1: ద ఫైర్ వుడ్ మేక్ ది ఐరన్ ఆల్సో ఇంటు ఎ మాస్. కరెంట్
0: ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
1: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
0: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
0: సమాధి అనగా సమాధి, అదే సమాధి. మనం
1: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
0: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
1: Good and bad are kept equal.
0: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: It develops oneness, equanimity.
0: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
1: So what we should do now is to serve everybody with love.
0: ఎవరికి చేసినా కానీ భగవంతునికి చేసినట్టుగా భావించండి.
1: You may serve anybody, consider that you are serving
0: నేను
1: God.
0: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావంకు చోటు ఇవ్వకండి.
1: Don't have differences like this that you are elder to other person that you cannot serve an youngster.
0: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
1: Never feel that I am rich, other man is poor.
0: Ever rich, ever poor.
1: Who is rich, who is poor?
0: He who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: He who has much satisfaction is the richest man.
1: He who has much satisfaction is the richest man.
0: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంటెడ్ మ్యాన్. వాంచ
0: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: కనుకనే దీనికి ఒక విధమైన సమధి అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called samadhi.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావులున్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మన యందు ఉంచుకొని
1: having that mind within
0: manase kevalam atmaga maaripothundadi.
1: The very mind transforms into
0: ee laukikamaina vaanchalato chennatundi mind. Mind kaadadi.
1: You cannot call it a mind if it's full of desires.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం.
1: అండ్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
0: ఈ క్రమక్రమేణ ఈ మనసును అభివృద్ధి పరచుకుని ఉత్తమమైనటువంటి యొక్క భావం చేత పెంచుకోవాలి.
1: The mind should develop noble thoughts day by day.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫాస్ట్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మరి తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
1: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
0: ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి
0: అటైన్డ్. మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: Not divine consciousness.
1: It's not divine consciousness.
0: Divine consciousness sadhana lo undinappudu vastundi.
1: Divine consciousness can be attained when you take to practice.
0: Kaani over mind anetundi super consciousness.
1: But over mind is super consciousness.
0: Dani kuda atheetamainatundi.
1: It transcends all limitations.
0: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
1: యు కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యు కెన్ రీచ్ ఎనీథింగ్.
0: సాధనమైన పనులు సమకూర్ణ ధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: నడుస్తూ
0: ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్
0: పెద్ద రెక్కలున్నటువంటి ఒక గరుడ
1: బిగ్ బర్డ్ విత్ వింగ్స్
0: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకనే ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
1: then once
0: ఎంత దూరమైన ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: With these two wings you can fly high like an aeroplane.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: You can reach an exalted height.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చును.
1: You can reach heights.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
1: With these two wings well, with the spirit of selflessness, egolessness, you can reach that super mind state.
0: Yentamandi mahaniyulo ilanti prachinam nunchi ilanti sevalu chestu vachi divyamaina sthitini pondaru.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: Ee naadu manamu konni nimishamlu kudunu kurcholemu.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: Vaadu kurchunte enni dinamulaina kudunu kadileetundi kaadu dehamu.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: Iyaadu mana blood valla ee deham kadulutundadi nervous valla ee deham kadulutundadi ani manam bhavisthunnamu.
1: We think that this movement is because of nerves and blood.
0: Aa illumination mind ki daggariki vachinappudiki blood kuda stop aipothu.
1: When once you come to that illumination mind state, even blood also
0: blood stop ayipoyinappudu deham anta paadaipothundi anukuntaru.
1: When you think that blood circulation stops, leads Kani to total ruin of the body.
0: Super blood vachestundi. Super blood.
1: But then comes the super blood.
0: Adhe dinanta kadistundi. ఇంత కదిలేటువంటి అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటాడు.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది సూపర్ బ్లడ్ ఈస్ సుపీరియర్ ఇన్ క్వాలిటీ.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వై సహా అన్నారు.
1: That's Veda that says raso vai saha.
0: Upanishadanta kuda raso vai saha annaru.
1: So also said Upanishads
0: raso vai saha rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
1: Out of rasa the essence you cannot get neerasa the weakness.
0: Yedi chesina yedi chuchina yedi anubhavinchina anta kuda rasa swaroopame.
1: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced is full of rasa experience.
0: Paarakamlo panchadara vetikeetunte vaadu evadaina unnada murkuru. పానకంలో పంచదార.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
0: ఆ సిరప్ చేరినంత షుగర్ తోనే.
1: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
0: షుగర్. లేకపోతే సిరప్ కాదు.
1: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
0: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది సిరప్ హస్
0: షుగర్. అది దివ్య శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
1: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
1: మ్యాన్ వీ థింక్ దట్ ఈస్ వీక్.
0: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
1: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్
0: హిమ్సెల్ఫ్ వీక్. సర్వము తనయందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ఇఫ్ యు నో ద ఆల్ ద ట్రూత్ ఫండమెంటల్ ట్రూత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
1: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
0: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: లెటర్స్ వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్.
0: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
1: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్? నో,
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్
0: బీయింగ్. సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తారు.
1: ఇట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
1: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విదిన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: మాటలు రీసౌండ్
1: Words are real sound.
0: హృదయము రియల్ సౌండ్.
1: The heart is the real sound.
0: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
1: It is the real sound that leads to resound.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: In spiritual path there are many many subtle points.
0: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: We are wasting a lot of time.
0: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
1: We undertake many practices.
0: ఈ సాధన చేయనక్కర్లేదు.
1: You don't have to do that.
0: అయితే
1: however,
0: కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
1: You need to practice,
0: practice
1: for some
0: time. మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి కానీ
1: in fact you need to practice to
0: సత్యాన్ని గుర్తించుకుంటే ఏ ధ్యానము అక్కర్లేదు.
1: Then once you know the
0: ఏ జపము అక్కర్లేదు, ఏ యోగము అక్కర్లేదు, ఏ తపము అక్కర్లేదు.
1: Then once you know the truth you don't need to do any penance, you don't need to do any meditation.
0: నతీర్థానాం నశాస్త్రానాం జపానహి సంసార సాగరోత్తరే సజ్జనం సేవనం వినా. ఆ సేవలో ఉంటుంది.
1: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
0: కనుక నీవు జనులకు సాధన చేయి.
1: Therefore serve everybody.
0: ఆ చేయించుకునేటువంటి వారి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
1: As you serve, you will receive the power from the recipient.
0: అది ఏ విధంగా వస్తుంది?
1: How do you get it?
0: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
1: This
0: అయస్కాంతమని.
1: This is due to magnetic power of attraction.
0: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
1: Because this magnetic power, you will be able to draw the power from the other person.
0: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
1: The more you are perfect, the more you are sacred and clean and pure, you'll have this magnetic power.
0: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడాను ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటున్నాయి.
1: In fact, all the power present in this planet Earth is in man.
0: పవర్ ఉంటుంది.
1: There is electric power in you.
0: Electric power ఉంటుంది. అయస్కాంత పవర్ ఉంటుంది.
1: Magnetic power.
0: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
1: And you have got the
0: లేజర్.
1: Laser power.
0: లేజర్ పవర్ ఉంటుంది.
1: Yes.
0: ఈ అన్ని పవర్లు కూడా మానవుని యందే ఉంటుంది.
1: The entire power is latent in man.
0: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
1: Man being so powerful, why should he consider himself
0: weak? స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
1: Swami, I am not able to meditate.
0: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
1: Mind is not able to concentrate for a
0: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
1: It's not the meditation that's important.
0: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
1: in fact you are controlling the body.
0: మనసును కట్టివేస్తున్నావా?
1: You are not able to control the mind.
0: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
1: First control your mind.
0: ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది?
1: How can you control?
0: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
1: You can control your mind through love only.
0: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
1: When one is love, there is no anger.
0: ఏ ద్వేషము రాదు.
1: Nothing whatsoever.
0: ఏ డౌట్స్ రాదు.
1: No doubts at all.
0: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
1: When once you have got love, you will be able to love your enemy too.
0: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
1: There is nothing love like enemy or a friend.
0: Only one.
1: Only one.
0: ఒక్కడే అయ్యుతాడు.
1: Is only one.
0: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
1: That is blissful life.
0: Blissful life.
1: Blissful life.
0: ఈ blissful life ఐదు కోశం లోపల కట్ట కనబడదు.
1: The blissful life is the fifth one.
0: అన్నమయ కోశము.
1: The food sheet.
0: మనోమయ కోశము.
1: Mind sheet.
0: ప్రాణమయ కోశము.
1: Life sheet.
0: విజ్ఞానమయ కోశము.
1: Wisdom sheet.
0: ఆనందమయ కోశము.
1: And the blissful state.
0: కానీ ఈనాటి మానవుడు.
1: But man today.
0: అన్నమయ కోశం నుంచి.
1: From the sheet of food.
0: ప్రాణం ఉంటుండాలి ఎప్పుడు? మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
1: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీత్ ఆఫ్ ద మైండ్.
0: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
1: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: అని తెలియదు.
1: He doesn't know.
0: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
1: He knows the path till
0: then. అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
1: He has got permission till then.
0: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
1: From the point of this mind, he should go to the state of
0: wisdom. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
1: You think wisdom is science.
0: Science కు విజ్ఞానమునకు చాలా డిఫరెన్స్.
1: There's wide gulf of difference between wisdom and science.
0: ఈ సైన్స్ అనేటువంటిది కేవలము మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
1: The science improves because of the mental power, psychological strength.
0: కానీ విజ్ఞానం అనగా
1: but the wisdom
0: అన్నిటికీ అతీతమైనటువంటిది.
1: It is beyond all.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము
1: this wisdom
0: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే
1: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
0: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
1: ద డివైన్ కమ్స్ ఇన్ ద పిక్చర్ దేర్
0: అన్నింటికి మూల కారణము సేవ.
1: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
1: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
0: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
0: ఏం బావా, అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
1: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
0: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
1: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
0: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
1: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
0: అయితే నాకే సేవ అన్నాడు.
1: దెన్ కృష్ణ ఆస్క్డ్ వాట్ డ్యూటీ యు అసైన్ టు మీ.
0: నాట్ డ్యూటీ, సేవ.
1: వాట్ సర్వీస్ యు వుడ్ అసైన్ టు మీ.
0: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
1: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
0: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
1: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్.
0: సేవ అనేటువంటిది ఏకాత్మ మైండ్.
1: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుకనే నాకు ఏ సేవ కావాలి.
1: సో వాట్ సర్వీస్ వుడ్ యు గివ్ మీ.
0: స్వామి,
1: స్వామి
0: మీకు ఏ సేవ ఇచ్చేది, మీరు కూర్చోండి మా సేవ తీసుకోండి అన్నారు.
1: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ, యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
0: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
1: God said, I don't need to be served by anybody.
0: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
1: I don't want anybody serving.
0: నేనే సర్వులకు సేవ చేయాలి అన్నాడు.
1: I will serve everyone now.
0: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైనటువంటి కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
1: God in human form serves everybody, that sustains the entire humanity.
0: I am servant, not master.
1: God says, I am servant, not master.
0: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
1: Understand this fundamental truth.
0: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
1: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask, he will never ask you to come to him.
0: Servant. Inte kada pujaruvulku dwaram daggane nichukoni untadata Bhagavan.
1: In fact, God will be standing at the doorstep of your puja room.
0: Vaadu em adugutado danni andinchadaniki siddhanga untadu.
1: God is ready to confer anything that the devotee asks for.
0: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
1: టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ హస్ బీన్ వెయిటింగ్, హి ఇస్ ఇన్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఇన్ యు, అరౌండ్ యు.
1: గాడ్ ఇస్ బిలో యు, అబౌ యు, ఇన్ యు, అరౌండ్ యు.
0: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
1: గాడ్ వాంట్స్ యు టు సర్వ్.
0: ఆ సేవ దేనికోసము?
1: వై?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
1: ఓన్లీ టు మేక్ యు టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
0: నేను చేస్తున్నాను చూడండి.
1: భగవాన్ డస్ ఇట్.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
1: అండ్ ధర్మజ ఆస్క్డ్ వాట్ సర్వీస్ యు వాంట్.
0: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
1: కృష్ణ సెడ్, ధర్మజ, ఆఫ్టర్ ఆల్ ఫినిష్ ఈటింగ్, హి అసైన్ మీ ద డ్యూటీ టు లిఫ్ట్ దిస్ ఆల్ దిస్ లీవ్స్ విచ్ ఆర్ ఎంప్టీ ఓవర్ విచ్ ఫుడ్ ఇస్ సర్వ్.
0: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
1: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
0: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడా తీపు కారం వంటి తీపు.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
1: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
0: అది ఎవరు ఒప్పుకోరు.
1: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
0: భగవంతుడి యొక్క తప్తము,
1: గాడ్స్ నేచర్,
0: తన యందే ఉంటుండాలి.
1: ఇస్ విత్ ఇన్ హిమ్.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: as man grows older
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
1: And he will have many other preparations.
0: జిలేబీ, గులాబ్ జాము, బర్ఫీ, పాల్కో ఇలాంటివంతా వండుకుంటాడు.
1: He likes so many sweets, jalebi and other sweets.
0: వండుకొని ఒక లేత అరిటాకులో పెట్టుకుంటాడు.
1: And all these sweets, delicious items are served on the plantain.
0: బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ దేవ గంతవ్యం అని ప్రార్థిస్తాడు.
1: బిఫోర్
0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: బట్ హీస్ నాట్ లిసనింగ్.
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాట్ క్యాట్,
0: అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చిత్తుద్విజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: his end.
1: Whether you say or not, it is I that eat food.
0: కాని ఈనాటి మానవులు,
1: but man today,
0: ఆ విధంగా చేయటం లేదు.
1: It's not of offering prayer.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని,
1: all the delicious items are served on the plantain leaf.
0: మొట్టమొదట రాక్షసులకంతా నైవేద్యం చేస్తున్నారు.
1: First he offers all this precious food to demons.
0: ఎవరు ఆ డెమన్స్?
1: కామ
0: క్రోధ లోభ మోహం అది మాత్రం అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ద గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అది ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్వానరూపత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు, వి మే సర్వ్
0: ఎనీబడీ. నా ఇష్టదైవానికి నేను సేవ చేస్తున్నానని భావించండి.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
0: ఈ ప్రేమకు రూపం లేదు.
1: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
1: And love has only the name that talks.
0: కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: And this will improve by itself.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
1: And gold is something like a coin.
0: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు, ఒక చైన్, ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
1: But this gold coin can be melted. It can be made into a chain or ring, whatever
0: you want.
1: And it, who gave it to that?
0: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
1: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఎ ఫామ్.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫామ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హాస్ నో ఫామ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యు నీడ్ ఎ ఫామ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
1: అండ్ హియర్ యు ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫామ్.
0: ఇది తానే రక్షించేది, తానే శిక్షించేది, తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ ద ప్రొటెక్టర్, హీ ఈజ్ ద రిడీమర్, హీ ఈజ్ ద వన్ హూ పనిషెస్ యు.
0: కానీ మనము పుట్టుకొక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ గాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హాస్ ఆల్ దిస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవలంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ the service that you render to others is service to God.
0: Seva chesina kani bhagavant seva anko.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: Endukati Ishwara sarvabhutanam anni bhutamulu yendu untunnadu devudu.
1: Because God is present in all of the beings.
0: Neevu kanipinchinatvanti devudu ga neevu unte,
1: if God is of your making,
0: ee kanipinchi devudu ga eduruga vastadu.
1: Well, how do you expect him to appear in the way you want?
0: ప్రత్యక్షము అది పరోక్షము.
1: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
0: బింబము అది ప్రతిబింబము.
1: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్
0: యాక్షన్. అది రియాక్షన్.
1: వన్ ఇస్ యాక్షన్, అదర్ ఇస్ రియాక్షన్.
0: ఎందుకు ఆ విధంగా వస్తుంటాయి?
1: దట్స్ దేర్ లైస్ ద రిలేషన్షిప్.
0: ఈ రెండు లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ డ్యూయలిజం హియర్.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: హౌఎవర్ యు సీ ద అపరెంట్ వన్.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
1: దేర్ ఇన్ ఎ థియేటర్ యు హావ్ ది స్క్రీన్.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: దేర్ ఆన్ ద స్క్రీన్ యు ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బాన్ ఫైర్.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: లేదు.
1: నో.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
1: బట్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యు ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
0: అలాంటివి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేనే కూడా నువ్వు వెతుంటాదే.
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి, కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
0: ఇదే దివ్య శక్తిని.
1: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: ఆ దివ్య శక్తి సర్వుని యందు ఉంటుంది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి యందు ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు.
1: సిన్స్ యు డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ యందు ఉన్నదంతా ప్రేమనే.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసిస్తున్నాయి.
1: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నా శక్తియే.
1: It's only divine power in everybody.
0: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own. You should have that feeling more and more. Then you will be able to reach that state of illumination mind.
0: Super mind lo prayanam
1: cheyandi. So first let's begin with the super mind.
0: Veru, itani veruga unnadu.
1: At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: Half blind అని పోతున్నావు.
1: You are proceeding in its half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. అది higher mind కి పోతుంది.
1: Gradually goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింపజేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింపజేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
1: That is your goal.
0: Adiye nee yokka sarvamu.
1: That is everything for
0: you. Nee cheyadaniki nee chesetuvanti sadhananta nee.
1: All the efforts only to reach that goal.
0: Sadhanalu dehamto chesina sadhanalu gaadu pradhanamu.
1: Not the practices that you do with the body that
0: are important.
1: It is only exercise.
0: Aa pillalanta chesaru chudandi monna పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
0: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ
0: మైండ్
1: ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్డ్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికి స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ ది సేమ్ గాడ్.
0: చేస్తున్నాడు
1: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
1: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక
1: సో
0: మనం ధ్యానం చేసిన జపం చేసిన
1: చివరి
0: చేసిన అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
1: ఉపనిషత్తుంసి
0: నతీర్థానాం.
1: సో ఉపనిషత్ సెడ్ నో పిల్గ్రిమేజ్ అండ్ నో పెనెన్స్ వుడ్ హెల్ప్ యూ.
0: నా శాస్త్రాన జపానహి
1: నార్ టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: If you start repeating God's name, holding talisman on hand, simply the beads on the day.
0: Motta motta alanti practice kavali.
1: First, however, you need to practice to begin with.
0: Sajjanam sevanam vina.
1: You should serve everybody.
0: Service
1: important.
0: Poni neevu chetultone cheyanakkarledu.
1: Not necessarily with your hand.
0: Neeru edho prapanchamlo praveshinchi dantlo itharu seva cheyanakkarledu.
1: Not that you don't go to far off places to serve.
0: Oka manishi emaina vaste neevu maatalto kuda athanu tripti parchu.
1: You can satisfy others with your words.
0: Ee words tho kuda tripti cheyadam kuda sevane.
1: Satisfying others with your good words is
0: service. Serve
1: food to others, it is
0: service. Make others
1: happy by talking good words.
0: Talk
1: softly and sweetly.
0: And
1: that is true service.
0: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, అయ్యో మేము బయటికి పోయి అట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
0: come out? సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
1: You don't need to go to society.
0: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
1: You talk well with all the smile.
0: You
1: can also contribute and make others happy.
0: If you help others,
1: it is true service.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి గో రోడ్లు తూడటం, పేషెంట్ చూసుకోవటం, సొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసేకి అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ or treating patients. Those that have scope a chance, they can certainly do it.
0: They
1: can do to the extent
0: possible. The other
1: day, Anantapur girls,
0: Swami, boys and prayed
1: to Swami. They said, Bhagavan, boys are serving food
0: at the doorstep.
1: In fact, we are packing food.
0: The moment boys leave
1: this place,
0: Swami, we don't have any the work.
1: However, we want to do now something more. Bhagavan said, go by all means.
0: ఈ పల్లెల్లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు అంతా ఉన్నాయి.
1: You find temples built in the old
0: temples అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: And all the temples are in dilapidated condition.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: You clean those temples.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: White wash them.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: Clean them.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: Do that work.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devaray pravto jivo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayam paint vestunnavani anukoddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No, no, no.
0: Daniki sunnamto paint vesti deeniki prematho paint vey.
1: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
0: Adhe chaal.
1: That's enough.
0: అదే సేవ.
1: దట్ ఇస్ టు సర్వ్.
0: నీ మాటలు కూడాను మృదుమధురంగా మాట్లాడండి.
1: టాక్ స్వీట్లీ.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
1: నెవర్ బి హార్ష్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: మృదుమధురంగా మాట్లాడు.
1: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు పో అనేది వాడు
1: గదిలించేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
0: It's
1: not service, it's
0: hurting.
1: Never be harsh to
0: others.
1: Never hurt anybody by using
0: harsh words.
1: For any wound, you can put some medicine, put some
0: bandage. బ్యాండేజ్ కట్టడానికి.
1: బట్ ద వుండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ ఏ అబ్బాయి ఎట్టున్నావు
1: స్వామి ఆల్వేస్ సేస్ అబ్బాయ్ హౌ ఆర్ యూ
0: అంతా ప్రేమనే.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
0: ప్రేమతో మాట్లాడు.
1: టాక్ విత్ లవ్.
0: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
1: Yes, you can develop love on
0: your own.
1: You start with the feeling of the nature.
0: Then
1: that gets transformed into the
0: divine love.
1: And that becomes divine love.
0: Divine love vachinappude
1: with this advent of divine
0: love, person ga maripothavu.
1: You become divine person.
0: Prapanchamanta unnadi okkate okkate okkate.
1: In fact, the whole of the world, there is only one thing that exists.
0: Alanti ekatvaniki manam unte.
1: Yeah, that oneness we should attain.
0: సేవ అంటే ఏదో ఊరికి చేతితో చేసేటువంటి పనులు సేవగా భావిస్తున్నారు.
1: సర్వీస్ ఇస్ నాట్ మియర్లీ ద వన్ దట్ డన్ విత్ ఫిజికల్ హ్యాండ్.
0: చేతులతో చేసేటువంటి సేవ కాదు.
1: ఇట్స్ నాట్ రియల్లీ సో.
0: మాటలతో చేయవచ్చు.
1: యు కెన్ సర్వ్ బై గుడ్ వర్డ్.
0: మనసుతో చేయవచ్చు.
1: విత్ ద మైండ్.
0: భావంతో చేయవచ్చు.
1: విత్ యువర్ ఫీలింగ్స్.
0: కానీ ఈ విధంగా శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వంతో ఈ సేవలు మనం చేయాలి.
1: సో ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ లెవెల్ ఆల్సో యు కెన్ సర్వ్.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
1: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు, ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
1: If you find the children crying, you can just help them in taking care of them.
0: Chocolate.
1: If you got chocolate with you, you can give it to the child who is crying.
0: Adi goppa seva.
1: It's a big service.
0: Adi edo chinna help anukuntamemo.
1: Babysitting is a big service. It is service.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చును కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
1: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాళ్ళు సేవా దళము అంటున్నారు మీరు.
1: యు సే సేవాదళ్.
0: సేవాదళ్.
1: సేవాదళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ మెనీ పెటల్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
1: Yes, you have many.
0: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
1: And the petals fade out and drop.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేదు ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
1: ఫండమెంటల్ థింగ్ రిమైన్స్ ఆఫ్టర్ ఆల్ ది పెటల్స్ ఫాల్ డౌన్.
0: అందులోనే విత్తనములు బయలు చేరుతాయి.
1: అండ్ దేర్ ఫ్రమ్ స్టార్ట్స్
0: సీడ్స్. అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
1: అండ్ దట్స్ బికమ్ ది ఫౌండేషన్ ఫర్ ది ఫ్యూచర్.
0: కనుక ఈ లోక వాంఛనైనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
1: సో ది పెటల్స్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్ టు డ్రాప్.
0: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
1: వెన్ వన్స్ the desires, the petals drop down, the will develops.
0: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
1: We have to develop good thoughts.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
1: Good thoughts lead to good action.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
1: Good action takes you to satsang, good company.
0: సత్కర్మలంతా మనం ఒకటే మాత్రం ఫండమెంటల్.
1: ఫండమెంటల్ థింగ్ రిమైన్స్ ఆఫ్టర్ ఆల్ ది పెటల్స్ ఫాల్ డౌన్.
0: అందులోని విత్తనములు బయలుదేరుతాయి.
1: అండ్ దేర్ ఫ్రమ్ స్టార్ట్స్
0: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
1: అండ్ దట్స్ బికమ్

0: అంతా మనం చేస్తాము.
1: వీ డూ ఎవ్రీథింగ్.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
1: లెట్ us do all good actions with love.
0: With love.
1: Everything should be based on love and love alone.
0: ఎందుకంటే మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
1: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
1: And you are born with love.
0: చచ్చేది ప్రేమతోనే.
1: You end your life with love.
0: కనుకని ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుండాలి.
1: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
1: The human life.
0: ప్రేమాధారమే జీవితము.
1: And love is the foundation.
0: ప్రేమ ప్రవర్తనే జీవితము.
1: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
1: And it is the love principle that governs life.
0: నిజమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
1: You are forgetting the essence of love.
0: లౌకికమైన భౌతికమైన ప్రాక్తమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
1: You are developing an only worldly physical love.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
1: This is not true love.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
1: then you act like this.
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి చక్కగా బోధిస్తాను.
1: There we have still two more days. Tomorrow and day after Bhagavan will explain you very clearly.
0: ప్రేమ ముదిత మనసే కహ.

0: In today's discourse, Bhagavan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara,
2: embodiments of love.
1: Panileka dinamanta paruto matadi idi sadhaveni echinara.
2: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: Not thrice a day.
2: Do you think it is spiritual practice?
1: Pagalu, kali, leka, ratriyandu neevu edo galani teesukuntu kramakramena ఇది ఏ సాధన?
2: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్రయందు ఇది ఏ సాధన అని ఎంచినారా?
2: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
2: You can spend any length of time.
1: సాధన కాదు.
2: దిస్ ఈస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కాలమంతా ఈ ఊరికి గడపలేదా?
2: వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం?
1: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
2: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
1: ఇది సాధన ఎంచు నీవు పెంచవయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: Prema swaruplara,
2: embodiments of love.
1: Prapanchamantai kudanu unadi yedi?
2: What is it that is in existence all over the world?
1: Ee kinchittai kudanu shakti ledu.
2: In fact, there's no fraction, no element of power or shakti there.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: యూ విల్ ఫైండ్ దిస్ ఎయిర్ అబౌవ్, బిలో, అరౌండ్.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఈస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతం ఉన్నదని వాదిస్తూ వచ్చారు.
2: They were arguing that God is present in all beings.
1: Everywhere. Kani evaru chusina vaaru leru.
2: But none have seen God.
1: Purushudu anetuvanti vaadu kevalamu oka manava jeevitamunandu maatrame unnadi.
2: Element of Purusha is present in human life.
1: Human life నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
1: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్శాంతంగా ఉండాలి.
2: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
1: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్ సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్. అంతే
1: గాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
2: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఈస్ గాడ్, దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்த நிவேதனம் అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకూడ నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రానిటినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken?
0: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం ఎందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ ఎందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికే దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీరు సర్వసాధనలు చేయాలి.
1: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you.
0: He
1: is around you. To see such God, you follow so many procedures. And the teachers that show you the path are also of that nature. You don't need to meditate upon any.
0: Bhagavantuni matame, Bhagavanta, Bhagavanta, Bhagavanta, Nayandu, Niyandu, Sarvare, Yandukuram, Unnatvantivadu, Sarvatra, Unnatvantivadu, Nive, and Sikhinchala.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in the thought.
0: Kani, iti jnanam evarikodanu cheyabaledu.
1: No one is meditating in this way.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి.
1: Appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self Atma, is present everywhere. Is verily the very same here, Atma, and not the father.
0: కాని మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్.
1: But we also find the system of marriage.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్యని కాదు.
1: He says, I am not your wife.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: I am the very personification of Atma.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: I have taken upon this vesture, the body, to see you.
0: కనుక నేను నీ భార్యని కాదు.
1: I am not your wife.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: కానీ నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాను.
1: And she wants to kiss him, calling him, my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: And he tells, mother, I am not your son.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: I am in your womb and in fact I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: Jiva Brahmanu aikyame nijamainatuvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: Evvarini chusinappatikini atanu devude, devude, devude.
1: And is God, verily God only.
0: Atti gaade lekapothe meeru manushulu ee reetiga tayaravutaru.
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలు చెప్పాడు, నేను ఈ జగత్ లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: కనుక నేను అందరి ఎందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యముల కింద నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
1: Therefore, I am present in everybody, but I am not attached to anyone.
0: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
1: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఇస్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ కృష్ణ హింసెల్ఫ్.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెము పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, అదవన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదవన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్, హి హస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదారి కూడా మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హవెవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ఎ నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంసకు కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్ రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, whom are you seeing in any form for that matter?
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matram neeku gocharam kaadu.
1: Therefore in order to see god it is only the nature of the self atma which is essential and no other thing.
0: evaru chusina kodanu idu daivame. దైవమే అని భావించు.
1: హూసో ఎవర్ యు కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్ యాజ్ గాడ్.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విసర్జకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: వీ కన్సిడర్ వన్ యాజ్ ద ఫార్మర్, One as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పనవచ్చి కనిపించి ఇక అన్ని విధాలా సేవ చేస్తున్నాడు.
1: God is everywhere, but however he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experienced the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetvita ayame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Ame anni vidhalaga kudanu Radhaku kanipinchetvanti.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopala ravagane ana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: sister, neevu kevalam nannu mosam cheyadanukochavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ee roopanga vachi nannu maya chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kaluka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana marchite bhari kuda maarutundi kada ani aame bhartana techundi endiga bhartana.
1: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
0: Chuchindi.
1: She watched him.
0: Idi evaru na Chandrika bhakta.
1: Who is he? He is the husband of Chandrika.
0: Kani itanu naa bhakta kaadu.
1: He is not my husband.
0: Ani cheppi atanto aanandanga maatladutundali.
1: And she was conversing him with him happily.
0: Appudu ayana రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్తు చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలు భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: దిస్ ఈస్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: షీ కన్సిడర్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండేది కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్, హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఎందు లేదని సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: And there are no parents separate for anybody.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form
0: జీవుడు మోహము కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine. Therefore, God is present as the individual self in every human being. Therefore, we should not consider ourselves as ordinary humans.
0: భగవంతుని చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొంది అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములు అన్ని కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వత్ర జ్ఞానిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక భూములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారి తెలియదు.
1: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడు.
1: And in fact I made you all.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబడితే అందరు కూడా మనకు చిక్కుతారు.
1: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధుర అండ్ సీ.
0: ద్వారక వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారక అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్లీ అండర్స్టాండ్ దర్ గోపికాస్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? ఇస్ లెఫ్ట్ ఫర్ ద్వారక లాంగ్ అగో.
0: కానీ దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: పీపుల్ హ్యావ్ బీన్ హ్యావింగ్ దేర్ ఓన్ అప్రిహెన్షన్స్ అబౌట్ కృష్ణ దిస్ వే.
0: కనుక దైవత్వము మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా నువ్వు భగవంతుడి.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా నువ్వు భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి. తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్ యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకునే యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: as we do not understand the divinity in death, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child. We establish relationships basing on the form. God said in the beginning itself is Parabrahman.
0: Kaluka ichi sambandhanni namu enni vidhamainatuvanti sambandham ganu manu teesukunte chaala mosam.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: Kattagalabadiki chandrikanu ledu.
1: Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu ee raja bhavichche nimittamai ame husband nu kevalam Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvarini kudanu ee vidhanga kudanu taanu touch cheyaledu.
1: Therefore, he has not touched any Gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: దేర్ ఆర్ నన్ అదర్ దాన్ గాడ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఇంటర్ప్రిట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ఒకటి ఒకటే.
1: బట్ వన్ ఈజ్ వన్.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: బట్ వెన్ యూ యాడ్ త్రీ యూ సే ఫోర్.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: హౌ డూ యూ గెట్ దిస్ ఫోర్?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: వెన్ వన్స్ యూ యాడ్ త్రీ, ఇట్ టోటల్స్ టు ఫోర్.
0: ఈ విధంగా మనమే మేము చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: లైక్ దిస్ వీఆర్ గో ఆన్ యాడింగ్.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది వంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీల్లేదు.
1: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore, the one who has recognized, totally understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక divine individual రెండు భేదములే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే నీవు అని.
1: I am you and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకని.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్.
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడ్.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములను కనిపిస్తాడు.
1: However, God manifests in different forms.
0: కాని చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యు ఆర్ మైన్, ఇట్ మీన్స్ యు ఆర్ అటాచ్డ్ టు హిమ్, హీ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డు నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్ దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
1: మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, వాట్
0: రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్, యూ షుడ్ మల్టిప్లై టెన్ అండ్ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్,
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
0: కనుక మనం కోరవలసింది ఒక్కటే.
1: What we desire should desire is only
0: దైవం
1: one. God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: We should not observe differences between Rama and Krishna. They are not separate.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వం దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడున్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పక భగవంతుడు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుడిలో పుట్టినది.
1: Therefore, the dual feelings are in you and not in God.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: నీవే గాడ్.
1: You are God.
0: అట్ లేకపోతే వేదములంతా కూడాను తత్ త్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: Why should Veda declare this way, తత్ త్వం అసి?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
1: Why should Veda declare ఏకమేవా ద్వితీయం బ్రహ్మ?
0: నేను ఒక్కడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ is made apparent cognizable to seekers.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: And Rama also doubted Sita.
0: సీత నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత you spent 10 months long period in Lanka.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: Has Ravana seen you any day?
0: అని చెప్పింది, నేను చూడలేదు.
1: And she said, I have not seen him any day.
0: Ravana pratyekanga ledu.
1: Ravana is not separate.
0: Ravana Sita tone untunnadu.
1: And in fact he is with Sita only.
0: Sita Ravana Ravanudu iddaru kudunu okkate.
1: Sita Ravana are one and the same.
0: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinchi nimittam.
1: Because of the madness of Ravana.
0: Atanni pichchi pattinchi nimittam.
1: In order to make him mad.
0: ఆ విధంగా పరిక్రయ్యాడు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఈజ్ నాట్ సపరేట్.
0: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
1: రామ ఈజ్ ఆల్సో నాట్ సపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఈజ్ నాట్ సపరేట్.
0: రావణుడు నన్ను తీసుకుని పోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్, ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు,
1: గాడ్ ఈజ్ వన్,
0: అతను వేరు ఇతని వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యు డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే పది అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు వన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టెన్?
0: పది ఒకట్లు చేస్తే పది అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ వన్ వన్ టెన్ లైక్ దాట్ యూ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, పది ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ వన్, హౌ కెన్ యూ మేక్ ఇట్ టెన్?
0: కనుక మీరు అన్ని కూర్తూ కూర్తూ వచ్చేటప్పటికే అది టెన్ గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూల్ మేక్ ఏ టోటల్ ఆఫ్ టెన్.
0: కానీ టెన్ కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ
0: టెన్ కి నైపోతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి, సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get ten. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్దీ ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అయిపోతాయి.
1: You can add on zeros to that and increase the number.
0: జీరోస్ కి మాత్రం విలువ లేదు.
1: A zero has no value.
0: హీరో ఒక్కడే.
1: But hero is only one.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే. Then you never feel that you are separate from him.
0: ఈ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: You may keep any number of photos there. It doesn't mean that God is dual or plural.
0: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
1: All photos are only one Sai Baba.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
1: We should not make it a grand total by adding.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
1: When once you know this oneness, you will know the truth.
0: కనుక oneness ని మీరు పెట్టుకోండి.
1: Therefore, go by this oneness alone.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: Whatever Bhagavan is telling is the truth of truths. పరమ సత్య, supreme truth.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటిదంతా కూడాను అసత్యములే.
1: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ది డివోటీస్ టు బి.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: And in fact, all the devotees will know that God is one.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: Then once you have that total faith, you can understand and experience the truth.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: When once the truth is known, there will be no doubts.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
1: Therefore, know the truth.
0: అందుకోసమని ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా లోకానికే కానీ మీకు కాదు.
1: ద ఇలేషన్, హ్యూమిలియేషన్, జ్యుబిలేషన్, ప్రైజ్, బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
0: దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
1: అండ్ ద ప్రైజెస్ అండ్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
0: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
1: Today one may be enemy.
0: మరి రేపటికి మీరిద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండినటువంటి ఫ్రెండ్సే కాని దూరమైన వారు కాదు.
1: Therefore you are all one. You are not separate. You are not different.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You have been praying to God with all the depth, profundity of love.
0: కనుక అట్టి నమ్మకమని మీరు పెంచుకోండి.
1: And that kind of love you should develop and foster.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: Then you will be able to understand everything else.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ కు మీరు చోటు ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: Doubts ante adi dualism tho cheyinatundi.
1: Where there is doubt, it means it is duality.
0: Atanu nenu adi rendu ga vachestundi ga adi dualism.
1: Because of the doubt there is duality, he and I, dualism.
0: He and I rendu ledevu.
1: In fact there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: Atvanti bhavanni ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఇప్పుడు ఎన్ని గంటలున్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో 12.
0: ఒకే గంట,
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: So when once you cross, 1 hour after another, you come across another one.
0: రెండోది ఉండదు అని భావించకూడదు.
1: Never consider there is a second one.
0: ప్రపంచ బ్రతుకులు బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెళ్ళి వస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There is nothing like the second.
0: నేను అప్పుడప్పుడు నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 12 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: డూ యూ ఫైండ్ 24 అవర్స్ లైక్ దాట్?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? Kaliyalamlo kanipinchetundi 1 nunchi 12 varaku.
1: You find there on the clock only 1 to 12.
0: Kabatti 12 hours on cheppindi.
1: Therefore say 12 hours.
0: You 22 hours on cheppukodu.
1: You cannot say 20 to 24 hours.
0: Kaani railway vaallu maatramo 24 hours pettaru.
1: But railway people call it 24 hours.
0: Vaallaki endukante time koddi vaalla yokka jeevitham jarugutu untundi.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకొని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore, we should go by this oneness and understand it everywhere in every aspect.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences. Therefore, in order to give up these differences, we should have this oneness. Therefore, this oneness is a primordial, important principle.
0: Oneness అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రం మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాతో వాదించకండి.
1: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
0: కాని దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కాని ఏకమే కాని dual కాదు.
1: God is non-dual, one, he is never dual, two.
0: కాని నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే. దైవత్వము ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని

0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: ఐఎమ్ వన్ అండ్ వన్ అండ్ వన్ అలోన్.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ బోర్న్.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
1: బట్ హియర్ వీ సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
0: నేను ఒకడే.
1: ఐఎమ్ వన్.
0: ఒకటే ఒకటి నేను.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: అది దాన్ని వాదిస్తూ పోవాలి.
1: అండ్ యూ షుడ్ ఆర్గ్యూ విత్ ఫర్మ్ ఫెయిత్ లైక్ దాట్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ నాన్ డ్యూయలిజం.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: దిస్ వన్నెస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ జీవత్వ.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్ ఏకత్వ మోర్ అండ్ మోర్.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ దిస్?
0: పూల బంచ్.
1: బంచ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే ప్రేమము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: వన్ ఫ్లవర్.
1: ఓన్లీ వన్ ఫ్లవర్.
0: ఈ వన్ ఫ్లవరే అన్నిటి ఎందుకు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటు ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది. అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకడే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: When many join there we call it a group.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
1: What a difference is there between the single person and a group?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: In a group there may be any number of people.
0: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు చేస్తున్నారు అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ వీ డిమాన్స్ట్రేట్ ఇట్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separateness.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okka Pandavulanta kudanu kevalam oka Kunti Devi putrudi.
1: All the Pandavas are the sons of Kunti Devi.
0: Okay mother.
1: Only one mother.
0: Kani five mandi kumarulu.
1: But you find five sons Pandavas.
0: Kani five akkada untunte nee okade ani cheppagalavu.
1: When there are five sons how do you say they are one?
0: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ

0: చేశారు. ఇఫ్ యు సే ఆల్ ఆఫ్ us టుగెదర్ హావ్ డన్ దిస్ జాబ్, యు విల్ ఆల్ బి అరెస్టెడ్. నేను ఒకడే.
1: ఐ యామ్ ఓన్లీ వన్.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకడే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ గాడ్, yes, I am also the same person.
0: కాబట్టి ఈ పది మంది కూడాను నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరీ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: When we start feeling so, explaining everybody, the whole world
0: will understand.
1: Today you may not understand well.
0: When once
1: you recognize this oneness, it will be very well clearly understood.
0: Therefore,
1: to understand clearly, we should establish ourselves in that oneness.
0: దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి?
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్ అండి.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
1: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
0: Kerchief ettaindi aneka rakamaina threads anta cherchetappudiki idi kerchief ayyindi.
1: This is a kerchief because the yarn is so closely interwoven.
0: Tistu vaste okoti okoti pratyekanga vastundi.
1: You can remove the one thread after another.
0: Kanuka idi threads anta kuda vere vere dandiga unnai kani cloth okate untundi.
1: There may be any number of threads. Plenty, but the cloth is one.
0: అట్టిదాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యు ఆర్ ఏబుల్ టు వైవ్.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యము.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
1: సే దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ సత్యసాయి బాబాస్ కాలేజ్.
0: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college. Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Raya, Krishna Jai.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంటే ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినేయకూడదు, చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెంపరీ గ్రూప్ ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద ప్లే బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashantinilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

పుడమిలోనున్న జీవరాశులు లెక్కలగునవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు కానీ

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanam anantam.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantam.
0: Wisdom itself is infinite.
1: Satyamunu chupunade jnanam.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedamaniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, moodunu nenenani Gitacharya yokka nuduvu.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani nitya satyamunu gurtinchukonaleka pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka laukikamaina jeevitamunandu alaukikamainatuvanti avanchana cheta manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately, we have not been able to recognize the truth. And therefore, we are wasting our life and time with worldly things.
1: Aite pavitramainatuvanti vangmayamunu aneka vidhamuluga vedamulu vidividiyainatuvanti padamula cheta vipulukaramukichi tadwara deshamunaku shabda bindulanu andinchuchunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: Ee prakrutamainatuvanti deshamunandu prakantamainatuvanti oka tattvame daivamani bhavinchi ee daivam yokka anugrahamunaku patrulu kavalanani uccharinchinatuvanti yokka vaakule rukkuluga maarinavi.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yajnayagadi krutula cheta paramatmika tattvamunu artham chesukoni divyatvamunu pondavalanani vyakti aashisthinchi tadwara yajnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices thinking that by such performance of sacrifices one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్కు ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్కు ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృత్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్, జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈజ్ మంత్ర, ది సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈజ్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్.
1: మరణ ప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థ, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైనటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లై అంట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యు షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: If one observes this discipline in the brahmacharya stage, the future for him would be full of happiness and joy.
1: రెండవది బ్రాహ్మణము.
0: The second one is brahmanaka.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి?
0: How to make use of these mantras?
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ee vanaprastham yokka tattvamunike aranyakamulu ani cheptu vachindi.
0: For veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: Anaga gruhamunandu gaani pattanamunandu gaani nivasinchaka deeniki samipamulo undinatundi adavulayendo totalayendo tama yokka jeevithamunu prashantamuga gadipi daiva chittana cheta తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest, thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat aneetvanti padamu, sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: కాని ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ విల్ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
1: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిట్టింగ్.
1: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ అదర్ టూ వర్డ్స్ before this word. One is upa, the other is ni.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishad avutundi.
0: When you put all these three words together, it becomes upanishad.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting, what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannitinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga alakinchatam.
0: By sitting near the one who has mastered veda, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థం.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యూ గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకంబులు, లోకస్థులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపముడే.
0: ఆల్ ద వర్ల్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును, ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ is extroverting his vision, he is not able to see and he can see that only in the form of darkness.
1: Anaga prakatitam kaakunda untunnadi.
0: It is not manifesting itself for him.
1: Indriyamulu yokka tattvamunu kramakramina antarmukham gaavinchukunnappudu ee yokka prakashamu ee chaitanyamu viriviga perugutundi.
0: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడా మహనీయులు ఎందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: వై ఇస్ ఇట్ దట్ వి హావ్ బీన్ ఏబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ ఎన్ అకాంప్లిష్డ్ మ్యాన్?
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభం పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఆన్ ద పిల్లర్స్ దేర్ ఆర్ మోర్ పవర్ఫుల్ బల్బ్స్.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఇన్ ద మిడిల్ అండ్ ద సెంటర్ దేర్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ బల్బ్.
1: కానీ మన ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: దేర్ ఆర్ హియర్ ఫ్లడ్ లైట్స్ విచ్ గివ్ వెరీ పవర్ఫుల్ లైట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే.
0: But the current and electricity is common in all these bulbs.
1: The voltage is vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage, there is difference in light.
1: Kanuka sarvulu yendu, sarvajeevulu yendu, sarvatra kudanu unnatundi chaitanyam anetundi, tama yokka antartattamunu, leka antarattamunu, gurtinchukunnatundi vyaktulu yokka tattvam paina aadharapadi untuntadi.
0: Consciousness, which is found all around, expresses itself in differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kuda nu konni kaaranam untunnavi.
0: This consciousness is covered బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనినే ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ దీస్ యాజ్ సిక్స్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
0: దీస్ ఆర్ డిజైర్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
1: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీన్ని అరికట్టుతూ ఉంటుంది.
0: నాట్ మెర్లీ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రైడ్. మద,
1: కులమదము,
0: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
1: బలమదము,
0: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్,
1: యవ్వనమదము,
0: అసోసియేటెడ్ విత్ యూత్,
1: సౌందర్యమదము,
0: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
1: విద్యామదము,
0: అసోసియేటెడ్ విత్
1: ధనమదము,
0: అసోసియేటెడ్ విత్ వెల్త్,
1: రాజ్యమదము,
0: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
1: తపస్ మదము,
0: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
1: పెనల్. ఈ తొమ్మిది విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
0: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
1: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యూ వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ సిక్స్ ఎనిమీస్.
1: కానీ ఈ యొక్క మదతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రమునందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద స్కిల్స్, ద ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దేర్ కెపాసిటీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ డిస్ట్రక్టివ్ వెపన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం బాంబు,
1: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
0: హైడ్రోజన్ బాంబ్
1: ఇవి ఎవరు సృష్టించారు?
0: హూ హాస్ క్రియేటెడ్ దీస్?
1: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే.
0: ఆల్ దీస్ ఆర్ ది క్రియేచర్స్ ఆఫ్.
1: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు?
0: హూ హాస్ గివెన్ ఎ షేప్ ఫర్ దిస్?
1: మానవుడే.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఇట్.
1: ఎవడు దీనికి రూపంలో కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఎ షేప్, హూ హాస్ గివెన్ ద పవర్, హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటం బాంబ్. బట్ ది సేమ్ ఆటం బాంబ్ ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్ నౌ.
1: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
0: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటం బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
1: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
0: జస్ట్ యాజ్ ఆటం బాంబ్ టుడే ది ఆల్ దీస్ సిక్స్ ఎనిమీస్ అండ్ ఎయిట్ ప్రైడ్స్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అస్ అండ్ హావ్ డిరైవ్డ్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్.
1: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
1: Kula madam.
0: The pride arising out of caste.
1: Kula madam anti emiti?
0: What do you mean by caste pride?
1: Caste of humanity. Prati manavuni endu untinatvanti yokka divyatvame na endu untunnadi. Sarva manavulu kudano samanatvame. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
0: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ అండ్ దట్ ఇస్ ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్?
1: అందరూ ఒక ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
0: All of us are the children of one master and one father.
1: నేను ఏ జాతి అని భావించుతున్నాను, నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
0: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
0: If you take pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
1: ధనము మానవునికి అవసరమే.
0: Wealth is needed for man.
1: కాని ఎంత వరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
1: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
0: ద ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
1: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
1: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
0: ఇఫ్ ఇట్ ఇన్క్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
1: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
0: ది బ్లడ్ ప్రెషర్ ఫార్ ది హ్యూమన్ సిస్టమ్ ఈస్ 126/80. దిస్ ఈస్ పర్ఫెక్ట్.
1: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ 90
1: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
0: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్, దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
1: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
0: ఇఫ్ ది ఐస్ వర్ టు సీ ఎక్సెసివ్ లైట్ రెటీనా గెట్స్ బర్న్.
1: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యం చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ ఎంత ఒక లిమిటెడ్ కంపెనీ.
0: ఇఫ్ ఇన్ ద సేమ్ వే వీ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అవర్ లిమ్స్, అవర్ సిస్టమ్ హావ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: టు సచ్ ఎ సిస్టమ్ విచ్ హెస్ గాట్ సో మెనీ లిమిటేషన్స్, వై షుడ్ యూ బీ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
1: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
1: తొమ్మిది చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: అరసి చూడ పైన మురికి తోలు.
0: If only you examine, this is covered by dirty skin.
1: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
0: When and in what form you are going to get death.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాషలు తోలు బొమ్మ అన్నాడు.
0: చెప్పు, డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ee vidhamainatundi yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramunku avakasame untundadu, idi ee maatram kudano manalo praveshinchadu.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: Appude mana endundinatundi yokka chaitanyamu dedipyamananga prakashistundi.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudanu untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking,
1: stula, sukshma, karana, mahakaranam endu kudanu ee chaitanyam untunnadi.
0: In stula, sushma and kara and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu yendu, moodu lokamulu yendu, moodu gunamulu yendu kudanu idi mummurtanga nilchi untunnadi.
0: In all the three worlds, in all the three times and in all the three qualities,
1: chota unnadani kani maraku cheta ledani kani cheppudaku veelu ledu.
0: It is not possible to say consciousness exists in one particular place and not in another.
1: Alanti divyamainatuvanti yokka chaitanyamunu మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ సచ్ సేక్రెడ్ డివైన్ కాన్షియస్నెస్,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
1: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
1: Kaani muttinchu vaadu okadu undali kada.
0: There is need for one who can light the lamp.
1: Poovulu soodi daramundi pushpamala thanaguna.
0: There are flowers, there is thread and there is needle.
1: Would it urcheetundi vaadu okadu undali kada?
0: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: You have got gold and you have got gems, but can you, would there
1: kaani cheseyatvanti kamsali okadu undali kada?
0: There must be a goldsmith who can make jewelry out of it.
1: Vidyagaladu buddhigaladu,
0: you have got education and you have got
1: guruvuleka labhyamaguna,
0: but if you don't have a preceptor, will you be able to just understand?
1: Pustakamulo chustunte a b c aksharalu untunnayi kaani palanadi a palanadi b palanadi c ani cheppetundi guruvu okadu undali kada? లేకపోతే దేనిని ఏ అంటావు, దేనిని బి అంటావు? కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: ఇన్ ది బుక్ దేర్ మే బి ఆల్ఫాబెట్స్, బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫాబెట్ ఈస్ ఏ, విచ్ ఆల్ఫాబెట్ ఈస్ బి, వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
0: ఇఫ్ దర్ ఇస్ నో వన్ హూ కెన్ షో ఆఫ్ ద పాత్, ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రెడ్ ది పాత్ అండ్ వాక్ ద వే.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: దర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఈస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో ఆఫ్ ద పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వీ అప్రోచ్ ఓన్లీ గురుస్ హూ ఆర్ వర్ల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి, వీ విల్ ఫర్దర్ బి రూయిన్డ్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: There is need for experienced teachers.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
0: There is need for a teacher who practices and then expounds.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: We should not consider everyone as a teacher.
1: గురుతత్వాన్ని చక్కగా గురుతెరిగినటువంటి వాడే కావాలి.
0: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
1: గురుతనగా ఏంటి? తెలుసుకోవటము.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
1: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఏ విధంగా తెలుపుతుందాది?
0: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
1: ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: It explains what is good and what is bad.
1: Anninti endukunu prapradhamulo manamu samatvanni bhavincharadu.
0: In the beginning stages we should not consider everything as
1: ramakrameena deeni yokka antarbhootamainatundi aatma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
0: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
1: ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరీతనం.
0: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: ఆల్ ది బర్డ్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ కెన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్యారెట్.
1: పురుగులపై పారాడెడు, పువ్వులపై పారాడెడు, పురుగులు తుమ్మెదలగున.
0: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బీస్.
1: పులి చర్మము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్.
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్.
1: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: తన ఎందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
1: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
0: ది టైప్ ఆఫ్ విజన్ ఆఫ్ ద వరల్డ్ దట్ యు గెట్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ దట్ యు వేర్.
1: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ హార్ట్ బికమ్స్ సాచురేటెడ్ విత్ లవ్, ప్రేమ లేకుండా
1: సర్వం బ్రహ్మమయం అంటే పదవుల్లో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
0: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యూ మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
1: కనుకనే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: చైతన్య స్వరూపుడే,
0: యువర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రిమూవ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి. ఉండినటువంటి వాటిని, అద్దు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్.

0: సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలు మనం చేపట్టాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ టైప్స్ ఆఫ్ సాధన విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ అవర్ ఓన్ డిజైర్స్ అండ్ అవర్ ఓన్ గోల్.
1: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
0: ఇఫ్ యూ ఆస్క్ ది షుగర్ కేన్ టు గివ్ జాగరీ, విల్ ఇట్ గివ్ ఆటోమేటికలీ లైక్ దాట్?
1: పిప్పి కొట్టి రసము పీల్చకుండా
0: ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. గాని ఓ చెరుక నాకు రసం, ఈ చెరుక నాకు రసం ఇంటే ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిశ్చూరములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: కానీ మనం ఆ స్థితిలో లేదు.
0: But we are not in that state.
1: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం. అంత మనం ఊపిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్స్,
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్ బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి?
0: If any person criticizes or censures me, what is it that is going to happen to me?
1: నాకు ఏమీ ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: I have not lost anything and I am not hurt.
1: ఒకడు వర్ణించినా నేను పెరగను.
0: If any person praises me, I am not going to be different.
1: Nadi, nadi.
0: I am myself.
1: My, na tattvamu nade.
0: My principle is
1: na satyamu nade.
0: My truth is mine.
1: Eppudu manaku bhayam aarambhamavutundi? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: When do we get fear? Only when there is some defect, only there is some fault. Only there is something which is not
1: ilanti doshamu lenatundi samayam lopala em ochina manam bhayapadinakkarledu.
0: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
1: Aa vidhamainatundi deeshaktini manam sampadinchukovali.
0: You should develop that kind of power of
1: deeshakti. Aa vidhamainatundi aatma shaktini manam abhivruddhi parchukovali.
0: You should develop that kind of atmic power in
1: you. Naya maatma balahineena labhyaha annaru. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
1: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం అనే నీ సర్వబలము.
0: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ in the power of ఆత్మ.
1: అది లేనటువంటి వాడే అదరటం, బెదరటం.
0: Only that person who doesn't have this atmic power gets frightened.
1: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
1: you can enjoy everything.
0: Wherever you are,
1: అడవుల యందున్న,
0: whether you are in the forest,
1: ఆకాశమునున్నా,
0: whether you are in the
1: పట్టణమునున్నా,
0: whether you are in the city,
1: పల్లెనున్నా,
0: whether you are in the village,
1: ఉట్టమీదనున్నా,
0: whether you are
1: నట్టేటబడి ఉన్నా,
0: whether you are in the midst of
1: the నీ చైతన్యం నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంది. నిన్ను అన్ని విధములు కూడా సంరక్షిస్తుంది.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: కనుకనే చైతన్యమున కోసమై మనము ప్రాకులాడనక్కర్లేదు.
0: Therefore, there is no need for
1: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
0: There is no need for searching for consciousness somewhere.
1: అది నీలోనే ఉంటున్నది.
0: It is inside you.
1: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
0: All that you'll have to do is to remove the obstructions which cover this.

0: కాన్షియస్.
1: జగత్తంతా బ్రహ్మనే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: పదార్థములు బ్రహ్మనే.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: సర్వస్వరూపం కూడా బ్రహ్మనే.
0: ఎవ్రీ ఫార్మ్ ఇస్ బ్రహ్మన్.
1: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
0: దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ ఉపనిషత్స్.
1: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఈజ్ విల్ హావ్ టు మేనిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్. ఇది
1: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి మేనిఫెస్ట్ దిస్?
1: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
0: ఇన్ వింటర్ యూ పుట్ ఆన్ ఎ బనీన్ ఇన్ సైడ్.
1: దానిపైన ఒక షర్ట్ వేసుకుంటాం.
0: యూ వేర్ ఎ షర్ట్ ఆన్ దాట్.
1: దానిపైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
0: ఆన్ దాట్ యూ వేర్ అనదర్ కోట్.
1: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్ నా హృదయం నాకు కనిపించలేదు అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
0: వెన్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ డ్రెస్ యూ విల్ సే ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ మై ఓన్ బాడీ అండ్ మై ఓన్ చెస్ట్. హౌ కెన్ యూ
1: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ రిమూవ్ ది కోట్ విచ్ ఇస్ సో థిక్.
1: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
0: సెకండ్ యూ రిమూవ్ యువర్ షర్ట్ ఆల్సో.
1: ఆ పైన బనియన్ ను కూడా తీసేసేయి.
0: అండ్ దెన్ యూ రిమూవ్ ద బనియన్.
1: నిన్ను నీవు చూసుకో, నీ చెస్ట్ నీకు కనిపిస్తుంది.
0: దెన్ యూ ట్రై టు టేక్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ చెస్ట్, యూ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ ఇట్.
1: అదే విధంగానే ఈనాడు తమో గుణం అనేటువంటి దట్టమైన కోటును కప్పుకుందాం మనము.
0: ఇన్ ద సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్ఫ్ విత్ దిస్ తమో గుణ.
1: రజోగుణం అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకుందాము.
0: వీ హావ్ ఆల్సో కవర్డ్ అవర్ సెల్ఫ్ విత్ రజోగుణ విచ్ ఇస్ విచ్ విల్ బి కంప్లీట్.
1: ఈ షర్ట్ మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి థిన్గా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాము.
0: వీ ఆర్ ఆల్సో కవరింగ్ అవర్ సెల్ఫ్ విత్ ఎ థిన్.
1: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
0: When your heart is covered by these three gunas, how can you get a vision of
1: the world? Tamogunam teesivey.
0: Therefore, in the first place, remove the
1: rajogunam teesivey.
0: Then you remove rajoguna.
1: Apaina satvikam kuda teesivey.
0: Then you remove even sattva guna also.
1: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti drasule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Neevu vesukunnivi teesivey. Ante inka unna danini neevu cheyalekkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma, you
1: అది ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఆత్మా యాజ్ ఇట్.
1: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: ఫర్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ ఇట్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ మేకింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్.
1: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
0: యూ హ్యావ్ డెవలప్డ్ దీస్ త్రీ గుణాస్.
1: పెంచుకున్న గుణములను చించివేయి.
0: ఆల్ దోస్ గుణాస్ విచ్ యూ హ్యావ్ డెవలప్డ్ యూ రిమూవ్ దెమ్.
1: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
0: Then you would be able to get a vision of your own
1: heart. దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: Even for this, grace of God is essential.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhanas.
1: అప్పుడే నెగిటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులు దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
0: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
1: Ayyo tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane naa baadalu teeralede anukunte ela teerutayi?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
1: ee naati bhakti prapathulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: Neevu koravalsindi okka daivanni koru.
0: All that you have to desire is desire God.
1: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given.
1: ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: You will go on. asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Our efforts must be to win the grace of God.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: All that we should desire is only God.
1: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth you'll be able to get a view of consciousness.
1: కాన మన యొక్క అల్పభావనలను అల్పబాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
0: We should not make any efforts to give importance to these low, mean, small, little things of the world and thus lose God who can add everything unto you.
1: మనము చదివేటువంటి చదువులు కాని నేర్చేటువంటి విద్యలు కాని కేవలం ఆత్మతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తము.
0: All the types of education that you seek, whatever learning is imparted, ultimately it is all for the sake of
1: చదువులెందుకను సంగతి మరచి ఉదర పోషణకై ఒరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుండే ఓ సదమతమయ్యే సదమల బొమ్మ. ఎదుటి గొప్పను చూచి ఏడుస్తున్నాము.
0: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్
1: చదువెందుకు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: You are forgetting the purpose of education.
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: We are only seeking to earn a livelihood.
1: ఇది ఆ చదువుల యొక్క సారము.
0: Is it the essence of education?
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా, గొప్ప చదువరి నేనంచు తిరుగకురా. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా, సద్గుణ నడకలే సారమురా.
0: Don't go on just moving about without understanding the purpose of education. The entire purpose of education is virtues and good conduct.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధపెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నారేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close.
1: Thank you very much.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986. In the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sairam.

కలరునటి ప్రకృతి.

0: smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness. The Brahman becomes the nature, and the nature is Brahman. That is the eternal witness.
1: చరిత్రకు పూర్వం దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు కల్పిస్తూ వచ్చారు.
0: In the earlier period of human history, saints and sages have gone through the way with all sincerity and investigated and taught to the entire world the principles of truth.
1: Prapanchamulo unnadi rende vastu.
0: In the world, there are only two objects.
1: Okati padarthamu, rendavadi padarthamu.
0: One is the matter. The other one is spiritual.
1: కానీ పదములకు అర్థములను ప్రబోధించి జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వంలోని అనేకత్వాలు నిరూపణ గురించి సాధినటువంటిది పాణిని జ్ఞాన సంబంధం.
0: All that relating to the matter, the meaning of all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani.
1: Padarthamu yokka swaroopamuni antarathamuga visheshinchi aa padartha swaroopa gnanamunu lokamulaku prapocham prabhajam chesinatundi mahaniyulu aanachari.
0: The form of the matter and the significance of this material is taught to the world by the saint Pranadi.
1: ఈ కాణాది యొక్క దర్శనమే వైశిక్షిక.
0: The దర్శన propounded by the saint Pranada is వైశిక్షిక.
1: ఈ వైశిక్షిక దర్శనములకు కాణాదుడే మూలకారణం.
0: It is the saint Pranada who propounded this దర్శన by name వైశిక్షిక.
1: Anadam

0: సర్వశాస్త్రం రౌండ్ టెక్స్ అనగా పదార్థ విజ్ఞానములు ప్రపంచములకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తులకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనములు అనుభవిస్తూ
1: దర్శన వైశేషిక
0: ప్రపంచములందు గల సమస్త విద్యలు కూడాను వేదము నుండి ఆవిర్భవించింది.
1: All forms of education in the world came out of Veda.
0: ఈ సర్వ విద్యలు కూడాను భౌతికమైన జగత్తును అనుభవింపజేసే కృతివి.
1: All this worldly knowledge is helping to experience the world.
0: కానీ ఆనాటి మహర్షులు ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యను త్యజించి అలౌకికమైన అభౌతికమైన యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ
1: వచ్చారు. తపశ్శక్తిచేత
0: అభౌతికమైన సత్యములను హస్తగతము భావించుకున్నటువంటి వారు
1: great people in those times through deep penance could understand the spiritual content.
0: Adatta gnanamulo parisilana salipinappudu ee bhinna roopanni maatrame manaku gochariputhestadu.
1: Then we investigate the matter, we find different forms.
0: Antaratma bhavamulandu ee aacharana salipinappudu aalochana salipinappudu parisilana salipinappudu అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని
1: స్పష్టమవుతుంది. కొండలన్నీ
0: బండలు
1: భూమి
0: అంతయును
1: బృందయమే
0: వృక్షములన్నీను కాష్టమయమే మానవులందరూ
1: మాంసమే
0: ఆకారములు రూపనామములు వస్తువు యొక్క విశిష్టతలో వివిధమైన యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు.
1: We can certainly prove based on the name and the form the significance of the various parts.
0: అంతరాత్మను పరిశీలన చేసినప్పుడు అన్నింటి యందు ఉండినటువంటిది పంచభూతములు.
1: When we inquire deeply, we'll find the five elements.
0: ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు, ఈ కొండలు, ఈ భూమి, ఈ మనుష్య స్వరూపములు, సమస్త ప్రాణికోటిలు కూడా పంచభూతముల యొక్క అంతరార్థములే.
1: The five elements express externally by way of trees, the mountains, the earth and the mind.
0: ఈ భేదములు భౌతికమైనటువంటి యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములు కావని ఈ వైశేషిక పీఠము ప్రబోధిస్తుంది.
1: The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking truly
0: ఒక అణువునకు మరొక అణువునకు భేదము నిరూపింపచేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము.
1: The difference between one atom and another atom is special విశేషం.
0: విశేషము నిరూపింపచేసినటువంటిదే వైశేషికము అని పేరు.
1: That speciality is crude explained by this Vaisheshika.
0: Visheshamu, visheshamulaga oka vidhamaina kriti yokka antar bhavam.
1: What is special here? A sort of inner significance.
0: Samasta padarthamulu yandu visheshtateyina kriti yokka aadharabhutamulu aadharam chesukoni.
1: The special significance lies basing on the basis.
0: విశేషమును నిరూపింప చేసినటువంటిదే వైశేషిక.
1: The Vaisheshika proves the speciality here.
0: ప్రపంచమంతయుడును అణుమయమే.
1: The entire the world is made up of atoms.
0: ఒక అణువునకు మరొక అణువునకు ఎంతనో భేదం కనిపిస్తుంది.
1: Between one atom and another atom there's lot of difference.
0: ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుకోవచ్చింది వైశేషిక దర్శనం.
1: Vaisheshika Darshana also proves the fact, the reality.
0: Prakriti padartham kudanu satyam enu nirupikkum.
1: It also proves that the matter and the nature are
0: swarupamunu marinappatikini
1: forms may change.
0: పదార్థం మారునది కాదు అని కూడా నిరూపించింది.
1: ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ద మ్యాటర్ డజంట్ చేంజ్.
0: మట్టితో కుమ్మరి కుండను చేశాడు.
1: అవుట్ ఆఫ్ మడ్ విత్ పాట్స్ ఆర్ మేడ్.
0: కుండలు పగిలిపోయినవి,
1: పాట్స్ హావ్ బ్రోకెన్,
0: ముక్కలైనవి,
1: బ్రోకెన్ పీస్,
0: ఇంకా మట్టిగా మారినవి.
1: ఇట్ హస్ బికమ్ మడ్.
0: కుండలు మారినవే కానీ, ముక్కలు మారినవే కానీ మట్టి మారని ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషిక.
1: This Vaisheshika has proved the fact. Thoughts have changed, pieces have changed, the matter has not changed. This is silver
0: tumbler.
1: You can melt this tumbler and make
0: it into clay.
1: You can melt this tumbler and make it into
0: vessel.
1: So forms change, silver does not.
0: కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు ముందు సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటిది వైశేషిక.
1: ఇట్ ఇస్ ద వైశేషిక దర్శనార్థ థాట్ దట్ మ్యాటర్ డజంట్ చేంజ్, నో ఫార్మ్ చేంజ్.
0: ఇంకా పంచభూతముల యొక్క తత్వం కూడాను,
1: ద నేచర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఏనాడు కూడాను మారునది కాదు.
1: విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
0: పంచభూతములు భగవత్ అంశము.
1: The five elements are parts of the divine.
0: Kanuka shabdamulu yandu vividhamainatundi shabdamulu undavachu.
1: Then there is a lot of difference in sound.
0: Aadhara shabdamu maatramu ee naatiki nee maarunu untadu.
1: The primal sound basis doesn't change.
0: Oka aanvayam manam vaayistu undavachu.
1: You may play on harmonium.
0: Ee aanvayam ku daniki gaadi vestuntadu.
1: You apply the air as you play.
0: Gaadi okkate.
1: The air is one.
0: Kani reeds vachinappudu sa ri ga ma pa ga ri.
1: When you press the reeds, you get the sound
0: sa ri ga ma pa ga ri.
1: You get these sounds sa ri ga ma pa ga ri.
0: Sapta swaramulu vastunnayi.
1: You get all seven.
0: Ee sapta swaramulu maravachunu.
1: These seven sounds may change.
0: Kani gaali maatramu
1: maaru. The air does not.
0: Ee sapta swaramulu kudunu okka gaaliye aadharamu.
1: For all the seven sounds, air is the base.
0: Aa gaaliye onkaramu.
1: Air is Onkara.
0: ఈ స్వరములే వికారములు.
1: And the other sounds are aberrations.
0: ఇన్ని వికారములు కూడా ఒక ఓంకారం నుండి ఆవిర్భవించినట్లు.
1: All these sounds came out of Om.
0: పదార్థము మారినా పదార్థము మారదని.
1: The matter may change but not the base.
0: ఈ జగత్తు నందు పదార్థము ప్రకృతి రెండు కూడా శాశ్వతమైనటువంటివి.
1: And that in this world the matter and nature are permanent.
0: నిరూపిస్తూ వచ్చింది ఈ వైశేషిక.
1: వైశేషిక దర్శన proved this basic fact.
0: దీనికి కొన్ని ఆధారములు కూడా తీసుకున్నది.
1: ఇట్ హస్ టేకెన్ సర్టెన్ బేసిస్.
0: ఈ ఆధారములు కూడాను
1: దిస్ బేసిస్
0: ప్రాకృతమైన ఆధారముగానే తీసుకుంది.
1: ఇట్ హస్ టేకెన్ ద సెక్యులర్ ఫిజికల్ బేసిస్.
0: లోకములో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు.
1: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్.
0: ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది.
1: Vaisheshika Darshana has proved the basic fact of oneness, though men and women differ by sex.
0: పురుషులు అధికమని, స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైన దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తున్నారు.
1: And today in the world we consider men more than women.
0: కానీ వైశేషికులు ఇద్దరు ఇరువురు సమానమే అని.
1: But Vaisheshika Darshana established equality
0: among men. పురుష సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యములు కూడా సాధించలేదని, అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడా ఎట్టి కార్యం నందు కూడా విజయం సాధించలేడని నిరూపిస్తూ అనేక ప్రమాణములు చేయాలి.
1: బేసింగ్ ఆన్ మెనీ ప్రూఫ్స్ వైశేషిక దర్శన ప్రూఫ్ దట్ మ్యాన్ కెనాట్ అచీవ్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ కెనాట్ అకంప్లిష్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణమేంటి?
1: వాట్ ఈస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్?
0: ఈ అల్ప భేదములను పెంచుకుని
1: we develop mean feeling.
0: ఆత్మతత్వాన్ని విస్మరించి
1: we forget the true self.
0: ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది.
1: We turn this unity into diversity and therefore the present day position society is not easy.
0: మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి?
1: What is it responsible for the absence of peace?
0: శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Man aspires peace.
0: సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ వాంట్స్ టు డిరైవ్ హ్యాపీనెస్ ఆఫ్ ద లైఫ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను ఈ సమాజంలో చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్తున్నాను.
1: If man has put to himself this question, what sort of help he rendered to society, the answer is
0: ee prapanchamunku nenu chesinatundi upakaram emiti manchi emiti ani evaniki vaadu prashninchukunte ee javabu raavatam ledu.
1: If everyone questions this way, what help I did to society and the world, no reply.
0: Prapanchaniki nee emaina manchi chesthe kada prapancham neeku manchi chesthe.
1: If you have done any good to the world, and the world will do good to you in turn.
0: ప్రపంచం యొక్క శాంతిని నీవు ఏమైనా ఆశించి ప్రపంచ శాంతికి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి
1: కలుగుతుంది.
0: ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికము చక్కగా వివరింపజేస్తుంది.
1: ఈ వైశేషిక has explained clearly the pain and pleasure that we experience from the world is out of you. ఈ ఇన్నర్ థింగ్
0: ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికమని కూడా పేరు వచ్చింది.
1: బేసింగ్ ఆన్ దిస్ స్పెషాలిటీస్ ఇట్ ఇస్ కాల్డ్ వైశేషిక.
0: ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నాదని ప్రశ్నించుకుంటున్నావే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను.
1: వి క్వశ్చన్ వాట్ ఈస్ ది హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హస్ గివెన్.
0: ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నానే కానీ ప్రపంచానికి మనం ఏం మేలు చేశాము అని ప్రశ్నించుకోవాలి.
1: వాట్ గుడ్ దట్ వరల్డ్ హస్ డన్ టు మీ బట్ వి డోంట్ క్వశ్చన్ ద గుడ్ వి హావ్ డన్ టు ద వరల్డ్.
0: కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలు తప్పుడు వేసి జగత్తు నుండి కూడా అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చి
1: వైశేషిక poses such questions to the world, derive answers and started teaching to the world.
0: కనుక మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటి గను మానవత్వానికి సంబంధించినటువంటి గను విచారించి మనము చెయ్యాలి.
1: Therefore, all our acts we should do with all discretion, that they should be noble and human.
0: Paramanulu yendu mahattaramaitu shakti untundi.
1: In the microcosm, there is mighty power.
0: Ee vedamulanu manam puraskarinchukoni cheyachuvallaka undinatundi antarathani gurinchali.
1: We should also understand the inner significance that lies in difference.
0: Inte kaadu.
1: Not only this.
0: Ee vedamulu
1: the difference
0: bhoota bhavishyat vartamana kalamulku satya swaroopani nirupinchetundi yokka దివ్య జ్యోతము కూడా ఈ యొక్క వైశేషికులు అందిస్తుంది.
1: ది డిఫరెన్సెస్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ద ట్రూ ఫామ్ ఆర్ ఆల్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై వైశేషిక.
0: ఈ కాల భాగ్యమైనదే సత్యమని కూడా నిరూపిస్తూ వచ్చి
1: ఇట్ ఆల్సో ప్రూవ్స్ ద ట్రూత్.
0: కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు.
1: ద చేంజ్లెస్ ట్రూత్ హౌ డు యూ గెట్ ద డిఫరెన్స్.
0: దీన్ని శుక్ల యజుర్వేదం లోపల కూడా చక్కని ఆదర్శం చేతి యొక్క అనుభూతిని అందిస్తూ వచ్చి
1: ద సేమ్ ఫ్యాక్ట్ also gives many experiences in that book Shukla Yajurveda.
0: ee vedamulu yokka sutramulanu ee yokka vaisheshikamu chakkaga parishilinchanti.
1: The Vedic principles are very well investigated.
0: O manavuda,
1: O man,
0: andaru okka kuvulame.
1: We all belong to the same.
0: Andaru okka maata pillalame.
1: We are all the children of the same father.
0: అందరూ ఒక తీపి పువ్వులమే.
1: వి ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ.
0: అందరూ ఒక జాతి పౌరులమే.
1: వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అందరూ మానవులమే.
1: వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఎందుకు ఈ భేదములు?
1: వాట్ ఆర్ దీస్ డిఫరెన్సెస్?
0: ఎందుకు ఈ ద్వేషములు?
1: వై షుడ్ దే బి హేట్రెడ్?
0: నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కానీ పరులం కాదు నాయన అని ప్రబోధించాడు.
1: హి టాట్ యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్ నాట్ ఎనీవన్.
0: ఒక్క బూటి పువ్వులమే.
1: వి బిలాంగ్ టు ద సేమ్.
0: ఏమిటి ఆ బూటి?
1: వాట్ ఈస్ దట్?
0: దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుంది.
1: దిస్ బాడీ ద హౌస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ఆ గూటిలో ఉండినటువంటి గువ్వలే ఈ జీవుడు.
1: వేర్ ది బర్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ హౌస్ ది ఇండివిజువల్.
0: అందుకోసమనే పూర్వకాలంలో పాడేటం పలుకవే బంగారు చిలుక అని ఆ చిలుకను ఏకమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని.
1: దోస్ డేస్ దే యూజ్డ్ దిస్ సాంగ్. దిస్ బర్డ్ ఇస్ ఎన్ ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్.
0: కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు పంజరం.
1: The body is a sort of a cage.
0: అనేక పర్యాలు చెప్పారని
1: స్వామి సెడ్ మెనీ టైమ్స్.
0: ఈ దేహం అనేటువంటిది పంచభౌతికం.
1: The body has got all the five elements.
0: ఇందులో క్షణములకు నీటి నూరిని కానీ పురుగు జవ్వాదీలు పుట్టబో.
1: Moment to moment it emits foul smell, not a aroma or scent.
0: ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పుట్ట?
1: In this cage, how long the bird
0: lasts?
1: So long it acquires the wings, it
0: safeguards. The
1: moment it acquires wings, it runs away.
0: కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ గూడును ఆధారం చేసుకుంటున్నాం.
1: Therefore, until we get the knowledge of the self, we should have this house of the body.
0: ఆత్మజ్ఞానం అనేటువంటి ఒక రెక్కలు రాగానే గూడును కూడా నువ్వు చిన్నా చిన్నం చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించుకుంటున్నాం.
1: The moment we develop the knowledge of the true self, we should get away from the body.
0: కనుకని ఈ దేహమే ఒక గూడు.
1: Body is a cage.
0: ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుంది.
1: This is present to everyone.
0: ఈ దేహం అనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటి కానీ అన్ని కూడా గూడే.
1: బాడీ ఇస్ ఏ హౌస్, ఇట్ మే బి డిఫరెంట్ బట్ ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: యు టేక్ ఇంటు అకౌంట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: గూడు యొక్క గువ్వలమే మనము.
1: వి బిలాంగ్ టు ద సేమ్ హౌస్.
0: ఒక్క తల్లి పిల్లలమే.
1: వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సేమ్ మదర్.
0: ఏమిటా తల్లి?
1: హూ ఇస్ దట్ మదర్?
0: భూమాత.
1: The mother earth.
0: ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించినటువంటి వాడే.
1: ఎవ్రి మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ అర్త్.
0: ప్రతి దేహం కూడాను మట్టిమయమే.
1: ఎవ్రీ బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మట్.
0: పుట్టినటువంటి బిడ్డను కూడాను భూయంలో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను భూయంలో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని మనకి ముట్టింది కాదు, దేహమే మట్టిమయమే.
1: The newly born child, after given a good bath and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palm because the body is composed of the mud.
0: Matti nundi vachinatundi ee dehamu mattoni ilimaipothundi.
1: The body came out of the mud and goes back into the mud.
0: Kaka prati manavudu kudanu raju mudalukunadu adu varaku kaani leke kuti beda mudalukoni kuti swedu varaku kaani matti nundi vachinatundi raju.
1: Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar, is born of the
0: mud. Lohamulo lohamulu enniyo untunnavi.
1: There are many metals in the world.
0: Anni lohamulu matti nundi vachinatundi.
1: All metals came out of earth.
0: Kaani deeniki viluvalu maatram vividha roopamlo manu andistunnamu.
1: Values differ.
0: Manikyam kudanu matti nunde puttindi kaani chettu nundi kayaledu.
1: Gem also came out of earth, not out of tree.
0: ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలని.
1: When we recognize this truth, we'll understand that we are the children of the same mother.
0: మానవుడ ఒక్క తీగి పువ్వులమే.
1: ఓ మ్యాన్
0: ఒక్కటే పువ్వులు వేరు వేరు.
1: ఓ మ్యాన్ వి ఆర్ ది ఫ్లవర్స్ ఆఫ్ ది సేమ్ క్రీపర్. క్రీపర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ తీగిని హృదయము.
1: Creeper is the heart.
0: ఈ హృదయం అందరి ఎందుకు ఉంటుండాలి?
1: This heart is in everyone.
0: ఒక్క హృదయం నుండి మరొక హృదయానికి సంబంధం ఉంటుండాలి.
1: A heart is related to another heart.
0: కనుక ఈ హృదయముకు సంబంధం ఉన్నటువంటి మరో పుష్పమే ఈ పుష్పము.
1: This relationship between heart to heart.
0: ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే.
1: We are the flowers born out of the same creeper.
0: ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే.
1: We are the citizens of the same
0: race. మనమంతా ఒకే జాతి.
1: The human society.
0: మానవ జాతి.
1: That is the tribe, race of human society.
0: వ్యక్తివాడైనా నేను పశుజాతిని అనుకుంటుంటాడా?
1: Will anyone take him that he belongs
0: to? రాక్షస జాతి అనుకుంటాడా?
1: Does he belong to animal race?
0: పక్షి జాతి అనుకుంటాడా?
1: Or bird?
0: నేను మానవ జాతి.
1: I belong to the race of human society.
0: కనుక ఈ మానవ జాతిలో పుట్టినటువంటి విధమైనటువంటి రూపములే.
1: We are born in this human society.
0: సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములనేటువంటి అలలు వస్తున్నాయి.
1: Just as the waves emerge out of the ocean, the different forms, Satchidananda, come out of God.
0: కనుక మనకు ఎందుకు ఈ ద్వేషం?
1: Why should we have hatred?
0: ద్వేషము నిర్మూలము కావించినటువంటిది.
1: That which removes hatred.
0: ద్వేషము నిర్మూలము కావించినటువంటిది.
1: That which kills hatred.
0: ఏకత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని ఆనందముగా అందించినటువంటిది.
1: Expressing the nature of the body and explaining the
0: divinity. ఇందులో ఉండేటువంటి పెద్ద విశేషం.
1: ఇస్ ది స్పెషాలిటీ ఇన్ వైశేషిక.
0: అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు.
1: మెనీ పీపుల్ బిగిన్ టు టీచ్ అబౌట్ దిస్ వైశేషిక దర్శనం.
0: అంతా పరిచయంతో నేర్చుకునేటువంటి మీ విచారం చేసి అందిస్తున్నారు కానీ
1: దట్స్ ఆల్ అవుట్ ఆఫ్ బుక్కిష్ నాలెడ్జ్.
0: నిత్య సత్యమైనటువంటి అనుభూతిలో ఉండేటువంటి విషయాలను అందించి ప్రజల యొక్క హృదయానికి అడ్డుకునేటట్టుగా ఆనందపరిచేటట్టుగా ప్రబోధించినటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
1: టుడే వి డు నాట్ హావ్ ఇండివిజువల్స్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ ద డైలీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద డైలీ రొటీన్
0: ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్. మహర్షులందరికీ కూడాను ఈ భౌతిక దంపతులకు అతీతమైన స్థితిని పొందారు.
1: But the same sentient have gone beyond the sense of the world.
0: వాళ్ళంతా కూడా కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు.
1: They stepped into super mind.
0: ఆ సూపర్ మైండ్ లో చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు అల్పశక్తులుగానే ఉంటుంటాయి.
1: From when we view from super mind, all of
0: that below. ఈనాడు మనం నేర్చిన సర్వ విద్యలు కూడా అల్ప విద్యలే.
1: All forms of education
0: అనిత్య విద్యలే. అప్రమాణమైనటువంటి విద్యలే.
1: They do not have any standard.
0: ప్రమాణాలు లేవు ఇక్కడ.
1: They have no proofs here.
0: ఏమిటి దీనికి ప్రమాణము?
1: What is the standard?
0: ఇష్టమొచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణం.
1: Say as you like is the standard.
0: కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుముందు అప్రమాణ స్వరూపములే అయిపోయాయి.
1: As it has no measure, therefore the entire nature is beyond the
0: భాషలో చూచినప్పటికీ
1: reviewing any language,
0: శబ్దం యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి.
1: The meanings of the word satya, truth, or interpreted
0: పదముల యొక్క స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి.
1: The manifestation of the Lord expressed differently.
0: ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారణ చేయాలనుకున్నప్పుడు
1: ఎన్క్వైర్ క్లియర్లీ సో హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: టీయూటీ పుట్ అంటారు ఈ పదము.
1: We say this word P-U-T, put.
0: కానీ అదే రీతిగా P-U-T, but అంటారు.
1: But the same thing, P-U-T, but.
0: దీని ఎందుకు put అనుకోదు?
1: Why don't we say put?
0: దీనికి ఏ ప్రమాణము?
1: What is the standard here? Nothing more say.
0: Walk.
1: Walk.
0: W-A-L-K.
1: W-A-L-K.
0: L ని మర్చిపోతారు, walk అంటారు. Walk అని ఎందుకు?
1: L is silent. Why don't we say walk?
0: కనుకనే పదము యొక్క అర్థములను ప్రమాణములైన స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ది వర్డ్ ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్ హావ్ నాట్ బీన్ కన్వేడ్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ గో ట్రాన్సెండ్ టు స్పిరిచువల్ లెవెల్.
0: పదార్థమును గురించినటువంటి ఈ పాణి వ్యాకరణం,
1: ద గ్రామర్ ఆఫ్ ద పాణి రిలేట్ టు మ్యాటర్,
0: శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం.
1: ద వైశేషిక స్పీక్స్ ఆఫ్ ది సౌండ్.
0: కనుక ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారం చేయాలి.
1: We have to understand clearly the sort of differences.
0: ప్రపంచంలో అనేక దృశ్యాలు మనం చూస్తున్నాం.
1: In this world we see so many things.
0: కొన్ని మంచిగలు కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం.
1: We consider few good and others bad.
0: ఈ మంచి చెడ్డలు
1: good and bad
0: కాల మార్పు చేత సంభవించినటువంటివి.
1: They happen because of the change in time.
0: అంతే కాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేదు.
1: Only that in this world nothing bad.
0: Aithe nenu manavudanu aneetundi oka deshabranti undinatta varaku kodalu ee manchikadanu manam paathichu.
1: However, we have body identification, we have to observe good and bad.
0: Ee naati manavudu
1: man today
0: viveka heerudu kaavatam chetane
1: as he lost discrimination
0: vairagyamu paramaipothundadu.
1: The renunciation is lost.
0: Kevalamu aatmagnanam lekapovatam chetane
1: because of the absence of the knowledge శరీరము
0: భారం అవుతుంది.
1: The body becomes a burden.
0: ప్రేమ తత్వము లేకపోవడం చేతనే
1: because of the absence of love
0: మనస్సు భారం అవుతుంది.
1: The mind has become a burden.
0: మనోభారమునకు విశాలమైన ప్రేమ తత్వము లేకపోవటమే.
1: The mind has become a burden because of the absence of love.
0: శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే.
1: The body has become a burden because of the absence of self inquiry.
0: వివేక విజ్ఞానములు లేకపోవటము లేక వైరాగ్యం లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే.
1: But the absence of wisdom and discrimination, the reason is absence of true inquiry.
0: ప్రతి మానవుడు కూడాను విచారణ.
1: So every person think of inquiry.
0: Discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం.
1: This discrimination is needed for every human being.
0: ఏది సత్యం, ఏది ఆధారము, ఏది ఆధేయం?
1: What is the truth? What is the basis? What is the one support?
0: ఇక్కడ మనము కొన్ని విధమైనటువంటి ఆదర్శాలను తీసుకోవాలి.
1: Here we have to take certain ideas.
0: నిమిత్త కారణము ఉపాధార కారణము అని రెండు.
1: One is నిమిత్త, the other one is ఉపాధార.
0: మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు.
1: God has created the mud and water.
0: ఇది మూలాధారం.
1: This is the chief basis.
0: ఈ రెండింటిని ఆధారం చేస్తున్నాడు కుమ్మరి.
1: The potter will take this as basic both.
0: కుండను చెక్కను మూపెట్టు చేస్తున్నాడు.
1: And then he prepares the pot and the clay.
0: ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రుడే.
1: The potter is just an instrument.
0: మట్టి నీరే లేకపోతే కుండలు ఏ రీతిగా చేయగలరు?
1: Without mud and water, how do you expect the pot?
0: కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమైనటువంటి మూలాధారమే.
1: Therefore, the entire creation.
0: మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం.
1: Basing on the primal basis,
0: ప్రకృతిని పుట్టించాడు.
1: God has given the thought.
0: ఈ ప్రకృతిని మానవుడు పుట్టించలేదు.
1: God has not given birth to cotton.
0: ఈ ప్రకృతి బీజమును మానవుడు సృష్టించలేదు.
1: He has not created cotton.
0: ఈ ప్రకృతి నుండి నూలు తీసి
1: taking yarn out of cotton.
0: నూలు నుండి ఒక వస్త్రం వేసి
1: out of the yarn
0: వస్త్రం నుంచి తాను వివిధమైనటువంటి యొక్క దుస్తులుగా ధరిస్తూ వస్తున్నాడు.
1: Cloth is made into different forms of dress.
0: ఆధారం ఎవరు సృష్టించారు?
1: Who created the base?
0: అది ఏ భగవత్ సృష్టి?
1: That is God's creation.
0: ఈనాటి సైంటిస్ట్ ఎంత కూడా,
1: ఆల్ సైంటిస్ట్ టుడే,
0: ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాస్, బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో,
1: ఇన్ దిస్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో వాటర్ లైక్ బాంబే అండ్ మెడ్రాస్,
0: ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తియ్యం నీరుగా మార్చుకుంటామని సైంటిస్ట్ ప్రచారంలో బోధన చేస్తున్నారు.
1: Scientists spend crores and crores with the assumption that they can convert salty portion of water.
0: యాంత్రికమైన శక్తి వల్లను,
1: because of their power,
0: విజ్ఞాన శక్తి వల్లను,
1: scientific power,
0: ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు.
1: The saline water can be made into drinking water.
0: కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంతవరకు?
1: How much should you exert?
0: నిజంగా ఉప్పు నీరే లేకపోతే తియ్యం నీరుగా ఏ రీతిగా మార్చగలరు?
1: Without saline water, how do you expect drinking water?
0: ఇది తియ్యం నీరుగా మార్చగలుగుతున్నారా?
1: Are you able to convert drinking water?
0: కొంత మార్పు జరుగుతుంది. ఉప్పు ఉప్పే.
1: Certainly not. There's little change. Salt is salt.
0: ఒక్క టంబ్లర్ మంచి నీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే,
1: if you want to make a tumbler full of water,
0: ఒక్క టంబ్లర్ 40 naira paisalu విలువ అవుతా ఉండాలి.
1: This tumbler has got the value of 40 naya paisa.
0: ఈ 40 naya paisalu ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకుని,
1: మేకింగ్ యువర్ మైండ్ సెలైన్ సాల్టిష్,
0: కేవలం బయట ఉప్పు నీరు మంచి నీరుగా మార్చాలంటే సాధ్యమవుతుందా?
1: Merely to convert the salt water into drinking water is impossible.
0: మనం మార్చుకోవాల్సింది మీకు ఇది కాదు.
1: It's not that we need to change.
0: బయట తెల్లని దుస్తులు,
1: white dress outside,
0: లోపల నల్లటి హృదయం,
1: inside a dark heart.
0: మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి.
1: What we should do here is convert into white heart.
0: Inka kontha mandi scientists antakudalu hydrogen oxygen rendu chesthe water avutundadi antunnaru.
1: Some other scientists say hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen rendu kalipte water avutundi.
1: True, hydrogen oxygen together make water.
0: Hydrogen oxygen ekkadi nunchi sampayinchaaru meeru?
1: Where did you get this hydrogen oxygen?
0: Adi ye bhagavat srishti.
1: That is God's creation.
0: Adi aadharam ane kudadani teeskoni konni aadhiyani meeru marchukuntunnaru.
1: Basing on the support you have other support.
0: Ee naati manavudu bhagavantuni yokka divya tattvamu divya shaktimaini aadharanni vismaristunnadu kritagnudu.
1: Man has become ungrateful wretched because he has forgotten the basic.
0: ఇన్ని పరికరములను ప్రపంచానికి అందించాడే భగవంతుడిని, ఏమైనా కించితేన మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము?
1: ఆర్ వి షోయింగ్ లీస్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ది ఎక్విప్మెంట్ గివెన్ బై గాడ్?
0: కేవలము కృతజ్ఞతా బుద్ధితో ఉండేటువంటి,
1: వి ఆర్ ఆల్ అన్గ్రేట్ఫుల్.
0: ఒక కర్చీఫ్ కింద పడిపోతే ఎవరైనా ఎత్తిస్తే థ్యాంక్స్ సార్ అంట.
1: If anyone give you back, you say thanks sir.
0: నా కర్చీఫ్ నాకు అందించినందుకు నీవు థ్యాంక్స్ అంటే,
1: when you return back my kerchief, if you say thank,
0: భగవంతుడు తన శక్తులంతా కూడా నువ్వు జీవునికి అందిస్తున్నప్పుడు ఇది ఎంత కృతజ్ఞత చూపించావు?
1: When God has given all his power, how much of gratitude should you show?
0: కనుక సమస్త సృష్టి ఎందుకున్నటువంటి సమస్త శక్తులు కూడా,
1: all the powers in the entire universe,
0: ఆధారమైన శక్తులు కనుకనే ఇది శాశ్వతము.
1: The main basis is permanent.
0: జీవుడు శాశ్వతము,
1: ఇండివిజువల్ ఇస్
0: పదార్థము శాశ్వతము,
1: God is permanent,
0: ప్రకృతి శాశ్వతము,
1: నేచర్ ఇస్ పర్మనెంట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: మూడింటి ఎందు ముమ్మూర్తుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడే భగవంతుడు.
1: God is the very form of this trinity.
0: అంటే జీవ ఈశ్వర ప్రకృతి, జీవేశ్వర ప్రకృతి.
1: Therefore the nature is the individual God and the nature, జీవేశ్వర ప్రకృతి.
0: కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ,
1: టీచింగ్ ద డివైన్ బేసిస్,
0: ఆధేయాన్ని ఆధారంగా తీసుకుని
1: ఏకంగమంతమని
0: ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషిక.
1: వైశేషిక థాట్ ద సపోర్ట్ అండ్ ద సపోర్టెడ్.
0: ప్రతి పదార్థం కూడా అణు మాత్రమే, అణు స్వరూపమే అని.
1: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఆటమ్.
0: అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రం లేదు, ఒక చేరిక లేదు.
1: హౌఎవర్ ది ఆటమ్స్ ఆర్ ఫ్రీ,
0: భిన్నంగానే ఉంటుంది.
1: దే ఆర్ డిఫరెంట్.
0: చాలా మంది సైంటిస్ట్స్,
1: many scientists know this.
0: Delhi lo radio waves anta vastunnayi.
1: You get radio waves from Delhi.
0: మెడ్రాస్ నుంచి రేడియో వేసి ఆకాశవాణి వారు శబ్దంలో వస్తున్నారు.
1: యూ ఆల్సో లిసన్ టు ద రేడియో ఫ్రమ్ మెడ్రాస్.
0: అన్ని దేశముల నుండి కూడా ఈ యొక్క శబ్ద తరంగములంతా వస్తున్నాయి.
1: ఫ్రమ్ ఆల్ కంట్రీస్ యూ గెట్ సౌండ్ వేవ్.
0: కానీ ఈ తరంగముల యొక్క దివ్యమైన యొక్క హిమము ఏ రీతిలో ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ ది సౌండ్ వేవ్స్ ఇన్ ది వరల్డ్?
0: ఒక తరంగములో మరొక తరంగం చేరటం లేదు.
1: One wave doesn't join another.
0: తరంగము ప్రత్యేకించినటువంటి తరంగములు గానే ఉంటున్నాయి.
1: All waves remain apart.
0: అయితే అన్ని తరంగములు కూడా మూట కట్టినట్టుగా ఉన్నాయి.
1: But it appears as though the waves are together. There's no difference.
0: కలియటం లేదు.
1: There's no
0: confusion. కావటం లేదు.
1: They don't confuse.
0: ఈ శక్తి ఎవరు ఇచ్చినటువంటి శక్తి?
1: Who gave that capacity?
0: ఎవరు చేయగలరు?
1: Who can do that?
0: ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: Not possible to
0: anyone. కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి.
1: God's creation are mysterious.
0: పవళ దాల తెగే కెంపి కలియారో. పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: భగవంతుడు చిలుకను సృష్టించాడు.
1: God has created parrot.
0: పచ్చని రంగు ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు.
1: It is green body and red beak now.
0: ఇది ఎవరు సృష్టించారు?
1: Who created that?
0: పుంచ తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే.
1: If you take a brush and paint it, it will not be beautiful.
0: అది కేవలం ఆర్ట్ గానే కనపడుతుంది కానీ ఆర్ట్ గా కనిపించదే.
1: It reflects art but not a heart.
0: ఇదే వెలిగే చిత్రబృందవను వరిదవయ్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు.
1: What kind of beautiful colors that he painted to peacock?
0: ఎవరైనా ఈ విధంగా పెయింట్ వేయగలరా?
1: Can anyone paint so?
0: పెయింట్ వేస్తారే కానీ అది పెయింట్ గానే కనిపిస్తుంది.
1: They paint but it appears as a paint.
0: కానీ ఇంత సహజమైన స్వరూపాన్ని భగవంతుడు చెప్పించాడు.
1: What natural form that God has given?
0: ఇది ఏ యొక్క సైంటిస్ట్ యొక్క శక్తి సామర్థ్యం?
1: Whose capacity the scientist has said?
0: ఇది కాదు కాదు.
1: Certainly not.
0: అణువుతో అన్ని సృష్టిస్తూనే ఉన్నారు.
1: We create
0: a కానీ ఆ అణువుతోనే వాడు అంతమైపోతున్నారు.
1: He's only out of the atom, he can put to end himself.
0: He is sustainability to give us a key, aim at them to know how it is.
1: This original natural power has no harm.
0: Yeh yukki yantramul scientist is sustainchado.
1: The machines created by scientists. Ah, yantramul
0: yukki dhene ni chuchi taane bhai padu pootunnod.
1: He is very much afraid of the machinery.
0: Adiye, katina, pashana, hudayun ene kutti, Churchill kudnu mukhanaadu chepkad.
1: Churchill, the stone-hearted one, also said at one time.
0: Manavudu, అన్నింటినీ తెలుసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
0: కానీ తనని తాను తెలుసుకోవటం
1: లేదు.
0: దీనినే ప్రహ్లాదుడు చెప్పాడు.
1: ఆల్సో సెట్ బై ప్రహ్లాద్.
0: లోకములను

0: padavu.
1: Father, you have conquered all the world in a moment of time.
0: Indriya lokamu chittamun geluva neravu.
1: You could not conquer the world of senses and the heart.
0: నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు చేయించుకోలేకపోతున్నావు.
1: యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ ఓన్ సెన్స్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు నీవు ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు.
1: యూ ఎంజాయ్ డిలైట్ విత్
0: ఇట్. నావి నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకార పడుతున్నావు.
1: యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ ఓనర్షిప్.
0: నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు.
1: బట్ యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: ఆ ఇంద్రియానికి దాసుడైపోయినావు.
1: యు హావ్ బికమ్ ఎ స్లేవ్ టు ద సెన్స్.
0: నీకు ఏమి అధికారం?
1: వాట్ అథారిటీ యు హావ్?
0: నీవు అధికారివే.
1: You are not for it.
0: భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాలను నీవు జయించలేనటువంటి వాడు.
1: The one who cannot conquer the physical world. అంతరింద్రియములను
0: నీవు ఏ రీతిగా సాధించావు?
1: How can you accomplish other
0: things? శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలడు.
1: The one who submits himself to the inner enemies, how do you expect him to catch
0: out?
1: He is caught by the inner enemies, how do you expect him to conquer outer enemies?
0: అసాధ్యము.
1: Impossible.
0: కనుకనే నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో
1: ప్రవేశించి
0: అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు విచారములకు కష్టములకు గురియవుతున్నాడు.
1: Man suffers, grieves because he is not able to have a control.
0: ఈ కష్టములు దేని వల్ల వస్తున్నాయి?
1: How does he face all this?
0: ఈ దేని వల్ల? అతని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలడు.
1: ద వన్ హూ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ద ఇన్నర్ ఎనిమీస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు క్యాచ్ అవుట్?
0: ఇంక వీడు బయట శత్రువు ఎట్లా తెలుసుకుంటాడు?

0: అయ్యి.
1: How does he face all
0: this? ఇప్పుడు దేని వల్ల కదిస్తున్నాయి?
1: How does he suffer?
0: విచారమే చేసుకోవాలి.
1: He doesn't think why.
0: ఏదో నా కర్మ నా ప్రాప్తి అని అంతతోనే వారు ముగించుకుంటున్నాడు.
1: He just thinks it is an act of destiny.
0: ఇది కానే కాదు.
1: Certainly not.
0: మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటి లేనే లేదు.
1: There's nothing that you cannot achieve with the human effort.
0: గాలినైనా కట్టకట్టి హస్తంలో పెట్టుకోవచ్చు.
1: You can bundle the air and catch hold and palm.
0: ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు.
1: The entire sky can be broken into pieces and thrown out.
0: సముద్రాన్ని ఒక్క తూరి గ్లాసు నీళ్ళలోనే త్రాగవచ్చు.
1: The entire ocean can be drunk in a tumbler glass.
0: అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు.
1: The fire also can be caught on palm.
0: కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది.
1: But he is not able to win over the mind.
0: ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
1: The one who has got a control over the mind is manishi man.
0: మనసును సాధించగనేను మనిషి మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషే కానీ అసలైన మనిషి కాదు.
1: Without having a control over the mind, he is just a man by form but not acting in reality.
0: కనుకనే చాలా మంది చెప్తుంటారు.
1: So many say,
0: మనిషి
1: మనిషి.
0: ఇది తిప్పితే సినిమా.
1: If you read in the reverse order,
0: సినిమా మనిషిగా తయారైపోతున్నాడు.
1: He has become a మనిషి, human being.
0: మనిషిగా తయారు కావటం.
1: He is not a true man.
0: కనుకనే
1: సో
0: నిజమైన మనిషిగా మనం తయారు కావాలి.
1: We should be true human.
0: నిజమైన మనిషి మనసుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకున్న వాడు కావాలి.
1: True human being is the one with mind with a control.
0: కనుక వైశేషికమనేటువంటిది,
1: వైశేషిక
0: ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతకును చక్కగా విపులంగా విప్పి చెప్తూ వచ్చింది.
1: The secret mysteries of nature are explained clearly in detail.
0: అణువు యొక్క మయమే ఈ ప్రపంచంలో.
1: The entire world is full of
0: అఖండమంతా అణువులోనే ఉంటుంది.
1: The entire infinity is
0: present in పెద్ద వృక్షం.
1: The big tree is in a small seed.
0: కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు.
1: But you don't see this tree.
0: వృక్షంలో ఏ ఏ భాగములంతా ఉన్నాయో,
1: as a part in a seed,
0: ఏ కొమ్మలు ఏ రొమ్మలు ఏ ఆకులు ఏ పువ్వులు ఏ కాయలు ఏ ఫలములంతా ఉన్నాయి, అవన్నీ విత్తనంలోనే ఉంటుంది.
1: The branches, flowers and the fruits all come out of the seed.
0: ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎక్కడ వస్తాయి?
1: When they are not present in the seed, how do you get them in it?
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం.
1: So God said, I am the
0: బీజం నుంచి ఈ విశ్వం అనే వృక్షము ఆవిర్భవించింది.
1: Out of the seed, the entire universe tree has come.
0: కనుకనే అణువులందే ఉంటుందని ఘనమైన దివ్య శక్తి.
1: Therefore the divine power is present in that.
0: ఈ ఘనమునంటే ఉంటుంది అది అణువైన శక్తి.
1: In this macrocosm is the present the power of the microcosm.
0: అంటే ఒక చిన్న విత్తనం ఉంటుంది.
1: And in the entire tree is present small seed again.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన అనిత్యమైన శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శన.
1: షడ్దర్శన taught this sacred eternal permanent truth.
0: న్యాయము మానవునికి ప్రాణం.
1: న్యాయ ద మెయిన్ బేసిస్ ఇస్ లైఫ్. లైఫ్
0: న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చి.
1: జస్టిస్ ఇస్ ప్రూవ్డ్ ఇస్ లైఫ్.
0: ప్రాణమున్నటువంటి మానవుడు
1: హ్యూమన్ బీయింగ్ విత్ లైఫ్
0: ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషిక.
1: వైశేషిక టాట్ దట్ హీ షుడ్ రికగ్నైజ్
0: ప్రాణాన్ని
1: ద లైఫ్.
0: తర్వాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది.
1: లైఫ్ అండ్ ద వరల్డ్ ఆర్ టాట్.
2: You just enjoyed a feast of philosophy, Bhagwan Baba's profound discourse on the Vaisheshika philosophy of the ancient Indian sage Karnada. The profound summer course discourse was delivered by Bhagwan on 28th May 1993.

మౌళిగుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెళదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల వేనితోడ

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ and the four locks so closely intertwined, and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead, and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swaruplara.
1: Embodiments of law.
0: ప్రతి దినం కూడాను ఈశ్వరత్వముల గురించి అనేక మంది అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చారు.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: ఈశ్వరుడు అనగా కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకుని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: Many feel that Ishwara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: This is not so exactly.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: దేర్ ఇస్ ఎ టెంపరమెంటల్ వీక్నెస్ అమంగ్ భారతీయస్ టు కన్సిడర్ ద ఐడల్స్ దే వర్షిప్ and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharata desamulo evvaru kodanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kodanu వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద the mental weakness that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపరమెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: Kevalamu oka dhanam adiginanta matramana oka tindini aashinchinanta matramana veeru beggars ga bhavistunnaru.
1: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
0: Kani yadarthamunaku bharatadeshamlo etti bichchagaandu kodanu leru.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: Manamai maname bichchamulu pedtu varini bichchagaanduga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. భారతదేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడాను బెగ్గర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: We go on praising God for the fulfillment of our desires. Oh God, if you fulfill my desire, you are great, you are noble. That's how we feel like that.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: A beggar is of our own making. Considering other person is a beggar, we offer them some money and we call them to come close to us.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణా భారతదేశంలో మానాలి.
1: This bad habit should be slowly, gradually given up.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని భిక్షగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి భిక్షాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: కనుక భగవంతుని భిక్షగాడిగా భావించుకోకూడదు.
1: Never consider God as a beggar.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: God is your own father.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: అంతేకాని కానీ మే మానవులకు బెచ్చగాళ్ళుగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడీ హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
1: Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody.
0: తోటి మానవుడు నా సోదరుడే కాని పిచ్చగాడు కాదు.
1: All the people around are your brothers, they are not your beggars.
0: అందరూ కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: We also have businessmen.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people on the other hand also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చము అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడా ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, are equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
1: In fact, the debt has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందపెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food. But never underestimate him.
0: Kanuka mana deshamulo pura motta mota ee bichchamu aneetvanti danipaina manu ye maatram kodunu choti ivakoddu.
1: We should never give any scope for this habit of begging.
0: Edo vaalu barihetto ayya amma maa koncham annam pettandi ani adiginta maatram vaalu bichchigaallu kaadu.
1: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్టనింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాడుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time,
0: భారతదేశము ఇలాంటి బీద దేశమే అయిపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders, wanted to conquer this country?
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కాని బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతక తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. వీ కన్సిడర్ అదర్స్ ఇస్ పోర్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్.
0: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: ఇఫ్ ఎనీవన్ అప్రోచెస్ యూ బెగింగ్, ఐ ఆస్క్ దెమ్ టు గో.
0: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్, you are just as good as me. That's what we should
0: say. ఈ సమయంలో చేతిలోపల కొంచెము అన్నం లేకుండా నన్ను నీవు వచ్చి ఆశించవచ్చును, అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: Motta mota meeru Bharat deshamu naa maatru deshamu ani cheppi danni chakkaga preminchali.
1: Love this country Bharat, declare proudly that Bharat is my motherland.
0: Naa Bharat deshamu ento goppadi.
1: My Bharat is a glorious country.
0: Aneka mandiki aneka shastra peerakunga pramaanalanta nerpi varini ento goppa variga chesindi.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavaru chepparu upanishattulu shastramulu geetalu aneka rakamainatuvi chaala goppaga pandincharu.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: Prati dani kudanu manam Bharatadesanni goppaga bhavinchi dani varninchali.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: Appude meeru Bharatiyuluga ani cheppukodaniki oka vidhamainatundi garvakaranamga untadi.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: Na desham goppadi ani anukoni meeru chinna variga pravartistunte ee desham ette goppa avutundi.
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: Parama pavanamaina Bharatavariyandu,
1: in the sacred land of Bharat,
0: shastram annade manaku chakkadanam,
1: and this tolerance for barbarity is
0: beauty. నీతి అన్నది మనకు ప్రీతి అగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: ద నెక్టరైన్ ఫీలింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
0: నా తల్లి నా భారతదేశం.
1: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్, ఐఎమ్ ఆల్సో పోర్.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: నో, మై మదర్ ఇస్ రిచ్.
0: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఇస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ greatness.
0: సకల శాస్త్ర పురాణ సంవదనను అందరికి బోధించి పెంచి పెద్ద చేసినటువంటిది భారతదేశం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద భారత్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద హైట్స్ ఇన్ ఫిలాసఫీ, ఇన్ ఎపిక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదెట్టవుతుంది.
1: దిస్ మదర్ ఆఫ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ కెనాట్ బి పూర్.
0: నిన్ను కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కాని కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశం నందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: భారతదేశం నందున్నటువంటి నీతి నిజాయితీలు,
1: the morality and the integrity in this country,
0: ఇంకే దేశం నందు కూడా నువ్వు కానరావు,
1: are not noticed anywhere in the world.
0: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
1: There is no other country greater than Bharat.
0: భారతదేశం అన్న బంగారం అనకుండా వెండి బంగారు కై వెతకనేలా.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: Deshame manaku goppa Bharat deshamu bangaru deshamu.
1: In fact, the very country, motherland, Bharat itself is
0: gold. Deeniki vendi pittali bangaru kolatam enduku?
1: Why do you need to buy the other metals like silver and other metals?
0: Ekkada kaalu pettinappudiki akkanta bangaru untundadi.
1: Wherever you go, you find gold.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాడు వెళ్ళిన దగ్గర అంతా కూడాను ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: మనం భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇవి తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యు కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యు వాంట్ క్లోత్స్, ఎస్ యు కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తినడానికి తిండి కావాలా, ఇదిగో పట్టు తీసుకో.
1: ఇఫ్ యు వాంట్
0: పెట్టండి.
1: ఇఫ్ యు వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారి అన్నం కావాలంటే వారిని అందరికి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ఫాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడా ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ichukotam puchukotam rendu kudanu chaala cheddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: Evaru kudanu ee vidhamainatundi oka prayatnamunaku manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: You go to any temple, you find the priest with a plate in his
0: hand. దాంతో దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: And he expects some dakshina, some some money and we receive prasadam from it. Let us not
0: actually.
1: We don't want that kind of
0: thing.
1: You cannot be bhiksha the
0: beggar.
1: In fact, we should never accept such kind of bhiksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు వెళ్ళి బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యు ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
0: నీవు భరత మాత పుత్రుడవు.
1: యుర్ ద సన్ ఆఫ్ భారత్.
0: భరత మాత పిచ్చిది కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
0: రిచ్ది.
1: భారత్ ఇస్ రిచ్.
0: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
0: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
1: You are not justified in begging, being the son of Bharat.
0: ఏ కొంచెమైనా కూడా మన జోబు లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
1: And you should not carry money in your pocket.
0: అడిగిన వారికి ఇంత పెట్టడము వాళ్ళు వెళ్ళిపోవటము.
1: And in fact, if those people that want, just finish the matter there.
0: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కానీ అది ఇచ్చటం కాదు గొప్పతనము.
1: And in fact, it lies on
0: the giver. కొంత కాసులు కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
1: Though you received money, in fact you have lost the very name of your country.
0: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
1: It is necessary to keep up the honor of the mother.
0: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
1: Such sons of Bharat are very much essential today.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
1: There are also certain aspects in this present day world.
0: దేవాలయంలో పోతుంటే విభూతి.
1: ఇఫ్ యూ గో టు దేవాలయం యూ ఫైండ్ విభూతి.
0: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
1: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
0: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
1: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
0: ధాన్యం ఒక విభూతి.
1: గ్రెయిన్ ఇస్
0: ఆల్సో. బంగారం ఒక విభూతి.
1: గోల్డ్.
0: పెండి ఒక విభూతి.
1: సిల్వర్.
0: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
1: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
0: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
1: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
0: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎందుకోసం మనం పుట్టాము? దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక పిచ్చం పెట్టడానిక కాదు కాదు.
1: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
0: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
1: I am born to maintain the prestige and the dignity of my mother.
0: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life?
0: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: So make every effort to maintain the name.
0: మా పిల్లలు రామాయణంలో పాడుతుంటారు.
1: Our students also sing that song.
0: అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
1: Our sons this way question Sita.
0: అమ్మ మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
1: And the children say that mother, are you crying feeling sad that we are under the control of someone else?
0: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
1: In fact we are greater.
0: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
1: When you have sons of this type, never consider us cheap or beggars.
0: కనుక కంటిదారలు కార్చకూడదు అన్నారు.
1: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఎ టియర్.
0: నీవు కంటిదారలు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
1: ఓ మదర్ ఇఫ్ యూ షెడ్ టియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
0: తన కన్న తల్లి యొక్క కంటిదారలు కార్చనుకోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: అమ్మా నీవేమాత్రం కంటిదారలు కార్చకూడదు.
1: ద సన్స్ టోల్డ్ సీతా,
0: మేమున్నాము.
1: We are here, don't cry.
0: మేము ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడతాము.
1: We are ready to sacrifice our life and protect.
0: అంతే కానీ కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
1: Oh mother, never cry and shed tears was their prayer.
0: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
1: Such sons of that quality we don't have today.
0: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
1: We find the weakness in every aspect of life.
0: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
1: In fact, Bhagavan feels that we are encouraging this sort of a beggar.
0: ఇంత గొప్పవారిగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
1: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
0: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
1: Never have a feeling that you do not have.
0: మీకు తెలుసు ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
1: వాంటెడ్ 5 రూపీస్.
0: ఆయన ఒక శెట్టి గారింటికి పంపించాడు.
1: అండ్ హి సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్.
0: ఎవరిని? తమ యొక్క శిష్యుడు.
1: అండ్ హి సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ 5.
0: అక్కడ పోతే ఆ శెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
1: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
0: రెండో శెట్టి గారింటికి పోమన్నాడు.
1: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
0: మ్యాన్. ఆ శెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూచి.
1: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీళ్ళకు మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చా అని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటు నిండుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా, రా నా వరండాలో కూర్చో అని ఇంట్లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికి ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani neevu variki vadinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee recommendment yokka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetuvanti bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని అందుకుంటూ లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబించి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: నిజమైనటువంటి మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ ఇస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్.
0: బిచ్చగాళ్లను తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ. చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBA, BA, pass అయ్యవచ్చు, పేరుగాంచిన పెద్దవారులైనా.
1: You may be great people with degrees, undergraduate, postgraduate.
0: సంపదలుండి సద్ధానపరుడైనా, పుణ్యకీర్తిని కన్న పుణ్యులైనా.
1: You may be rich and affluent with all the name and fame for
0: charity. ఆరోగ్యంబుల అనవర్తముండి పరిపూర్ణ బలులకు వారులైనా.
1: You may be very healthy with all the perfect physique and strength.
0: సత్రము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా.
1: You may be scholars reciting the Vedic texts every moment in each Veda.
0: సాధు భక్తులకు ఏనాటికైనా.
1: None can ever equal a devotee.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వీఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: తల్లికి ఎవరు అని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాం.
1: యు ఆర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ మదర్ మెయింటైన్ హర్ నేమ్ వెల్ యు ఆర్ నో లాంగర్ గ్రేట్ ఇన్ ఎనీ సెన్స్.
0: కనుకనే అన్ని చరిత్రలే ఎందుకు కూడా నువ్వు రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు నువ్వు రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని వివేకానంద చరిత్ర ఎందుకు కూడా అన్ని చెగట్టువాడు ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
1: In the biographies of all great people, Ramakrishna Paramahamsa, Vivekananda, you also find this particular aspect. People maintain the name and the fame of the family.
0: Kanuka pernu mam chudanadu.
1: So it is the name, reputation.
0: Nenu evaru, nenu Bharatamata putrunanu.
1: And the son of Bharat.
0: Nenu Bharatputrunanu.
1: And the son of Bharat.
0: Aa Bharatputrudaneetundi pernu nilipalanukunte tyagam poonukovali.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: Naaku lekapoyina paravaledu, vaani konchi pettali.
1: I may not be having, but I am prepared to serve.
0: ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడు అయినటువంటి భరతుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: అండ్ హీ వాజ్ కరోనేటెడ్
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటిస్డ్ ఇన్ ఎనీబడీ.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: And Lakshmana by his side was furious.
0: తల్లి మనమల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to him to deny this shelter in the forest also.
0: లక్ష్మణా, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
1: అండ్ రామచంద్ర సేడ్, లక్ష్మణ, యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
0: త్యాగమయుడు
1: భరత్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ వన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
0: Kanuka Bharatudu ante chaala goppa gunam kaligavadu.
1: Bharat is highly virtuous.
0: Alanti goppa gunam kaligavadu kanuke Ramulu Bharatudini aasistu vachadu.
1: That's the reason why Bharat was very much liked by Ramachandra.
0: Bharatudu aranyaniki poyina tarchaname,
1: the moment he went to the forest,
0: naina Bharata amma nanna baagunnara annadu.
1: The first question that Rama put was this: how are the parents? Tan
0: tali ainatundi Kausalya baagunda ani adagaledu.
1: And in fact he did not say anything about Kausalya.
0: Kaika baagunda?
1: In fact he asked about the welfare of Kaika.
0: Kaika ani peru cheppetappudike Bharatuniki leeri kopam vachindi.
1: The moment Kaika's name was mentioned,
0: aa dummagunala valane neevi aranya paaraipothavu.
1: Because of that wicked woman you are here in the forest.
0: Chi, aa peru na vedda cheppakoddu.
1: What a shame it is never mention her name.
0: Appudu daggara pilchi Ramulu, Bharata, నీ తల్లి చాలా గొప్పది.
1: రామా కేమ్ క్లోజ్ టు భరత్ అండ్ సెడ్, యువర్
0: రాముడి యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్ దట్ హాస్ బీన్ వైడ్ స్ప్రెడ్ టుడే.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూలనాడద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
1: And he went to meet Kaika.
0: Kaika దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
1: and he fell at her feet.
0: తల్లి, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: He said, because mother, because of you I am very fine here.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: Better Bharat be coronated. Let
0: నీతి వాక్యమునంతా బోధించు.
1: Teach him all conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుని చూసుకుంటాను.
1: After 14 years I will come back and take care of Bharat.
0: కాని పితృవాక్య పరిపాలన జరపాలి.
1: బట్ ఐ మస్ట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: మాతృ పితృవాక్యములు మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రభుత్వం ఏ రకమైన యొక్క నిబంధనలు సాధించిందో,
1: వన్ షుడ్ ఫాలో ది రెగ్యులేషన్స్.
0: ఆ నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. When this is followed, then only we can call ourselves fitting citizens.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకు మాత్రమే కాకుండా.
1: What Rama said, not merely the parents only.
0: ప్రజల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూడా చూడాలి.
1: The feelings and the welfare of the people also have to be taken into
0: consideration.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాము.
1: Then only we will be true citizens of this country.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలి అనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: ఈ నీతి వాక్యములన్ని కూడాను వారు చెప్తుంటే లక్ష్మణుడు కూడాను మనసులో చేరిపోయింది.
1: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
0: Anna, naaku chaala manasu kudirindi.
1: And Lakshmana said, now my mind has settled.
0: Kaani Bharatunni, ee rajyanni, ee sainyanni chusinappudike naaku mandipoyindi naagunde.
1: I am so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు గాని అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రం చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్, యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్, యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
0: కనుక దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హి కాల్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్.
0: అతని కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
0: భరత,
1: భరత,
0: నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఇస్ సర్టెన్లీ,
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
1: You follow your mother.
0: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
1: Follow your father.
0: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
1: Make both of them happy, then I will be extremely happy.
0: కనుకని ప్రజావాక్యములంతా కూడాను పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడ్డావు?
1: When you have to follow the verdict of the people, why do you feel
0: రాజు కావాలనుకోవటం నీ స్వార్థము?
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling.
0: Premanu bandhutvamni priti parchu.
1: And in fact, let your love transcend your relationship.
0: Kanuka tyagam chesinappude niki bhogamulanta labhistayi annadu.
1: When once you sacrifice, you can certainly enjoy life.
0: Venta poyinatundi Vasishtha Vishwamitrulu kudanu,
1: Vasishtha and Vishwamitra who followed them,
0: varu kudanu ee vakyamulanta vini chaala kanti darana kaacharu.
1: They heard the teachings of Rama and started shedding
0: Rama,
1: tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: your ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
1: Right now it is Bharatarajya and not Ramarajya.
0: కనుక నీ భరతరాజ్యం కాదు, ఇది భారతదేశం అన్నాడు.
1: Because of Bharatarajya, this is Bharatadesha, Bharat.
0: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: When you have gold, the Bharat, then why do you suffer?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ యాజ్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్
0: ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: ద భారత్ హస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ద నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్,
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: దానధర్మము చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవుల్ని ప్రేమతో చూచి,
1: లవ్ ఎవ్రీబడి,
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ యువర్సెల్ఫ్,
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: దిస్ ఇస్ ద రైచువస్ కాండక్ట్.
0: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము, ఇది కాదు ధర్మము.
1: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయమును ధర్మం చేయాలి.
1: We have to do this dharma wholeheartedly. We should sacrifice.
0: Swarthamu tyagam cheyali.
1: We have to sacrifice. Parathamu
0: preminchali.
1: We should love the other.
0: Padmandini preminchali.
1: We should love everybody.
0: Padmandini daggara chesukovali.
1: And we should join the society.
0: Varu parayi varani bhavinchakoodadu.
1: We should not consider anybody separate from you.
0: Evaru dooram ichinappudu nana ra ra ani daggara pichi varini ento preminchali.
1: You should mingle with love. Talk to people lovingly.
0: Ee prema okkati untunte endarnaina manam saakavachchu.
1: With this love, you can certainly win any number of people.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమని.
1: What we have to learn, what we have to develop today is love.
0: దైవ ప్రేమ.
1: Love for God.
0: బీదలు బాగా లేకుండా చూసుకోవాలి.
1: And see that we alleviate the suffering of the people.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే, ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: Intilo talle baadapadutunte ee parulani enta preminchi prayojanam emti.
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: Kaliga motta motani kanna tandrini tallini preminchu.
1: First love your mother, love your father.
0: Tarvati pedallandarini preminchu.
1: And then we can love the whole society.
0: Motta motta Ramudu Bharatuniki upadeshinchinatundi idiye.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: Bharata, tax ratta vestunnavu pillalaku?
1: He inquired, Bharat, how is taxation there?
0: Anna, nenu chaala porapaddaru.
1: He said, brother, I am mistaken.
0: Neevu cheppetuvanti maatalu edi kuda nenu cheyalekapoyanu.
1: I could not do what all you wanted me to do.
0: Kavasinanta dhanam undi kudanu.
1: Though there's lot of money.
0: ఖజానా నిండిపోతుండాలి గాని దాన్ని తీసి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ్ కోపం వచ్చింది.
1: Then Lakshmana by his side was very angry.
0: ఇది తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా.
1: And this is a cheating of the father.
0: దశరథుడు అన్ని విధాల కూడాను రాముని సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatuni kudanu Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana.
1: Lakshmana.
0: Neevu evari kumarudu?
1: Whose son are you?
0: Dasaratha kumarudu.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Neevu Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruluve neevu Sumitraki ichinatuvanti endukosam ichadu Bhagavantudu.
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నులందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: The Bharata Shatrughna are very great people.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై సైడ్.
0: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్.
0: చిరంజీవిగా నిలపాలి.
1: దట్ ఈ షుడ్ బి మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్నా, మీరు ఏమాత్రం కూడా తల్లిపై ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
0: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద
0: సీ
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
0: రాజ్యాన్ని కాపాడాలి.
1: That the country has to be protected.
0: చిరంజీవిగా నిలపాలి.
1: That it should be mortal.
0: అని రామ

0: ఫాదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
1: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామాయణ వీ డోంట్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ సుమిత్ర.
1: ఆ సుమిత్ర అనేటువంటి పేరులోనే ఉంటుంది, అది ఎంత మిత్రత్వం.
0: మిత్ర ద ఫ్రెండ్షిప్ సుమిత్ర, ద ఫ్రెండ్షిప్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఆ సుమిత్ర అనేటువంటి ఆమెని ఈ రాజ్యాన్నంతా కూడా చాలా ప్రేమగా చూపించి, బిడ్డల చేత ప్రేమగా పెంచించి వారు చాలా గౌరవాన్ని చేశారు.
0: అండ్ దట్ ఫోర్ హీ రెస్పెక్టెడ్ హిస్ మదర్ అండ్ హీ రెస్పెక్టెడ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ అండ్ రూల్డ్ ద కింగ్డమ్.
1: కౌసల్య కంటే
0: మోర్ దాన్ కౌసల్య
1: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
0: సుమిత్ర ఇస్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సుమిత్రకు ఉన్నటువంటి గుణములు,
0: ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర,
1: కౌసల్య కానీ కైకేయి కానీ ఎవరికి లేవు.
0: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకేయి.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రాముని ఇంకా అరణ్యానికి వెళుతున్నాడు.
0: రామ వాస్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్.
1: కౌసల్యకి నమస్కరించి
0: హీ పెయిడ్ రెస్పెక్ట్ టు హిస్
1: ప్రయాణం కావాలి
0: అండ్ హి వాస్ టు స్టార్ట్.
1: అప్పటి లోపల
0: అట్ దట్ మోమెంట్
1: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి.
0: అట్ దట్ టైం సుమిత్ర వాస్ పెయింటింగ్.
1: ఆమె చాలా గొప్ప పెయింటర్.
0: హి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
1: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
0: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
1: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
0: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
0: రామ విజిటెడ్ సుమిత్ర.
1: తల్లి మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
0: మదర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
1: అడగకపోవడం నాకు ఇష్టమే.
0: In fact, I would like to go to
1: father. తండ్రి ఆజ్ఞ శిరసావహించడం నాకు ఇష్టమే.
0: I like to follow the command of my father.
1: కానీ కౌసల్యనైనా వదులుతాను, కానీ నిన్ను నేను వదలలేను తల్లి.
0: I am prepared to leave the company of Kausalya and not your company.
1: అని చెప్పి
0: సుమిత్ర
1: తిరిగి తిరిగి నమస్కారం చేసి
0: he paid his respects.
1: తల్లి నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
0: And he said, mother,
1: నాకు అది ఒక్కటి చాలు.
0: See that you love me, that is enough.
1: అని చెప్పి
0: so saying,
1: తాను అయోధ్యను వదిలాడు.
0: And he left Ayodhya.
1: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
0: ద నేచర్ ఆఫ్ సుమిత్ర ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్
1: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
0: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
1: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
0: The great noble feelings of Sumitra
1: Kausalya kudanu ledu
0: are not noticed in Kausalya.
1: Sita kudanu ledu,
0: not even in Sita.
1: Kani ee Sumitra chaala goppa gunavantaralu.
0: Sumitra is a virtuous one
1: ani aame chaala varninchaaru.
0: And they went on extolling her greatness.
1: Ee vidhanga andariki goppa dharmam cheyataniki mana goppa dharanni tagginchukoni edutu maitri goppa dharanni penchutu raavali.
0: In fact we have to notice the greatness of others. We should not be in self-glorification.
1: Vidyarthulara,
0: students,
1: meer repati nunchi sadhyamainta varaku kudanu evarni chinna bhavamto chudakandi.
0: From tomorrow never consider anybody low and cheap.
1: Goppa vishalamaina bhavamto meer chudandi.
0: Have broad feelings.
1: Andaru navare navanti vare veeru kudanu.
0: Consider everybody equal to you.
1: Sodara manam bonchestam randi ane pakkarunna vaanni kuda pilchi manam vettiga bonchesayali.
0: You can just go and dine in the company of your another brother.
1: Evvani kudanu beedavariga gaani leka bichigaani gaani manam chudakoddu.
0: Never consider anybody a beggar or poor or low or mean.
1: Andaru kudanu rich manle.
0: All are rich enough.
1: Kanuka manam beedavaliga kavadaniki veelledu.
0: There cannot be any beggars for sure.
1: Nee bhavamlattu beediga maaripothunnayi kaani
0: your feelings may be poor.
1: Kaani vaarlo beedatanam anedi eppudu ledu.
0: There is no poverty at all.
1: Bharatadeshamlo
0: ఇన్ భారత్
1: భారతదేశంలో
0: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
1: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
0: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
1: విశాలమైన హృదయులు వారు.
0: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
1: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
0: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
1: పూర్వము జనక మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
0: అండ్ సీత టోల్డ్ జనక మహారాజా,
1: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
0: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
1: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
0: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
1: అని దిన్నము ప్రార్థించేటువంటి.
0: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
1: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
0: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్.

0: టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగరం.
1: నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి.
0: అండ్ యూ జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ లిమిటేషన్స్.
1: సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసే.
0: అండ్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ సీత కుడ్ లిఫ్ట్ అప్
1: శ్రీరామచంద్రుడు దీన్ని కాదు దీనింత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు.
0: శ్రీరామచంద్ర కెన్ లిఫ్ట్ హెవియర్ థింగ్స్
1: పవిత్రమైనటువంటిది.
0: అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ హైలీ
1: సేక్రెడ్. అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
0: హిస్ లవ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్.
1: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
0: అండ్ సీ దట్ ఐ మ్యారీ రామ.
1: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రిం పగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రామ.
1: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
1: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలా పండు వలుస్తూ
0: as they are taking away the peeling of the orange
1: sumitra vala valustu okokotana okokotana idi ramudu idi lakshmanudu idi bharatudu idi shatrughnudu idi sita ananni dani perlu petti pujincheetvatidi.
0: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit one after another piece, repeating the names of rama lakshmana bharata shatrughna.
1: ilanti pavitramaina kodandu naaku chikkaru kada ani chaala aanandinchindi.
0: And she was very happy because of the company around.
1: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అతలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
0: ది డాక్టర్ సిల్లా రెస్పెక్టెడ్ దేర్ మదర్.
1: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
0: దే ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ దేర్ డాక్టర్.
1: ఒక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ భరత్ వాస్ కరోనేటెడ్
1: కొంత పని లోపల చేరిపోయి
0: హావింగ్ గాన్ టు ది ప్లేస్
1: కొంచెం అలసిపోయి
0: బికాస్ టైర్డ్
1: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
0: యాజ్ ఇట్ ఇస్ లేట్ ఇన్ ద నైట్
1: తన రూమ్కు పోవలసినటువంటి భరతుడు రాముల రూమ్కు వెళ్ళాడు.
0: ఈజ్ గెటింగ్ ఇన్ టు హిజ్ ఓన్ రూమ్ భరత్ హ్యాపెన్ టు గో టు గెట్ ఇన్ టు ద రూమ్ ఆఫ్ రామ.
1: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
0: దేర్ మదర్ సీత వాజ్ దేర్.
1: సీత ఉన్నటువంటి చూచి
0: హావింగ్ నోటీస్
1: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
0: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
1: అలసిపోవటం వల్ల
0: బికాస్ ఆఫ్ టైర్
1: నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడు రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
0: యాజ్ ఆల్ ద రూమ్స్ ఆర్ ది సేమ్ ప్యాటర్న్ బై మిస్టేక్ ఐ స్టెప్ ఇన్ టు రామాస్.
1: లక్ష్మణ్ భార్య
0: అండ్ దెన్ ది వైఫ్
1: లేచి వచ్చి
0: బ్రాట్ అప్ అండ్
1: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
0: వై డూ ఫీల్స్
1: మీది మాదే మాది మీది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్
1: ఇదే మాటలే రాముని కూడా చెప్పింది నేను నీవే నీవు నావే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు ద సేమ్. All belong to us.
1: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ స్టూడ్ బై ద సేమ్ వర్డ్.
1: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
0: సో ఆల్సో దేర్ కౌంటర్ పార్ట్స్.
1: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
0: దిస్ ఇస్ ద రీజన్ వై రామరాజ్య హాస్ బికమ్ సో గ్రేట్.
1: కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి.
0: Have been born here in this country, be true bharatiyas.
1: Bharatiyulu
0: bharatiyas
1: ee bharatiyaga undali.
0: Bharatiyulu tiya sweetness, you should be sweet.
1: Meera bharatiyuluga meeru bayyadi.
0: Consider yourself so sweet.
1: Ee okka vishayam nandu kodunu evarni chilleriga bhavinchukovadu.
0: Never consider anybody low and
1: evaraina bazaar lo potuntunte bichigaaliga vastuni vaaru mana intiki vastaru emo ani kaachukonundi vaariki ikkada pettaru.
0: And you also serve those people that need your service.
1: ఈ త్యాగ భావం మీలో ఉండినప్పుడే
0: when this spirit of sacrifice is
1: నిజమైన భోగ భావం మీలందు చేరుతుంది.
0: You can suddenly enjoy the bhoga in this life.
1: విద్యార్థులారా
0: students
1: పవిత్రమైన ఈ భారతదేశమందు
0: in the sacred land of Bharat
1: ఈనాడు
0: today
1: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
0: being a festival day sacred day
1: ఈ దసరా పెట్టెలు
0: this dasara
1: dasara అంటే దాశమి.
0: దసరా దిస్ బీయింగ్ ద టెన్త్ డే దశమి.
1: తొమ్మిది దినములు చాలా బాగా చేసి
0: హ్యావింగ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఫర్ 9 days.
1: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
0: దిస్ కైండ్ ఆఫ్ రిచువల్ సీక్రెట్ రిచువల్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్.
1: అందరూ కలిసిమెలిసి
0: దట్ వీ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలగాలి.
0: మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us move together, let us live together, grow in intelligence.
1: కనుకనే మీరందరూ కలిసి కలిసి మెరగాలి.
0: వీ షుడ్ మూవ్ టుగెదర్.
1: మీ తెలివిని పోషించుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ.
1: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
0: వీ షుడ్ వర్షిప్ అవర్ మదర్.
1: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
0: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఏ గ్రేట్ సెలబ్రేషన్ ఫెస్టివిటీ అరౌండ్.
1: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకునేది రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
0: వాట్ ఆల్ యూ హావ్ లెర్న్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుమారో.
1: అందరి ముఖం ఎందుకు నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
0: దేర్ షుడ్ బి స్మైలింగ్ ఫేస్ ఆన్ ఎవ్రీబడి.
1: ఎవరి ముఖం కూడా క్యాస్టర్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోండి.
0: నోబడి షుడ్ హావ్ ఎ క్యాస్టర్ ఆయిల్ ఫేస్.
1: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
0: అవర్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేస్ ఎనీ టైం.
1: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
0: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
1: Serve all.
0: Serve all.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మనం విద్యారంగములు పంచతంత్రములను చక్కగా మనం విచారించి చెప్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: ద ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఇస్ టు నో ద బెనిఫిట్స్ ద రివార్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ వీల్ బి నోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: వి అక్వైర్ బై టూ ప్రొసీజర్స్.
0: ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకుని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించడం.
1: ద ఫస్ట్ మెథడ్ ఈజ్ టు కలెక్ట్ ఆల్ ద డేటా అండ్ ద స్టాటిస్టిక్స్ of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga lopalu nunchi antarbhavam nundi aavirbhampa cheskoni danini vidyarthulaku vipulanga vivarinchali.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: Kani ee naati vidya kevalamu ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: టుడే వీఆర్ టీచింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కానీ కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికని మనం అభివృద్ధి పొందలేము.
1: వీ కెనాట్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ బై మియర్లీ receiving education. It's only culture that helps us to grow.
0: Kanuka ee vidyaku samskaram kudanu atyavasaram.
1: Therefore education requires culture.
0: Ee naati samskaram lenetunte vidya chellani kaasu vantidi.
1: Education without culture is a fake coin.
0: Ee chellani kaasunu bichchagaadu kudanu andukoledu.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులైనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు?
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga dinni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: డార్క్ రూమ్ విల్ బి ఇన్హాబిటెడ్ బై బ్యాట్స్ ఓన్లీ.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall?
0: Evari kompalo kulustundo?
1: Where it will fall?
0: Ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo?
1: What harm it is going to do to others?
0: Korukune deeni yokka manchi chedda evaru kodunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kanukune chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ కల్చర్?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: వీ హావ్ గాట్ టు గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్, ఆల్ దట్ ఈస్ సిన్ఫుల్, ఆల్ దట్ ఈస్ క్రూయల్ అండ్ వికెడ్.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind యొక్క లక్షణమే, narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane manayandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఇస్ వరల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈస్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chalachalamuku maaripothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukune ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educate aneetundi daniki ee chadunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educate with the inner awareness.
0: Aa educate aneetundide practical knowledge.
1: Educate confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జీ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జీ, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణ ప్రాక్టికల్ నాలెడ్జ్లో ప్రవేశించాలి.
1: Gradually, from the level of discrimination knowledge, we should reach the stage of practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏ నాటికి ని మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో.
1: Just as the heart is worshipped, receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: is shanti ganu vishalam ganu pavitramainatidi ganu hrudayam abhrudhi gavistundi.
1: The heart helps us to grow along the lines of peace, broad mindedness.
0: Itani vidyavantudanaga atanlo durgunamulu praveshinchakoddu.
1: If he is an educated one, he should not have bad qualities.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: He should not resort to evil deeds.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: How can you call him educated?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, విద్య, the meaning is జ్ఞానం.
0: ఎట్టి జ్ఞానము?
1: What sort of wisdom?
0: లౌకిక జ్ఞానమా?
1: Is it worldly knowledge?
0: ప్రాకృత నాలెడ్జ్?
1: Or physical knowledge?
0: లేక జనరల్ నాలెడ్జ్?
1: Or is that general knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది కేవలము bookish knowledge.
1: That's all, after all, bookish knowledge.
0: ఈ bookish knowledge నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: To what extent it would help you?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: You can have it experience so long you have memory.
0: ఇది కొంతవరకు నువ్వు bookish knowledge మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: It's not at times possible to experience it in the practical field.
0: ఈ bookish knowledge తన నింపుకొని
1: filling our head with the bookish knowledge
0: examination hall వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: ఆ examination hall లోపల ఈ తనలో ఉన్నటువంటి విషయమంతా కూడాను పేపర్ లో గుమ్మరిస్తాడు.
1: We empty our head there in the examination hall.
0: తిరిగి వెనుకకు వచ్చే సమయంలో ఎంటీ హెడ్ తో వస్తాడు.
1: అండ్ యాజ్ హి రిటర్న్స్ హీల్ బి ఎంటీ హెడెడ్.
0: ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది.
1: ది హెడ్ కంటిన్యూస్ టు బి ఎంటీ ఎనీవే.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: To reach that state of discrimination knowledge, the general knowledge is essential.
0: General knowledge lopala oka samanyamainatundi oka telivitetanta koodi untayi.
1: General knowledge requires intelligence.
0: Ee oka discrimination knowledge lopala
1: indiscrimination knowledge
0: common sense kuda untadi.
1: Common sense is necessary.
0: Ee rendinti valla general knowledge common sense rendu koodinappude nijamainatundi oka bhautika gudamulu kanapurtayi.
1: When general knowledge goes hand in hand with the common sense, you can have all advantage.
0: Vidyarthulara,
1: students,
0: vidyadhipatulara,
1: and heads of institutions.
0: Manam ee naadu chadavalsinatundi chadavulu ee bookish knowledge kaadu.
1: The education that we need today is not bookish knowledge. It's necessary, however.
0: Tatpradamlo idi oka konni prarambha steps ga untundali.
1: It's essential at the beginning stages.
0: Idi kevalam laukika jeevithanni poshinchukune nimittamai yerpadinatundi vidyalu maatrame.
1: This education will help us to eke out our living.
0: Kaadu kaadu aadhyatmika vidyanu kuda manam abhirudhi parchali.
1: We have to develop the spiritual knowledge also.
0: Aadhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
1: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాది.
1: ఆల్సో
0: సూయేజ్ వాటర్ కూడా చేరుతుంటాది.
1: డ్రైనేజ్ వాటర్ సూయేజ్ వాటర్
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాది.
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ will flow like a pure river.
0: Life river.
1: Like life, river of life.
0: Life. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటాయి.
1: In these rivers you find water all through. It will never be dry any time.
0: ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువులు చదివాం, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in
0: practice.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: You should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనట్టుగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as a rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అని కొని చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical
0: knowledge. Act, act.
1: We should put into action, we should act.
0: తర్వాత వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: Then comes, what's the aim of education?
0: ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరు విచారించడం లేదు.
1: No one is bothered about the aim of education.
0: What is the aim of education?
1: What is the aim of education?
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for living.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాం.
1: The modern education is helping us for living.
0: కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి, నివసిస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్, యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్
0: అనిమల్స్. ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: ఫర్ జస్ట్ లివింగ్,
0: జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: టు క్యారీ అవుట్ యువర్ లైఫ్,
0: చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: యు ఫైండ్ యాంట్స్ అండ్ మస్కిటోస్ లివింగ్.
0: కాదు కాదు, మన ఎడ్యుకేషన్ అనేటువంటిది living for life.
1: Our education should be for life.
0: Aa vidhamainga chudali, what is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: Aa essence of education nu manam chakkaga gurtinchali.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: Anni prapanchamlo jarigetvanni collect chesukotam, idi kaadu education yokka vishayam.
1: Not collecting facts and figures, that is not education.
0: Ivanni manaki enduku ee collection anta?
1: Why collection?
0: Ee collection ni kuda manam marchipothuntamu.
1: At times we forget that.
0: Ee oka chinna udaharanam.
1: A small example.
0: Oka dobi untadu oka palli lopala.
1: Here you have a washerman in a village.
0: Aa dobi intintiki velutuntadu.
1: He visits every resident.
0: Aa intinti varanta vesetuvanti battalanta teesukuntaru.
1: Dobi washerman collects all clothes.
0: Oka inti varu taa vesinatuvanti battalu oka exercise book lo raasukuntaru.
1: The master of the house will note down all the clothes.
0: One bed sheet, one shirt, one pant, one banin and raasukuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
0: ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: ఎవ్రీ హౌస్ హోల్డర్ గోస్ ఆన్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఎక్సర్సైజ్ నోట్ బుక్.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: ద వాషర్మన్ డజంట్ రికార్డ్ ఎనీథింగ్.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: అది జనరల్ నాలెడ్జ్.
1: దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవాణికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్, వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: ద జనరల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ బర్త్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దిస్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే సే ఎడ్యుకేషన్ హాస్ నో ఎండ్.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేది దానికి ఎండ్ ఉంటుంది. అది
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education ye maatramo upayoginchadu.
1: Without character, education is useless.
0: Puram rishikulamlantu
1: earlier in hermitages
0: aneka mandi rishulu
1: many sages
0: tellavari ratri anetundi samayamnu chudukunda
1: they didn't go by the timing here
0: vaaru ekkadiki vellina vaaru venta shishyunu teesukoni poi
1: they were accompanied by disciples
0: nadachukuntu kudanu variki upadesham chesetunti vaaru
1: even only walking they used to teach
0: manadi atta kaadu
1: ours is not
0: tellavari 8 gantala modukoni
1: 8 o'clock in the morning
0: madhyana 12 gantala varaku classes
1: we have classes till 12 o'clock in the
0: afternoon tarvata 2 gantala nunchi
1: from 1 o'clock
0: 5 gantala varaku mari classes
1: we have classes till 5 o'clock
0: ee vidhanga manam hours ni ninnam cheskoni manam chadukuntunnamu idantha limited knowledge
1: we base our studies on timetable and hours it is a limited knowledge
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: అవర్స్ ఇస్ నాట్ లిమిటెడ్ నాలెడ్జ్.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: క్యారెక్టర్ హ్యాస్ నో లిమిట్స్.
0: కనుకొని ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ద లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: This has to be in our behavior.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: In our conduct.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: In our daily life.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: In our words.
0: మాటల్లో ఉంటుండాలి.
1: And so.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులను బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: All our words should be so soft and sweet that do not hurt others.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: Character is not limited to conduct.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in our word.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడా ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడా క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to
0: ఈ
1: boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మనం అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ For the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకు తగిన మంట మంటకు తగిన వంట.
1: The cooking process వంట requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు.
1: Anyone visited
0: పెద్దలు ఇంటికి వచ్చారు.
1: Elders visited you.
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండికూడను, నాన్నగారు లేరు వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes, or else no if he's not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Nija the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nijamu.
0: Emiti adi nijamu?
1: What is this Nijamu fact?
0: Eppatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam nijamu.
1: Fact wants you to say things as you see, as you hear.
0: Neevu ikkadiki vachavu.
1: You're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
1: You put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: Bhagavan sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth, no it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: By the time you go home, you will change this white dress and wear blue coat.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not true.
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికి ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth, Satya?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is
0: సత్యం. త్రికాలం ఎందుకు ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిటి ఆ త్రీ?
1: What are
0: the
1: those?
0: One you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది మైండ్.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుండాలి. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ రుతం.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ ఎస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: అట్రిబ్యూట్లెస్.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: హౌ డిడ్ దే టీచ్ దిస్?
0: నిర్గుణం,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనం,
1: ఎవర్ షైనింగ్,
0: సనాతనం,
1: ఏన్షియంట్,
0: నికేతనం,
1: షైనింగ్,
0: నిత్య,
1: ఎటర్నల్,
0: శుద్ధ,
1: ప్యూర్,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: అన్సలిడ్, ప్యూర్, క్రిస్టల్.
0: అటువంటి దానిని రుతం అన్నారు.
1: దట్ ఈస్ రుతం.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: వాట్ ఆల్ దట్ వీ స్పీక్, దే మే బి ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్.
0: కానుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నానన్నాడు.
1: One says that he has 3 post graduate degrees.
0: ఏంటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: What are these degrees?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: They are merely certificates awarded to
0: you. ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: Who studied all these 3?
0: ఐ అదే నిజమైనటువంటిది.
1: ఐ ఈజ్ ట్రూత్.
0: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్.
0: ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ త్రీ డిగ్రీస్. ఇట్లా
0: అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
1: in day time when you are awake
0: nee dehamto prayanam chestunnavu
1: you go on moving about with your body
0: anni chustunnavu
1: you watch all
0: anni tintunnavu
1: you eat
0: anubhavistunnavu
1: experience
0: kaani idi emti
1: what's all this
0: idi neeve nenu anubhavistunnanu antavu
1: you say that I am experiencing
0: aithe swapnavastha lopala
1: in a dream
0: ninnu neevu srishtinchukuntunnavu
1: you create yourself
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్
0: టికెట్. ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా నువ్వు కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్. ఇట్స్
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైన్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ద సేమ్
0: పర్సన్. స్లీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంటే ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent in
0: you. లోపల అనేకము కల్పించుకొని
1: in a dream you create all.
0: నిన్ను నీవే కల్పించుకొని
1: in fact you imagine yourself
0: and
1: experience.
0: ఇది స్వప్నావస్థ.
1: This is the dreaming state.
0: కానీ జాగ్రత్త అవస్థ లోపల
1: in wakeful state
0: నీ చేతులారాను చేసి
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ కూడా మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుక ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు
1: when Adi Shankara wanted to develop his school of thought
0: manavuniki enyo uhalu puttuntai
1: he said that man has so many imaginations
0: aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku
1: in fact he wanted students to practice to be thoughtless
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa.
0: Let the duty give. Jagrata, jagrata. Jagrata, jagrata. Jagrata, jagrata. Ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying, Jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉబ్బెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్ హెడ్.
0: ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త బీ కేర్ఫుల్ బీ.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several many levels in
0: janma dukkham, jara dukkham, jaya dukkham, puna punaha. Janma dukkham, jara dukkham, jaya dukkham, puna punaha.
1: Repeatedly we will have the misery tagged to our birth, the old age and withdrawal of this
0: world. Maha dukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Nenu edo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru pratishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం. ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: అట్ ద ఎండ్ యూ సఫర్. ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ సఫరింగ్.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: అండ్ హెన్స్ బీ అవేక్, బీ వేక్ఫుల్ టువర్డ్స్ ది ఎండ్.
0: తరువాత
1: లేటర్
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: హీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాతా నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations, no brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మా జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానినే మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్.
0: కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్లనే ఏబిసి మూడు ఉచ్చారాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet. And in fact, we just end up with that. While teaching alphabets, we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికి ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ లైక్
0: నెగటివ్.
1: ఇట్ ఇస్ నెగటివ్.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: ద కరెంట్ విదిన్ ఇస్
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ఇల్యూమినేషన్ బ్రైట్నెస్.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చు.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుంది?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుంది.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వులు యందు ఉంటుంది.
1: So powerful divinity is in everyone.
0: అదే పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within, but he is just collecting the negative.
0: పుట్టడం చావటం పెరగటం తినటం ఉండటం అన్ని కూడా నెగటివ్ నే.
1: ద బర్త్ గ్రోత్ డెత్ ఈటింగ్ డ్రింకింగ్ ఆల్ ఆర్ నెగటివ్.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుండు.
1: బట్ యు ఆర్ ఎటర్నల్ పర్మనెంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: విత్ నో బిగినింగ్ నోర్ ద ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: he cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: Atma tattvam,
1: that is the principle of truth.
0: కనుకని ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: దేర్ఫోర్ స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ మచ్ మోర్ దాన్ జనరల్ నాలెడ్జ్.
0: ఫండమెంటల్ నాలెడ్జ్. ఫండమెంటల్.
1: ఇట్ ఈస్ ఫండమెంటల్ నాలెడ్జ్.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: It being fundamental, everything arises out of it.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: We have to develop this fundamental knowledge to begin with.
0: అందులోనే ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: There lies ingrained spiritual knowledge, infinite.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: Therefore today, along with the secular knowledge, we need spiritual education
0: too. మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: It's no doubt it's great to lead a
0: fruitful life.
1: How long can you carry on? We should lead the life of truth, Ruta.
0: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము.
1: You think you are the body.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఒక తల్లి 25 సంవత్సరం తల్లి ఉంటుండాలి.
1: We have a mother age of 25.
0: 15 సంవత్సరం కుమారుడు ఉన్నాడు.
1: She has a son aged 15.
0: కానీ ఆ 15 years ఏజ్ వాడు ఈ 25 or 30 వయసులో వచ్చినటువంటి తల్లి మరణించగానే
1: దిస్ బాయ్ సూన్ ఆఫ్టర్ హీ ఫైండ్స్ హిస్ మదర్ డెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30.
0: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
1: హీ ఫీల్స్ సో సాడ్.
0: ఏమని బాధపడుతున్నాడు?
1: ఇన్ వాట్ వే?
0: అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను కవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా వదిలిపోతివా వదిలిపోతివా అని ఏడుస్తున్నాడు.
1: ద సన్ గోస్ ఆన్ క్రైయింగ్, ఓ మదర్ యూ లెఫ్ట్ మీ, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ?
0: చక్కగా విచారణ చేస్తే
1: when he inquires clearly,
0: తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి?
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేనిని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావు, ఆ దేహం నీ కంటి ముందే ఉంది.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతివని ఎందుకు అంటున్నావు?
1: Then why do you say you left me?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: You find this right in front of you.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: And this
0: నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: You say your mother died, but the body is there. So what is that left? It is life.
0: కనుకని ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: Therefore my mother is not this body. She is the very life.
0: ప్రాణము కేమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the death of, is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నింటికి లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this, there's one basic thing.
0: అది ఫండమెంటల్.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గర్పాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటుంది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కానీ దేహాన్ని లక్ష్యంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: educare.
1: Along with education,
0: ఎడ్యుకేర్ కూడా అత్యవసరం.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గర్పాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో.

0: దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్
1: ఎడ్యుకేషన్ తో పాటు
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
0: ఎడ్యుకేర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
0: వితౌట్ దిస్ ఎడ్యుకేషన్ యూ కెనాట్ కాంప్రిహెండ్ ఎడ్యుకేర్.
1: కనుక
0: సో
1: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
0: You all commence your education activity.
1: అనేక దేశంలో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
0: Many study in different ways.
1: కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంట్లో మీ సందేహాలు మీ బాధలు మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
0: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
1: ఐదు పంచభూతములు మాత్రమే మనం తెలుసుకోవాలి.
0: First, we should know the
1: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
0: The five principles and five procedures.
1: ఏమిటి చదువు అంటే ఏమి?
0: What is education?
1: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
0: What sort of education we acquire?
1: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
0: వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వెశ్చన్స్.
1: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
0: దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్
1: పంచతంత్రం యొక్క వివేకము.
0: This is the significance of
1: పంచతత్వం యొక్క విచారము.
0: This is the inquiry of the five essentials.
1: చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
0: When you inquire and investigate, you will know the different procedures.
1: కనుక
0: సో
1: మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
0: First you should know what is education.
1: కేవలం గ్రంథ పరిచయం కాదు.
0: Not merely bookish
1: knowledge. బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
0: Not words written on the blackboard.
1: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
0: We say it's all education.
1: ఎడ్యుకేషన్ అనేటువంటిది
0: ఎడ్యుకేషన్
1: నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
0: ఇస్ నాట్ మియర్లీ వెర్బల్ ఆర్ వోకల్ ఎక్స్ప్రెషన్.
1: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
0: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ డోర్స్ ఆఫ్ మైండ్
0: యొక్క
1: డోర్స్ తెరిపించాలి.
0: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
1: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దాట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి
0: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్.
1: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా?
0: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
1: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
0: యూ వాంట్ ప్లెజర్.
1: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
0: యూ వాంట్ కన్వీనియన్స్.
1: అనేక గుణములు ఆశిస్తున్నావు.
0: యూ వాంట్ కంఫర్ట్.
1: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
0: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యూ కెన్ గెట్ ఇన్.
1: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
0: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
1: కనుకనే వృతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ దిస్ వృతం,
1: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
0: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడే మనలో ఆ వృతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దెన్ దిస్ వృత ద ఫండమెంటల్
1: సర్వత్రా సంచారం చేస్తుంది.
0: దిస్ వృత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: మీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒకటిగానే ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
1: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
0: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
1: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
1: యూనిఫామ్ మైండ్ కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
1: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎట్ ఎవ్రీవేర్.
1: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
0: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
1: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
1: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
0: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
1: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు.
0: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
1: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
0: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
1: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా చేర్చాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
1: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
0: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
0: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
1: ఎడ్యుకేర్ షుగర్.
0: ఎడ్యుకేర్ ఈ షుగర్.
1: ఆ షుగర్ దాంట్లో వేయి.
0: మిక్స్ ది షుగర్.
1: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
0: డ్రింక్.
1: కానీ నీకు ఆ రుచి తెలియదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
1: కానీ ఒక స్పూన్ తీసుకో.
0: పికప్ ద స్పూన్.
1: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
0: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
1: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
0: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
1: మన హృదయమే టంబ్లర్.
0: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
1: డివినిటీ షుగర్.
0: డివినిటీ షుగర్.
1: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
1: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
0: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్
1: విచారణ అనేటువంటి కలుపు.
0: అండ్ స్టరింగ్ అప్.

0: thing is wisdom, inquiry.
1: విజ్ఞానం అనేది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: And this wisdom is all pervasive.
1: కనుక కేవలము.
0: So,
1: స్పూన్ కూడా కావాలి మనకు.
0: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
1: అది విజ్ఞానము.
0: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
1: విజ్ఞానం నుంచి మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
0: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
1: అనేటువంటిది మన ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన ద ప్రాపర్ నాలెడ్జ్.
1: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
0: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు.
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూ ఆర్ నాట్ సో.
1: దానికి రూపం లేదు.
0: అండ్ విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
0: నో వన్ కెన్ డెమోన్స్ట్రేట్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ ఇస్
1: విజ్డమ్.
0: ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీవన్.
0: బి అలైక్ టు ఎవరీవన్.
1: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
0: ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రూత్ ఇస్ విజ్డమ్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఏమిటి?
0: This kerchief.
1: ఇది ఒక గుడ్డ.
0: This a cloth.
1: ఇది గుడ్డ కాదుంటాను నేను.
0: Not so.
1: మరి ఏమిటి?
0: Then what is it?
1: త్రాళ్ళు ఉంటాము.
0: And with threads.
1: Threads. ఇది త్రాళ్ళు కాదంటారు
0: మీరు. Not threads anyway.
1: కానీ ఇది ప్రత్తి అంటారు.
0: But you say it's
1: ఈ
0: cotton.
1: ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే.
0: The cotton, the thread and the cloth are one and the same.
1: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
0: Without cotton you cannot have yarn. థ్రెడ్
1: లేకపోతే కాటన్ కాదు.
0: Without yarn you cannot have cloth.
1: ఒక గుడ్డ కాదు.
0: And it cannot be a cloth.
1: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
0: The combination of three is unity.
1: కనుకనే మానవత్వములో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: Therefore it is said, I offer unto God, surrender totally the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
1: Sukham kani, dukham kani.
0: Either pain or pleasure.
1: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni ichchavu ani bhagavantuni nindisthamu.
0: You blame God when there is pain in life.
1: Kaadu kaadu.
0: No.
1: Daanlo kuda edo oka sukham pettadu.
0: There must have been some pleasure.
1: This is good for me. This is good for me.
0: You should have a spirit of acceptance that it is good for me.
1: Tarata sukham vachesindi.
0: Then you are happy later.
1: అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము.
0: యూ థింక్ దిస్ గాడ్స్ గిఫ్ట్.
1: కాదు కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని.
0: దట్స్ ఆల్సో గుడ్ ఫర్ యూ.
1: పెయిన్ అండ్ ప్లెజర్ బోత్ ఆర్ యువర్.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ బోత్ ఆర్ గుడ్.
1: గుడ్ గుడ్ గుడ్
0: బోత్ ఆర్ గుడ్.
1: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
0: ఇఫ్ యూ ప్రొసీడ్ అలాంగ్ దిస్ లైన్ యూ విల్ బి బ్రాడ్ మైండెడ్.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.